శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి మార్కాపురం 101.5 FM ఈనాటి ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948 భాద్రపద మాసం 12వ రోజు క్రీస్తు శకం 2026 సెప్టెంబర్ నెల 3వ తేదీ గురువారం. ఇప్పుడు సమయం 5:58 దాటి 40 సెకండ్లు. మా శ్రోతలకు శుభోదయం.

0: దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి మార్కాపురం 101.5 FM. సమయం 6:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం. ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు.
1: దిస్ ఇస్ ఆకాశవాణి, ది న్యూస్ రెడ్ బై షగున్ చోప్రా. Prime Minister Narendra Modi has called for sensitizing urban local bodies to the challenges arising from urbanization, including population growth and future water requirements, and suggested organizing similar chintan shivirs for urban local bodies. Mr. Modi yesterday chaired the valedictory session of the two-day National Departmental Summit on Water organized by the Ministry of Jal Shakti. He called for greater adoption of water-saving technologies. He also suggested dedicated exhibitions and workshops, including exposure to global best practices, to enable Indian manufacturers and

0: శ్రీ రాఘవేంద్ర స్వామి సుప్రభాతం. విన్నారు ఈనాటి భక్తిరంజని కార్యక్రమంలో ఆకాశవాణి మార్కాపురం 101.8 FM సూక్తి ముక్తావళి. ఈనాటి సూక్తి ముక్తావళి కార్యక్రమంలో పండుగలు సాంప్రదాయాలు ఈ అంశం గురించి శ్రీమతి కె శ్యామలాదేవి గారి వ్యాఖ్యానం వింటారు.
1: పండుగలు సంప్రదాయం మనిషిని మనిషిగా మార్చినప్పుడే సంఘ జీవితం సుఖప్రదమవుతుంది. అలా మార్చే శక్తి మన సంప్రదాయంలో ఉంది. పండుగల పేరుతో మన ఋషులు సంప్రదాయబద్ధమైన సంస్కారాలను ఏర్పాటు చేశారు. ఏ పండుగలను ఎందుకు చేసుకోవాలో, ఎలా చేసుకుంటే మానవుడు మాధవుడిగా మారతాడో ఆ లక్ష్యార్థాన్ని

తెలియజేయడానికి పురాణాల ద్వారా మనకు గుర్తు చేశారు. ధర్మశాస్త్రాలలో వీటినే పర్వాలని, ఉత్సవాలని పిలుస్తారు. వీటిని విధి నిషేధాలతో చేయలేనప్పుడు ఆచారాలుగా జన వ్యవహారంలో ఉంచారు. అలా పూర్వీకులు ఆచరించి అందించినవే ఆచారాలుగా అయ్యాయి. మనుషుల మధ్య ఐకమత్యాన్ని పోగు చేసేవే పండుగలు. వాటి అంతరార్థాన్ని తెలుసుకొని మనం ఆచరిస్తే సంస్కారపూరితంగా మన జీవితాలు మారతాయి. చైత్రమాసంలో వచ్చే ఉగాది, శ్రీరామనవమి, ఈ పండుగలలో ఉగాది చైత్రమాసంలో వసంత ఋతువులో మొదలవుతుంది. ఈ ఋతువులో చెట్లన్నీ ఎండిపోయి మరలా చిగురించినట్లు మనిషి మరణం మరో జన్మకు సంకల్పంగా సూక్ష్మ శరీరం మళ్ళీ కొత్త చిగుళ్ళు వేయడానికి మరో జన్మను ఆశ్రయిస్తుంది. ఇటువంటి జ్ఞానాన్ని ఈ ఉగాది పండుగ మనకు కలిగిస్తున్నది. శ్రీరామనవమి ఆధ్యాత్మిక పరంగా చెప్పుకుంటే తాటికి అనే తమోగుణాన్ని సంహరించి సీత అనే సత్వగుణాన్ని చేపట్టాడని ఈ శ్రీరామనవమి పండుగ తెలుపుతుంది. ఈ పండుగలలో వడపప్పు, పానకం వంటి శీతల పదార్థాలు, ఎండవేడిని తట్టుకోవడానికి ఈ ఆహార పానీయాలను సేవించాలని శాస్త్రీయంగా చెప్పబడింది. ఆషాఢమాసంలో వచ్చే గురు పౌర్ణమిని అందరూ గురు పూజగా జరుపుకుంటారు. అంటే మానవుడు సంసార చక్రంలోని జనన మరణాలకు ఎక్కువ భయపడతాడు. ఆ మరణ భయాన్ని పోగొట్టుకోవడానికి సద్గురువు అవసరం. అటువంటి సద్గురువుని వెదకి జ్ఞానబీజాన్ని తన హృదయంలో ప్రతిష్ఠాపన చేయించుకునేదే గురు పౌర్ణమి పండగ. శ్రావణమాసంలో పౌర్ణమి నాడు రక్షాబంధాన్ని రక్ష కొరకు ఒకరికొకరు కట్టుకుంటారు. అటువంటి రక్షాబంధనం సంవత్సరం పాటు కాపాడుతుందని శుక్రాచార్యుడు బలిచక్రవర్తితో అన్నారని, శ్రావణమాసంలో అందుకని ఈ పండుగను జరుపుకుంటారు. సహజంగా అన్నా చెల్లెలు, ఆత్మీయులు ఇటువంటి రక్షాబంధనం కట్టుకుంటారు. భాద్రపద మాసంలో గణపతిని బ్రహ్మతో సహా సమస్త దేవతలు ఏ పని తలపెట్టినా వినాయకుని పూజించినదే ఎవ్వరూ ఏ పనిని ఆరంభించరు. వినాయకుడంటే వినయం చూపేవాడు. ప్రమదగణాలను ఆయన అధిపతి. రాక్షస గుణాలను తగ్గించుకోవాలంటే ఒక మహాశక్తిని ఆరాధించాలి. ఆ శక్తి యొక్క రూపమే వినాయక స్వరూపం. ధర్మ, జ్ఞాన, వైరాగ్య ఐశ్వర్యాలను ఆ నాలుగింటిని ప్రసాదించి సర్వ విఘ్నాలను తొలగించడానికి మనం గణపతిని పూజించాలి, సేవించాలి. ఇహ దసరా. దసరా అంటే 10 విధాలైన పాపాలను పూరించేదే దసరా. దైవీ సంపదకు, ఆసుర సంపదకు కలిగే యుద్ధాన్ని అంతర్యుద్ధంగా గమనిస్తూ గుణాతీత స్థితికి చేరుకోవాల్సిందే. ఈ పండుగతోనే కామక్రోధాలనే అంతఃశత్రువులను నాశనం చేసి ధృతి, క్షమ, దమ, ఆస్థేయం, శౌచం, ఇంద్రియ నిగ్రహం, సద్బుద్ధి, విద్య, సత్యం అనే 10 ఈ 10 రోజులలో అలవరుచుకోవాలని ఈ పండుగ ఉద్దేశం. మనలోని అజ్ఞానాన్ని పోగొట్టుకోవాలని దీపాలతో దీపావళి పండగ చేస్తాం. మనిషిలోని అజ్ఞానమనే ఆసురుని ఆత్మజ్యోతితో వెలిగించుకోవడానికి ఈ దీపావళి పండుగను జరుపుకుంటాం. ఇంకా పుష్యమాసంలో సంక్రాంతి పండుగ వస్తుంది. ఈ కాలంలో ఉత్తరాయణంలో శుభకార్యాలు చేస్తారు. పంట చేతికి వచ్చి రైతు సంతోషంగా ఉంటాడు. సూర్యతాపం పెరుగుతూ ఉంటుంది. మానవుని బుద్ధి వికసించేది సూర్యోదయంతోనే. భోగిమంటే మనిషిలోని దుష్ట సంస్కారాలను నాశనం చేసి సద్గుణాలతో జీవితాన్ని సుఖమయ్యే

0: నిర్ణయం చేసుకుంటారు. గుమ్మడి, నువ్వులు ఈ రోజులలో వాతాహరణం కోసం తింటారు. సంక్రాంతి నుండి సంకెళ్ళ విముక్తి అన్నట్లు సాధకుడు దేహమనే బంధంలో నుండి విముక్తిని సంపాదించుకుంటాడు.
1: పండుగలు, సాంప్రదాయాలు ఈ అంశం గురించి శ్రీమతి కె శ్యామలాదేవి గారి వ్యాఖ్యానం విన్నారు. ఆకాశవాణి మార్కాపురం 101.5 FM చేను ముచ్చట్లు. ఈనాటి చేను ముచ్చట్లు కార్యక్రమంలో పుట్టగొడుగుల పెంపకం గురించిన వివరాలు వింటారు.

పుట్టగొడుగుల పెంపకానికి సంబంధించిన కొన్ని వివరాలు తెలుసుకుందాం. పుట్టగొడుగులు శిలీంద్రము అంటే ఫంగస్ లేదా బూజు ఈ జాతికి చెందిన జీవులు. పుట్టగొడుగులను శాకాహారుల మాంసాహారమని అంటారు. పుట్టగొడుగు శిలీంద్రాలు బెసిడియో మైకోటా విభాగానికి చెందినవి. ఈ పుట్టగొడుగులలో కొన్ని తినదగినవి మరియు కొన్ని విషపూరితమైనవి ఉంటాయి. తినడానికి ఉపయోగపడే పుట్టగొడుగులలో ముఖ్యమైనవి 1. ముత్యపు చిప్ప పుట్టగొడుగులు, 2. బటన్ పుట్టగొడుగులు, 3. పాల పుట్టగొడుగులు, 4. వరిగడ్డి పుట్టగొడుగులు. పుట్టగొడుగులు పోషక విలువలు కలిగి ఉండి ఆరోగ్యానికి మంచివి కావడం, జీవనోపాధిగా మరియు వ్యాపారంగా ఉపయోగపడటం వల్ల వీటి పెంపకం చాలా అవసరం. పుట్టగొడుగుల గురించి అపోహలేంటంటే చాలామంది వీటిని మాంసాహారము అనుకుంటారు. ఇది ఎంతమాత్రము నిజం కాదు. దిబ్బ ఎరువుల మీద పెరిగేవన్నీ హానికరమైనవిగా భావిస్తారు. ఇది తప్పు. తెలుపు రంగులో ఉండే అన్ని రకాల పుట్టగొడుగులు తినదగినవి అనుకుంటారు. ఇది కూడా తప్పు. అన్ని రకాల పుట్టగొడుగులు తినదగినవి కావు. ఇప్పుడు పుట్టగొడుగుల గురించి ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం. ఆయిస్టర్, పాల మరియు బటన్ పుట్టగొడుగులు విషపూరితమైనవి కావు. కొండలలో, గుట్టలలో, ఎక్కడ పడితే అక్కడ పొలాలలో పెరిగే అన్ని రకాల పుట్టగొడుగులు తినకూడదు. పుట్టగొడుగులు తినేటప్పుడు మత్తు పానీయాలు తీసుకోకూడదు. గుమ్మడికాయ లేక చిక్కుడుకాయలను పుట్టగొడుగులతో కలిపి తినకూడదు, వండకూడదు. అలా కలిపి తింటే ఆహారము విషపూరితమవుతుంది. సాధారణంగా మరియు ముఖ్యంగా పెంచే పుట్టగొడుగుల విషయానికి వచ్చినట్లయితే బటన్ అంటే యూరోపియన్ శీతోష్ణ మండల పుట్టగొడుగు, అది మొదటిది. రెండవది తెల్ల బటన్ అంటే ఎడ్యూలిస్ ఉష్ణమండల పుట్టగొడుగు. మూడవది వరిగడ్డి చైనీస్ పుట్టగొడుగు. నాలుగవది ముత్యపు చిప్ప పుట్టగొడుగు. 5. సిటాకీ పుట్టగొడుగు. 6. బ్లాక్ ఇయర్ నల్ల చెవి పుట్టగొడుగు. 7. తెల్లపాల పుట్టగొడుగు. 8. గోధుమ టోపీ అతిపెద్ద పుట్టగొడుగు. ఇవి ఇప్పుడు చెప్పినవి సాధారణంగా మరియు ముఖ్యంగా పెంచు పుట్టగొడుగులు. మరి వీటిల్లో విషపూరిత పుట్టగొడుగులున్నాయి. అవి ఏంటంటే, మొదటిగా డెత్ క్యాప్ పుట్టగొడుగు, రెండవది ఎగిరే అగారికస్, 3. నాశన దేవదూత. ఇవి విషపూరిత పుట్టగొడుగులు. పుట్టగొడుగుల ఔషధ విలువల విషయానికి వచ్చినట్లయితే పుట్టగొడుగులు యాంటీబయోటిక్ ప్రక్రియలు, యాంటీ క్యాన్సర్ హైపోలిపిడెమిక్, హైపోకొలెస్టెరమిక్ మరియు యాంటీ హైపర్ టెన్షన్ లాంటి జబ్బులకు ఔషధాలుగా ఉపయోగపడతాయి. పుట్టగొడుగులలో అగారికస్, బైస్పోరస్, లెమ్టిన్యూలా, ఎడోడ్స్ రకాలు అతి తక్కువ కొవ్వును కలిగి ఉంటాయి. రేషి పుట్టగొడుగు, గానోడెర్మా ల్యూసిడమ్ పుట్టగొడుగులను ఊపిరితిత్తుల క్యాన్సర్, లుకేమియా వంటి క్యాన్సర్ నివారణకు మాత్రలు తయారు చేయడంలో ఉపయోగిస్తారు. మైటేకు పుట్టగొడుగు యాంటీ ట్యూమర్ మరియు యాంటీ క్యాన్సర్ ఔషధాలకు మందులలాగా ఉపయోగపడతాయి. పుట్టగొడుగులు సెలీనియం వంటి యాంటీ ఆక్సిడెంట్లను కలిగి రోగ నిరోధక శక్తిని పెంచి కణాలు మరియు కణజాలాలకు కలిగే నష్టాలను అరికడతాయి. జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. యాంటీ ఏజింగ్ లక్షణాలు కలిగి ఉంటుంది. ఇవి పుట్టగొడుగుల ఔషధ విలువలు. ఇప్పుడు పోషక విలువల గురించిన కొన్ని విషయాలు. వీటిలో

ప్రోటీన్సు 19 నుంచి 35%, వరి, గోధుమ మరియు కూరగాయల కంటే అధికంగా ఉంటాయి. పొటాషియం, సోడియం నిష్పత్తి, పీచు పదార్థాలు అధికంగా ఉండటం వల్ల అధిక రక్తపోటు అంటే బీపీ, అధిక ఆమ్లత అంటే అసిడిటీ వల్ల బాధపడే వారికి చాలా బాగా ఉపయోగపడతాయి. పుట్టగొడుగులలో కొవ్వు పదార్థాలు తక్కువగా ఉంటాయి. విటమిన్ బి కాంప్లెక్స్, విటమిన్ సి, ఫోలిక్ ఆమ్లము, ఫాంటోథెనిక్ ఆమ్లము మరియు నియాసిన్లు అధికంగా ఉంటాయి. వీటిలో పిండి పదార్థాలు అనగా కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉంటాయి. అందువల్ల చక్కెర వ్యాధి, గుండె జబ్బు గల వారికి ఇది మంచి ఆహారం. పొటాషియం, ఫాస్ఫరస్, కాపర్ మరియు ఐరన్ వంటి మినరల్స్ విరివిగా ఉంటాయి. పుట్టగొడుగులలో ముఖ్యమైన అమైనో ఆమ్లాలు, లైసిన్ మరియు ట్రిప్టోఫాన్ అధికముగా లభ్యమవుతాయి. తాజా పుట్టగొడుగులలో విటమిన్ డి అధికముగా ఉంటుంది. ఇక పుట్టగొడుగుల పెంపకం వలన లాభాలు తెలుసుకుందాం. పుట్టగొడుగులను పెంచుటకు ఎక్కువ పెట్టుబడి అవసరం లేదు. పుట్టగొడుగులను తక్కువ కాల వ్యవధిలో అనగా 35 నుంచి 40 రోజులలో పెంచవచ్చు. ఇంటి ఆవరణంలో కూడా వీటిని సులభంగా పెంచవచ్చు. అధిక దిగుబడులు మరియు ఆదాయాన్ని పొందవచ్చు. పంట అయిపోయిన తరువాత దీన్లను ఎరువుగా లేదా బయోగ్యాస్ తయారీకి వాడుకోవచ్చు. గ్రామీణ నిరుద్యోగ యువత, మహిళలు మరియు సన్నకారు రైతులు పుట్టగొడుగుల పెంపకాన్ని చేపట్టినట్లయితే అధిక దిగుబడులను పొందటమే కాకుండా ఉపాధిని కూడా పొందవచ్చు. ఇప్పుడు పుట్టగొడుగులలో ముత్యపు చిప్ప పుట్టగొడుగుల పెంపకం గురించిన కొన్ని విషయాలు తెలుసుకుందాం. శాస్త్రీయ నామము ఫ్లూటోరస్ సాజర్ కాజు. సాధారణంగా ముత్యపు చిప్ప పుట్టగొడుగులను ఐస్టర్ పుట్టగొడుగులని అంటారు. దీనిని దిమ్గ్రీ పుట్టగొడుగు అని పిలుస్తుంటారు. వీటి పెరుగుదలకు తక్కువ ఉష్ణోగ్రత మరియు ఎక్కువ శాతం తేమ ఉండాలి. అంటే

0: వరకు పెంచుటకు అనుకూలంగా ఉంటుంది. ఆయిస్టర్ పుట్టగొడుగుల పెంపకానికి కంపోస్టింగ్ అవసరం ఉండదు. ఇది వివిధ వ్యవసాయ వ్యర్థాల నుంచి అధికంగా ప్రోటీన్ ఉండే ఆహారాన్ని ఉత్పత్తి చేస్తుంది. ఇది ప్రపంచంలో 3వ అతిపెద్ద పండించే పుట్టగొడుగు. గోధుమ గడ్డి, వరిగడ్డి, రాగిగడ్డి, మొక్కజొన్న, జొన్న, సజ్జ, ప్రతి మొక్క కాండాలు మరియు ఆకులు, చెరకు పిప్పి, జనపనార మరియు ప్రత్తి వ్యర్థాలు, మొక్కజొన్న పొత్తులు, వేరుశనగకాయల పొట్టు, ఎండిన గడ్డి, పొద్దుతిరుగుడు కాండాలు, ఉపయోగించిన టీ ఆకు వ్యర్థాలు, విస్మరించిన వ్యర్థ కాగితం మరియు కంపోస్టు వంటి అనేక వ్యవసాయ వ్యర్థాలను ఆయిస్టర్ పుట్టగొడుగు సాగులో సబ్ స్ట్రేట్లుగా ఉపయోగించుకోవచ్చు.
1: పుట్టగొడుగుల పెంపకం గురించిన వివరాలు విన్నారు ఈనాటి చేను ముచ్చట్ల కార్యక్రమంలో. ఆకాశవాణి మార్కాపురం 101.8 FM సమయం 6:45 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తా ప్రసారం విజయవాడ కేంద్రం నుండి రిలే వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తి రాణి. ముఖ్యాంశాలు: ఉత్తరాంధ్రను అభివృద్దికి చిరునామాగా తీర్చిదిద్దుతామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ప్రాణహిత, చేవెళ్ల, కల్వకుర్తి ఎత్తిపోతల ప్రాజెక్టులను పూర్తి చేసి తెలంగాణ ప్రజలకు అంకితం చేస్తామని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని రెవెన్యూ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఉద్యోగ సంఘాలతో సమావేశం ఏర్పాటు చేస్తామని మంత్రి అనగాని సత్యప్రసాద్ వెల్లడించారు. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని వసతి గృహాల్లో బాలికల కోసం 6 కోట్ల రూపాయలతో శానిటరీ కిట్లను అందిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ మంత్రి ఎస్ సవిత తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లి జిల్లా పాయకరావుపేట వద్ద పోలవరం ఎడమ కాలువ నుంచి గోదావరి జలాలను ఉత్తరాంధ్రకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విడుదల చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, నీరు పుష్కలంగా ఉంటే పరిశ్రమలు, ఉద్యోగాలు, ఉపాధికి భద్రత ఉంటుందని తెలిపారు. విశాఖ, అనకాపల్లి ప్రాంతాలకు భారీ పెట్టుబడులు రానున్నాయని, డేటా సెంటర్లు, ఐటీ కంపెనీలు ఏర్పాటు కానున్నాయని చెప్పారు. విశాఖను ఏఐ పట్టణంగా, ఉత్తరాంధ్రను అభివృద్దికి చిరునామాగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి పేర్కొంటూ,
1: అల్లూరి సీతారామరాజు ఎయిర్పోర్టు ఉత్తరాంధ్ర కళలకు రెక్కలు, గూగుల్, రిలయన్స్, రెన్యూ, 5 గిగావాట్లు డేటా సెంటర్లు, టీసీఎస్, కాగ్నిజెంట్ ఇలాంటి కంపెనీలన్నీ వస్తున్నాయి. ఆసియా మొత్తానికి విశాఖ నుంచి సీ కేబుల్ కనెక్టివిటీ అవుతుంది. దేశంలోనే అత్యధిక వేగంగా అభివృద్ధి చెందిన నగరం మన విశాఖపట్నం అని మరొకసారి మీకు తెలియజేస్తున్నా.
0: ప్రాణహిత, చేవెళ్ల, ఎస్ఎల్బీసీ, కల్వకుర్తి ఎత్తిపోతల ప్రాజెక్టులను పూర్తి చేసి తెలంగాణ ప్రజలకు అంకితం చేస్తామని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్లో నిర్వహించిన డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి అవార్డు 2026ను డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్కు ప్రదానం చేసే కార్యక్రమంలో రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రాజశేఖర్ రెడ్డి ప్రారంభించిన సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసి ఆయన ఆశయాలను కొనసాగిస్తామని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి పేర్కొంటూ,
2: ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించిన ప్రాణహిత చేవెళ్ల ఈ రోజు ఆగిపోయి ఉన్నది. అదే విధంగా ఎస్ఎల్బిసి ఆగిపోయి ఉన్నది. 42 కిలోమీటర్ల టన్నెల్, ప్రపంచంలోనే అతి పొడవైన టన్నెల్. ఆ టన్నెల్ పూర్తయితే ప్రపంచంలోనే గొప్ప కీర్తి తెలంగాణ ప్రాంతానికి వస్తుంది. ఆయన ఆశయాన్ని నేను, నా మిత్రులు, సహచర మంత్రివర్గ సభ్యులు ఆ ఆశయాన్ని కొనసాగిస్తాం. 100కి 100% ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును, ఎస్ఎల్బిసి ప్రాజెక్టును, కల్వకుర్తి ప్రాజెక్టును పూర్తి చేసి తెలంగాణ సమాజానికి అంకితం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తున్నాను.
0: ఆంధ్రప్రదేశ్లోని రెవెన్యూ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఉద్యోగ సంఘాల నాయకులతో త్వరలో సమావేశం ఏర్పాటు చేస్తామని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. అమరావతిలోని రాష్ట

0: సచివాలయంలో రెవెన్యూ ఉద్యోగ సంఘాల నాయకులు మంత్రిని కలిసి నిన్న వినతిపత్రం అందజేశారు. సర్వేయర్లు ఇతర రెవెన్యూ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని కోరారు. అలాగే బకాయిలు, మధ్యంతర భృతి, పీఆర్సీ అంశాలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై మంత్రి స్పందిస్తూ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని, ఆర్థికపరమైన అంశాలపై చర్చిస్తామని హామీ ఇచ్చారు. పల్నాడు జిల్లా కాకానీలో జేఎన్టీయూకే ఇంజనీరింగ్ కళాశాలలో నూతనంగా నిర్మించిన 3 వసతి భవనాలను ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నిన్న ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 70 కోట్ల వ్యయంతో 1600 మంది విద్యార్థులకు అత్యాధునిక వసతులతో గౌతమి, కృష్ణవేణి, నాగార్జున పేర్లతో ఈ వసతి గృహాలను నిర్మించారని చెప్పారు. తరువాత కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్లో క్రీడా వసతుల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరులో 20 కోట్ల రూపాయలతో నిర్మించనున్న క్రీడా వసతి కేంద్రాన్ని అధికారులతో కలిసి మంత్రి నిన్న పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ యువత క్రీడాకారులకు పూర్తిస్థాయిలో ఉపయోగపడేలా ఆధునిక క్రీడా మౌలిక వసతులు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించి వారికి మెరుగైన శిక్షణ, వసతులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. దివ్యాంగులు, వయోవృద్దులకు ప్రభుత్వ కార్యాలయాల్లో సులభతరమైన సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి తెలిపారు. ప్రకాశం జిల్లా ఒంగోలు కలెక్టర్ కార్యాలయంలో 43 లక్షల రూపాయలతో ఏర్పాటు చేసిన ప్రత్యేక లిఫ్టును జిల్లా కలెక్టర్ రాజాబాబుతో కలిసి మంత్రి నిన్న ప్రారంభించారు. జిల్లాలో గుర్తించిన 15,000 మంది దివ్యాంగులకు విడతల వారీగా సహాయ పరికరాలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి ఈ సందర్భంగా తెలియజేస్తూ,
1: దివ్యాంగుల కోసం ప్రభుత్వం చాలా సంక్షేమ పథకాలు అమలు పరుస్తాం. దివ్యాంగులకి ఈ రోజు దాన్ని 6,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. మంచానికే పరిమితమైనటువంటి వాళ్ళకి 15,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ట్రాన్సెండర్స్ కూడా 4,000 రూపాయలు ఇచ్చినటువంటి పెన్షన్ ఇస్తున్న ప్రభుత్వం, మా ప్రభుత్వం అండి. ఈ రోజు ఈ వర్గాల సంక్షేమానికి చాలా పెద్ద ఎత్తున నిధులు ఖర్చు పెడుతున్నాం. వృద్ధులకు కూడా 4,000 పెన్షన్ ఇస్తున్న భారతదేశంలో మా ప్రభుత్వం అనే విషయాన్ని తెలియజేసుకుంటూ, దివ్యాంగ శక్తి పథకం ద్వారా ఉచిత బస్సు ప్రయాణాన్ని కూడా దివ్యాంగులు కల్పించడం జరిగింది. హామీల్లో ఈ రోజు చాలా వరకు మేము అమలు చేయడం జరిగింది.
0: ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని వసతి గృహాల్లో బాలికల కోసం 6 కోట్ల రూపాయలతో శానిటరీ కిట్లను అందిస్తున్నట్లు బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. విజయవాడ గుణదలలోని బీసీ బాలికల వసతి గృహంలో కిట్లను మంత్రి నిన్న పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఒక్కో కిట్లో 11 రకాల పారిశుద్ధ్య వస్తువులు ఉన్నాయని తెలిపారు. విద్యార్థులకు పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన వాతావరణంతో పాటు నాణ్యమైన విద్య అందించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తెలిపారు. రానున్న 10వ తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షల్లో మెరుగైన ఫలితాల కోసం ఇప్పటి నుంచే ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. తెలంగాణలోని ములుగు జిల్లా పాలంపేటలో ఉన్న గొల్లల గుడికి జాతీయ ప్రాధాన్య కట్టడంగా గుర్తింపు లభించింది. ఈ మేరకు కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ పరిధిలోని భారత పురావస్తు సర్వేక్షణ సంస్థ ఏఎస్ఐ అధికారిక ప్రకటన జారీ చేసింది. ఆగస్టు 31న జారీ చేసిన ప్రకటనను గెజెట్ ఆఫ్ ఇండియాలో ప్రచురించారు. ప్రాచీన కట్టడాలు, పురావస్తు ప్రదేశాలు, అవశేషాల చట్టం 1958 ప్రకారం ఈ గుర్తింపు ఇచ్చినట్లు ఏఎస్ఐ తెలిపింది. పాలంపేటలోని యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం రామప్ప ఆలయానికి నైరుతి దిశలో ఉన్న గొల్లల గుడి విశిష్ట నిర్మాణంతో, తూర్పు ముఖంగా ఉన్న మండపం చుట్టూ 3 గర్భాలయాలతో త్రికూటాలయంగా ప్రసిద్ది చెందింది. అగ్నివీర్ పథకం కింద ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్టణంలో చేపట్టిన ఆర్మీ నియామక ర్యాలీ గత అర్ధరాత్రి నుంచి ప్రారంభమైంది. ఈ నెల 20వ తేదీ వరకు ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో ర్యాలీ కొనసాగనుంది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి సుమారు 10,350 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. ఆర్కే బీచ్ రోడ్డులో 1.6 కిలోమీటర్ల రన్నింగ్ ట్రాక్ను సిద్దం చేశామని అధికారులు తెలిపారు. అభ్యర్థులు తమకు కేటాయించిన తేదీ, సమయానికి అవసరమైన ధృవపత్రాలతో హాజరు కావాలని అధికారులు సూచించారు. ఇదిలా ఉండగా ర్యాలీ నేపథ్యం

0: లో ప్రతిరోజు రాత్రి 11 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు పార్క్ హోటల్ జంక్షన్ నుంచి ఎన్టీఆర్ సర్కిల్ వరకు వాహనాల రాకపోకలపై ఆంక్షలు అమల్లో ఉంటాయని, వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను వినియోగించుకోవాలని పోలీసు అధికారులు సూచించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో రానున్న 2 రోజుల పాటు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. మరోవైపు తెలంగాణ రాష్టంలో రానున్న 2 రోజుల పాటు పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉత్తరాంధ్రను అభివృద్దికి చిరునామాగా తీర్చిదిద్దుతామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ప్రాణహిత, చేవెళ్ల, కల్వకుర్తి ఎత్తిపోతల ప్రాజెక్టులను పూర్తి చేసి తెలంగాణ ప్రజలకు అంకితం చేస్తామని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని రెవెన్యూ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఉద్యోగ సంఘాలతో సమావేశం ఏర్పాటు చేస్తామని మంత్రి అనగాని సత్యప్రసాద్ వెల్లడించారు. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని వసతి గృహాల్లో బాలికల కోసం 6 కోట్ల రూపాయలతో శానిటరీ కిట్లను అందిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ మంత్రి ఎస్ సవిత తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: మార్కాపురం 101.5 ఎఫ్ఎం ప్రసార విశేషాలు. ఈరోజు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు ఈ ఉదయం ప్రసారంలో 7 గంటలకు దేశభక్తి గీతం, 7:05 తెలుగులో వార్తా ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుండి, 7:15 ఉదయకిరణాలు కార్యక్రమంలో జాతీయ పోషకాహార వారోత్సవాల సందర్భంగా కొన్ని విశేషాలు వింటారు. అనంతరం మితిమీరిన కోరికలు, తరిగిపోతున్న విలువలు చర్చా కార్యక్రమం భావలహరి మృదుమధుర గీత మంజరి కార్యక్రమంలో సినీ గీతాలు వింటారు. ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి, 8:30 శ్రీకాకుళం జిల్లా సమాచార లేఖ వింటారు. విజయవాడ కేంద్రం నుండి రచన శ్రీ కెఎన్ రామకృష్ణ. 8:35 హలో ఎఫ్ఎం శ్రోతలు నేరుగా ఫోన్ ద్వారా కోరుకునే సినీ గీతాల ప్రత్యక్ష ఫోన్ కార్యక్రమం. ఈ కార్యక్రమానికి శ్రోతలు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్ 2233393. ఈ నెంబర్ ఎస్టీడు కోడ్ 08596. 9:30 మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో శ్రీ కృష్ణాష్టమి విశిష్టత గురించి కుమారి వై శిరీష గారితో పరిచయం. 10:00 ఎన్టీఆర్ జిల్లా ఎంఎస్ఎంఈ పార్కుల ఏర్పాటుపై ప్రత్యేక కార్యక్రమం సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం. 10:15 వివిధ భారతి కార్యక్రమాలు వింటారు విజయవాడ కేంద్రం నుండి. ఇక ఈ సాయంత్రం ప్రసారంలో 6:10 ప్రాంతీయ వార్తా ప్రసారం విజయవాడ కేంద్రం నుండి, 6:30 ప్రసార విశేషాలు. 6:35 రంగస్థలి కార్యక్రమంలో కళారంగంలో నా అనుభవాలు, ఈ అంశం గురించి ప్రముఖ కళాకారులు శ్రీ బద్దిపూడి పెద్దంకయ్య మాస్టర్ గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ గాయం ఆదినారాయణ రెడ్డి. అనంతరం జానపద గేయాలు వింటారు. 7:05 తెలుగులో వార్తా ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుండి, 7:15 కిసాన్ వాణి కార్యక్రమంలో జీడి మామిడిలో అధిక దిగుబడినిచ్చే రకాలు మరియు లేత తోటల యాజమాన్యం, ఈ అంశం గురించి ప్రకాశం జిల్లా కందుకూరు సమీపంలో చిన్నమల థెరపీ కాలేజ్ ఆఫ్ ఆర్ట్ కల్చర్ అసోసియేట్ ప్రొఫెసర్ ఉద్యాన శాస్త్రం డాక్టర్ కె ఉమామహేశ్వరి గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ నన్న మధు. 7:46 దుబాయ్లో జరగనున్న మహిళల ఆసియా కప్ టీ20 క్రికెట్ టోర్నమెంట్ 2026 మ్యాచ్లో భాగంగా భారత్ మరియు హాంకాంగ్ జట్ల మధ్య

దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగే క్రికెట్ మ్యాచ్పై ప్రత్యక్ష వ్యాఖ్యానం హిందీ మరియు ఆంగ్లంలో ప్రసారమవుతుంది ఢిల్లీ కేంద్రం నుండి. అనంతరం వికసిత భారత్ ఆకాశవాణి నెల్లూరు కేంద్ర సౌజన్యంతో హైదరాబాద్ కేంద్రం నుండి రిలే అవుతుంది. 8 గంటలకు యువవాణి యువజనుల కార్యక్రమంలో విద్య, ఉద్యోగ సమాచారం, సినిమా పాట, అనంతరం తెలుసుకుందాం రండి ప్రశ్నోత్తరుల కార్యక్రమం వింటారు. అంశం సైన్స్ మరియు సైన్స్ అండ్ టెక్నాలజీ. 8:30 తెలుగులో వార్తా ప్రసారం విజయవాడ కేంద్రం నుండి. 8:40 చిత్రమంజరి సినిమా పాటలు. 9 గంటలకు ఆంగ్లంలో వార్తా ప్రసారం. 9:15 స్పాట్ లైట్ రెండు కార్యక్రమాలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే అవుతాయి. మళ్ళీ విందాం ఆకాశవాణి శబ్దభాండాగారం నుంచి ప్రత్యేక కార్యక్రమాలు. గణపతి నాటిక మొదటి భాగం వింటారు. రచన చిలకమర్తి లక్ష్మీ నరసింహ. వచ్చేవారం చివరి భాగం ప్రసారమవుతుంది. 10 గంటలకు మధుర గీతాలు వింటారు. 11 గంటలకు హిందీలోను, 11:05 ఆంగ్లంలోను వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. మీరింతవరకు ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం 101.5 FM దేశభక్తి గీతం వింటారు.

0: దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి మార్కాపురం 101.5 FM. సమయం 7:05కు వస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తా ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది నీలాల శిరణ్య. పట్టణీకరణ వల్ల జనాభా పెరుగుదల, భవిష్యత్ నీటి అవసరాలు వంటి సవాళ్లపై పట్టణ స్థానిక సంస్థలకు అవగాహన కల్పించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బెల్జియం ప్రధానమంత్రి బార్ట్ డి వీవర్తో ఈరోజు న్యూఢిల్లీలో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ ఈరోజు ముంబైలో బ్యాంకులు, రాష్ట గ్రామీణ జీవనోపాధి మిషన్లతో ఉన్నతస్థాయి సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. యుఏఈలోని దుబాయ్ అంతర్జాతీయ స్టేడియంలో జరిగే మహిళల T20 క్రికెట్ ఆసియా కప్ లో ఈరోజు భారత్, హాంకాంగ్ జట్లు తలపడతాయి. ఇక వార్తలు వివరంగా. పట్టణీకరణ వల్ల జనాభా పెరుగుదల, భవిష్యత్ నీటి అవసరాలు వంటి సవాళ్లపై పట్టణ స్థానిక సంస్థలకు అవగాహన కల్పించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. పట్టణ స్థానిక సంస్థల కోసం చింతల్ శిబిరాలను నిర్వహించాలని సూచించారు. నిన్న జలశక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జరిగిన 2 రోజుల జాతీయ జలశాఖ సదస్సు ముగింపు సమావేశానికి ప్రధానమంత్రి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా నీటిని ఆదా చేసే సాంకేతికతలను మరింతగా అవలంబించాలని పిలుపునిచ్చారు. భారతీయ తయారీదారులు, భాగస్వాములు సమర్థవంతమైన పరిష్కారాలను అభివృద్ది చేసి వాటిని విస్తరించేందుకు ప్రత్యేక ప్రదర్శనలు, కార్యశాలలను నిర్వహించాలని ప్రధానమంత్రి సూచించారు. 2 రోజుల పాటు జరిగిన విస్తృత చర్చలను ప్రధానమంత్రి అభినందించారు. ఈ సమావేశం నుంచి వెలువడిన కార్యాచరణ అంశాలను నిరంతర సమీక్ష, అభ్యసన ప్రక్రియ ద్వారా కొనసాగించాలని ప్రధానమంత్రి ఉద్ఘాటించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బెల్జియం ప్రధానమంత్రి బార్ట్ డి వీవర్తో ఈరోజు న్యూఢిల్లీలో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలతో పాటు ప్రాంతీయ, అంతర్జాతీయ సవాళ్లపై ఇరువురు నేతలు చర్చిస్తారు. ఆ దేశ రక్షణ మంత్రి థియో ఫ్రాంకెన్తో సహా నిన్న రాత్రి ఢిల్లీ చేరుకున్న బెల్జియం ప్రధానమంత్రి భారత్లో 3 రోజుల పాటు పర్యటిస్తారు. భారత్ యూరోపియన్ యూనియన్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందానికి సంబంధించి భారత పరిశ్రమ వ్యాపార సమాఖ్య సమావేశంలో వీవర్ కీలక ఉపన్యాసం చేస్తారు. ఈ పర్యటన భారత్, బెల్జియం భాగస్వామ్యంతో పాటు వాణిజ్యం, పెట్టుబడి, రక్షణ, భద్రత, పునరుత్పాదక ఇంధనం వంటి పరస్పర ఆసక్తిగల రంగాలలో సహకారాన్ని మరింత బలోపేతం చేసేందుకు అవకాశం కల్పిస్తుందని మా ఆకాశవాణి ప్రతినిధి తెలిపారు. బ్రిక్స్ దేశాల మేధో సంపత్తి కార్యాలయాల అధిపతుల 18వ సమావేశం 2వ రోజు నిన్న న్యూఢిల్లీలో జరిగింది. స్థితిస్థాపకత, ఆవిష్కరణ, సహకారం, సుస్థిరత కోసం నిర్మాణం అనే ఈ ఏడాది బ్రిక్స్ ఇతివృత్తానికి అనుగుణంగా అధిపతులు చర్చలు జరిపారు. ఐపీ చట్రాలు సాంకేతిక స్థితిస్థాపకతను, సుస్థిర ఆర్థిక వృద్దిని ఎలా ప్రోత్సహిస్తాయో ఈ సందర్భంగా చర్చించారు. ఐపీ బ్రిక్స్ కూటమిలో ప్రాజెక్టుల సమర్థవంతమైన అమలు, సహకారం, సమన్వయ యంత్రాంగాల ప్రాముఖ్యత, పురోగతి సమీక్షపై బ్రిక్స్ ఐపీ కార్యాలయాల అధిపతులు ప్రముఖంగా ప్రస్తావించారు. ప్రపంచ ఆవిష్కరణ, సృజనాత్మకత, ఆర్థిక అభివృద్దికి కీలక చోదకంగా ఉన్న మేధో సంపత్తి రంగంలో బహుపాక్షిక సహకారాన్ని పెంపొందించేందుకు తమ ఉమ్మడి నిబద్దతను అధికారులు పునరుద్ఘాటించారు. యూరోపియన్ యూనియన్, ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్య

ఇది పలు ప్రధాన ఆర్థిక వ్యవస్థలతో తన ఆర్థిక భాగస్వామ్యాలను మరింతగా పెంపొందించుకునేందుకు భారత్ ముందడుగు వేసింది. ఆష్విల్లో జరిగిన G20 సమావేశాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధిక పెట్టుబడులు, పటిష్టమైన సప్లై చైన్లు, అధునాతన సాంకేతిక పరిజ్ఞానాల విస్తృతి కోసం వినియోగించుకున్నారు. G20 ఆర్థిక మంత్రులు, కేంద్ర బ్యాంక్ గవర్నర్ల సమావేశం సందర్భంగా సీతారామన్ పలు ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించారు. యూరోపియన్ ఎకానమీ అండ్ ఫినాన్షియల్ అఫైర్స్ కమిషనర్ వాల్డిస్ డోమ్రోవిస్తో జరిపిన చర్చల్లో భారత్ ఇయు ఆర్థిక ద్రవ్య భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడంపై చర్చలు జరిపారు. ప్రపంచ బ్యాంకు అధ్యకుడు అజయ్ బంగాతో జరిగిన ప్రత్యేక సమావేశంలో $1.5 బిలియన్ అభివృద్ది విధానాన్ని సీతారామన్ స్వాగతించారు. దేశంలో గ్లోబల్ డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నాలెడ్జ్ హబ్ను ఏర్పాటు చేయడానికి ప్రపంచ బ్యాంకు గ్రూప్తో భారత్ చేస్తున్న సహకారాన్ని కూడా సీతారామన్ ప్రముఖంగా ప్రస్తావించారు. వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ని ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ ఈరోజు ముంబైలో బ్యాంకులు, రాష్ట గ్రామీణ జీవనోపాధి మిషన్లతో ఉన్నత స్థాయి సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. స్వయం సహాయక బృందాలకు పంపిణీ చేసే సగటు మొత్తాన్ని పెంచేందుకు వ్యక్తిగత సంస్థల రుణ పోర్టుఫోలియోను రెట్టింపు చేయడంపై ఈ సమావేశం దృష్టి సారిస్తుంది. జిల్లా కేంద్ర సహకార బ్యాంకు, ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం స్థాయిలో సహకార రుణ వ్యవస్థ పాత్రను బలోపేతం చేయడం ద్వారా దీర్ఘకాలికంగా పేరుకుపోయిన రుణ మంజూరు, సకాలంలో నిధుల పంపిణీకి పరిష్కారం కనుగొనేందుకు ఈ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి భారత రిజర్వ్ బ్యాంక్, ఆర్థిక సేవల విభాగం, ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రైవేట్ రంగ బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, సహకార బ్యాంకులు, నాబార్డ్, పీఎఫ్ఆర్డీఏ, కేంద్ర మంత్రిత్వ శాఖలు, రాష్ట గ్రామీణ జీవనోపాధి మిషన్లు, ఇతర కీలక భాగస్వామి సంస్థల నుంచి సీనియర్ ప్రతినిధులు హాజరవుతారని గ్రామీణాభివృద్ది మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. సెర్బియా రాజధాని బెల్గ్రేడ్లో జరిగిన అలీనోద్యమ శిఖరాగ్ర సమావేశానికి అనుబంధంగా కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు నిన్న పలు దేశాల నేతలతో వరుస ద్వైపాక్షిక సమావేశాలు జరిపారు. కీలకమైన రంగాలలో ద్వైపాక్షిక సహకారాన్ని పెంపొందించడం, భాగస్వామ్యాన్ని విస్తృతం చేయడంపై ఈ సమావేశాలు దృష్టి సారించాయి. ఈ సమావేశాల సందర్భంగా మంత్రి కిరణ్ రిజిజు సౌదీ అరేబియా విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి వాలీద్ ఏఎం ఇల్కరిజీతో చర్చలు జరిపారు. న్యూఢిల్లీ సెర్బియాల మధ్య చారిత్రాత్మక సంబంధాలను బలోపేతం చేస్తూ పరస్పర ఆసక్తిగల రంగాలలో భాగస్వామ్యాన్ని మరింత విస్తృతం చేసే మార్గాలను అన్వేషించేందుకు ఇరువురు నేతలు చర్చలు జరిపారు. కేంద్ర మంత్రి సెర్బియా అధ్యకుడు అనా బ్రెనాబిక్తో సమావేశమై భారత్ సెర్బియా ప్రజల సంబంధాలు, ఇరు దేశాల శాసన దౌత్య ప్రాముఖ్యతను చర్చించారు. కిరణ్ రిజిజు అంగోలా విదేశీ వ్యవహారాల మంత్రి టెట్ ఆంటోనియోతో సమావేశమై ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై చర్చలు జరిపారు. ఉత్తరప్రదేశ్లో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ను నివారించే లక్ష్యంతో ఈ రోజు నుంచి ఈ నెల 17వ తేదీ వరకు రాష్టవ్యాప్తంగా ఒక ప్రత్యేక HPV టీకా కార్యక్రమం నిర్వహించనున్నారు. రాష్టవ్యాప్తంగా మొత్తం 75 జిల్లాల్లో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమం కింద 14 ఏళ్ల వయసు గల సుమారు 10 లక్షల మంది అర్హులైన కౌమార బాలికలకు HPV టీకా ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ కార్యక్రమం సమయంలో అర్హులైన బాలికలు వారి తల్లిదండ్రులు ముందుకు వచ్చి టీకా వేయించుకోవాలని లక్నో ముఖ్య వైద్యాధికారి డాక్టర్ ఎన్బి సింగ్ విజ్ఞప్తి చేశారు. మహిళల క్రికెట్లో యుఏఈలోని దుబాయ్ అంతర్జాతీయ స్టేడియంలో ఈ రోజు జరిగే T20 ఆసియా కప్ లో గ్రూప్ ఏలోని 2వ మ్యాచ్లో భారత్, హాంకాంగ్ జట్లు తలపడతాయి. ఈ మ్యాచ్ రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుంది. ఆదివారం దుబాయ్లో జరిగిన మ్యాచ్లో థాయిలాండ్పై 94 పరుగుల భారీ విజయంతో భారత మహిళల జట్టు తమ ప్రచారాన్ని ప్రారంభించింది. ఈ రోజు జరిగే మ్యాచ్లో విజయం సాధిస్తే హర్మన్ ప్రీత్ కౌర్ నేతృత్వంలోని భారత జట్టు ప్రస్తుతం జరుగుతున్న 8 టోర్నమెంట్లలో సెమీఫైనల్స్ కి చేరుకుంటుంది. నిన్న రాత్రి దుబాయ్లో జరిగిన గ్రూప్ బి మ్యాచ్లో శ్రీలంక 75 పరుగుల తేడాతో ఇండోనేషియాపై విజయం సాధించింది. భారత్ తొలిసారిగా హ్యుందాయ్ ప్రపంచ ఆర్చరీ పారా సిరీస్కు ఆతిథ్యమివ్వనుంది. ఎల్లుండి నుంచి ఈ నెల 9 వరకు అహ్మదాబాద్లోని సబర్మతి రివర్ఫ్రంట్లో ఈ సిరీస్ జరగనుంది. ఇందులో 20 దేశాల నుంచి 100 మందికి పైగా క్రీడాకారులు పాల్గొంటారు.
జూన్ 30 నుంచి జూలై 4 వరకు బ్యాంకాక్,

0: చెకియాలోని నోమెస్టోలో జరిగిన పోటీల తర్వాత 2026 సిరీస్ లో ఇది మూడవ దశ, నాలుగవది చివరి దశ అక్టోబర్లో చిలీలోని శాంటియాగోలో జరుగుతుంది. తూర్పు మధ్యప్రదేశ్ ప్రాంతంలో కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. పశ్చిమ బెంగాల్, సిక్కిం, విదర్భ, పశ్చిమ ఉత్తరప్రదేశ్లలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. రాబోయే 2 రోజుల్లో జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, మహారాష్ట, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటకలలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. పట్టణీకరణ వల్ల జనాభా పెరుగుదల, భవిష్యత్ నీటి అవసరాలు వంటి సవాళ్లపై పట్టణ స్థానిక సంస్థలకు అవగాహన కల్పించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బెల్జియం ప్రధానమంత్రి బార్ట్ డి వీవర్తో ఈరోజు న్యూఢిల్లీలో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు ముంబైలో బ్యాంకులు, రాష్ట గ్రామీణ జీవనోపాధి మిషన్లతో ఉన్నత స్థాయి సమాపేశానికి అధ్యక్షత వహిస్తారు. యుఏఈలోని దుబాయ్ అంతర్జాతీయ స్టేడియంలో జరిగే మహిళల టీ20 క్రికెట్ ఆసియా కప్ లో ఈరోజు భారత్, హాంకాంగ్ జట్లు తలపడతాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి మార్కప్రం 101.5 FM.

0: ఈనాటి ఉదయకిరణాలు కార్యక్రమంలో ముందుగా విందాం. జాతీయ పోషకాహార వారోత్సవాల సందర్భంగా కొన్ని విశేషాలు, అనంతరం మితిమీరిన కోరికలు, తరిగిపోతున్న విలువలు చర్చ కార్యక్రమం.
1: చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు. ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కె సాథ్.
2: ముఖాన్ మొటిమలా గజ్జా బొబ్బలా నడుగుల తామరా బురద పుల్లా
3: సైబాల్. 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
4: తక్కువ కాలంలో ఎక్కువ లాభాలు జస్ట్ ఒక క్లిక్ లోనైనా. వా
5: చిక్కుకున్నాడు.
6: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటోంది
7: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
0: కార్యక్రమంలో ఇప్పుడు విందాం. జాతీయ పోషకాహార వారోత్సవాల సందర్భంగా కొన్ని విశేషాలు. మనిషి ఆరోగ్యంగా అందంగా ఉండాలి అంటే సరైన పోషకాలు అవసరం. ఈ పోషకాహారం వయసుతో సంబంధం లేకుండా అన్ని వయసుల వారికి, ముఖ్యంగా శిశువుల నుండి వృద్ధుల దాకా పోషకాహారం చాలా అవసరం. పోషకాహారంపై శ్రద్ధ పెట్టకపోతే మన జీవితం అతలాకుతలమవుతుంది, అనేక వ్యాధులకు మూలంగా మారిపోతుంది కూడా. అందుకే ఆరోగ్యకరమైన జీవనశైలి, శరీరానికి పోషకాహారం ఆవశ్యకత గురించి ప్రజలకు అవగాహన కల్పించే లక్ష్యంతో భారత ప్రభుత్వ మహిళా శిశు సంక్షేమ అభివృద్ది మంత్రిత్వ శాఖ వారు ప్రతి సంవత్సరం జాతీయ పోషకాహార వారోత్సవాల్ని పాటిస్తూ ఉన్నారు. సెప్టెంబర్ 1వ తేదీ నుండి 7వ తేదీ వరకు ఈ జాతీయ పోషకాహార వారోత్సవాలు నిర్వహిస్తూ వస్తున్నారు. 1982 సంవత్సరంలో కేంద్రం ఫుడ్ అండ్ న్యూట్రిషన్ బోర్డు వారు ఈ వారోత్సవాన్ని ప్రారంభించింది. పోషకాహారం ప్రాముఖ్యత గురించి ప్రజలకు అవగాహన కల్పించడం, ఆరోగ్యకరమైన ఆహార అలవాట్లను ప్రోత్సహించటం ముఖ్య ఉద్దేశం. ఈ వార్షిక కార్యక్రమంలో భాగంగా పోషకాహార లోపాన్ని గుర్తించటం, పరిష్కరించటం, అలాగే ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి, వ్యాధుల నుండి ఎలా దూరంగా ఉండాలి, పోషక

పోషకాహార ద్వారా వాటిని ఎలా నివారించాలి ఇత్యాది విషయాలన్నీ మనకు ఈ పోషకాహార వారోత్సవాలలో ప్రజలకు అవగాహన కల్పించడమే ప్రత్యేక లక్ష్యం. ముఖ్యమైన పోషకాలు కూడా మనకు ఇక్కడ వివరిస్తున్నారు. విటమిన్లు, ఖనిజాలు, ప్రోటీన్లు, కొవ్వులు, నీరు, కార్బోహైడ్రేట్లు, ఇవన్నీ శరీరానికి కావాల్సిన పోషకాలు. ముఖ్యంగా పిల్లల్లో ఈ పోషకాల ప్రాముఖ్యత పాత్ర చాలా ఉంది. వారి మానసిక, శారీరక ఎదుగుదలకు, వికాసానికి, ఎముకల బలానికి చాలా అవసరం ఈ పోషకాలు. పోషకాహారంలో లోపంతో శారీరక బలహీనత ఏర్పడి అనేక రోగాలకు కారణమవుతుంది. రోగ నిరోధక వ్యవస్థ బలహీనపడి వైరస్ల దాడి చేస్తాయి. ఆరోగ్యకరమైన ఆహారం మనిషి జీవితకాలాన్ని పెంచుతుంది అనటంలో ఎలాంటి సందేహం లేదు. పోషకాహారం అంటే కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్ల మిశ్రమాలతో సంపూర్ణ ఆహారం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. మనం నిత్యం తీసుకునే ఆహారంలో సహజంగా లభించే వివిధ రకాల తాజా పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, ప్రోటీన్లు, మొలకెత్తిన గింజలు, పాల ఉత్పత్తులు ఉండేలా ప్రతిరోజు చూసుకోవాలి. కార్బోహైడ్రేట్లను ఎక్కువగా తీసుకోకుండా ప్రోటీన్ ఫుడ్పై శ్రద్ధ పెట్టాలి. ఫైబర్ ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవాలి. రోజంతా పుష్కలంగా, శుభ్రంగా ఉన్న నీరుని తాగాలి. చక్కెర, ఉప్పు వాడకాన్ని నియంత్రించాలి. కూల్ డ్రింక్లు, అనారోగ్యకరమైన కొవ్వులు అధికంగా ఉండే ప్రాసెస్ చేసిన ఫాస్ట్ ఫుడ్లకు దూరంగా ఉండాలి. మీరింతవరకు జాతీయ పోషకాహార వారోత్సవాల సందర్భంగా కొన్ని విశేషాలు విన్నారు.

0: అరే నాన్న, రేడియోలో మంచి దేశభక్తి గీతాలొస్తున్నాయి, అవి వింటూ ఉంటే గాంధీ మహాత్ముని గురించి తెలుసుకోవాలని కుతూహలంగా ఉందిరా.
1: ఓ అలాగమ్మా, మహాత్మా గాంధీ సత్యము అహింస అనే ఆయుధాలతో దేశానికి స్వాతంత్రం తెచ్చిన యోగి కదా.
0: కాస్త వివరంగా చెప్పరా.
1: అదేమ్మా, మహాత్ముని జీవిత కథ ఆరంభం నుంచి విన్నావంటే చాలు, ఆయన గురించి అన్ని విషయాలు తెలుస్తాయి.
0: అదేలా, ఎక్కడ వినాలి, ఎప్పుడు వినాలి?
1: సెప్టెంబర్ 4వ తేదీ శుక్రవారం నుంచి ప్రతి శుక్రవారం ఉదయం 7:15 ఆకాశవాణి మార్కాపురం 101.5 FM ద్వారా మహాత్ముని మార్గం ప్రసారం చేస్తుంది, అది వింటే చాలు.
0: ఓ అలాగా, అయితే ఆకాశవాణి మార్కాపురం 101.5 FM ను ట్యూన్ చేసుకుని తప్పకుండా వింటాను.

0: కార్యక్రమంలో ఇప్పుడు విందాం మితిమీరిన కోరికలు తరిగిపోతున్న విలువలు చర్చా కార్యక్రమం.
1: మనం ఈ రోజున సమాజాన్ని పరిగించినట్టయితే ఎక్కడ చూసినా సంపాదన సంపాదన సంపాదన, ఈ సంపాదన మార్గంలో పడి కొన్ని విలువలకు తిలోదకాలు ఇచ్చేటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అది చిన్న పెద్ద వ్యాపారమా వాణిజ్యమా అధికార దాహమా దర్పమా, ఇవన్నీ కనుక మనం క్రోడీకరించినట్టయితే ప్రతి రంగంలో కూడా విలువలు తరిగిపోతున్నటువంటి నేపథ్యాన్ని మనం గమనిస్తున్నాం. ఈ సందర్భంలో మనతో ముచ్చటించేందుకు ప్రముఖ న్యాయవాది ప్రకాశం జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు బి హనుమారెడ్డి గారు ఈ కార్యక్రమానికి వచ్చేశారు. అలాగే శ్రీమతి టి అరుణ ఆంధ్రప్రదేశ్ మహిళా అభ్యుదయ సమితి అధ్యక్షురాలు ఒంగోలు నుంచి వచ్చేశారు. అలాగే మార్కాపురంలోని ప్రముఖ విద్యా సంస్థల ప్రిన్సిపల్ గా పనిచేస్తున్నటువంటి ఎల్వి రెడ్డి గారు కూడా మనతో ఉన్నారు. వారిని అడిగి ఈ విలువలకి ఎలా పట్టం కట్టాలి, తరిగిపోతున్న విలువలకి కోరికలను ఎలా మనం అణుచుకోవాలి, కోరికలు ఉండటం సహజం, అవి మితిమీరిపోకుండా ఉండాలి అనే అంశంపైన చర్చించుకుందాం. ముందుగా హనుమారెడ్డి గారు తెలియజేస్తారు ఈ విలువలు ఎలా పెంచాలి, ముఖ్యంగా న్యాయవాదులు వృత్తిలో ఉన్నారు కనుక వారు చూస్తున్నటువంటి అనుభవాలు వాటి గురించి.
2: ముఖ్యంగా ఈ విలువలు ధ్వంసం కావడానికి ప్రథమ కారణం ధనార్జన, ధనం మీద ఆశ. ఈ కారణాల వల్ల ఇలా జరుగుతుంది.

0: అన్నట్టుగా నేను సమాజాన్ని అర్థం చేసుకోగలిగినంతలో తెలుసుకున్నటువంటి అంశం ఇది. ఈ ధనార్జన కూడా గత 15-20 సంవత్సరాల తరువాత రియల్ ఎస్టేట్ కానివ్వండి, వ్యాపారాలు కానివ్వండి, వీటన్నిట్లో కూడాను ధనమే ఎక్కువ పాలు ఆక్రమించుకుని ఉన్న కారణం చేత ప్రతి వ్యక్తికి ధనం మీద కాంక్ష పెరిగి ఆ ధనాన్ని ఉపయోగించుకునే కోరికలు కలిగి అలా విలువల్ని పాత్రపో చేస్తున్నారు. అలా ధనం మీద కోరిక లేకుండా చేయాలి అని అంటే ఇప్పుడు సాధ్యాసాధ్యాలను మనం బేరీజులు వేయలేం.
1: మనం పూర్వకాలంలో గనక అంటే మన చిన్నతనంలో గనక చూసినట్టయితే వనరులు ఎక్కువగా ఉన్నట్టు అనిపించేటివి, తద్వారా అప్పుడు కూడా ఆశ తక్కువగా ఉండేది, కోరికలు తక్కువగా ఉండేటివి. నా తర్వాతి వారికి తర్వాత తరం వారికి సంపాదించి పెట్టాలి అనేది తక్కువగా ఉండేది, ఉన్న దాంట్లోనే తృప్తి పడేవాళ్ళు. కానీ ఈనాడు ఆ పరిస్థితి లేదు. ఏమంటారు మేడం అరుణ గారు?
2: నా ఉద్దేశంలోనండి, ఇప్పుడు అసలు వ్యక్తుల్లో అలాంటి కోరికలు ఆశలు పెరగటానికి కారణం ఏంటి? అసలు వ్యవస్థ అనేది ఒకటి ఉంది. ఆ వ్యవస్థలో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో వ్యవస్థాపరంగా మార్కెట్ అనేది ఒకటి ఉంది. ఆ మార్కెట్ దీన్ని పెంచుకోవడం కోసంగా అంటే ధనార్జన ఇవన్నీ ఇట్లాంటివన్నీ బలహీనతలన్నీ మనుషుల్లో సహజంగా ఉండేవి. సంపాదించుకోవాలని చెప్పని, శ్రమించాలని చెప్పని, కూడబెట్టుకోవటం ఇట్లాంటివన్నీ కూడా మొదటి నుంచి కూడా ఉన్నాయి. కానీ మానవతా విలువల్ని మించి ఈరోజు సంపాదన అనేటువంటిది ప్రధానంగా ఉండి మానవతా విలువలను పక్కన పెట్టడానికి కారణం ఏంటి అని చెప్పారంటే వ్యాపార వ్యవస్థలో పోటీలు పడి మార్కెట్ అనేటువంటిది వచ్చింది. ఇంకా ఏంటంటే ఎవరికి వాళ్ళు ఎక్కువగా సంపాదించుకుని కూడబెట్టుకోవాలనేటువంటి దీన్ని ఆశ అనేది మార్కెట్ వ్యవస్థ వల్ల పెరిగింది. ఇటు మార్కెట్ వ్యవస్థ కానివ్వండి, వ్యాపార వ్యవస్థ కానివ్వండి, రాజకీయ వ్యవస్థ కానివ్వండి, ప్రజల్లో తమ యొక్క దీన్ని లక్ష్యాన్ని చేరుకోవడం కోసం ఆశల్ని కోరికల్ని పెంచినటువంటి వ్యవస్థ అనేది ఈరోజు పరిణామక్రమంలో ఉందనండి. అది ప్రధానమైన కారణం.
1: మరి ఈ వ్యవస్థను కాస్త మనం సరైన మార్గంలో సరైన గాడిలో పెట్టాలంటే విద్యార్థి దశ నుంచే వారికి ఎటువంటి ఆలోచనలు కలగజేస్తే వారిలో చిన్నప్పటి నుంచే ఒక మహాద్భుతమైనటువంటి ప్రణాళికతోటి ఈ పని మనం చేయకూడదు, ఈ పని మనం చేయొచ్చు, ఈ పని చేసినందువల్ల మనకు విలువలు పెరుగుతాయి అనేటువంటివి వారికి ఇప్పుడు చాలా అవసరం. ఆ విషయాన్ని గురించి మీరు తెలియజేయండి రెడ్డి గారు.
3: విలువలు అనేవి ఇప్పుడు ప్రస్తుత సమాజంలో చాలా ప్రాముఖ్యత కలిగినటువంటివి. అసలు మనిషిని మానవుడిగా చేసేటువంటివి విలువలు. మనిషికి గుండె ఎంత అవసరమో సమాజానికి కూడా ఆ విలువలు అంతే అవసరం. ఏ సమాజములైతే విలువలతో కూడుకున్నటువంటిది అవుతుందో ఆ సమాజము సౌభాగ్యంగాను తర్వాత మంచి అభివృద్ధి సాధించడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఒక విషయం ఏంటంటే ఇక్కడ మనము పుట్టినప్పుడే తల్లి గర్భంలో ఉన్నప్పుడు, తల్లి గర్భం నుంచి బయటకు వచ్చినప్పుడు, పుట్టినప్పుడే విలువల గురించి పిల్లవాడికి తెలియకపోయినప్పటికీ పిల్లవాడు 2 సంవత్సరాలు పూర్తయిన తర్వాత అప్పటి నుంచి ఈ విలువలు అనేవి ఫస్ట్ పిల్లలలో మంచి విలువలను పెంపొందించాలంటే కుటుంబము ప్రాధాన్యత ఇస్తుంది. తర్వాత క్రమేణా ఏం జరుగుతుందంటే ఇంటిలో తల్లిదండ్రుల యొక్క ప్రభావం కానీ తన చుట్టూ ఉన్నటువంటి పరిసర ప్రభావం కానీ ఈ పిల్లల మీద ఎక్కువగా ఉంటుంది. ఫస్ట్ ఇంటిలోనే ఈ యొక్క స్వార్థపూరితమైనటువంటి ఆలోచనలు అనేవి మనము పెద్దవారు చేసినప్పుడు ఆ ఆలోచనలను వాటిని అనుకరించడం ద్వారా విద్యార్థులు వారు కూడా మితిమీరినటువంటి కోరికలను అలవర్చుకునేదానికి అవకాశం ఉంది. కానీ నా ఒపీనియన్ ఏంటంటే ప్రతి ఒక్క వ్యక్తి మంచిగా రాణించాలంటే, తరువాత ఏదైనా విషయంలో అభివృద్ధి సాధించాలంటే ఖచ్చితంగా డిజైర్ అనేది అవసరం. వేర్ దేర్ ఇస్ డిజైర్ దేర్ ఇస్ డెవలప్మెంట్, వేర్ దేర్ ఇస్ నో డిజైర్ దేర్ ఇస్ నో డెవలప్మెంట్. కానీ ప్రత్యేకంగా మనము అన్నిటికీ విలువలు తరిగిపోవడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే మితిమీరినటువంటి కోరికలు. కానీ కోరికలు మాత్రం విపరీతంగా ఉన్నాయి, మనకు అందుబాటులో ఉన్నటువంటి వనరులు అనేవి తక్కువగా ఉన్నాయి. సో ఇప్పుడు ఏ వ్యక్తికి అయితే ఒక అవసరం ఉంటుందో ఆ అవసరం తీర్చుకోవడానికి కావలసినటువంటి వనరులు లభించినప్పుడు ఆటోమేటిక్గా ఆ వ్యక్తి ఏ విలువలైనా పాటించడానికి అవకాశం ఉండదు. కానీ ఎక్కడైతే ధన సంపాదనే ధ్యేయంగా ధనము ఎక్కడైతే ఉంటుందో అక్కడ మామూలుగా విలువలను కాపాడవచ్చు అనేది ఒక నానుడి. కానీ ఇంతకు పూర్వం ఏంటంటే మీరు అడిగినట్లు మన హనుమారెడ్డి సార్ గారు చెప్పినట్టు సమాజంలో ఇంతకుముందు వనరులు అనేవి సహజంగా ఉన్నాయి. కానీ ఆ కాలంలో ఏంటంటే సద్వినియోగం చేసుకోవడంలో కూడా ప్రాధాన్యత ఉండేది. కానీ ప్రస్తుతం

0: ఏంటంటే జనాభా విపరీతంగా పెరగడం ఒకటి, పట్టణీకరణ ఒకటి, తర్వాత వెస్టర్నైజ్ కల్చర్ రావడం ఒకటి, తర్వాత ప్రస్తుతం సాంకేతిక పరిజ్ఞానం ఒకటి, ఒకరిని ఒకరు అంటే మనిషి జీవనము సుఖమయము చేసుకోవడానికి ఈ మితిమీరిన కోరికలు రావడం వలన ప్రతి రంగంలో కూడా ఇలువలు అనేవి ప్రస్తుతం దిగజారుతున్నాయి.
1: బాగా వయసు ఉన్న తరుణంలో సుఖంగా ఉంటాం, కాస్త వయసు పై పడతానే ఈ మితిమీరిన కోరికల దెబ్బకి లేనిపోని అనారోగ్యాలు ఇవన్నీ కొని తెచ్చుకోవడం ఇది మంచిదంటారా సమాజానికి?
2: ఇప్పుడు నా దృష్టిలో అయితే అండి, అసలు ఏం విలువలు దిగజారుతున్నాయి, అసలు ఏం కావాలి సమాజానికి అనేటువంటి ప్రశ్న మన ముందు ఉదయిస్తుంది. ఇప్పుడు అంతకుముందు ఉమ్మడి కుటుంబాలు ఉండేవి, ఉమ్మడి కుటుంబాల్లో కొన్ని విలువలు ఉండేవి, పిన్ని, బాబాయ్, అత్త, మామ ఇట్లాంటివన్నీ, వాటన్నిటి ద్వారా ఏంటంటే ఆ విలువలని ఎవరికన్నా ఒకరికి బాగా లేకపోతే ఇంకోళ్ళు ఆదుకోవటం, ఇట్లాంటి ఒక సంస్కృతి, అట్లాగే వస్తు మార్పిడి వ్యవస్థ ఉండేది. దానివల్ల ఏంటంటే శ్రమ చేసి వాళ్ళు పండించింది వీళ్ళు మార్చుకోవటం, ఇలాంటి విలువలు ఉండేవి. కానీ ఇప్పుడు ఈ అలాంటి విలువలు కనుక చూసుకున్నప్పుడు మనిషికి మనిషి సాయం చేసుకునే విలువ, ప్రాణం అనేటువంటి దానికి విలువిచ్చేటువంటి అంటే ఎక్కువగా విలువిచ్చేటువంటి విలువ, అదే సందర్భంలో మనిషి మానవత్వంతో ఉండే విలువ, పరాయి వాడికి ఏదైనా కష్టం వస్తే వాడిని కాపాడుకునే విలువ, ఈ దేశాన్ని ప్రేమించే విలువ, ఇవి విలువలంటే. అవినీతి అనేటువంటిది లేనటువంటి వ్యవస్థ కావాలి, అది విలువలంటే. ఇలాంటి విలువల్ని వీటన్నిటిని కూడా నిలబెట్టుకోవాలి అని చెప్పాను అంటే మనం ఏం చెయ్యాలని దాన్ని ఆలోచించాలి. ఫర్ ఎగ్జాంపుల్ చిన్నది చెప్తాను నేను, ఒక చిన్న కవిత చెప్తాను నేను. విలువల్లో అమ్మ ప్రధానమైనటువంటి పాత్ర వహిస్తుంది. అమ్మ ఈ సమాజానికి, ఒక అమ్మ అంటుంది అన్నమాట, ఒరే కన్న, నాడు అన్నం తినక ఏడిపించావు, నేడు అన్నం పెట్టక ఏడిపిస్తున్నావురా అని. ఈ రోజు అమ్మకి అన్నం పెట్టడానికి కంటే కూడా బ్యాంక్ అకౌంట్ లో డబ్బు జమ చేసుకోవటం అనేటువంటి దానికే విలువ ఎక్కువ, కోరిక పెరిగింది. కోరికలు ఉండాలి, కానీ వారు చెప్పినట్టు, రెడ్డి గారు చెప్పినట్టు కోరిక ఉండాలి, కానీ కోరిక మితిమీరకూడదు. ఫర్ ఎనీథింగ్ దేర్ షుడ్ బి ద బ్యాలెన్స్. ఆ బ్యాలెన్స్ అనేది ఎప్పుడైతే తప్పుతుందో భూమి కూడా బ్యాలెన్స్ మీద నడుస్తుంది. అట్లాగే ప్రాణం, అనేక సంవత్సరాల, వేల సంవత్సరాల, కోట్ల సంవత్సరాల నిర్జీవ కణాల రాపిడిలో ఒక ప్రాణం ఉద్భవించింది. ఆ ప్రాణం ఈరోజు చీమ కంటే, దోమ కంటే హీనమైపోయి అన్ని రకాల హత్యలు చేసుకోవడం ద్వారా, యాక్సిడెంట్ ద్వారా, ఇంకోటి ద్వారా అలా ఇదే విలువ, ప్రాణానికి విలువ తరిగిపోతుంది. అసలు ప్రాణమే లేకపోతే ఈ సృష్టి ఏముంది? ఒకప్పుడు ఒక చిన్న వరకట్నం హత్య జరిగి ఒక అమ్మాయి గనక మరణించింది అంటే కొన్ని నెలల పాటు కళ్ళమ్మటి నీళ్లు వచ్చేవి. కానీ ఈరోజు WTO కూలి కొన్ని వేల మంది మరణించారు అని చెప్పారంటే మన కంటి వెంట నీటి చుక్క రావటం లేదు. అంటే ప్రాణానికి విలువ లేదు. ఏ విలువలు కావాలి అన్నదానికి నేను చెప్తున్నాను. ఇలా విలువలు కోల్పోతున్నటువంటి సమాజంలో ఆ విలువల్ని ఎలా కాపాడుకోవాలి అనేటువంటి దీంట్లో ఫలానా ఈ అంశాలు విలువలు కాపాడుకోవాల్సి వస్తుంది. అది నా
3: వల్ల నేను ఈ విలువలను కాపాడుకునే అంశం మీద బాల్యం నుంచి తన చుట్టూ ఉన్నటువంటి సమాజాన్ని అర్థం చేసుకునే అవకాశం ఆ బాలుడికో బాలికకో తప్పకుండా ఉండాలి. అయితే ఉండాలి అని అంటే కేవలం తల్లిదండ్రుల వద్దనే అది నేర్చుకోగలిగినటువంటి అంశం కాదు. పాఠశాలకు పోతారు, గురువులు వాళ్ళకి చెప్పే పాఠాలు ఇవన్నీ కూడా ఉంటాయి. ఇవాళ విద్యా ప్రణాళికను గనక మనం అర్థం చేసుకుంటే విలువలకు సంబంధం లేనటువంటి విద్య వాళ్ళకి చెప్తున్నారు. అట్లనే పల్లెటూళ్ళ నుంచి పట్టణాలకు ప్రజలు వలస రావటం, పట్టణాలలో చదువులు చదువుకోవటం, పల్లెటూళ్ళలో ఉండేటటువంటి ఆచారాలు, సంప్రదాయాలు, ప్రేమ, గౌరవం, వాత్సల్యం ఇవన్నీ కూడాను ఆ గ్రామంలోనే వదిలిపెట్టి ఆ పట్టణానికి వెళ్ళి ఎట్లా డబ్బు సంపాదించాలి, ఏ చదువు చదివితే డబ్బు సంపాదించగలుగుతామనే ఆ రకమైన చదువులు చదువుకోవటం, తాను ఒక మార్కెట్ వస్తువు అయిపోయి ఆ చదువు కూడాను మార్కెట్లో దొరికేటటువంటి చదువు, మార్కెట్కు ఉపయోగించడానికి వీలుండే చదువును చదువుకొని ఆ డబ్బు సంపాదించుకునే దానికే విద్యార్థి తాపత్రయపడుతున్నాడు, ఆ విద్యార్థి తల్లిదండ్రులు తాపత్రయపడుతున్నారు. ఆ కారణం చేత ఈ విలువలను కాపాడడానికి విద్యార్థి దశలోనే ప్రభుత్వం ప్రణాళికలు వేసేదానిలో కానీ, విద్యా ప్రణాళికలు వేసేదని కానీ, సిలబస్ నిర్ణయించేటప్పుడే వారికి సమాజాన్ని గురించి అవగాహన ఉండే విధంగా ఆ సిలబస్ ఉండాలి. అట్లా లేకుండా తల్లిదండ్రుల గురించి లేదు, సమాజాన్ని గురించి లేదు, కేవలము ఒక ఇంటర్నెట్ సౌకర్యాన్ని గురించి 1వ తరగతి నుంచి చదివితే ఆ వయసులో ఆ ఇంటర్నెట్ సౌకర్యాన్ని ఉపయోగించుకునేటటువంటి తెలివితేటలు ఉండినా లేకుండినా దాన్ని వినియోగిస్తున్నారు అని అంటే మిగతావి అన్నీ కూడాను ఆ విద్యార్థుల మనసులోకి పోవడానికి అసలు అవకాశమే లేకుండా పోతుంది. తల్లిని మర్చిపోతున్నాడు, తండ్రిని మర్చిపోతున్నాడు, బంధువర్గాన్ని మర్చిపోతున్నాడు, మనం ఈ పని చేస్తే తప్పు అనే విషయం మర్చిపోతున్నాడు. అది కంప్యూటర్లో ఉండదు, ఇంటర్నెట్లో ఉండదు, కనుక ఈ బేసే కోల్పోతున్నాడు ఆ విద్యార్థి, ఆ బాలుడు. బాల్యంలోనే మనిషికి విలువలని

0: చెప్పేటటువంటి విద్య లేకుండా పోయింది. ఆ రకమైనటువంటి పరిసరాల్లో ఆ విద్యార్థి, ఆ బాలుడు లేకుండా పోతున్నాడు. ఆ కారణం చేత ఎప్పుడైతే ఈ పరిసరాల నుంచి దాటి అవతలికి వెళ్ళాడో వేరు పరిసరాల్లోకి పోతున్నాడు. ఆ వేరు పరిసరాల్లో కేవలం ధనం ఉంటుంది, ధనం సంపాదించడానికి వీలైన కోర్సులు ఉంటాయి. అందువల్ల అతను మళ్ళా వెనక్కు తిరిగి ప్రజలను గాని, తల్లి తండ్రిని గాని, ఇంకా తన బంధువర్గాన్ని గాని, ఆచారాలు వ్యవహారాలను గురించి గాని ఆలోచన చేసేటటువంటి అవకాశం లేదు. పూర్వ గ్రంథాలను చదువుకోవటం గాని, చరిత్ర గ్రంథాలను చదువుకోవటం గాని, మనం దాని గురించి నేర్చుకునే అవకాశం గాని లేకుండా పోతున్నది. అందువల్ల విద్యా ప్రణాళికను సమూలంగా మార్చితే తప్పితే కొంతవరకైనా ఈ బారి నుంచి తప్పించుకునేదానికి అవకాశం లేదని నా అభిప్రాయం.
1: అంటే ముఖ్యంగా వ్యక్తి విలువలు పాటించాలి అంటే ముందు సమాజానికంటే గృహమే ప్రధానం. ఈ గృహంలో గనక ఇంతకుముందు మేడం గారు చెప్పినట్టు ఉమ్మడి కుటుంబాలు ఉన్నప్పుడు అంత కలిసిమెలిసి అప్పట్లో పురాణ ఇతిహాసాలని, ఆనాటి చరిత్రల్ని మన పిల్లలకి బోధిస్తూ వాటిలో ఉన్నటువంటి విలువల్ని పెంచుతూ ఉండేటువంటి పరిస్థితి ఆనాడు ఉంది. కానీ నేటి పరిస్థితుల్లో సినిమాలు చూసో, టీవీలు చూసో ఈ దైవత్వాన్ని గురించో దాని గురించో తెలుసుకోవడం జరుగుతోంది. కానీ ముఖ్యంగా ఈ పిల్లల్లోనే తల్లి తండ్రి గురువు దైవం వీరి పట్ల ప్రేమ, ఆప్యాయత, అనురాగం, భక్తిభావం ఇవన్నీ కల్పించినట్టయితే కొంతవరకు విలువల్ని పాటించేదానికి
0: అవకాశం ఉంటుంది. అయితే పిల్లలు తల్లి తండ్రిని, ఇంటిని, ఇంటి పరిసరాలని కనిపెట్టుకుని ఉండేటటువంటి వాతావరణం ఈ విద్యా ప్రణాళికలో లేదు. మొదట్లోనే వేరుబడిపోతున్నాడు తల్లిదండ్రి నుంచి. అక్కడి నుంచి పాఠాలలో పడుతున్నాడు, మార్కుల్లో పడుతున్నాడు, అక్కడి నుంచి ఉద్యోగంలో పడుతున్నాడు, ధన సంపాదనలో పడుతున్నాడు. 50 ఏళ్ళు 60 ఏళ్లకి అతను ఆయువు తీరినట్టుగానే ఇబ్బందుల్లో
2: పడుతున్నాడు.
0: అందువల్ల కుటుంబ వ్యవస్థ దెబ్బతినిపోయింది, వివాహ వ్యవస్థ దెబ్బతినిపోయింది, ఆర్థిక వ్యవస్థ వచ్చేసింది. అందువల్ల కుటుంబం ఎప్పుడైతే దూరం అయిపోయిందో అతనికి, ఈ వివాహాన్ని గురించి కూడా అర్థం చేసుకోవడానికి అవకాశం లేకుండా పోయింది అతనికి. ఇప్పుడు చూస్తే విడాకుల సంస్కృతి వచ్చింది. 4 సంవత్సరాలు కుటుంబ జీవితం అనుభవించాడు అంటే తగాదాలు ఏమన్నా వస్తే చిన్న చిన్నవి సర్దుకుని పోదామనే తత్వమే లేకుండా ఒక నెగటివ్ థింకింగ్ లో పడి ఈ భార్య కాకపోతే ఇంకో భార్యను చూసుకుందాం, ఈ భర్తను కాకపోతే ఇంకో భర్తను చూసుకుందాం అనే తత్వంలోకి వచ్చారే తప్ప భార్యాభర్తకు ఉన్నటువంటి సంబంధం ఏమిటి, ఆ కుటుంబం అంటే ఏమిటి అనే అర్థాన్ని మరిచిపోయారు. అసలు ఎందువల్ల మరిచిపోయారంటే ఇద్దరు ఎవరికి వారే సంపాదనలో తన కాళ్ల మీద తను నిలబడడానికి అవకాశం ఎప్పుడైతే ఏర్పడిందో వారు స్వయంగా తనకు తాను జీవించగలను అనని అటు భార్యలు గాని ఇటు భర్తలు గాని లేకుంటే ఇంకా ఇతర మహిళలు గాని పురుషులు గాని ఆలోచనలోకి వచ్చిన తర్వాత ప్రక్క వాళ్లతో అవసరం లేకుండా సంబంధాలు లేకుండా జీవించే తరుణం ఎప్పుడైతే వచ్చిందో, ఆ తరుణానికి అవసరమైనటువంటి అవకాశం ధనం ఎప్పుడైతే వస్తుందో ప్రపంచాన్ని మర్చిపోయారు, మనుషుల్ని మర్చిపోయినారు, మానవత్వాన్ని మర్చిపోయినారు, ఇక కేవలం ధనం మీదనే పడ్డారు. అందువల్ల సమాజానికి దూరం అయిపోయారు.
1: అంటే మనం గతంతో పోలిస్తే మాతృస్వామ్య వ్యవస్థలో కొంత అభివృద్ధి చెందింది, ఈ విలువలు పాటించడం అనేది జరిగింది అని మనం చెప్పుకోవచ్చు. ఈ పితృస్వామ్య వ్యవస్థలో కూడా కొంతవరకు జరిగింది. అయితే ఇప్పుడు ఎవరికి వారే మీరు చెప్పినట్టుగా వేరైపోయేటప్పటికి ఈ పిల్లవాడు కూడాను పక్కదారి చూసుకోవడం, చెడు వ్యసనాలకు బానిసవ్వడం ఇవన్నీ జరుగుతున్నాయి. ఎప్పటికప్పుడు పిల్లల్ని మనం పరిశీలిస్తూ వాళ్ళని గ్రహిస్తూ వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ మనస్తత్వాన్ని గ్రహిస్తూ వారికి ఒక మంచి బోధన చేసినట్టయితే, వివేకానందుడి గురించో లేకపోతే పెద్ద పెద్ద వారి గురించి చెప్పినట్టయితే కొంతవరకు
0: తల్లిదండ్రులు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు అవే, అవి తీసుకోవటంలా. ఎందుకంటే వాళ్ళకి కూడా ధనం మీదనే ఉంది ఆశ. తర్వాత వాడు ధనం సంపాదించి వీళ్లను నెగ్లెక్ట్ చేసి వీళ్ళని వదిలిపెట్టి పోయిన తర్వాత అప్పుడు కానీ తెలియటం లేదు వాళ్ళకి, వరే మనం తప్పు చేశాము, మన పిల్లవాడికి తండ్రి విషయం చెప్పలేదు, తల్లి విషయం చెప్పలేదు, వాళ్ళకి సమయాన్ని కేటాయించలేదు, మనం సమాజాన్ని గురించి వానికి తెలుసుకునే అవకాశం ఇవ్వలేదు అనేటటువంటిది ఈ పెద్దలు అప్పుడు గ్రహించగలుగుతున్నారు. అప్పటికే సమయం మించిపోయి వీడు వేరే దారి పడుతున్నాడు. ఆ కారణం చేత మనం ఆ విలువల్ని పెంచాలి అనంటే ఆ విలువలు ఉండే సమాజంలోకి ఈ బాల్య దశలో నుంచే వారికి అవకాశాన్ని కల్పించాలి, వారికి మనం అవకాశం ఇవ్వాలి.
2: దానికి సంబంధించి నాకు 2 సూచనలు నేను ఇవ్వదలుచుకున్నాను.
1: చెప్పండి మేడం.
2: ఇందాక వారు చెప్పినట్టు ఇంటర్నెట్ లో ప్రపంచం మొత్తం చూస్తున్నాం, పక్కింటిని మాత్రం మర్చిపోతున్నాం. ఒకటి, అది ఈ రోజు తల్లిదండ్రులు మొత్తం అంతా కూడా సాఫ్ట్వేర్ అయ్యి ఎవరికి వాళ్ళు వెళ్ళిపోయి పిల్లలు కూడా కేవలం కంప్యూటర్ మీదే డిపెండ్ అయ్యే పరిస్థితి వచ్చింది. అలా చెయ్యాలంటే వాళ్ళలో మానవతా విలువలు పెరగాలి అని చెప్పానంటే చెయ్యవలసినది చాలా సింపుల్ అండి. దీనికోసం పెద్ద సిద్ధాంతాలు ఇజాలు దానికి ఏం అక్కర్లే. ఫర్ ఎగ్జాంపుల్ విద్యకు సంబంధించి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. లీటర్ పాలల్లో లీటర్ నీళ్లు కలిపితే ఎంత వస్తుంది, ఎన్ని లీటర్లు అవుతాయి అని చెప్పని విద్య మనకి. కానీ లీటర్ పాలలో లీటర్ నీళ్లు కలిపితే వేడిలు పడతాయి అని చెప్పాలి. ఫర్ అట్లాగే అంటే విద్యా విధానం. ఇంకొక తల్లిదండ్రులకి ఇంకొక మాట అండి. తల్లిదండ్రులు ఎట్లాంటివి ఇవ్వాలంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే బాక్స్ అన్నం కలిపి పిల్లాడికి పెడుతుంది చిన్నప్పుడు. అంటే ఎట్లా నాటాలి బీజాలు వాళ్ళ

0: మనసులో ఎట్లా నాటాలి, మొక్క ఏమంగంది మాన ఏమంగది కదా. అభయం ఎట్లా అంటే, బాక్స్ పెట్టేటప్పుడు ఒక ముద్ద ఎక్కువ పెట్టి, ఒరే నాన్న నీ పక్క వాడు ఎవరైనా సరే గనక అన్నం తెచ్చుకోకపోతే ఈ ముద్ద ఒక ముద్ద వాడికి పెట్టరా అని చెప్పని చెప్పాలి. అట్లాగే మనం గొడుగిస్తాం పిల్లవాడికి. తల్లిదండ్రులు సహజంగా ఏం చేస్తారు, ఒరే వెధవా గొడుగులో గనక తడిచొచ్చావంటే ఇలా జాగ్రత్తగా వేసుకురా అని చెప్తాం. ఒరే నాన్న ఎవరైనా గొడుగు తెచ్చుకోకపోతే ఇద్దరు పిల్లలకి గొడుగులో స్థానం ఇచ్చి వాళ్ళు కూడా తడవకుండా తీసుకురా నాన్న అని చెప్పగలగాలి. కనీసం రోడ్డు ఎవరన్నా దాటలేకపోతే దాటిచ్చి రానా అన్నా అని చెప్పగలగాలి. ఇలాంటివి చిన్నప్పుడు జిజియాబాయి శివాజీని ఏ విధంగా అయితే తయారు చేసిందో, లైక్ దట్ వెరీ స్మాల్ స్మాల్ హ్యూమన్ ఆస్పెక్ట్స్, చాలా చిన్న చిన్న మానవతా విలువల బీజాలు గనక పిల్లల మనసుల్లో తల్లిదండ్రులు గనక వేయగలిగితే అవి రేపు అతను లాయర్ అవ్వచ్చు, లేకపోతే ఇంజనీర్ అవ్వచ్చు, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అవ్వచ్చు ఒక తల్లికి బిడ్డే, ఖచ్చితంగా ఆ మానవత వేసిన బీజాలు అవి పెరిగి పెద్దవుతాయి, అవి పుష్పిస్తాయి, గుబాళిస్తాయి, తాను సేవా దృక్పథాన్ని తప్పనిసరిగా పరిమళిస్తాయి.
1: సార్ ముఖ్యంగా పిల్లలలో విలువలను పెంపొందించాలంటే చిన్న వయసు నుంచి అసలు విలువలు పెంపొందని చక్కటి ఉదాహరణ ఏంటంటే కుటుంబమే సార్. కుటుంబం అయిన తర్వాత పాఠశాల, పాఠశాలను మామూలుగా జనరల్గా జాన్ డ్యూ చెబుతాడు స్కూల్ ఈజ్ ఏ మినేచర్ ఆఫ్ సొసైటీ అంటారు. కానీ ప్రారంభంలో 3 సంవత్సరాలు పూర్తయినటువంటి విద్యార్థి కుటుంబములో తల్లిదండ్రులు ఆ విద్యార్థితో చేయించేటువంటి కార్యకలాపాలు ఏవైనా కూడా ఆ చేసేటువంటి పని మంచిదయ్యేటట్టు చేయాలి. ఇప్పుడు ఉదాహరణకు ఏంటంటే, ఇప్పుడు మేడం గారు చెప్పినట్టుగా ఒక ఎగ్జాంపుల్ ఉంది. ఒక ఉపాధ్యాయుడు పాఠశాలలో ముఖ్యంగా మ్యాథమెటిక్స్ అనే ఒక అంశాన్ని బోధించేటప్పుడు 1 లీటర్ పాలలో 1/2 లీటర్ నీళ్లు కలిపితే ఎంత అవుతుందని ఒక ప్రశ్న వేస్తే పిల్లవాడు 1.5 లీటర్ అనేదానికి, అంటే పాఠ్యాంశాలను తరగతి గదిలో ఉపాధ్యాయుడు బోధించేటప్పుడు విషయానికి సరైనటువంటి ఎగ్జాంపుల్ ఇవ్వడం వలన విలువలు పెంపొందించుకునేదానికి అవకాశం ఉంటుంది. మన హనుమరెడ్డి సార్ గారు చెప్పినట్టుగా ముఖ్యంగా పాఠశాలలో ఉపాధ్యాయులు లేదా పాఠ్య పుస్తకాలను, అంటే పాఠ్య ప్రణాళికను రూపొందించేటప్పుడు విద్యార్థులలో మోరల్ వాల్యూస్ పెంచేటువంటి పాఠ్యాంశాలను చేర్చలేదు. విషయము ఏదైనా ఆ విషయము బోధించేటప్పుడు సరి అయినటువంటి ఉదాహరణలతో, అంటే అనుకూలమైనటువంటిది విద్యార్థి యొక్క జీవితానికి ఉపయోగపడేటువంటి మన చుట్టూ ఉన్నటువంటి వాటిని ఎగ్జాంపుల్గా తీసుకుని తరగతి గదిలో ఉపాధ్యాయుడు బోధించినట్లయితే 100% విద్యార్థిలో మంచి విలువలు పెంపొందించడానికి అవకాశం ఉంటుంది. ఒకటి, కుటుంబంలో తండ్రి కానీ తల్లి కానీ తన చుట్టూ ఉన్నటువంటి ఫ్రెండ్స్ కానీ ఎవరైనా కానీ చేసేటువంటి యాక్టివిటీస్ అనేవి సరైనటువంటి యాక్టివిటీస్ పిల్లల్లో విలువలు పెంపొందించేటట్టు చేయాలి. తండ్రి ఉంటాడు ఇంట్లో 5 సంవత్సరాల పిల్లవాడికి ఒక పాల ప్యాకెట్ తీసుకురానా అన్న అని 20 రూపాయలు ఇచ్చేది వేరు, ఒక సిగరెట్ తీసుకురానా అన్న అని ఇచ్చేది వేరు. పిల్లలలో విలువలను ఏ విధంగా పెంపొందించవచ్చు అంటే 3 సంవత్సరాలు 4 సంవత్సరాల్లో ప్రారంభంలో పిల్లలు ఏంటంటే మంచి చెడు గురించి వాళ్ళకి తెలియదు. 3 సంవత్సరాలు తన అవసరం ఏదైతే తీరుస్తుందో అది మంచిగాను, తన అవసరం ఏదైతే తీరదో అది చెడుగను భావిస్తాడు. కానీ ఆ మంచి చెడుల మధ్య ఇంటి వాతావరణంలో తల్లిదండ్రులు చెప్పాలి, పాఠశాల వాతావరణంలో ఖచ్చితంగా ఉపాధ్యాయుడు బోధించాలి మంచి ఏంటి చెడు ఏంటి. ఇప్పుడు మేడం గారు 100% చెప్పారు, 100%. సో మనము ఇంటి దగ్గర నుండి పాఠశాలకు వెళ్ళేటప్పుడు పిల్లలకు ఇచ్చేటువంటి సజెషన్ ఏంటంటే సరైన విధంగా ఉండాలి, ఇతరులను ఇబ్బంది పెట్టకూడదు. ఆ అబ్బాయి నన్ను కొట్టినాడు అంటే నువ్వు తిరిగి కొట్టునానా అని చెప్పకూడదు. పిల్లలకు సరైన విధంగా సరైనటువంటి సూచనలు ఇచ్చి పంపించినట్లయితే సరైనటువంటి విషయాలు కూడా పెంపొందించుకోవడానికి అవకాశం ఉంది. ఇంకొక విషయం సార్, ముఖ్యంగా ఏంటంటే పాఠశాలలో విద్యార్థులకు ప్రారంభం నుంచి అది సాంఘిక శాస్త్రం కానీ సామాన్య శాస్త్రం కానీ ఫిజికల్ సైన్స్ కానీ మ్యాథమెటిక్స్ కానీ లేదా ఏ అంశాన్నైనా బోధించేటప్పుడు ఏంటంటే మనం ఇంతకు ముందు పూర్వీకుల యొక్క గొప్ప గొప్ప మేధావులు ఉంటారు, సో వారి యొక్క చరిత్రను తర్వాత వారిని ఆదర్శంగా తీసుకుని, ఇప్పుడు మదర్ తెరిసా ఉంది, సో ఆమె మదర్ తెరిసా చేసినటువంటి సేవలు పిల్లలకు సందర్భం ఇచ్చినప్పుడు కరుణ, జాలి, దయ, ప్రేమ, ఆప్యాయత, ఎదుటి వ్యక్తి ఎడల ప్రేమ ఎలా కలిగి ఉండాలి, ప్రేమను పొందడం వలన ఏంటి, సో ఇవన్నీ ఎప్పుడు చేయగలుగుతారు పిల్లవాడంటే.
2: అంటే ఇక్కడ మీరు చెప్పిన దానికి ఒక చిన్న ఇది సార్, ఈ పిల్లల విషయానికి వచ్చింది కనుక మనం ముచ్చటించుకోవాల్సిన సందర్భం, పిల్లలు చాలా తెలివి మీరిపోతున్నారు. మనం టెక్నాలజీ ఏ విధంగా అయితే పెరుగుతుంది అనుకుంటున్నామో పిల్లలు చాలా చాలా తెలివి మీరుతున్నారు. ఒక్క చిన్న సూక్ష్మాన్ని ఇట్టే గ్రహించేసి వారు జీవితంలో అన్వయించుకునేటువంటి పరిస్థితిని మనం ఇలాంటి చూస్తూ ఉన్నాం. ఉదాహరణకి ఒక చిన్న జోక్ లాగుంటుంది, అది అందులో చాలా తర్కం కూడా ఏమిడి ఉంటుంది అన్నమాట. ఒక తండ్రి వచ్చేసి ఇట్లాగే పిల్లవాడికి నీతి బోధ చేయాలనే ఉద్దేశంతో, నాన్న నాకు పర్సు దొరికింది, అది ఎవరిదో ఏమిటో తెలియదు నాకు, నేను అది పోలీస్ స్టేషన్లో అప్పచెప్పి అది వారికి అందజేయమని చెప్పాను, నేను ఇట్లాంటి మంచి పని చేశాను.

నువ్వు కూడా భవిష్యత్తులో ఇలాంటివి ఎవరైనా సరే వస్తువులు మనం తెచ్చుకోకూడదు, దొంగిలించకూడదు అని చెప్తే ఆ పిల్లవాడు దానికి సమాధానం ఏం చెప్పాయి అంటే, నాన్న నువ్వు ఎందుకు తెచ్చావు, ఎందుకు అప్పచెప్పావు నాకు తెలుసు, అందులో డబ్బులు ఏం లేవు కాబట్టి నువ్వు అప్పచెప్పావు, డబ్బులుంటే నువ్వు ఇస్తావా అన్నట. అంటే అంత తెలివి మీరుతున్నటువంటి ఆ సమాజంలో మనం బతుకుతూ ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం మక్కేకి మక్కి

0: పంపిస్తే బాలుని బాలికని వాళ్ళ బిడ్డని ఎవరినైనా కానీ వాళ్ళు ఊహ వాళ్ళ లైన్ ఆఫ్ థింకింగ్ అట్లానే ఉంటుంది. అట్లా లేకుండా విజ్ఞానం కొరకు చదువు చదవాలి అని గనక ఆలోచన చేస్తే ఆ విజ్ఞానం వచ్చిన వాడికి తెలివి ఉంటుంది. ఆ తెలివిని విజ్ఞానాన్ని రెండూ కలుపుకొని తను సమాజంలో వ్యక్తిగా కానీ ఉద్యోగం చేస్తున్నప్పుడు ఉద్యోగి కానీ ఎట్లనైనా సరే అతను మెరుగుపడగలుగుతాడు, సమాజానికి ఉపయోగపడగలుగుతాడు. అట్లా కాకుండా చదువుని ఉద్యోగం కొరకు, ధనార్జన కొరకు ఒక వ్యాపారంగా ఉపయోగించాలి అనే కోరికతో తల్లిదండ్రులు ఉన్నంతకాలం మనం విలువలను కాపాడలేము.
1: ఒక విషయం అండి, సొసైటీలో నీ నా అన్నది విపరీతంగా పెరిగిపోయింది. నీనా అన్నది మానా అన్నది నేటి నినాదం కావాలి, ఆ భావన రావాలి. అసలు ఆ భావన రావాలి అంటే ఏం చేయాలి? ఒకప్పుడు మా చిన్నతనం రోజుల్లో ఎన్ఎస్ఎస్ బాగా ఉండేది, క్రాఫ్ట్ క్లాసెస్ ఉండేవి, అట్లాగే మోరల్ క్లాసెస్ ఉండేవి. ఇప్పుడు ఇవన్నీ ఏవి? ఇప్పుడు విద్యాలయాలు ఎంతసేపటికి డబ్బు సంపాదించుకొని మానవ యంత్రాలుగా పిల్లల్ని తయారు చేస్తున్నారే తప్ప, లేదా కల్చరల్ ప్రోగ్రామ్స్ పెట్టినా ఎలాంటివి? ఇప్పుడు కేవలం రిధం మాత్రమే, భావం మరణించి రిధం హోరులు రికార్డ్ డాన్సులు వేసినట్టుగా వేస్తున్నారే తప్ప, ఒక సామాజిక వాళ్ళు ఈవెన్ ఎప్పుడో కల్చరల్ ప్రోగ్రామ్స్ జరుపుతారు. ఈ రోజు కొన్ని లక్షల మంది పిల్లలు దీంట్లో ఈ కార్ఖానా చదువుల కార్ఖానాల్లో తయారవుతున్నారు. ఆ తయారైనటువంటి పిల్లలు కూడా ఎలాంటి ప్రోగ్రామ్స్ ఇస్తున్నారు? కాస్త కోస్త కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా డాన్సులే, అంతే, రిధమే, రిధమే తప్ప భావం లేదు. అలాంటి కల్చరల్ ప్రోగ్రామ్స్ దేశభక్తి యుతమైంది, పరాయవాడికి సేవ చేసేటువంటి మంచి నాటికలు ఇట్లాంటివన్నీ వేయించడం, మోరల్ క్లాసెస్ పెట్టడం, గార్డెనింగ్, ఎస్పెషల్లీ ప్రకృతి పట్ల ఆరాధన ప్రేమని పెంచడం, ఇట్లాంటివన్నీ చేయటం. అదే సందర్భంలో నేను చెప్పాను కదా, తూర్పునైనా పడమటనైనా ఏదైనా సరే ఒకటే భావం ఉంటుంది మనిషి, ఎవరైనా మనసు మనస్తత్వం ఒకటే. కాబట్టి మనిషి అన్నటువంటి వాడికి మానవత్వంతో కూడినటువంటి, చదువు రాని వాడివని దిగులు చెందకు, మనిషి మదిలోన మమత లేని చదువులు ఎందుకు అన్నాడు మహాకవి. ఈ రోజు ఏంటంటే చదువు రాని వాడవని దిగులు చెందు, కానీ అదే సందర్భంలో మానవత మమత విలువలు ఉన్నటువంటి చదువు సమాజానికి ఉపయోగపడేటువంటి ఒక గుండె తడి, ఈ దేశాన్ని ప్రేమించే తడి, సమాజాన్ని ప్రేమించే తడి, పక్క మనిషిని ప్రేమించే గుండె తడిని ఇచ్చేటువంటి ఒక ఎడ్యుకేషన్, ఒక సిస్టమ్, ఒక విలువలు పెరిగితే తప్పనిసరిగా సమాజంలో మార్పు వస్తుంది. డెఫినెట్లీ మనం మంచి సమాజాన్ని చూడగలుగుతాం.
0: ఆ మార్పును మనం అందరం కోరుకుందాం.
2: అంటే విద్యార్థులలో స్వార్థపూరితమైనటువంటి ఆలోచనను రాకుండా నిస్వార్థపూరితమైనటువంటి ఆలోచన విధానాన్ని ఎప్పుడైతే కుటుంబంలో కానీ సమాజంలో, అంటే పాఠశాల వాతావరణంలో కానీ తన ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ పెంపొందిస్తామో, ఆటోమేటిక్గా 100% తన స్వార్థం కంటే సమాజ సేవ చాలా ముఖ్యము అనే భావన విద్యార్థులు పెంచుతాం. ఇంకొకటి ఏంటంటే సార్, ఇప్పుడు జనరల్గా మనం చూస్తుంటాం, మీ పిల్లలు కానీ మా పిల్లలు కానీ ఎవరైనా కూడా ప్రతి ఒక్క వ్యక్తి స్వార్థపరమైనటువంటి ఆలోచన కలిగి ఉంటాడు. కానీ పిల్లలకి ఏంటంటే ఒక స్థాయి వచ్చే కొంది ఈ తల్లిదండ్రులు ఏంటంటే కొన్ని టార్గెట్స్ పెడతారు, విపరీతమైనటువంటి కోరికలు పిల్లవాడికి ఉండదు. సో ఎప్పుడైతే తల్లిదండ్రులు పిల్లవాడి యొక్క సామర్థ్యము, పిల్లవానికి ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ ఏంటి, తన వయసు ఏంటంటే ఇవన్నీ ఆలోచించకుండా విపరీతమైనటువంటి టార్గెట్స్, కోరికలు పెట్టడం వలన పిల్లవాడిని ఖచ్చితంగా 100% దాని వలన ఇక్కడ పిల్లవాడు తప్పు చేస్తున్నారు. ఇంటర్మీడియట్కు మీ అబ్బాయిని, సపోజ్ మీ అబ్బాయి అభిరుచి మ్యాథమెటిక్స్ మీద ఆసక్తి లేకపోయినప్పటికీ మీరు మా అబ్బాయిని ఇంజనీర్ చేయాలనే దృక్పథంతో మ్యాథమెటిక్స్ ఎంపీసీ గ్రూప్ చేసిన 10th అయిపోయిన తర్వాత, కానీ పిల్లవాడికి ఇంట్రెస్ట్ ఆసక్తి ఏంటంటే నాకు మ్యాథమెటిక్స్ రాదు, నేను రాణించలేను దాంట్లో అని, అంటే విద్యార్థి యొక్క ఆసక్తి లేకుండా మీ టార్గెట్స్ పెట్టడం వలన పిల్లవాడిని అక్కడ చేర్పించాడు. సో నువ్వు చేర్పించినటువంటి విషయంలో రాణించలేకపోతున్నాడు. ఆ రాణించడానికి ఏంటంటే జనరల్గా పిల్లవాడు కొన్ని విలువలను కోల్పోతున్నాడు. పక్కన స్లిప్ చూసి రాసేయడము, లేకుంటే ఫ్రెండ్స్ని చూసి రాయడము, బైహార్ట్ చేయడము ఇంకోటి. సో ఈ బైహార్ట్ చేయడం వలన కూడా, అంటే ఇటువంటి ఒత్తిడి, ఇటువంటి టార్గెట్స్ పెట్టడం వలన ఆటోమేటిక్గా పిల్లలు లాస్ట్కి ఏంటంటే తన జీవితాన్ని కూడా కోల్పోయేదానికి ఎక్కువ అవకాశం, స్ట్రెస్ గురవుతాడు. ఎప్పుడైతే మా నాన్నగారు 100,000 రూపాయలు పెట్టి చేర్పించారు, ఊర్లోకి వెళ్ళిన తర్వాత నేను దాంట్లో రాణించలేదంటే నా పరిస్థితి ఏంటి, తన జీవితాన్ని కూడా కోల్పోయేదానికి ఎక్కువ. అంటే నేను చెప్పడం ఏంటంటే తల్లిదండ్రులు పిల్లల యొక్క శక్తి సామర్థ్యాల మేరకు కోరికలు ఉంచడం వలన ఆ పిల్లల యొక్క సామర్థ్యాలకు అనుగుణంగా క్లాస్ రూమ్లోనే పాఠశాలలో ఉపాధ్యాయులు కూడా, అంటే పనిష్మెంట్ ఇస్తుంటారు. పిల్లవాడు కొద్దిగా లేటుకు వచ్చినారంటే లేటుకు ఎందుకు వచ్చారనే సమస్యను తెలుసుకొని పనిష్మెంట్ ఇస్తే పిల్లవాడు ఓకే. అలా కాకుండా ఈ పాఠశాల వాతావరణంలో కానీ ఇవన్నీ తెలుసుకోకుండా పిల్లలకు అంటే వాళ్ళ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేటువంటి పనిష్మెంట్స్ ఇవ్వడం వలన కూడా అక్కడ విలువలు దిగజారుతున్నాయి, ఖచ్చితంగా దిగజారుతున్నాయి. పిల్లవాడు ఏం చేస్తారంటే సారుంగ రోజు నన్ను ఇలా ఒక మాటని ఇలా నిలబెడతాడు, తర్వాత క్లాస్కి అలౌ చేస్తారు. అక్కడ క్రమశిక్షణ అనేది పెంపొందించలేదు.

0: మనం పిల్లల గురించి ఎక్కువగా చెప్పుకుంటున్నాం కానీ ఈ సమాజంలో పెద్దవాళ్ళైనటువంటి మనం మాత్రం కొన్ని తప్పులు చేస్తూనే ఉన్నామేమో అనిపిస్తోంది.
1: చేస్తున్నాం కూడా,
0: ఎందుకంటే మనం పిల్లలకి చెప్తూ ఉన్నాం నువ్వు ఇలా ఉండాలి ఇలా ఉండాలి అని. ఆ అబ్బాయికి ఆ తండ్రో లేకపోతే తల్లో, ఇప్పుడు మనం చిన్నప్పుడు మనం చెప్పుకున్నట్టయితే ఆడపిల్ల చెడిపోయింది అంటే తల్లి వల్ల అంటారు, అబ్బాయి చెడిపోయాడు అంటే తండ్రి వల్ల అంటారు. ముఖ్యంగా వీళ్ళిద్దరే ప్రథమ గురువులు. ఇలాంటి వ్యక్తులు ముందుగా సమాజాన్ని చదవాలి. సమాజంలో నేనేమిటి, నా భావన ఏమిటి, నా యొక్క వ్యక్తిత్వం ఏమిటి, నేనేం చేయాలి సమాజానికి అని ముందు కనుక వారు గనక చేసినట్టయితే వారిని అనుకరించి పిల్లలు
1: ఖచ్చితంగా
0: మంచి మార్గంలో వచ్చేదానికి అవకాశం.
2: దానికి పెద్దలు తీసుకోవాల్సినటువంటిది వాళ్ళకై వాళ్ళు, తానెవరు, తనకి సమాజంలో స్థానం ఏమిటి, తన చుట్టూ ఉన్నటువంటి ప్రపంచంలో తన స్థానం ఏమిటి, తను ఎట్లా సమాజానికి ఉపయోగపడతాడు అనేటటువంటిది తనకు తాను తెలుసుకొని కనుక చేస్తే పర్వాలేదు, బాగానే ఉంటుంది. అట్లా తెలుసుకోవడానికి అవకాశం కల్పించేవి సాహిత్యం కల్పిస్తుంది, కళలు కల్పిస్తాయి, క్రీడలు కల్పిస్తాయి. ఇవన్నీ ఎప్పుడైతే ప్రజల్లోకి వస్తాయో పిల్లవాళ్ళైనా దాన్ని చూసి అనుకరించి నేర్చుకుంటారు, పెద్దవాళ్ళైనా కానీ ఆ సాహిత్యంలో ఉన్నటువంటి గొప్పతనాన్ని స్వీకరిస్తారు, కళల్లో ఉన్న గొప్పతనాన్ని స్వీకరిస్తారు. క్రీడలు ఒకరికొకరికి ఐక్యతా భావాన్ని కలుగు చేసేవి. ఇవన్నీ కూడా పిల్లల్లో అయినా పెద్దల్లో అయినా ఇంకా వృద్ధుల్లో అయినా కానీ, వృద్ధులు కూడాను వారు వృద్ధులైపోయిన తర్వాత అయ్యో నేను వృద్ధుని అయిపోయినానే నేను ఎందుకు పనికిరాను, నన్ను మా పిల్లవాళ్ళు చూడటం లేదే అని అనుకోకుండా, తాను సంపాదించినటువంటి విజ్ఞానాన్ని 10 మందికి పంచే విధంగా అతను తన సమయాన్ని కనుక వినియోగించగలిగితే తనకు ఆరోగ్యం మిగులుతుంది, తన అనుభవంలో సంపాదించిన విజ్ఞానాన్ని 10 మందికి పంచడానికి అవకాశం కలుగుతుంది. కనుక ఆ విరామ సమయాన్ని ప్రతి మనిషి కూడా ధనార్జన దృష్టి వైపు పోకుండా ఇతరత్రా ప్రజలకు అవరోధాలు కష్టాలు కల్పించేటటువంటి పద్ధతుల్లో కాకుండా సమాజానికి మంచి చేసే విధంగా సాహిత్యంలో ఉన్న విషయాలు, నాటకాలలో ఉండే విషయాలు, పూర్వం జానపద కళల్లో ఉండేటటువంటి విషయాలు, క్రీడల్లో అనుభవించినటువంటి వాళ్లకు వచ్చినటువంటి సహకారం, ఇవన్నీ కూడాను ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా, ప్రజలకందరికీ తెలిపే విధంగా వారి జీవితాన్ని ఖర్చు పెట్టాలి.
1: అంతేకాదండి, మీరు చెప్పిన పాయింట్ నేను ఏకీభిస్తూ, ఒకటేంటంటే వ్యాపారం సమాజానికి అవసరం, ప్రతి వృత్తి అవసరం. ఇప్పుడు వారు చెప్పినట్లు ఏంటంటే పెద్దవాళ్ళు వాళ్ళు అనుసరిస్తున్నది ఇందాక మీరు అన్నారు, దాన్ని పిల్లలు అనిపిస్తారు. వ్యాపారం అవసరం సమాజానికి, అనుచిత వ్యాపారం మాత్రం ఉండకూడదు. అట్లాగే మనిషికి కోరిక అవసరం, మితిమించిన కోరిక మాత్రం ఉండకూడదు. అట్లాగే ప్రతిదీ కూడా బ్యాలెన్స్, ఒక మూర్తిమత్వం అంటే ఒక వ్యక్తిత్వం, పర్సనాలిటీ డెవలప్మెంట్, ప్రవర్తన, బిహేవియర్ల యాటిట్యూడ్, చాలా సున్నితమైన కమ్యూనికేషన్. అంతకుముందు పొగ తాగరాదు అని చెప్పి రాసేవాళ్ళు, ఈ రోజుల్లో థ్యాంక్స్ ఫర్ నాట్ స్మోకింగ్. అంటే మనిషి రాను రాను నాగరికంగా తయారవ్వాలి, సున్నితంగా తయారవ్వాలి, కోరిక ఉండాలి, కానీ సమాజాన్ని బాగు చేసేదిగా ఉండాలి. మహాకవి గాలిబ్ చెప్పినప్పుడు ఏది దుష్కరమ్ము ఇలలోన సుమ్మి మనిషి మనిషి ఒకట తప్ప అన్నాడు. కాబట్టి మనిషి మనిషిగా తయారు చేయగలిగేటువంటి దీంట్లో మీరు అన్నట్లు ఏంటంటే పెద్దవాళ్ళు తమ ప్రవర్తనని మార్చుకునే విధంగా ఉండాలి, ఆ పెద్దలు కూడా తమ అలా బిహేవ్ చేసేటువంటి వ్యవస్థని పరిపాలించే వాళ్ళు ఆర్గనైజర్స్ ఇవ్వగలగాలి.
0: ఇలా మీరు చెప్పినటువంటి విషయాలన్నీ కూడా మన శ్రోతలు విని భవిష్యత్తులో వారు వారి పిల్లలు కాస్త విలువల్ని గనక పాటించినట్టయితే వారికి తద్వారా సమాజానికి ఎంతో ఉపయోగకారిగా ఉంటుందని ఆశిస్తూ మీ నుంచి సెలవు తీసుకున్నాం. నమస్కారం అండి.
1: ధన్యవాదాలు సార్.
3: మీరు ఇంతవరకు మితిమీరిన కోరికలు తరిగిపోతున్న విలువలు చర్చా కార్యక్రమం విన్నారు.
4: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in. SBI, the bank to every Indian.
3: ఈనాటి ఉదయ కిరణాలు కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి మార్కాపురం 101.5 FM భావలహరి మృదుమధుర గీతమంజరి కార్యక్రమంలో సినీ గీతాలు వింటారు.

0: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
1: SBI, the bank to every Indian.

మీరు విన్నా పాట నీరాజనం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పడిన సి నారాయణ రెడ్డి గారి గీతం. అది ఆకాశవాణి మార్కాపురం 101.8 FM. మీరు వింటున్నారు భావలహరి మృదుమధుర గీతమంజరి కార్యక్రమంలో. చివరిగా వినబోతున్న పాట మిరుపు కళల చిత్రం కోసం హరిహరన్ సాధన సర్గం పాడింది ఏఆర్ రెహమాన్ సంగీత సారథ్యం.

0: Earth Observation Satellite EOS-05 from Sriharikota tomorrow. India's sovereign credit rating upgraded to A- with stable outlook by Japan Credit Rating Agency. Bombay High Court orders CBI probe into death of Disha Salian, former manager of late actor Sushant Singh Rajput. And in women's cricket, India to take on Hong Kong in the second Group A match of the 2020 Asia Cup in Dubai this evening. And with that, we end the morning news. Have a nice day.
1: ఆకాశవాణి శ్రీకాకుళం జిల్లా సమాచార లేఖ వింటారు. రచన శ్రీ కెఎన్ రామకృష్ణ. ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు, రహదారుల అభివృద్దిలో ఫలించిన మంత్రి అచ్చెన్నాయుడు చొరవ, ప్రశాంతంగా ముగిసిన నీట్ పరీక్షలు, చెంచు తెగకు సున్నా వడ్డీతో లింకేజ్ రుణం చెక్కును అందజేసిన కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు తదితర అంశాలతో కూడిన ఆగస్టు నెల శ్రీకాకుళం జిల్లా సమాచార లేఖను ఇప్పుడు వింటారు. శ్రీకాకుళంలోని ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల మైదానంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్, ఎస్పీ కెవీ మహేశ్వర్ రెడ్డితో కలిసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా స్వాతంత్ర్య సమరయోధుల కుటుంబాలను సన్మానించారు. అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన వివిధ శాఖల ఉద్యోగులు, సిబ్బందికి ప్రశంసాపత్రాలు అందజేశారు. అనంతరం మంత్రి అచ్చెన్నాయుడు ప్రసంగిస్తూ, జిల్లాలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, ఎంఎస్ఎంఈ రంగం ద్వారా యువతకు విస్తృత ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని తెలిపారు. జిల్లా గ్రామీణాభివృద్ది సంస్థ డిఆర్డీఏ ఆధ్వర్యంలో మహిళా సంఘాలకు ఆర్థిక సాయం అందించి మహిళా సాధికారతకు బాటలు వేస్తున్నామని అన్నారు. అందరి సహకారంతో జిల్లాను రాష్టంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దుతామని తెలియజేశారు. శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన నీట్ పీజీ 2026 పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. జిల్లాలో 4 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయగా మొత్తం 697 మంది అభ్యర్థులు నమోదు చేసుకున్నారు. వీరిలో 682 మంది పరీక్షకు హాజరు కాగా 15 మంది గైర్హాజరయ్యారు. 97.85% హాజరు నమోదైనట్లు అధికారులు తెలిపారు. శ్రీకాకుళం డివిజన్ ఆర్డీఓ సాయి ప్రత్యూష పలు పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసి ఏర్పాట్లను పరిశీలించారు. కోటబొమ్మాలి మండల కేంద్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ కొత్తమ్మ అమ్మవారి ఆలయ సమగ్ర అభివృద్ది పనులకు 4.52 కోట్ల రూపాయల నిధులు మంజూరయ్యాయి. రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడుల ప్రత్యేక కృషితో దేవాదాయ శాఖ నుంచి నిధులు విడుదలైనట్లు ఆలయ వర్గాలు వెల్లడించాయి. ఆలయ ప్రాకార మండపం నిర్మాణం, మరమ్మతులు, ఇతర అభివృద్ది పనుల కోసం మొత్తం 5 కోట్ల రూపాయలతో అంచనాలు రూపొందించారు. ఇందులో స్థానిక మ్యాచింగ్ కంట్రిబ్యూషన్ కింద 48 లక్షలు డిపాజిట్ చేయగా దేవాదాయ శాఖ సాధారణ ప్రయోజన నిధి కమిటీ మిగిలిన 4.52 కోట్ల రూపాయలను మంజూరు చేసింది. ఈ మేరకు పరిపాలనానుమతులు జారీ చేస్తూ దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్ ఉత్తర్వులు జారీ చేశారు. గిరిజనుల అభ్యున్నతికి కేంద్ర రాష్ట ప్రభుత్వాలు కట్టుబడి ఉన్నాయని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు అన్నారు. కలెక్టర్ కార్యాలయంలో చెంచు తెగకు చెందిన జిల్లా సంఘం ఉన్నతి సభ్యులకు సున్నా వడ్డీ బ్యాంకు లింకేజ్ రుణం చెక్కును అందించారు. చెంచు వృత్తిని కొనసాగించడంతో పాటు సంప్రదాయ వస్త్రాల కొనుగోలు, ఇతర అవసరాలకు ఈ మొత్తాన్ని వినియోగించుకోవాలని సూచించారు. అనంతరం శ్రీకాకుళం పార్లమెంటు పరిధిలో ఇటీవల చేపట్టిన వివిధ అభివృద్ది కార్యక్రమాలు, కార్పొరేట్ సామాజిక బాధ్యత, సీఎస్ఆర్ నిధులతో కొనసాగుతున్న ప్రాజెక్టుల ప్రస్తుత పరిస్థితిపై అధికారులతో కేంద్ర మంత్రి సమీక్షించారు. ఆయా పనుల పురోగతిని తెలుసుకుని అభివృద్ది కార్యక్రమాలను వేగవంతం చేయాలని సూచించారు. యువత సవాళ్లను అవకాశాలుగా మలుచుకుని పరిశోధనల వైపు అడుగులు వేయాలని ఒడిషా గవర్నర్ కంభంపాటి హరిబాబు పిలుపునిచ్చారు. టెక్కల సమీపంలోని ఓ ఇంజనీరింగ్ కళాశాల 10వ స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరై ఆయన మాట్లాడారు. యువత నైపుణ్యాలను పెంపొందించుకుని ఆత్మ నిర్భర్ భారత్ సాధనకు కృషి చేయాలని సూచించారు. అనంతరం పలువురు విద్యార్థులకు బంగారు పతకాలు, పట్టాలను ప్రదానం చేశారు. శ్రీకాకుళం జిల్లాలో మౌలిక వసతులు, రవాణా సౌకర్యాల మెరుగుదలకు రాష్ట వ్యవసాయ, సహకార, పశుసంవర్ధక శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు ప్రత్యేక చొరవ తీసుకున్నారు. టెక్కలి, నరసన్నపేటతో పాటు శ్రీకాకుళం పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో దెబ్బతిన్న కీలక రహదారుల పునర్నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయి. మొత్తం 5.70 కోట్ల వ్యయంతో 33.20 కిలోమీటర్ల మేర రహదారుల అభివృద్ది పనులు చేపట్టేందుకు రాష్ట ప్రభుత్వం ముందస్తు పరిపాలన అనుమతులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో జిల్లాలో రహదారులు

మరింత మెరుగుపడనున్నాయి. ప్రభుత్వ కార్యాలయాలు, మున్సిపాలిటీలు, మండల స్థాయి కార్యాలయాల్లో గ్రీవెన్స్ కేంద్రాల వద్ద ప్రజాభిప్రాయ సేకరణ కోసం క్యూఆర్ కోడ్ను తప్పనిసరిగా ప్రదర్శించాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ సూచించారు. మీరింతవరకు శ్రీకాకుళం జిల్లా సమాచార లేఖను విన్నారు. రచన కెఎన్ రామకృష్ణ, ఆకాశవాణి ప్రతినిధి, శ్రీకాకుళం జిల్లా. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం 101.5 ఎఫ్ఎం. హలో ఎఫ్ఎం శ్రోతలు నేరుగా ఫోన్ ద్వారా కోరుకునే సినీ గీతాల ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం. ఈ కార్యక్రమానికి శ్రోతలు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్ 2233393, ఈ నెంబర్ రిజిస్టర్డ్ కోడ్ 08596.
1: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు sbischolarship.co.in. SBI, the bank to every Indian. నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు sbischolarship.co.in. SBI, the bank to every Indian.
0: హలో ఎఫ్ఎం కార్యక్రమంలో మొదటి కాల్ ఎవరో చూద్దాం. హలో ఎఫ్ఎం కి స్వాగతం అండి, ఎవరు మాట్లాడుతున్నారు? హలో,
2: నమస్తే మేడం.
0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి?
2: మేదరమెట్ల, ప్రకాశం జిల్లా.
0: మీ పేరండి?
2: లక్ష్మణ్ స్వామి గౌడ్ మాట్లాడుతున్నాను.
0: లక్ష్మణ్ స్వామి గౌడ్ గారు, బాగున్నారా?
2: బాగున్నా మేడం.
0: ఏం చేస్తుంటారండి మీరు?
2: నేను బిజినెస్ చేస్తుంటాను మేడం.
0: ఓకేనండి, చెప్పండి. మరి ఈరోజు ఏ చిత్రం నుంచి పాట విందాం?
2: ఈరోజు ముద్దుల మామయ్య సినిమాలో నుంచి మామయ్య అన్న పెళ్లి అనే పాట కావాలి మేడం.
0: ఓకేనండి, మీరు అడిగిన పాట వచ్చేస్తుంది, వినేద్దాం. థ్యాంక్ యూ అండి, ఇలానే కాల్ చేస్తున్నాండి. థ్యాంక్ యూ.
2: ఓకే, నమస్తే.

0: హలో ఎఫ్ఎం కి స్వాగతం అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
1: శుభోదయం అమ్మా.
0: శుభోదయం అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి? ఏసఐ గారు, బాగున్నారా?
1: బాగున్నామ్మా, మీరంతా బాగున్నారు?
0: చాలా బాగున్నామండి. ఏసఐ గారు చెప్పండి, ఈరోజు ఏ చిత్రం నుంచి పాట విందా?
1: అది సిపాయి సినిమా సినిమాలో ఘంటసాల ఎల్ఆర్ఎస్ఆర్ పాట.
0: సిపాయి చిన్నయ్య.
1: చిన్నయ్య
0: ఆ చిత్రం నుంచి?
1: ఘంటసాల ఎల్ఆర్ఎస్ఆర్ పాట.
0: ఘంటసాల ఎల్ఆర్ఎస్ఆర్ గారి పాడిన పాట. ఓకేనండి, వచ్చేస్తుందండి, వినేద్దాం.

0: మీరు వింటున్నారు హలో ఎఫ్ఎం ప్రత్యక్ష ఫోరిన్ కార్యక్రమం ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎంపై. నెక్స్ట్ కాలర్ ఎవరు చూద్దాం. హలో ఎఫ్ఎంకి స్వాగతం అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
1: నమస్తే మేడం గారు.
0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి?
1: నా పేరు పుల్లన్న మేడం గారు, సనప గ్రామము ఆతుకుతూరు.
0: పుల్లన్న గారు
1: మేడం గారు
0: బాగున్నారా?
1: బాగున్నాం మేడం గారు.
0: చెప్పండి, ఈరోజు ఏ చిత్రం నుంచి పాట విందాం?
1: సంగీత లక్ష్మి మేడం గారు, పాటకి పల్లవి తాళం అను రాగము భావనలో అనే పాట వినిపించాను మేడం గారు. సంగీత లక్ష్మి
0: చిత్రం పేరు సంగీత లక్ష్మి.
1: అవును మేడం గారు.
0: పాట ఏంటన్నారు?
1: పాటకి పల్లవి తాళము అను రాగము భావన లోన.
0: మీరు అడిగిన పాట లేదండి ఇందులో, ఒక్క నిమిషం అండి.
1: సరే మేడం గారు, వేరే ఏదైనా వినిపించానండి.
0: ఎన్టీఆర్ గారిదా అండి సంగీత
1: అవును
0: లక్ష్మి?
1: మేడం. అవును మేడం గారు, కరెక్ట్.
0: చెప్పండి ఇప్పుడు ఆ పాట చెప్పండి ఇంకొకసారి.
1: పాటకి పల్లవి తాళం అనురాగమే భావనలోన అనే పాట మేడం గారు.
0: ఓకేనండి, పాట వచ్చేస్తుంది, వినేద్దాం. థ్యాంక్ యూ అండి, ఇలానే కాల్ చేస్తున్నాండి. థ్యాంక్ యూ,
1: కృతజ్ఞత వందనాలు మేడం గారు.

0: హలో ఎఫ్ఎం కి స్వాగతం అండి. ఎవరు మాట్లాడుతున్నారు?
1: హలో, గుడ్ మార్నింగ్ మేడం.
0: గుడ్ మార్నింగ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి?
1: నేను నంద్యాల జిల్లా ఆళ్ళగడ్డ నుంచి పాలెం పోలే మాట్లాడుతున్నా మేడం. బాగున్నారు మేడం?
0: బాగున్నాం అండి. పోలే గారు, మీరు ఎలా ఉన్నారు?
1: సూపర్ గా మేడం.
0: చెప్పండి పోలే గారు, ఈరోజు ఏ చిత్రం పాటు విందాం?
1: ఈరోజు మేడం ఖైదీ కాళిదాస్ మూవీ నుంచి ఎవరి చక్కని వాడు, ఎంత కోచిక్కని వాడు, ఎప్పటికి దారికొస్తాడు, ఎవరి చక్కని చుక్క, సుఖ దీని కాలికి మొక్క, కాదన్నా వెంట పడుతోంది, కాదన్నా వెంట పడుతోంది. ఈ పాట వినిపిస్తాను మేడం.
0: చాలా బాగా పాడారండి. వచ్చేస్తుంది పాట, మరి వినేద్దాం.
1: మా ఫ్రెండ్స్ ఉన్నారు మేడం, మార్కంశి అశోక్ గారు, అలాగే డ్రైవర్ బాబు గారు, సల్మాన్ రాజు గారు, మా ఫ్రెండ్ చిన్న

0: అప్ప గారు, నల్లగొద్దు వెంకటేశ్వర గారు, లక్ష్మీ ప్రియాంక గారు, నరేందర్ రెడ్డి, సర్దార్ బాయ్, పూజారి ధనంజయ, రామయ్య గారి కోసం, మిగతా శ్రోతలందరి కోసం, మన సీనియర్ శ్రోత చెల్లా వెంకటేశ్వర గారి కోసం.
1: ఓకేనండి, వచ్చేస్తుందండి అందరి కోసం, మీకోసం మీ పాట వినేద్దాం.

0: హలో ఎఫ్ఎంకి స్వాగతం అండి. ఎవరు మాట్లాడుతున్నారు?
1: నమస్తే మేడం. దేవర్ సాల్మాన్ మేడం.
0: సాల్మాన్ గారు బాగున్నారా?
1: బాగున్నా మేడం. మీరు బాగున్నారు మేడం?
0: చాలా బాగున్నామండి సాల్మాన్ గారు. చెప్పండి, ఈరోజు ఏ చిత్రం నుంచి పాట విందాం?
1: రుద్ర నేత్ర మేడం.
0: రుద్ర నేత్ర. ఆ చిత్రం నుంచి ఏ పాట అండి?
1: చల్లంటే ఓ అంటే ఈ అంటే పాట మేడం.
0: ఓకేనండి, వచ్చేస్తుందండి పాట
1: వినేద్దాం.
0: ఓకేనండి, వీరందరి కోసం మీకోసం పాట వచ్చేస్తుంది, వినేద్దాం. థ్యాంక్ యూ అండి, ఇలానే కాల్ చేస్తుండండి. థ్యాంక్ యూ.

0: అంటే అంటే కిసు కిసు కిసులే.
1: ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం. హలో ఎఫ్ఎం, ప్రత్యక్ష పూరణ కార్యక్రమం వింటున్నారు. మరి తర్వాయి కాలర్ చూద్దాం. హలో ఎఫ్ఎం కి స్వాగతం అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
2: మేడం గుడ్ మార్నింగ్. మేడం
1: గుడ్ మార్నింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి?
2: మేడం కర్నూలు జిల్లా ఆస్పరి మండలం తంగరడన్న గ్రామం హరినాథ్ రెడ్డి. మేడం బాగున్నారు? మేడం
1: బాగున్నామండి. హరినాథ్ రెడ్డి గారు మీరు ఎలా ఉన్నారు?
2: బాగున్నా మేడం. మీకు డైరెక్టర్ గారికి ఆకాశవాణి స్టాఫ్లకు నమస్కారం మేడం. కుంతి పుత్రుడు మేడం సినిమా పేరు.
1: కుంతి పుత్రుడు.

0: ఆ చిత్రాన్ని
1: అవును,
0: చేపట్టండి.
1: లేలే బాబా నిద్ర లేవయ్య అన్న పాట ఉంటుంది మేడం.
0: అవునండి, వచ్చేస్తుందండి పాట, వినేద్దాం మరి.
1: ధన్యవాదాలు మేడం, మా కుటుంబ సభ్యుల కోసం, మీకోసం, ఇంటున్న అందరి కోసం మేడం.
0: థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ అండి. మీ కుటుంబ సభ్యుల కోసం ఈ పాట వచ్చేస్తుంది, వినేద్దాం. థ్యాంక్ యూ అండి, ఇలానే కాల్ చేస్తున్నాండి. థ్యాంక్ యూ.
1: ఓకే మేడం.

0: హలో ఎఫ్ఎంకి స్వాగతం అండి. ఎవరు మాట్లాడుతున్నారు?
1: లీలావతి మేడం, బాగున్నారా?
0: లీలావతి గారు బాగున్నారా?
1: బాగున్నా మేడం.
0: చెప్పండి లీలావతి గారు.
1: జానకి రామ్ రాజకుమారుడు మేడం.
0: రాజకుమారుడు
1: శోభన్ బాబుది.
0: శోభన్ బాబుది అయితే రాజకుమార్. రాజ్కుమార్
1: అదే మేడం.
0: ఓకేనండి.
1: జానకీ సాంగ్ ఉంటుంది మేడం.
0: ఓకేనండి, అర్థమైంది. మీరు స్టార్టింగ్ ఫోన్ తీయటమప్పుడే మీరు పాట అడిగారు, సినిమా పేరు మర్చిపోయి పాట అడిగేశారు, మళ్ళీ తర్వాత మళ్ళీ సినిమా పేరు చెప్పారు. పాపం మేడం ఎందుకు కన్ఫ్యూజ్ చేయటం అని. ఓకేనండి, లీలావతి గారు వచ్చేస్తుంది పాట, మరి వినేద్దామండి. థ్యాంక్ యూ అండి లీలావతి గారు ఇలానే కాల్ చేస్తున్నాండి. థ్యాంక్ యూ.

0: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in. SBI, the bank to every Indian.
1: హలో ఎఫ్ఎం కి స్వాగతం అండి. ఎవరు మాట్లాడుతున్నారు?
2: నమస్తే మేడం.
1: నమస్తే అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి?
2: మేడం, నా పేరు నరేష్ మేడం, ముసాపేట మామనార్ జిల్లా.
1: నరేష్ గారు బాగున్నారా?
2: మేము చాలా బాగున్నాం మేడం. మీరు బాగున్నారా మేడం?
1: బాగున్నాం అండి. చెప్పండి, మరి ఈ రోజు ఏ చిత్రం పాట విందాం?
2: సింహాద్రి మేడం.
1: సింహాద్రి
2: చీమ చీమాస్తాం కాల్ మేడం.
1: ఓకేనండి, వచ్చేసింది పాట వినేద్దాం.
2: మేడం, నరేష్ రోజా శిరీష వంశ లక్ష్మణ టోటల్ మా ముసపిట గ్రామ ప్రజలందరి కోసం మేడం.
1: ఓకేనండి, మీకోసం వాటి అందరి కోసం పాట వచ్చేస్తుంది, వినిద్దాం. థ్యాంక్ యూ అండి, ఇలానే కాల్ చేస్తున్నాండి. థ్యాంక్ యూ.
2: ఓకే ఓకే మేడం, బాయ్ మేడం.

0: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in. SBI, the bank to every Indian.
1: హలో ఎఫ్ఎం కి స్వాగతం అండి. ఎవరు మాట్లాడుతున్నారు? నమస్తే అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి?
2: మేడం సూర్యపల్లి చిన్నప్పుడు. మేడం మీరు బాగున్నారా? మేడం
1: బాగున్నా అండి. మీరు బాగున్నారా?
2: బాగున్నాను మేడం. జీవన పోరాటానికి
1: ఓకే.
2: ఒక కొమ్మకు పూసిన పువ్వులం అనురాగం మనదేలే, ఒక కొమ్మకు వెలిసిన పీజలం మమతారం మనదేలే. హలో,
1: జీవన పోరాటం.
2: అవును మేడం, రజనీకాంత్ రావణి. మా ఫ్రెండ్స్ పోలయ్య, సాల్మన్ గారు, అశోక్ గారు, డ్రైవర్ బాబు గారు, కేసిరెడ్డి గారు, వీళ్ళందరి కోసం మేడం.
1: ఏమండి జీవన పోరాటంలో మీరు అడిగిన పాట లేదండి.
2: మేడం అదే సాంగ్ మొన్న కూడా వేశారు మేడం.
1: ఏం చేస్తుంటారండి మీరు?
2: అదే మేడం, టెంపుల్ మన రంగస్వామి టెంపుల్ దగ్గర ఉంటామని
1: చెప్పారు. చిత్రం పేరు కరెక్టేనా అండి?
2: జీవన పోరాటం మేడం.
1: జీవన పోరాటం మన దగ్గర శోభన్ బాబుది ఒకటే ఉందండి.
2: అదే మేడం, శోభన్ బాబు గారిది మరి. పెళ్ళిళ్ళ పాట సరే, లేకుంటే మరి ఇంకా వేరే సాంగ్ అయింది మరి. తలాస నుంచి నక్కిల్స్ గొలుసు పాట సాంగ్ అయింది.
1: పలాస నుంచి వేయమంటారా?
2: ఏంటి మేడం,
1: ఓకేనండి, వచ్చేస్తుంది. పలాస నుంచి.
2: థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.

0: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
1: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPS సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in. SBI, the bank to every Indian.
2: మీరు వింటున్నారు ఆకాశవాణి మార్కాపురం 101.5 FM. హలో ఎఫ్ఎం ప్రత్యక్ష ఫోరణి కార్యక్రమం తర్వాత కాలర్ చూద్దాం. హలో ఎఫ్ఎంకి స్వాగతం అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
3: గుడ్ మార్నింగ్ మేడం.
2: గుడ్ మార్నింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి?
3: మేడం, రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ ఢిల్లీ వెంకటేష్ మేడం.
2: వెంకటేష్ గారు మొదటిసారి కాల్ చేస్తున్నారా?
3: లే మేడం, చేసిన ఒక నెల కింద చేసినట్టు మేడం.
2: అన్ని కార్యక్రమాలు వింటూ ఉంటారా అండి?
3: మేడం, అన్ని వింటాం మేడం, మన మార్కాపురం కేంద్రం.
2: ఓకేనండి, చెప్పండి మరి ఈ రోజు ఏ చిత్రం నుంచి పాటు విందాం?
3: మేడం, మనకు జేబు దొంగ సినిమా నుంచి రాధా అందించు మీ లేక పిల్లలు అనే పాట ఉంది మేడం.
2: చిరంజీవి గారిదా అండి?
3: లే మేడం, శోభన్ బాబు.
2: శోభన్ బాబు, ఏం చేస్తుంటారండి మీరు?
3: మేము హౌస్ పెయింటింగ్ కాంట్రాక్ట్ వస్తాం మేడం మాకు.
2: ఓకే,
3: ఇండిపెండెంట్ హౌస్ లోపం వాల్ పెయింటింగ్స్ అన్ని కాంట్రాక్ట్స్ వస్తే మాకు చేపిస్తుంటాం.
2: మీకు ఏది సులభంగా ఉంటుందండి, కాంట్రాక్ట్ ఉంటుందా లేదంటే రోజువారీ కూలి వెళ్ళేది ఈజీ ఉంటుందా?
3: మాకు పని లేనప్పుడు పిలుస్తారు మేడం మమ్మల్ని కూడా, మేము కూడా టైంని బట్టి వెళ్ళిపోతాం. పనులు ఉన్నప్పుడు మేమే చేపిస్తాం, పిల్లలు ఉన్నారు మా దగ్గర చేస్తాం. 15 మంది.
2: 15 మంది ఉన్నారండి
3: వర్కర్స్.
2: ఎలా ఉందండి మరి ఇప్పుడు?
3: ఇప్పుడు జర సీజన్ డల్ ఉంది కదా, మీరు వినాయక చవితి వెళ్తే మళ్ళీ రన్నింగ్ ఉంటుంది.
2: వినాయక చవితి తర్వాత మళ్ళీ పనులన్నీ స్టార్ట్ చేస్తారు, ఇంటి పనులన్నీ
3: మళ్ళీ స్టార్ట్ అవుతాయి, రన్నింగ్ అయితే మెరమెర.
2: ఓకేనండి.
3: మేము అయ్యా దానికి కూడా గీతమాలిక కూడా ఉత్తరాలు రాస్తుంటాం మేడం.
2: రాస్తూ ఉండండి, రాస్తూ ఉండండి. కార్యక్రమాలన్నీ వింటూ, మీరు కార్యక్రమాలన్నీ వింటూ ఉండండి. ఇంకా కొత్త కొత్త కార్యక్రమాలు కూడా ఇంకా ప్రసారం చేస్తాం, ఇంకా ముందు ముందుగా ఇంకా కొత్త కార్యక్రమాలన్నీ. దాదాపుగా చాలా వరకు కొత్త కొత్త కార్యక్రమాలన్నీ వస్తూనే ఉన్నాయి. 9:30 అతివాలు అభిప్రాయాలు, మహిళలు మహారాణులని, ఈ 9:30 మళ్ళీ ఏదో ఒక ఆ రోజు ఏది స్పెషల్ డే ఉంటే కృష్ణాష్టమి గురించి, వినాయక చవితి గురించి, ఇలా టాపిక్స్ అన్ని కూడా మీకు వస్తుంటాయి. అంటే మంచి మంచి కార్యక్రమాలు వింటూ ఉండండి, కార్యక్రమాలన్నీ ఉత్తరాలు రాస్తూ ఉండండి. చెప్పండి.
3: ఈ గీతమాలిక కూడా నైట్ లో

0: వెళ్ళి పెడితే బాగుంటుంది మేడం.
1: తప్పకుండా అండి, మీరు చెప్పిన ఈ విషయాన్ని మేము మా పై
0: ఎందుకంటే
1: అధికారికి తెలియజేస్తామండి, తప్పకుండా అండి.
0: వారంలో 2 రోజుల్లో వస్తుంది మేడం, ఎందుకంటే శ్రోతలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు మేడం.
1: తప్పకుండా
0: ఈ
1: అండి,
0: డైలీ
1: తప్పకుండా అండి.
0: ఫోన్ ఉపయోగం ఉంటుంది కాబట్టి అట్లానే ఇది కూడా డైలీ నైట్ లో పెడితే అందరికి అనుకూలంగా ఉంటది, కార్యక్రమాల మీద ఇంకా రష్టి బాగా కడతాం మేడం.
1: తప్పకుండా అండి, తప్పకుండా అండి. మీ విన్నపాన్ని మేము పై అధికారికి తప్పకుండా తెలియజేస్తామండి. థ్యాంక్ యూ
0: ఓకే
1: అండి,
0: మేడం,
1: మరి మీరు అడిగిన పాట వచ్చేస్తుంది, వినేద్దాం.
0: థ్యాంక్ యూ
1: థ్యాంక్
0: మేడం,
1: యూ.
0: థ్యాంక్ యూ.

0: హలో, ఎఫ్ఎంకి స్వాగతం అండి. ఎవరు మాట్లాడుతున్నారు?
1: హలో, నేనమ్మా వాబయ్యమ్మ గారెకింద.
0: మీ పేరండి?
1: నా పేరు వాబయ్యమ్మ.
0: ఓబయ్ గారు బాగున్నారా? చెప్పండి ఓబయ్ గారు, ఈరోజు ఏ చిత్రం నుంచి పాట విందాం?
1: నాకు స్టూడెంట్ నెంబర్ 1 లో పాట కావాలి, మంచి పాట ఒకటే అమ్మా.
0: స్టూడెంట్ నెంబర్ 1 నుంచి ఏ పాట అయినా పర్లేదా?
1: ఏ పాట అయినా మంచి పాట అమ్మా.
0: ఓకేనండి, వచ్చేస్తుంది, వినేద్దాం.
1: సరే అమ్మా.

0: మహిళాభారతి. ఈనాటి మహిళాభారతి స్త్రీల కార్యక్రమంలో శ్రీ కృష్ణాశ్రమి విశిష్టత గురించి కుమారి వై శిరీష గారితో పరిచయం, అనంతరం సినిమా పాటలు మొదలైన అంశాలుంటాయి ఈనాటి మహిళాభారతి స్త్రీల కార్యక్రమంలో.
1: అందరికీ నమస్కారం. శ్రావణ మాసం అంటేనే పండుగలు, పూజలు, భక్తి భావనలతో నిండిన పవిత్ర సమయం. అలాంటి ఈ మాసంలో వచ్చే శ్రీకృష్ణాష్టమి అంటే చిన్నారుల నుంచి పెద్దల వరకు అందరికీ ఎంతో ఇష్టమైన పండుగ.

వెన్నెముద్దలా స్వచ్ఛమైన చిరునవ్వు, మురళీనాథల్లా మధురమైన మాటలు, ధర్మం కోసం నిలబడే ధైర్యం, ఇవన్నీ మనకు శ్రీకృష్ణుడి జీవితం అందించే సందేశాలు. కృష్ణుడి బాల్యలీలల నుంచి భగవద్గీత బోధనల వరకు ప్రతి ఘట్టంలోనూ మన జీవితానికి ఒక విలువైన పాఠం దాగి ఉంది.

0: శ్రీకృష్ణాష్టమి విశిష్టత గురించి, ఈ పండుగను మనం ఎలా జరుపుకోవాలి, ఈ కృష్ణుడి యొక్క బోధనలు నేటి జీవితానికి ఎలా ఉపయోగపడతాయి, ఇలాంటి ఆసక్తికరమైన విషయాలను తెలిపేందుకు మన స్టూడియోకి వచ్చేసున్నారు వై శిరీష గారు. ఆవిడ మాటల్లో ఈ కృష్ణాష్టమి యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాం.
1: శ్రోతలకు నమస్కారం. శ్రావణ మాసంలో వచ్చేటువంటి బహుళ అష్టమి అనగా అమావాస్య ముందు వచ్చేటువంటి అష్టమినే మనం శ్రీకృష్ణ జన్మాష్టమిగా జరుపుకోవడం జరుగుతుంది. జన్మాష్టమి అని మనం అంటూ ఉన్నాము. ఎవరు జన్మించారు అంటే శ్రీకృష్ణుడు జన్మించారు అని చెప్తూ ఉన్నాం. శ్రీకృష్ణ జననం ఎలా జరిగింది, ఆ సమయంలో స్వామి ఈ భూమిపై ఏ విధంగా అవతరించారు అనేది మొదటగా తెలుసుకుందాం. వసుదేవుడు, దేవకీ దేవికి, మహావిష్ణువు 16 సంవత్సరాల వయసు కలిగిన బాలుని రూపంలో దర్శనం ఇచ్చి కారాగారంలోనే ఒక కాంతిపుంజంగా మారి అమ్మ ఒడిలో ఉన్నారంట. ఆ సమయంలో కారాగారానికి కాపలా కాస్తున్న వారందరినీ కూడా స్వామి తన మాయ చేత మైమరపింపు చేయడం వలన వారందరూ మత్తులో మునిగిపోయారు. ఆ సమయంలో వసుదేవుడు వైష్ణవ తేజం కలిగినటువంటి కాంతిపుంజాన్ని తను శిరస్సున ధరించి యమునానదిని దాటి ఆవలి ఒడ్డున ఉన్నటువంటి నందుని దగ్గరికి యశోదమ్మ ఒడికి స్వామిని చేర్చారంట. అంటే విష్ణువే కృష్ణుడా, కృష్ణుడే విష్ణువా అంటే ఇక్కడ మనం మరొక సంఘటన గుర్తు చేసుకోవాలి. ఇక్కడ వసుదేవుడు దేవకికి ఏ విధంగా అయితే వాసుదేవుడు అనగా నారాయణుడు ఒక కాంతిపుంజంగా జన్మించాడు, అదే విధంగా నందుడు యశోదాదేవికి కూడా 2 సంతానం కలిగారు. వారు కూడా కాంతిపుంజాలుగానే జన్మించారు. ఒకటి కృష్ణ తేజస్సు, మరి ఒకటి పరాశక్తి అయినటువంటి ఆదిశక్తి అమ్మవారు దుర్గాదేవి తేజస్సు. ఈ 2 కాంతిపుంజాలు కూడా యశోదమ్మ ఒడిలో ఉన్నాయి. ఎప్పుడైతే వసుదేవుడు బిడ్డని కాంతిపుంజం రూపంలో తీసుకుని యమునా నదిని దాటి ఈ నందగోకులంలోనికి వచ్చి యశోదాదేవి దగ్గరున్నటువంటి కృష్ణ తేజస్సు దగ్గర ఈ విష్ణు తేజస్సును అమర్చడం జరిగింది, అప్పుడు ఆ 2 తేజస్సులు మిళితమయ్యి కృష్ణ తేజస్సు, వైష్ణవ తేజస్సు ఇవి రెండూ కలిసి శ్రీకృష్ణుడిగా ఆవిర్భవించడం జరిగింది. అంటే కృష్ణుడు ఎవరి కొడుకు అనంటే తనలో ఉన్న వైష్ణవ తేజస్సు దేవకీ దేవిది, అలాగే కృష్ణ తేజస్సు యశోదమ్మది. అందుకే ఆయన 2 తల్లులకి ముద్దుల బిడ్డ అయ్యాడు. మిగిలినటువంటి పరాశక్తి యొక్క కాంతిపుంజము ఒక ఆడ శిశువుగా మారింది. ఈ మారిన ఆడ శిశువుని వసుదేవుడు మరలా కారాగారానికి తీసుకువెళ్లడం జరిగింది. ఇక్కడ కంసుడు ఆ ఆడబిడ్డను సైతం సంహరించాలి అని ప్రయత్నించినప్పుడు ఆ బిడ్డ పైకి ఎగిరి వెళ్లి దుర్గాదేవి రూపంలో సాక్షాత్కరించి నిన్ను చంపేటువంటి వైష్ణవ కృష్ణ తేజస్సు కలిగిన సంతానము గోకులంలో సురక్షితంగా ఉంది అని చెప్పి అంతర్ధానమయ్యి ఆ అమ్మవారు వింధ్యాచలం అక్కడికి వెళ్లి అమ్మవారు స్థిరమైన ఆవాసం ఏర్పాటు చేసుకున్నారంట. ఆవిడనే నందాదేవి అని అంటారు. ఎందుకు అనంటే అమ్మవారు నందుని కుమార్తె కాబట్టి నందాదేవి అని అంటారు. ఈ విధంగా కృష్ణ జననం జరిగింది. ఇది ఏ రోజు జరిగింది అని అంటే శ్రావణ మాసంలో బహుళ అష్టమి నాడు జరిగింది. అర్ధరాత్రి 12 గంటల సమయంలో స్వామి ఆవిర్భావం జరిగింది. అందువలన ఆ రోజున మనము విశేషంగా చిన్ని కృష్ణుని పాదాలు ఇంటి బయట నుంచి మన పూజామందిరం వరకు వేసుకుని స్వామిని బాలకృష్ణునిగా ఆరాధించడం అన్నది మన సాంప్రదాయంలో విశేషంగా చెప్పబడుతూ ఉంది.

ఈ కృష్ణాష్టమి రోజున అసలు మనం ఏం తెలుసుకోవాలి? కృష్ణుడు ఎందుకొచ్చాడు? ఇందాక మనం చెప్పుకున్నాము, స్వామిలో వైష్ణవ తేజస్సు, కృష్ణ తేజస్సు కలిపి శ్రీకృష్ణుడు అని అన్నాము. ఎందుకు? ఆయన రెండు తేజస్సులతో మిళితమై రావలసొచ్చింది. ఈ భూమిపైకి నారాయణుడు ఎప్పుడు అవతారం తీసుకున్నా వైష్ణవ తేజస్సే భూమిపైకి వస్తుంది. కృష్ణ తేజస్సు కూడా రావలసిన అవసరం ఎందుకు ఏర్పడింది అన్నది ఇప్పుడు తెలుసుకుందాము. గోలోకంలో అంటే మన కైలాసము, వైకుంఠము ఎలా అయితే ఒక లోకాలుగా ఉన్నాయో, దివ్యమైన ఆవాసాలుగా ఉన్నాయో, అలాగే కృష్ణుడు రాధాదేవితో ఉండేటువంటి ఆ లోకానికి గోలోకము అని పేరు. అక్కడ స్వామి అమ్మవారితో కలిసి తన పరాశక్తి ఎవరు అనంటే రాధాదేవి. ఆ అమ్మతో కలిసి ఈ సృష్టికి సంబంధించినటువంటి అన్ని పనులను కూడా స్వామి నిర్వర్తిస్తూ ఉంటారు. మరి స్వామి అక్కడి నుంచి ఎందుకు భూమిపైకి రావలసిన అవసరం ఏర్పడింది అనంటే, ద్వాపరం అంతమయ్యి కలియుగం రాబోతున్న కాలంలో అప్పటి వరకు ఉన్నటువంటి రాజుల్లో ఉన్నటువంటి రాక్షస ప్రవృత్తి కలిగిన వాళ్ళని నిర్మూలించాలి మొదటగా. అదేవిధంగా ఎవరైతే శిష్యులున్నారో వాళ్ళని ఉద్ధరించవలసినటువంటి అవసరం కూడా ఉన్నది. మరి అలాంటప్పుడు కృష్ణుడు ఇక్కడికి మనల్ని ఉద్ధరించడం కోసమని తన అవతార కార్యాన్ని నిర్వహించవచ్చు. మరి రాక్షస సంహారం కూడా చెయ్యాలి కదా. రాక్షసులు అంటే వాళ్ళు ఎలా ఉన్నారు? మన ద్వాపరయుగంలో రాక్షసులు రాజులుగా పుట్టారు. మరి వాళ్ళను సంహరించాలి అనంటే ఏ విధంగా చేయగలుగుతారు? రాక్షస సంహారం చేసేటువంటి వ్యక్తి ఎవరు? అది విష్ణువు. రాక్షస సంహారం చేయడం కోసమని ఆయనలో విష్ణు తేజస్సును తీసుకొని వచ్చారు. అలాగే శిష్యులను రక్షించడం కోసమని వారిని ధర్మ మార్గంలో నడిపించి విష్ణు పదాన్ని చేర్చడము లేదా మోక్ష పదానికి చేర్చడం కోసమని ఒక గురువుగా కావాలి, అదేవిధంగా ఒక మార్గదర్శిగా కావాలి. ఆ విధంగా వచ్చిన వ్యక్తే కృష్ణుడు. ఈ విధంగా కృష్ణుడు, విష్ణువు ఈ ఇద్దరి యొక్క తేజస్సు కలిసి ఈ భూమిపై అవతరించి మనకి దుష్ట సంహారము చేశారు, శిష్యులకు ఉద్ధరణ చేశారు. అదేవిధంగా మనం స్వామిని గమనించినట్లయితే గురువుగా కూడా స్వామి మారారు. ఎలా గురువుగా మారారు అనంటే, ఎప్పుడైతే కురుక్షేత్ర యుద్ధం జరుగుతూ ఉన్నదో ఆ సమయం

సమయంలో అర్జునుడు, నేను నా వారిని చంపలేను, వాళ్ళంతా నా వాళ్లు, నేనెలా చంపుతాను, నేను భిక్ష చేసుకునేనే బతుకుతాను కాని నేను నా వారిని చంపను అని బేలగా మాట్లాడాడు. ద్రౌపదీదేవికి అవమానం జరిగినప్పుడు, నేను నీ అవమానానికి ప్రతీకారం తీర్చుకుంటాను అని శపథం చేసిన వాడే తన వారు అనేటు

నికంజ వేయకూడదు. మానవుడు ఎందుకు పుట్టాడు, అసలు ఈ భూమి ఇంత సృష్టి పరమాత్మ ఎందుకు చేశాడు అనేటువంటి విషయం మొదటగా తెలియాలి. ఇంత సృష్టి ఎందుకు చేశాడు అనంటే, ఇంత సృష్టిని స్వామి లీలామాత్రంగా చేసి ఎన్నో జంతువులను జీవరాశులను సృష్టించాడు. వాటికి వేటికి కూడా జ్ఞానం లేని కారణంగా తనను సృష్టి చేసినటువంటి పరమాత్మ ఎవడు అనేటువంటి ప్రశ్నే వాటి మెదడులో జనించలేదు. అందువలన మానవుణ్ణి ప్రత్యేకంగా సృష్టి చేయడం జరిగింది, అతనికి జ్ఞానాన్ని ఇవ్వడం జరిగింది. పశుపక్షాదులకు అన్నీ ఉన్నట్లుగానే మానవుడికి కూడా అన్నీ ఉన్నాయి. అధికంగా ఉన్నది ఏమైనా ఉన్నది అనంటే అది జ్ఞానము. పరమాత్మను కీర్తించేందుకు కూడా మానవునికి ఆ శక్తిని పరమాత్మ జ్ఞాన రూపంలో ఇచ్చాడు. మరి ఈ విషయాన్ని మరచి ఎంతసేపు జీవుడు నేను ఈ భూలోకానికి సంబంధించిన వ్యక్తిని, ఈ ఐహికమైనటువంటి సుఖాలు లేదా దుఃఖాలు అనుభవించడానికే వచ్చాను, లేదా వీళ్లంతా నావారు, వీళ్లు పరాయి వాళ్లు అనేటువంటి ద్వేషభావము లేదా ప్రేమభావంతో ఇక్కడే ఉండిపోతారు, వారిని ఉద్ధరించడం కోసమని నువ్వు ఆత్మస్వరూపుడివి, నువ్వు చూస్తున్న ఈ సకల చరాచర సృష్టి అంతా నా నుండే వచ్చింది, తిరిగి నాలోనికే లీనమవుతుంది, నువ్వు నిమిత్త మాత్రుడివి మాత్రమే, నీ ధర్మాన్ని నువ్వు నిర్వర్తించు. ఒక రాజుగా యుద్ధం చెయ్యడం నీ ధర్మం, అధర్మాన్ని రూపుమాపడం నీ ధర్మం అని అర్జునుడికి ఏ విధంగా అయితే బోధించారో, మనకు కూడా భగవద్గీత సారం ద్వారా స్వామి ఏం బోధిస్తున్నారు అనంటే, నువ్వు ఆత్మస్వరూపుడివి, నీ విద్యుక్త ధర్మాలను చక్కగా నిర్వహించు, ఎవరికి ఏది చెయ్యాలో అది ధర్మం ప్రకారము చెయ్యి. అలా అని మోహంలో పడిపోయి నా బిడ్డలు, నా భార్య, నా పిల్లలు అనేటువంటి మోహంతోటి ఇతరులకు హాని చేసి వారి నుండి ఆ పాప ఫలాన్ని పొంది నువ్వు అనవసరంగా ఈ సంసార చక్రంలో కూరుకుపోకు, దీని నుంచి నువ్వు ఉద్ధరింపబడాలి అని చెప్పి స్వామి భక్తి, జ్ఞాన, కర్మ, వైరాగ్యం అనేటువంటి వివిధమైనటువంటి యోగాలను బోధించి మానవుణ్ణి ఉద్ధరించడం కోసము ఆయన గురుస్వరూపంగా కూడా మారారు. దుష్ట సంహారం చేయడానికి, రాక్షసులను సంహరించడానికి శ్రీ మహావిష్ణువు తేజస్సు ఏ విధంగా అయితే భూమిపైకి వచ్చిందో, అలాగే దుష్ట మానస పరివర్తన కోసము, మనల్ని ఉద్ధరించడం కోసము గురుస్వరూపంగా కూడా శ్రీకృష్ణుడు అవతరించాడు. అన్నిటికన్నా ముఖ్యంగా విష్ణువుగా ఆయన చేసినటువంటి దుష్ట సంహారం గురించి చెప్పుకున్నాము. అదే విధంగా గురువుగా ఆయన మనకు మోక్షాన్ని పొందేందుకు ఉన్నటువంటి నాలుగు త్రోవలను గురించి తెలుసుకున్నాము. మరి కృష్ణుడు అంటే గోలోక కృష్ణుడు అన్నాం కదా, మరి ఆ గోలోక కృష్ణుడి అవతార కార్యం ఏంటి, ఆయన వచ్చి ఏం చేశారు ఇక్కడ ఈ భూమిపైన అంటే, కృష్ణతత్వము అంటే ప్రేమతత్వం. ప్రేమ అంటే యువత యువకుల మధ్య ఉండేటువంటి సంకుచితమైనటువంటి ఒక భావనకు మాత్రమే దానిని పరిమితం చేయకూడదు. ప్రేమ అంటే అపరిమితమైనటువంటిది, అది ఈ లోకంలో ఉన్నటువంటి సకల చరాచర జీవి బతకడానికి అవసరమైనటువంటిది. తల్లి తన బిడ్డ పైన చూపించేది ప్రేమే, గురువు తన శిష్యునిపైన చూపించేది ప్రేమే. అలాగే మనం వెళ్లి గుడిలో పూజ చేస్తేనో, స్వామికి ఏదైనా సేవ చేస్తేనో ఆ భగవంతుడు మన పట్ల చూపించేటువంటి ప్రీతి కూడా ప్రేమే. మరి ఇవన్నీ ప్రేమే కదా. ఇటువంటి ప్రేమతత్వము ఏ విధంగా మనం అర్థం చేసుకోవాలి, రాధాకృష్ణుల ప్రేమతత్వము అనంటే కేవలము ఒక యువతీ యువకుల మధ్య ఉన్నటువంటి ప్రేమతత్వం కాదది. కృష్ణుడి యొక్క ప్రేమ అంటే ఈ సకల జగత్తును సృష్టించిన పరమాత్మ యొక్క ప్రేమ స్వరూపమే రాధాదేవి. ఆ రాధాదేవి ప్రేమ రూపంలో ఈ సృష్టి అంతా ఆవరించి ఉంది కాబట్టే తల్లి తన బిడ్డని ఆదరిస్తూ ఉంది, గురువు తన శిష్యుడికి జ్ఞానాన్ని బోధిస్తూ ఉన్నాడు. అదేవిధంగా భక్తులు అనగా మనమందరము కూడా పరమాత్మ ప్రేమ కోసమే భక్తిని కలిగి ఉంటున్నాము. భక్తి అంటే ఏమీ లేదు, పరమాత్మ పట్ల ప్రీతి కలిగి ప్రేమ కలిగి ఉండడమే భక్తి. మరి ఇటువంటి ప్రేమతత్వాన్ని బోధించడం కోసమే కృష్ణుడు గోలోకం నుండి కూడా ఈ భూమిపైకి అవతరించాడు అని చెప్పి, అందువలన ఈ స్వామి చెప్పినటువంటి తత్వాలను మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాము. వైష్ణవ కార్యంగా రాక్షస సంహారం చేయడం కాని, దుష్ట మానస పరివర్తన కోసం గురువుగా వచ్చినటువంటి స్వామి రూపాన్ని తెలుసుకుంటూనే ఉత్తరార్థాన్ని కూడా మనం తెలుసుకుని ఈ కృష్ణాష్టమిని మనం ఎంతో వైభవంగా స్వామి ఎందుకొచ్చారు, మనల్ని రక్షణ కల్పించడానికి అర్థం చేసుకుని ఈ కృష్ణాష్టమిని మనం ఎంతో వైభవంగా స్వామి గొప్పతనాన్ని గ్రహించి ఆచరించాలి అని మనం తెలుసుకోవాలి. మన గురువే ఆ కృష్ణుడు. ఆ కృష్ణుణ్ణి ఏ విధంగా అయితే ఆరాధించి మనము ఆయన ప్రేమకు పాత్రలము
అవుతాము. నీ గురువును కూడా ఆ విధంగానే ఆరాధించు. నీ గురువు పట్ల అంతటి అనన్యమైన భావన ఉన్న అంతటి భక్తి ఉన్నప్పుడు నీకు ఆయన జ్ఞానాన్ని అందిస్తాడు. అప్పుడు నువ్వు ఎవరిని తెలుసుకుంటావు అనంటే, నీవు ఇక్కడి నుంచి వచ్చావో

చేరుకోవడానికి, ఆ పరమ పురుషుణ్ణి చేరుకోవడానికి ఆయన మార్గం చూపిస్తాడు. అందువలన ఎంతో విశిష్టమైనటువంటి ఈ కృష్ణాష్టమి రోజున స్వామిని ఈ భావనతో ఆరాధన చేద్దాం. ఆయన మన ఇంట ఉన్నటువంటి చిన్ని కృష్ణుడు మాత్రమే కాదు, మనని రక్షించే విష్ణువు, మనకి ప్రేమతత్వాన్ని బోధించే కృష్ణుడు, అదేవిధంగా మనకి జ్ఞానాన్ని బోధించే గురువు అని తెలుసుకుని స్వామిని ఆరాధిద్దాము.

0: అందరికీ కృష్ణాష్టమి పర్వదిన శుభాకాంక్షలు.
1: ఇప్పటి వరకు కృష్ణాష్టమి అని అంటే కేవలం మనం కృష్ణతత్వం గురించి మాత్రమే తెలుసుకున్నాం. కానీ ఇప్పుడు కృష్ణుడు అంటే ఒక విష్ణుమూర్తి, ఒక గురువు. శిరీష గారు చాలా చక్కగా వివరించారు. అందరికీ మరొకసారి కృష్ణాష్టమి శుభాకాంక్షలండి.
2: మీరింతవరకు కృష్ణాష్టమి విశిష్టత గురించి కుమారి వై శిరీష గారితో పరిచయం విన్నారు కార్యక్రమంలో.

0: ఈనాటి మహిళా భారతి స్త్రీల కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి మార్కాపురం 101.5 FM సమయం 10 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఎన్టీఆర్ జిల్లా ఎంఎస్ఎంఈ పార్కుల ఏర్పాటుపై ప్రత్యేక కార్యక్రమం సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం.
1: ఎంఎస్ఎంఈ పార్కుల ఏర్పాటుపై ప్రత్యేక కార్యక్రమాన్ని ఇప్పుడు వింటారు. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం. దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, ఎంఎస్ఎంఈలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. పెద్ద పరిశ్రమలు పారిశ్రామికీకరణకు ప్రత్యేకలుగా నిలుస్తుంటే, చిన్న పరిశ్రమలు మాత్రం గ్రామీణ స్థాయి నుంచి పట్టణాల వరకు ఆర్థిక కార్యకలాపాలకు ఉతమిస్తూ కోట్లాది కుటుంబాలకు జీవనోపాధిని అందిస్తున్నాయి. ముఖ్యంగా

0: యువత, మహిళలు, శ్రామిక వర్గాలు, బలహీన వర్గాలకు స్వయం ఉపాధి, ఉపాధి కల్పనలో ఎంఎస్ఎంఈలు ప్రధాన ఆధారంగా మారుతున్నాయి. ఒక చిన్న ఆలోచనను వ్యాపారంగా మార్చి తాను ఉపాధి పొందడంతో పాటు మరో 10 మందికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదగడానికి ఎంఎస్ఎంఈ రంగం ఎన్నో అవకాశాలను అందిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా మొత్తం వ్యాపారాల్లో దాదాపు 90% వరకు చిన్న మధ్యతరహా సంస్థలే ఉంటాయని, ప్రపంచ ఉపాధిలో 60-70% వరకు ఈ రంగం వాటా కలిగి ఉందని అంచనాలు సూచిస్తున్నాయి. ప్రపంచ స్థూల దేశీయోత్పత్తి జీడీపీలోనూ ఎంఎస్ఎంఈల పాత్ర సుమారు 50% వరకు ఉంది. దీంతో ఈ రంగాన్ని కేవలం చిన్న పరిశ్రమల సమూహంగా కాకుండా సమ్మిళిత ఆర్థిక వృద్దికి, సమాన అవకాశాలకు, స్థిరమైన జీవనోపాధులకు పునాదిగా పరిగణిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో ఎంఎస్ఎంఈ రంగాన్ని మరింత విస్తరించేందుకు రాష్ట ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోంది. ముఖ్యంగా ఎన్టీఆర్ జిల్లాలో తయారీ రంగాన్ని బలోపేతం చేసి స్థానికంగా ఉపాధి అవకాశాలను పెంచేందుకు జిల్లాలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రత్యేక ఎంఎస్ఎంఈ పార్కులను ఏర్పాటు చేయాలనే ప్రణాళికలు రూపొందిస్తోంది. ఎన్టీఆర్ జిల్లాలోని ప్రతి నియోజకవర్గం అభివృద్ది దిశగా ముందుకు సాగాలనే లక్ష్యంతో ప్రత్యేక ఎంఎస్ఎంఈ పార్కుల ఏర్పాటుకు ప్రణాళిక రూపొందుతోంది. స్థానికంగా అందుబాటులో ఉన్న ముడి పదార్థాలు, మానవ వనరులు, మార్కెట్ అవకాశాలను దృష్టిలో ఉంచుకుని చిన్న, సూక్ష్మ, మధ్యతరహా పరిశ్రమలను ప్రోత్సహించేలా ఈ పార్కులను అభివృద్ది చేయనున్నారు. ఇలాంటి పార్కుల ద్వారా పారిశ్రామిక యూనిట్ల ఏర్పాటుకు అవసరమైన మౌలిక సదుపాయాలు ఒకే చోట అందుబాటులోకి రావడంతో కొత్తగా పరిశ్రమలు ప్రారంభించాలనుకునే వారికి అనేక ఇబ్బందులు తగ్గే అవకాశం ఉంటుంది. భూమి, విద్యుత్, రహదారులు, నీరు, పారిశ్రామిక అనుమతులు, మార్కెటింగ్, రుణాలు, సాంకేతిక సహకారం వంటి అంశాల్లో సమన్వయంతో సహకారం అందించగలిగితే స్థానిక పారిశ్రామిక వాతావరణం మరింత బలపడుతుంది. ముఖ్యంగా విజయవాడతో పాటు జిల్లాలోని పట్టణ ప్రాంతాలకే పరిశ్రమలు పరిమితం కాకుండా గ్రామీణ ప్రాంతాల్లోనూ చిన్న పరిశ్రమలు ఏర్పడే అవకాశం ఉంటుంది. దీంతో గ్రామీణ యువతకు స్థానికంగానే ఉపాధి లభించడంతో పాటు పట్టణ ప్రాంతాలకు వలస వెళ్లాల్సిన పరిస్థితి తగ్గుతుంది. ప్రతి కుటుంబం నుంచి కనీసం ఒకరు పారిశ్రామికవేత్తగా ఎదగాలనే లక్ష్యంతో ప్రభుత్వం పలు పథకాలు, కార్యక్రమాలపై అవగాహన కల్పిస్తోంది. ముఖ్యంగా యువత, మహిళల్లో పారిశ్రామిక ఆలోచన విధానాన్ని పెంపొందించేందుకు శిక్షణ, రుణాలు, రాయితీలు, సాంకేతిక సహకారం, మార్కెట్ అనుసంధానం వంటి అంశాలను అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరముంది. పారిశ్రామిక యూనిట్ను ప్రారంభించాలనే ఆలోచన ఉన్నా ఎక్కడ ప్రారంభించాలి, ఏ అనుమతులు తీసుకోవాలి, ఎంత పెట్టుబడి అవసరం, బ్యాంకు రుణం ఎలా పొందాలి, ప్రభుత్వ రాయితీలేవి, ఉత్పత్తులను మార్కెట్లోకి ఎలా తీసుకువెళ్లాలి అనే సందేహాలు చాలామంది ఔత్సాహికుల్లో ఉంటాయి. ఈ అంశాలపై సమగ్ర అవగాహన కల్పించేందుకు ఎంఎస్ఎంఈ ఉత్సవాలు, అవగాహన కార్యక్రమాలను రాష్ట ప్రభుత్వం నిర్వహిస్తోంది. కొత్తగా వ్యాపారం ప్రారంభించాలనుకునే ఔత్సాహికులకు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు అమలు చేస్తున్న పలు పథకాలు ఉపయోగపడుతున్నాయి. ప్రధానంగా ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం, పీఎం ఈజీపీ, ముద్ర, పీఎం విశ్వకర్మ, ఎంఎస్ఎంఈ ప్రోత్సాహకాలు వంటి పథకాల ద్వారా రుణాలు, రాయితీలు, శిక్షణ, సాంకేతిక సహకారం వంటి ప్రయోజనాలు పొందే అవకాశముంది. పథకాలు ఉన్నా వాటిపై సరియైన అవగాహన లేకపోవడం వల్ల అనేక మంది అర్హులు వాటిని వినియోగించుకోలేకపోతున్నారు. అందుకే గ్రామీణ ప్రాంతాల వరకు అవగాహన కార్యక్రమాలను విస్తరించి, దరఖాస్తు ప్రక్రియ నుంచి రుణం పొందే వరకు, యూనిట్ స్థాపన నుంచి మార్కెటింగ్ వరకు అవసరమైన సహకారం అందించాల్సిన అవసరముంది. మహిళా సంఘాలను కూడా ఈ ప్రక్రియలో భాగస్వామ్యం చేయడం ద్వారా మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలు మరింత పెరిగే అవకాశముంది. చిన్న ఆహార ఉత్పత్తుల యూనిట్లు, హస్తకళలు, టైలరింగ్, ఆహార శుద్ది, ప్యాకేజింగ్, సేవారంగం వంటి అనేక రంగాల్లో మహిళలు వ్యాపారాలను ప్రారంభించి ఆర్థికంగా స్వావలంబన సాధించవచ్చు. పారిశ్రామిక ప్రపంచంలో కేవలం పెట్టుబడి ఉంటే సరిపోదు. కొత్త ఆలోచన, సాంకేతిక పరిజ్ఞానం, మార్కెట్ అవసరాలపై అవగాహన, డిజిటల్ నైపుణ్యాలు కూడా అవసరం. ఈ నేపథ్యంలో యువ ఆవిష్కర్తలు, స్టార్టప్లకు సరియైన మార్గదర్శకత్వం అందించేందుకు ఆవిష్కర్తలు, పారిశ్రామికవేత్తలు, నిపుణులను ఒకే వేదికపైకి తీసుకురావడం ప్రాధాన్యత సంతరించుకుంది. యువ ఆవిష్కర్తల సృజనాత్మకతను, పారిశ్రామికవేత్తల ఆచరణాత్మక అనుభవాన్ని ఒకే చోట చేర్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి లక్ష్మీశ తెలిపారు. స్థానిక ప్రతిభను ప్రోత్సహించడంలో, స్వయం ఉపాధిని, పారిశ్రామిక అభివృద్దిని పెంపొందించడంలో ఎంఎస్ఎంఈ పార్కులు ప్రధాన పాత్ర పోషిస్తాయని, వాటి ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
1: ప్రమోషన్లో భాగంగా, అలాగే ఇన్నోవేషన్స్ స్టార్టప్స్ ప్రమోషన్లో భాగంగా రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ది స్పోక్ విజయవాడలో పెట్టడం జరిగింది. ఈ రతన్ టాటా ఇన్నోవేషన్ స్పోక్ చాలా దిగ్విజయంగా కార్యాచరణ నిర్వహిస్తూ ఉంది. దీంట్లో ముఖ్యంగా మన జిల్లాలో ఉన్న యూత్స్, అలాగే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ విమెన్, అది బోత్ అర్బన్ అండ్ రూరల్ ఏరియాలో ఎవరైతే ఒక బిజినెస్ చేస్తున్నారు, ఎంఎస్ఎంఈలో ఆల్రెడీ ఉన్నారు లేదా ఉండాలనుకుంటున్నారు, స్టార్టప్ ఐడియాస్ ఉన్నాయి, వాళ్ళందరికీ ఇక్కడ హ్యాండ్ హోల్డింగ్ చేసి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి రిక్వైర్డ్ మార్కెట్ సపోర్ట్ ఫైనాన్షియల్ సపోర్ట్ ఇస్తూ చాలా చక్కగా వాళ్ళని మార్కెట్కి ఇంట్రొడ్యూస్ చేయడానికి మంచి మంచి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ప్రతి వారం బుధవారం ఇక్కడ ఎంటర్ప్రినర్స్ ఎంగేజ్మెంట్ కార్యక్రమం చేసి వాళ్ళకి డిజిటల్ హ్యాండ్ హోల్డింగ్ అలాగే మార్కెట్ లింకేజ్ ఈవెన్ ఆ టెక్నాలజీ ఇన్పుట్స్ ఇవన్నీ ఇచ్చి వాళ్ళకి గైడెన్స్ చేయడం జరుగుతూ ఉంది. ఇంకా జిల్లా వరకు వస్తే 7 కాన్స్టిట్యున్సీలో కూడా ఒక ఎంఎస్ఎంఈ పార్క్ ఇప్పుడు అన్ని కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. ఆ పార్క్ ద్వారా దాదాపు ఏం లేదన్నా కూడా 15,000 నుంచి 20,000 మంది ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీస్ ఎక్స్టాబ్లిష్ చేయబోతున్నాము. దీంతో పాటు 50,000 నుంచి 60,000 మంది వరకు అదనంగా జాబ్స్ వస్తాయి.
0: ప్రస్తుత కాలంలో సొంతంగా వ్యాపారం ప్రారంభించి ఇతరులకు ఉద్యోగాలు కల్పించే స్థాయికి ఎదగాలనే ఆలోచన యువతలో పెరుగుతోంది. అయితే ఆలోచన నుంచి ఆచరణ దశకు చేరుకోవడం, ఉత్పత్తిని అభివృద్ది చేయడం, మార్కెట్ను గుర్తించడం, పెట్టుబడులు సమీకరించడం వంటి అంశాల్లో స్టార్టప్లకు మార్గదర్శకత్వం అవసరం. ఎంఎస్ఎంఈ ఉత్సవాలు, పారిశ్రామిక అవగాహన కార్యక్రమాలు ఈ అంతరాన్ని తగ్గించడంలో కీలకంగా మారుతున్నాయి. ఒకే వేదికపై ప్రభుత్వ శాఖలు, బ్యాంకులు, పారిశ్రామికవేత్తలు, స్టార్టప్లు, నిపుణులు, యువ ఆవిష్కర్తలు కలవడం వల్ల వ్యాపార అవకాశాలపై స్పష్టత పెరుగుతోంది. స్టార్టప్లకు మార్గదర్శకత్వం, సాంకేతిక మద్దతు, మార్కెటింగ్ అవకాశాలు కల్పించేందుకు ఎంఎస్ఎంఈ ఉత్సవాలు, కార్యశాలలను ఏర్పాటు చేస్తున్నామని ఎన్టీఆర్ జిల్లా గ్రామీణాభివృద్ది సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ ఏఎన్వి నాంచారావు తెలిపారు.
2: మా జిల్లాలో 25,000 గ్రూపులు, 252,000 మంది ఉమెన్ ఉన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో మేము బ్యాంక్ లింకేజ్ కింద 928 కోట్లు మా ఉమెన్కి ఫైనాన్స్ చేస్తున్నాం. ఇది కాకుండా శ్రీనిధిలో 135 కోట్లు ఫైనాన్స్ చేస్తున్నాం. ఉన్నతిలో 9 కోట్లు చేస్తున్నాం. ఈ రకంగా చేసిన అమౌంట్లన్నింటినీ కూడా ఉమెన్ ఎంటర్ప్రైనర్గా మార్చడంలో మా కలెక్టర్ గారు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని మాకు ఈ రేజ్ ద్వారా మంచి వర్క్షాపులు కండక్ట్ చేయించడం, ఈ వర్క్షాప్కి ఎవ్రీ వీక్ ఒక కాన్సెప్ట్ మీద, ఫర్ ఎగ్జాంపుల్ ఒకరోజు అరకు కాఫీ మీద, ఒకరోజు హనీబీ మీద, ఒకరోజు ఫ్యాబ్రిక్ పెయింటింగ్ అండ్ బాతిక్ పెయింటింగ్ వీటి మీద మనం కండక్ట్ చేయడం జరిగింది. ఈ వర్క్షాప్కి వచ్చిన ఉమెన్ని మనం గుర్తించి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వటం.
0: స్థానికంగా తయారయ్యే ఉత్పత్తులను కొనుగోలు చేయడం ద్వారా చిన్న పారిశ్రామికవేత్తలకు నేరుగా మద్దతు లభిస్తుంది. స్థానిక ఉత్పత్తులకు మార్కెట్ పెరిగితే ఉత్పత్తి పెరుగుతుంది. ఉత్పత్తి పెరిగితే మరిన్ని ఉద్యోగాలు ఏర్పడతాయి. ఆదాయం పెరగడంతో కుటుంబాల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఇలా స్థానికంగా ప్రారంభమైన ఆర్థిక కార్యకలాపాలు క్రమంగా గ్రామీణ, జిల్లా, రాష్ట ఆర్థిక వ్యవస్థలకు విస్తరిస్తాయి. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ల ద్వారా అంకుర సంస్థల ఏర్పాటుకు అవకాశాలు లభిస్తున్నాయని ఆంధ్రప్రదేశ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఫెడరేషన్ అధ్యకులు పొట్లూరి భాస్కర్రావు తెలిపారు. పరిశ్రమల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లి పారిశ్రామిక అభివృద్దికి ఛాంబర్ ఆఫ్ కామర్స్ నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు.
3: రాష్ట్రం అద్భుతంగా ఇండస్ట్రియల్ మ్యాప్ లో స్థానం సంపాదించుకుంటా ఉంది. రోజు రోజుకి ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ గాని అలాగే స్టార్టప్ ఎకోసిస్టమ్ గాని అభివృద్ది అవుతా ఉంది. ఇవాళ చూస్తే దాదాపు 7,000-8,000 స్టార్టప్స్ మన రాష్ట్రంలో ఏర్పడడం జరిగింది. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ప్రోత్సాహంతో ఇంకా అవి ముందుకెళ్తున్నాయి. దాదాపు డిపిఐఐటి డిపార్ట్మెంట్ అప్రూవ్ చేసిన స్టార్టప్స్ దాదాపు 4,000 ఉన్నాయి ఇవాళ రాష్ట్రంలో. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఉన్న ఎంఎస్ఎంఈస్ మీరు కనుక చూస్తే దాదాపు మనకున్న ఇండస్ట్రీస్ మొత్తంలో 90% ఎంఎస్ఎంఈ కేటగిరీ కింద ఉన్నాయి మన రాష్ట్రంలో. ఇది ఎంతో అభివృద్ది కావాలి. ఇంకా ఈవేళ ఎన్నో యాంకర్ ఇండస్ట్రీస్ వస్తున్నాయి, దానికి అనుబంధంగా యాన్సిలరీ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ జరగాలి. మన ప్రోడక్ట్స్ ని మన ఎంఎస్ఎంఈని ఎంకరేజ్ చేయాలని చెప్పి ఇవాళ ఏపీ ఛాంబర్స్ తరఫున మేము కూడా స్టేట్ వైడ్ ఒక కాల్ ఇస్తా ఉన్నాం. మా మెంబర్స్ కే కాక ఎంటర్ప్రెన్యూర్స్ గానీ, ఇండస్ట్రియలిస్ట్ గానీ, కార్పొరేట్స్ గానీ, స్టేట్ గవర్నమెంట్ గానీ, ఇట్లా అన్ని రకాల వర్గాలకి ఈవేళ బై లోకల్ ప్రోడక్ట్స్, వోకల్ ఫర్ లోకల్ బై ఆంధ్ర ప్రోడక్ట్స్.
0: ఎంఎస్ఎంఈ రంగంలో మహిళల భాగస్వామ్యం పెరగడం కుటుంబ ఆర్థిక పరిస్థితిపై కూడా సానుకూల ప్రభావం చూపుతోంది. మహిళా సంఘాల ద్వారా పొదుపు, రుణాలు, స్వయం ఉపాధి కార్యక్రమాలు గ్రామీణ ప్రాంతాల్లో మహిళలకు కొత్త అవకాశాలను కల్పిస్తున్నాయి.
4: నమస్తే అండి, నా పేరు వరలక్ష్మి. నేను పేపర్తో బొమ్మలు తయారు చేస్తుంటాను. వేస్ట్ టు వెల్త్ క్రియేషన్ అనేది కాన్సెప్ట్ అండి. సో నా దగ్గర పేపర్ మాత్రమే ఎక్కువ ఉండేదండి. దాంతో నేనేం చేయగలను అని ఆలోచిస్తున్న టైంలో, అంటే పెళ్లిళ్ళకి ఫంక్షన్స్ కి వెళ్ళినప్పుడు వాళ్ళకి డబ్బులు ఇవ్వడం అనేది మనకి ఇక్కడ ఆనవాయితీగా ఉంటుంది, దానికి బదులు నేను నా చేతితో చేసిన బొమ్మని గిఫ్ట్ గా ఇచ్చేదాన్ని. ఆ ప్రాసెస్ లోనే ఇది బిజినెస్ గా మారింది. తర్వాత నేను డ్వాక్రాలో ఉన్నాను, డ్వాక్రా నుంచి నన్ను ఒకసారి డిఆర్డిఏ ఆఫీస్ కి అవి చూపించమని రమ్మని చెప్పారండి. అక్కడ చూపించిన దగ్గర నుంచి నా బిజినెస్ మారిపోయింది. అసలు బిజినెస్ కాదు, ఇది ఒక ఫుల్ ఫ్లెడ్జ్ బిజినెస్ అవ్వగలదు అనే నమ్మకం నాకు అప్పుడు వచ్చింది. అక్కడ డిఆర్డిఏ దగ్గర నుంచి సపోర్ట్ తీసుకుని సార్ వాళ్ళు ఎగ్జిబిషన్స్ లో పెట్టడం ద్వారా నాకు కొత్త కస్టమర్స్, ఎక్కువ మంది బల్క్ ఆర్డర్స్ ఇవ్వడం, అంటే ఒకటి రెండు చేయడం పోయి 50 నుండి 100, 100 నుంచి పైన ఆర్డర్స్ కూడా రిటర్న్ గిఫ్ట్ మోడల్స్ ఆర్డర్ ఇవ్వడం మొదలు పెట్టారు.
0: పీఎంఈజీపీ ముద్రా వంటి పథకాల ద్వారా రుణాలు పొందిన పలువురు లబ్దిదారులు చిన్న వ్యాపారాలు ప్రారంభించగలిగామని చెబుతున్నారు. తక్కువ వడ్డీతో రుణాలు లభించడం, మహిళా సంఘాల ద్వారా ఆర్థిక సహాయం అందడం తమకు ఎంతో ఉపయోగపడిందని వారు పేర్కొంటున్నారు.
5: హాయ్ అండి, నా పేరు చరిత ముల్పురి. మేము నేటివ్ టేబుల్ అనేది లాంచ్ చేశామండి. ఇది ప్రీమియం బ్రౌన్ ఎగ్స్ సప్లై చేద్దాము అనే థాట్ తో లాంచ్ చేశామండి. మేము లాస్ట్ 45 ఇయర్స్ నుంచి పౌల్ట్రీ ఫార్మింగ్ లో ఉన్నాం. నాకు ఒక 12 ఏళ్ళ బాబు ఉన్నాడండి. సో ఆ బాబు స్విమ్మర్. సో వాళ్ళ కోచ్ ఎప్పుడు చెప్పేది ఏంటంటే ఇంకొంచెం ప్రోటీన్ పెంచితే కానీ, ఇంకొంచెం హెల్తియర్ ఆప్షన్ ఏమైనా ఫుడ్ ఇస్తాం బెటర్ అని చెప్పేవాళ్ళండి. మనకి ఏంటంటే అండి, ఒక వర్కౌట్ అయినాక, స్విమ్ సెషన్ అయినాక, రన్నింగ్ అవనియండి ఏదన్నా, ద బెస్ట్ ఫుడ్ మనం మన పిల్లలకి ఇవ్వగలంది ఏంటంటే ఒక వార్మ్ ఎగ్. విజన్ తో మనం ఏంటంటే ఎగ్ లో ద బెస్ట్ మన పిల్లలకి ఇవ్వాలి అని ఇది స్టార్ట్ చేశామండి. మేము ఇనిషియల్ గా స్టార్ట్ చేసింది మా ఫ్యామిలీ కోసము. సో దీంట్లో ఏంటంటే యాంటీబయోటిక్స్ అనేది మనం యాడ్ చేయము, మందులు అనేది ఉండవు. సో దీస్ ఆర్ యాజ్ క్లోజ్, మన నేచర్ కి ఎంత క్లోజ్ గా వెళ్ళగలమో అంత క్లోజ్ గా వెళ్తామండి. సో మేము ఇది మా ఇంట్లో పిల్లలు పెద్దవాళ్ళు కోసం అని మా ఇంట్లో పెట్టుకుని చేసింది, అందరు ఇష్టపడుతున్నారని ఇంకా మార్కెట్ లో కూడా తెచ్చామండి.
0: డిజిటల్ సాంకేతికత వేగంగా అభివృద్ది చెందుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో చిన్న పరిశ్రమలకు కూడా మార్కెట్ పరిధి విస్తరించే అవకాశముంది. గతంలో ఒక గ్రామం లేదా పట్టణానికి పరిమితమైన ఉత్పత్తులను ఇప్పుడు ఆన్లైన్ వేదికల ద్వారా దేశవ్యాప్తంగా విక్రయించవచ్చు. డిజిటల్ చెల్లింపులు, ఈ కామర్స్, సోషల్ మీడియా మార్కెటింగ్, ఆన్లైన్ బ్రాండింగ్ వంటి అంశాలపై అవగాహన పెంచుకుంటే చిన్న వ్యాపారాలు కూడా పెద్ద మార్కెట్ను చేరుకోగలవు. కృత్రిమ మేధ, ఏఐ, ఆటోమేషన్, డిజిటల్ అకౌంటింగ్, డేటా ఆధారిత మార్కెటింగ్ వంటి సాంకేతికతలు కూడా ఎంఎస్ఎంఈల ఉత్పాదకతను పెంచే అవకాశం కల్పిస్తున్నాయి. అదే సమయంలో పర్యావరణ హిత సాంకేతికత, గ్రీన్ ఇన్నోవేషన్ అనుసరించడం ద్వారా భవిష్యత్ మార్కెట్లకు అనుగుణంగా పరిశ్రమల్ని ఏర్పాటు చేయవచ్చునని నిపుణుల విశ్లేషణ. ఎంఎస్ఎంఈలను గ్రామీణ ప్రాంతాలకు విస్తరించేందుకు సమగ్ర ప్రణాళిక అవసరం. పరిశ్రమలు గ్రామాల్లోనే ఏర్పడితే స్థానిక వనరులకు విలువ పెరుగుతుంది, స్థానిక యువతకు ఉపాధి లభిస్తుంది, మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. వ్యవసాయ ఆధారిత ప్రాంతాల్లో ఫుడ్ ప్రాసెసింగ్, ప్యాకేజింగ్, కోల్డ్ చైన్, నిల్వ, విలువ ఆధారిత ఉత్పత్తుల వంటి పరిశ్రమలకు విస్తృత అవకాశాలు ఏర్పడతాయి. గ్రామీణ ప్రాంతాల్లో పరిశ్రమలు పెరగడం వల్ల పట్టణాలపై జనాభా, ఉపాధి, మౌలిక వస్తుల భారం కూడా కొంత తగ్గుతుంది. గ్రామాల నుంచి పట్టణాలకు వలస వెళ్లాల్సిన అవసరం తగ్గి స్థానికంగానే ఆదాయ అవకాశాలు ఏర్పడతాయి. స్వయం ఉపాధి నుంచి ఉద్యోగ కల్పన వరకు, స్థానిక ఉత్పత్తి నుంచి ఎగుమతుల వరకు, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ నుంచి జాతీయ ఆర్థిక వృద్ది వరకు ఎంఎస్ఎంఈల పాత్ర విస్తృతమైంది. ఒక ఆలోచనకు పెట్టుబడి, ఒక మహిళకు రుణం, ఒక చిన్న వ్యాపారికి మార్కెట్, ఒక ఆవిష్కర్తకు మార్గదర్శకత్వం లభిస్తే దాని ప్రభావం ఒక కుటుంబానికే పరిమితం కాదు, ఒక గ్రామం, ఒక ప్రాంతం, చివరకు మొత్తం ఆర్థిక వ్యవస్థపై పడుతుంది. రాష్ట ప్రభుత్వం ప్రతిపాదించిన స్వర్ణాంధ్ర ఎట్ ది రేట్ ఆఫ్ 2047 దార్శనికతకు అనుగుణంగా ప్రతి కుటుంబం నుంచి ఒకరు పారిశ్రామికవేత్తగా ఎదగాలనే లక్ష్యాన్ని ఆచరణలోకి తీసుకురావాలంటే ఎంఎస్ఎంఈ రంగానికి బలమైన పునాది అవసరం. ఆ దిశగా ఎన్టీఆర్ జిల్లాలోని 7 నియోజకవర్గాల్లో ఏర్పాటయ్యే ప్రత్యేక ఎంఎస్ఎంఈ పార్కులు యువత ఆకాంక్షలకు వేదికలుగా, మహిళల స్వావలంబనకు అండగా, స్థానిక ఉత్పత్తులకు మార్కెట్గా, కొత్త పరిశ్రమలకు కేంద్రాలుగా మారుతున్నాయి. చిన్న ఆలోచనకు సరియైన ప్రోత్సాహం, చిన్న పెట్టుబడికి సరియైన మార్గదర్శకత్వం, స్థానిక ఉత్పత్తికి సరియైన మార్కెట్, ఇవన్నీ కలిస్తేనే పెద్ద ఆర్థిక మార్పు సాధ్యమవుతుంది. ఎన్టీఆర్ జిల్లాలో ఎంఎస్ఎంఈల విస్తరణ ఆ దిశగా మరో ముందడుగుగా నిలిస్తే, ఉపాధి కోసం యువత ఎదురుచూసే జిల్లా నుంచి ఉపాధి కల్పించే పారిశ్రామిక జిల్లాగా ఎన్టీఆర్ జిల్లా ఎదిగే అవకాశముంటుందని చెప్పవచ్చు. ఎన్టీఆర్ జిల్లాలో ఎంఎస్ఎంఈ పార్కుల ఏర్పాటుపై ప్రత్యేక కార్యక్రమాన్ని ఇప్పటి వరకు విన్నారు. రచన కె నవీన్ కుమార్.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 FM. మనమున్నాము హర్విల్లులో. మరి హర్విల్లులో నేనైతే క్వశ్చన్ అడిగాను కదా, భారతదేశం ఇంకా శ్రీలంక మధ్య ఉన్న జలసంధి ఏది అని చెప్పి. మరి ఎంతమంది రైట్ ఆన్సర్ పంపించారో చూద్దాం. చాలా మంది అయితే మెసేజ్లు పంపించారు, ఇంకా పంపించాల్సిన వాళ్ళు కూడా పంపించేసింది. త్వరగా నేను మెసేజ్ చదివేలోపుగా మరి ఇంకా మూసాపేట గ్రామం నుండి మెసేజ్ పంపించారు యమునరేష్, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అంటూ కాగ్నా సంధి అంటూ మెసేజ్ పంపించారు, చూద్దాం రైటో కాదో. ఇంకా పెడన జోగనందరావు కాలనీ అప్పలరాజ్ నుంచి మెసేజ్ పంపించారు, రైట్ రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. అలాగే ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా అనంతపురం నుండి అనురాధ మెసేజ్ పంపించారు రైట్ ఆన్సర్. ఇంకా రాజేష్ హిందూపూర్ నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. అలాగే భాస్కర్ చెరుకుబల్లి నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా అనంతపురం నుండి పిల్లగుండ్ల కాలనీ నుండి ముల్లగిరి విజయ్ కుమార్ రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. అలాగే పవన్ కుమార్ నిజామాబాద్ నుండి బక్కూరి పవన్ కుమార్ అంటూ మెసేజ్ పంపించారు అనమాట, రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. అలాగే కలమందలపాడు గ్రామం నుండి కాసిం ముత్తుజావలి రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా సత్యభార్గవి తాడిపత్రి నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. అలాగే దస్తగిరి సంధ్య ఫ్రమ్ ప్రొద్దుటూరు కడప జిల్లా నుండి రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. విజయవాడ నుండి నందు అంటూ రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా మస్తాన్ ఫ్యామిలీ మెంబర్స్ అంటూ రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా భాస్కర్ పెడ నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి చెన్నై నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. అలాగే అంబిక భవానీపురం నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా ఎస్బి రామకృష్ణ కృష్ణవేణి భవానీ నగర్ అనంతపురం నుండి అంటూ రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఉట్కూరు నారాయణపేట జిల్లా నుండి అరుణ ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మెసేజ్ పంపించారు పరహా సంధి అంటూ, చూద్దాం అది కరెక్టో కాదో. ఇంకా దేవసేన తిరుపతి నుండి రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు అనమాట. మరి చాలా మంది అయితే రైట్ ఆన్సర్ పంపించారు, ఒకరి ఇద్దరు తప్ప. సో మరి రైట్ ఆన్సర్ నేనైతే రివీల్ చేసేస్తున్నాను. భారతదేశం ఇంకా శ్రీలంక మధ్య ఉన్న జలసంధి అంటే పాక్ జలసంధి అనమాట. సో పాక్ జలసంధి ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. చాలా మంది రైట్ ఆన్సర్ పంపించారు, మరి వీళ్ళందరికీ కంగ్రాట్స్ చెప్పేస్తూ నెక్స్ట్ క్వశ్చన్ మీకోసం రెడీగా ఉంది. ఇంతకీ ఏంటి ఆ క్వశ్చన్ అని ఎదురు చూస్తున్నారు కదా. మరి మీకోసం నెక్స్ట్ క్వశ్చన్ అడిగేస్తున్నాను, కోనార్క్ సూర్య దేవాలయాన్ని ఎవరు నిర్మించారు? కోనార్క్ సూర్య దేవాలయాన్ని ఎవరు నిర్మించారు? మరి ఆన్సర్ తెలిస్తే కనుక 8662488 14 వాట్సాప్ నెంబర్ కి అయితే మెసేజ్ పంపించేసేయండి. మీకోసం నెక్స్ట్ సాంగ్ వచ్చేస్తుంది హరివిల్లులో ఎవడే సుబ్రహ్మణ్యం మూవీ నుండి చల్లగాలి తాగుతున్నా అనే పాట అయితే వస్తుంది, సెంథిల్ రహిత పాడిన. ఈ పాటకు మ్యూజిక్ ఇళయరాజా, లిరిక్స్ అనంత శ్రీరామ్. వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి 101.3 FM.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 FM. మనమున్నాము హర్విల్లులో. మరి మీకోసం నేనైతే క్వశ్చన్ అడిగాను కదా, కోణార్క్ సూర్య దేవాలయాన్ని ఎవరు నిర్మించారు అని చెప్పి. మరి ఎంతమంది రైట్ ఆన్సర్ పంపించారో చూద్దాం. చాలా మంది థింక్ చేసి ఉంటారు, కొంచెం క్వశ్చన్ అయితే కష్టంగానే ఉండొచ్చు కానీ ఆన్సర్ అయితే ఈజీగానే ఉంటుంది. సో మరి ప్రొద్దుటూరు కదరాబాద్ విలేజ్ నుండి మెసేజ్ పంపించారు, వడ్డే రంగా పాక్ సంధి అంటూ ఆల్రెడీ ఇందాక అడిగిన క్వశ్చన్కి పెట్టినట్టున్నారు. ఇంకా రెండవ ప్రశ్న సమాధానం అంటూ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం పంపించారు వేటపాలెం నుండి. నరసింహదేవుడు అంటూ మెసేజ్ పంపించారు, చూద్దాం రైట్ ఆన్సర్ కాదు. ఇంకా మూసాపేట గ్రామం నుండి, మహబూబ్ నగర్ జిల్లా నుండి ఎం నరేష్ మెర్సీ విజయ రోజా మెసేజ్ పంపించారు. ఎస్జే రాఘవన్ అంటూ విజయవాడ నుండి నందు మెసేజ్ పంపించారు, రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. అలాగే కోణార్క్ సూర్య దేవాలయం నిర్మించింది అంటూ మెసేజ్ పంపించారు అన్నమాట. సత్య భార్గవి తాడిపత్రి అనంతపురం డిస్టిక్ నుండి. సో మరి రైట్ ఆన్సర్ కదా చూద్దాం. ఇంకా దస్తగిరి సంధ్య రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. అలాగే రాజేష్ హిందూపూర్ నుండి కూడా మెసేజ్ పంపించారు, 1150 CE లో నిర్మించారు అని చెప్పి నరసింహదేవ అంటూ. చూద్దాం రైట్ ఆన్సర్ కాదు. ఇంకా భాస్కర్ పెడ నుండి కూడా మెసేజ్ పంపించారు, తూర్పు గంగా వంశానికి చెందిన మొదటి నరసింహదేవుడు అంటూ. ఇంకా పవన్ కుమార్ నిజామాబాద్ నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. అలాగే అంబిక భవానీపురం నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా అలాగే కొనకొండల రమణారావు, కవిత, జోష్నవి, మోహిత్ రావు బెంగళూరు నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా అలాగే బండారు త్రిమూర్తులు గుప్తా పెద్దాపురం మండలం నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. అలాగే రామకుమారి మార్కాపురం నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. అలాగే గుడ్ మార్నింగ్ అంటూ ఎర్రమల్లి సీతామహాలక్ష్మి చెన్నై నుండి రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా రంగాచార్యులు టీచర్స్ కాలనీ నుండి కూడా హిందూపూర్ నుండి అంటూ రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. అలాగే అనంతపురం నుండి అనురాధ కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా గన్నవరం నుండి మెసేజ్ పంపించారు శ్రీనివాస్ గన్నవరం, గన్నవరం అనేది ఇంటి పేరు అంటూ మెసేజ్ పంపించారు, రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా అలాగే ఎస్బి రామకృష్ణ, కృష్ణవేణి భవానీ నగర్ నుండి అనంతపురం నుండి అంటూ రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. అలాగే గద్వాల జిల్లా ఎర్రమల్లి మండలం నుండి కూడా పెద్ద నరసింహ, పద్మబాయి, శ్రీవాణి, జగదీష్, శివరాణి అంటూ మెసేజ్ పంపించారు. ఆన్సర్ ఇస్ జర్లపర్ అంటూ మెసేజ్ పంపించారు, చూద్దాం రైట్ ఆన్సర్ కాదు. ఇంకా గగనాలూరు నుండి కూడా రామకృష్ణారెడ్డి కర్ణాటక నుండి మెసేజ్ పంపించారు, గనగలూరు నుండి రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. లేఖన ఫ్రమ్ శ్రీవారి నగర్ మదనపల్లి నుండి రాజనరసింహ దేవ అంటూ రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు, చూద్దాం. శ్రావ్యశ్రీ, తుప్సి, అరుణ, జోష్న, మునీష్, కావ్య, కార్తీక్ అయ్యప్ నగర్ విజయవాడ నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా భాస్కర్ చెరుకుపల్లి నుండి కూడా రైట్ ఆన్సర్ నరసింహచార్యులు అని పెట్టారు, నరసింహచార్యులు కాదు. ఇంకా హాయ్ మధు గుడ్ మార్నింగ్ అంటూ భాస్కర్ రెడ్డి ఫ్రమ్ ఒడిశా నుండి మెసేజ్ పంపించారు, రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా చింత రంగనాథ్, రజిత, యాడికి నుండి మెసేజ్ పంపించారు, రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు, గోవర్ధన్ రావు అండ్ ఫ్యామిలీ మెసేజ్ పంపించారు అన్నమాట. సో మరి రైట్ ఆన్సర్ నేనైతే చెప్పేస్తున్నాను, కోణార్క్ సూర్య దేవాలయాన్ని ఎవరు నిర్మించారు అంటే తూర్పు గంగా రాజవంశానికి చెందిన మొదటి నరసింహదేవరాజు అన్నమాట. ఒడిశాలోని కోణార్క్ లో ఉన్న సూర్యదేవ

0: అని. మరి చాలా మంది అయితే ట్రై చేశారు, మరి చాలా మంది రైట్ ఆన్సర్ కూడా మెసేజ్ పంపించారు. మరి మీ అందరికి కంగ్రాట్స్ చెప్పేస్తూ మరి నెక్స్ట్ క్వశ్చన్ మిమ్మల్ని అడిగేస్తున్నాను. ఇండియన్ నేషనల్ ఆర్మీ ఎవరు స్థాపించారు? ఇండియన్ నేషనల్ ఆర్మీని ఎవరు స్థాపించారు? మరి ఆన్సర్ తెలిస్తే కనుక 8662488144 వాట్సాప్ నంబర్ కి అయితే మెసేజ్ పంపించేసేయండి. సో మరి మీకోసం నెక్స్ట్ సాంగ్ అయితే వచ్చేస్తుంది చిన్న కమర్షియల్ బ్రేక్ తర్వాత. స్టే ట్యూన్ టు వివిధ భారతి 101.3 FM.
1: తక్కువ కాలంలో ఎక్కువ లాభాలు జస్ట్ ఒక్క క్లిక్ లోనైనా వా
2: చిక్కుకున్నాడు.
3: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది
4: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 FM. మనమున్నాము హరివిల్లులో. మరి హరివిల్లులో నేనైతే క్వశ్చన్ అడిగాను కదా, ఇండియన్ నేషనల్ ఆర్మీని ఎవరు స్థాపించారు అని చెప్పి. మరి ఎంతమంది రైట్ ఆన్సర్ పంపించారో చూద్దాం. మరి దీనికైతే రెండు ఆన్సర్లు ఉన్నాయి, చూద్దాం ఎవరెవరు ఏ ఆన్సర్ పంపించారో. ఇంకా కెప్టెన్ మోహన్ సింగ్ అంటూ మెసేజ్ పంపించారనమాట, చూద్దాం రైట్ ఆన్సర్ కాదో. ఇంకా అలాగే ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా దేవసేన తిరుపతి నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు, కానీ డౌట్ గా పంపించారనమాట. భాస్కర్ పెడన్ నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా అలాగే అంబికా భవానీపురం నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా లేఖన ఫ్రమ్ శ్రీవారి నగర్ మదనపల్లి నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. అలాగే కలమందలపాడు గ్రామం నుండి కాసిం ముత్తుజావలి కూడా 1942లో అంటూ మెసేజ్ పంపించారు, చూద్దాం. ఇంకా అనంతపురం నుండి అనురాధ కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా కృష్ణమోహన్ సింగ్ సుబ్బారామయ్య తిరుపతి నుండి అంటూ మెసేజ్ పంపించారు కృష్ణమోహన్ సింగ్ అంటూ, చూద్దాం రైట్ ఆన్సర్ కాదు. ఇంకా అలాగే వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. విజయవాడ నుండి నందు అంటూ మెసేజ్ పంపించారు రైట్ ఆన్సర్. ఇంకా వరుణ్ సాయి ఏలూరు డిస్టిక్ కైక్లూర్ నుండి అంటూ మెసేజ్ పంపించారు రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా అలాగే పెద్దాపురం మండలం బందారు త్రిమూర్తులు గుప్త గారు మెసేజ్ పంపించారు. రామనగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ వచ్చేసింది. ఇంకా సాయి గణేష్ మెసేజ్ పంపించారు, రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా అలాగే గుడ్ మార్నింగ్ ఆర్జే మధు గారు అంటూ ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి చెన్నై నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా బ్రిటిష్ వాళ్ళు ప్రారంభించారు అంటూ జనరల్ మోహన్ సింగ్ 1942 అంటూ రాజేష్ హిందూపూర్, దీంట్లో ఏది కరెక్ట్ మీరే చెప్పండి అంటూ రైట్ రివర్స్ లో మనల్ని అడిగారు అనమాట క్వశ్చన్. సో తప్పకుండా నేనైతే క్లారిటీ ఇస్తాను. ఇంకా భాస్కర్ రెడ్డి ఫ్రమ్ ఒడిశా నుండి కూడా మెసేజ్ పంపించారు 1942లో అంటూ, చూద్దాం రైట్ ఆన్సర్ కాదు. ఇంకా అలాగే మేజర్ స్ట్రింగర్ లారెన్స్ అంటూ కొనకొండల రమణారావు ఫ్యామిలీ మెంబర్స్ బెంగళూరు నుండి రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు, చూద్దాం. ఇంకా అయ్యప్ నగర్ విజయవాడ నుండి కూడా మెసేజ్ పంపించారు అనమాట. ఉట్కూరు నారాయణపేట జిల్లా నుండి కూడా మెసేజ్ పంపించారు అరుణ ఫ్యామిలీ మెంబర్స్. ఇంకా అలాగే బండారు త్రిమూర్తుల గుప్త పెద్దాపురం మండలం నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. మరి నేనైతే రైట్ ఆన్సర్ ఏంటనే చెప్తాను. కెప్టెన్ మోహన్ సింగ్ 1942లో ఈ ఇండియన్ నేషనల్ ఆర్మీని స్థాపిస్తే, తర్వాత సుభాష్ చంద్రబోస్ లీడర్షిప్ ని తీసుకుని 1943 నుండి ఇండియన్ నేషనల్ ఆర్మీని నడిపించారనమాట. మరి ఇది రైట్ ఆన్సర్. మరి చాలా మంది అయితే రైట్ ఆన్సర్ పంపించి కంగ్రాట్స్ చెప్పేస్తూ, మరి అందరికీ కంగ్రాట్స్ చెప్పేస్తూ, మరి చాలా మంది రైట్ ఆన్సర్ పంపించారు కదా, సో అందరికీ కంగ్రాట్స్ చెప్పేస్తూ నెక్స్ట్ క్వశ్చన్ మీకోసం రెడీగా ఉంది. హరివిల్లులో తెల్ల ఏనుగుల దేశం అనే పిలువబడే దేశం ఏది? తెల్ల ఏనుగుల దేశం అనే పిలువబడే దేశం ఏది? ఆన్సర్ తెలిస్తే కనుక 8662488 14 వాట్సాప్ నెంబర్ కి మెసేజ్ పంపించేసేయండి. మరి మీకోసం నెక్స్ట్ సాంగ్ అయితే వస్తుంది, తగిట తగిట మూవీ నుండి సాంగ్ అయితే వస్తుంది, కన్నులకు కలవనే పాట అయితే వస్తుంది. ప్రసన్న శ్రేయ ఘోషల్ పాడిన ఈ పాటకు మ్యూజిక్ బేబో శశి, లిరిక్స్ వచ్చి భాస్కర్ భట్ల రవికుమార్. వింటూ స్టేట్ ఇంటూ వివిధ భారతి 101.3 FM.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 FM. మనము నమోహరవిల్లులో మరి నేనైతే క్వశ్చన్ అడిగాను కదా, తెల్ల ఏనుగుల దేశం అని పిలువబడే దేశం పేరు ఏంటి అని చెప్పి, మరి ఎంతమంది రైట్ ఆన్సర్ పంపించారో చూద్దాం. రామనగర్ బొడ్డుబాల సుబ్రహ్మణ్య గారు మెసేజ్ పంపించారు థాయిలాండ్ అంటూ, చూద్దాం. ఇంకా భాస్కర్పేట నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు, అలాగే మూసాపేట గ్రామం నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు ఎం నరేష్ ఫ్యామిలీ మెంబర్స్. ఇంకా దేవసేన తిరుపతి నుండి రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు, అలాగే ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు, ఇంకా రామకుమారి మార్కాపురం నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు, ఇంకా అంబికా భవానీపురం నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు, లేఖన ఫ్రమ్ శ్రీవారి నగర్ మదనపల్లి నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు, దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు, రాజేష్ హిందూపూర్ నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు, ఇంకా అలాగే వరుణ్ థాయిలాండ్ అంటూ రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు, రమ కంకిపాడు నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు, అలాగే ఇంకా

తిరుపతి నుండి సాయి శిరీష బ్యాంక్ కాలనీ నుండి అంటూ రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా భాస్కర్ రెడ్డి ఒడిశా నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. రంగాచార్లు టీచర్స్ కాలనీ నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా గనగలూరు నుండి రామకృష్ణారెడ్డి కర్ణాటక నుండి అంటూ రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. కవిత జోష్నవి, కొండకండ్ల రమణారావు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఉరవకొండ నుండి కూడా ఈశ్వరయ్య రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా అలాగే పీలేరు నుండి అన్నమయ్య డిస్టిక్ నుండి అంటూ పల్లవి రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా రాజశేఖర్ రాజు బీవీనగర్ నెల్లూరు నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. అలాగే రంగనాథ్ రజిత యాడికి నుండి రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. విజయవాడ నుండి నందు కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. అలాగే రామకృష్ణ కృష్ణవేణి భవానీ నగర్ నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా మహమ్మద్ జైనుద్దీన్, స్నేహభాను జైనుద్దీన్ కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించేశారు. ఇంకా అలాగే అనంతపురం నుండి అనురాధ కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. వనపర్తి జిల్లా ఆత్మకూరు నుండి కూడా గోవర్ధన్ రావు ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా శ్రావ్యశ్రీ బుడ్డి ఫ్యామిలీ మెంబర్స్ మెసేజ్ పంపించారు. అయ్యప్ప నగర్ విజయవాడ నుండి రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా కలమందలపాడు నుండి కాసిం ముత్తుజావలి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. మరి చాలా మంది రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. మరి మీ అందరికి కంగ్రాట్స్ చెప్పేస్తూ, ఇది ఇవాల్టి హరివిల్లు మరి సూపర్ గా ఎంజాయ్ చేశారు కదా. సో మరి నేను కూడా టాటా బాయ్ బాయ్ చెప్పేసే టైం అయితే వచ్చేసింది. మరి నెక్స్ట్ ఆర్జే కూడా మిమ్మల్ని అలరించడానికి రెడీగా ఉన్నారు. మరి మీకోసం నెక్స్ట్ సాంగ్ కూడా వస్తుంది ఫ్రమ్ ద మూవీ ఎముడు మూవీ నుండి ఉలే ఉలేలే అనే పాట అయితే వస్తుంది. బాబా సైకల్ ప్రియదర్శిని పాడిన ఈ పాటకు మ్యూజిక్ దేవిశ్రీ ప్రసాద్. మరి ఈ పాట అయితే వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి 101.3 FM.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో కనపర్తి రాణి. అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలల్లో ఆహార పదార్థాల నిల్వలు, పంపిణీ, స్టాక్ రిజిస్టర్లు, హాజరు వివరాలు తదితర అంశాలను అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీ చేయాలని రాష్ట ఆహార కమిషన్ సభ్యులు సూచించారు. పిల్లలకు అందించే ఆహారంలో నాణ్యత, పరిమాణం విషయంలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావు లేకుండా చూడాలని స్పష్టం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లోని సమస్యలను పరిష్కరించేందుకే పల్లె వీక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా అన్నారు. ఆయన ఈరోజు సంగం మండలంలోని మక్తాపురం గ్రామంలో పర్యటించి వీబీజీ రామ్జీ పథకం కింద జరుగుతున్న పనులను పరిశీలించారు. కడప జిల్లాలో మాతృ మరణాలను పూర్తిస్థాయిలో నివారించేందుకు పటిష్ట చర్యలు చేపట్టాలని కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి ఆదేశించారు. ప్రతి గర్భిణీ ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ హైరిస్క్ గర్భిణీలపై ప్రత్యేక శ్రద్ద చూపాలని సూచించారు. దేశవ్యాప్తంగా ఎల్నినో ప్రభావం తీవ్రంగా ఉందని, రానున్న 4 నెలల్లో వర్షాభావ పరిస్థితులు నెలకొనే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. రైతులు వర్షాలపై ఆధారపడి పంటలు సాగు చేయవద్దని సూచించారు. గ్రామ పంచాయతీల్లో ఎన్నికల నిర్వహణకు సంబంధించి పోలింగ్ కేంద్రాల తుది జాబితాను రాష్ట ఎన్నికల సంఘం ప్రకటించింది. రాష్టంలో మొత్తం 136,326 పోలింగ్ కేంద్రాలను ప్రతిపాదించినట్లు ఎన్నికల సంఘం కమిషనర్ అనిల్ చంద్ర పునేట ఒక ప్రకటనలో తెలిపారు. అగ్నివీర్ పథకం కింద విశాఖపట్నంలో చేపట్టిన ఆర్మీ నియామక ర్యాలీ గత అర్ధరాత్రి నుంచి ప్రారంభమైంది. ఈ నెల 20వ తేదీ వరకు ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో ర్యాలీ కొనసాగనుంది. దీన్ దయాల్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల యోజనలో భాగంగా సీడాప్ కార్యక్రమం ద్వారా గ్రామీణ ప్రాంతంలోని యువతకు ఉద్యోగ అవకాశాలు మెరుగుపడేలా వివిధ అంశాల్లో నైపుణ్యాభివృద్దిలో శిక్షణా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని ఏలూరు జిల్లా ఫ్లాగ్ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి కె శ్రీకాంత్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు తమ దరఖాస్తులను ఈ నెల 7వ తేదీలోగా ఏలూరులోని ఫ్లాగ్ సంస్థ చిరునామాకు పంపించాలని అన్నారు.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనక ముచ్చట్లు.
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

ఎస్, మీరు ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ నేను మీ ఆర్జే శృతి. మన స్టూడియోలో టైం 11:04 PM క్రాస్ అయిపోయి 11:04 AM క్రాస్ అయిపోయి 49 seconds అయిపోయింది. సో మనం ఎంటర్ అయిపోయాం సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లోకి. ఎస్, మరి ఏంటి మ్యాటర్? చాలా ఉన్నాయి విశేషాలు మనకి సినిమా కబుర్లో. అండ్ స్పెషల్లీ మనకి ఏషియన్ ఆగులా సాంగ్ అయితే రిలీజ్ అయిపోయింది కదా నాని పారడైజ్ సినిమా నుంచి. అయితే ఆ సాంగ్ కొరియోగ్రఫీకి సంబంధించి ఒక మిక్స్డ్ టాక్ అయితే వస్తుంది బయట ఫ్యాన్స్ లో. బట్ ఫ్రాంక్లీ స్పీకింగ్, నాకైతే ఆ సాంగ్ కొరియోగ్రఫీ చాలా నచ్చింది. అఫ్ కోర్స్ ఎవరి ఒపీనియన్ అయితే వాళ్ళదనుకోండి. అయితే ఇదే సాంగ్ గురించి ఒక అప్డేట్ ఉంది, నెక్స్ట్ చెప్తా. ఓకే, బట్ రైట్ నౌ మరి శృతి వస్తే నాని పాట రావాలి కాబట్టి మీ అందరి కోసం హిట్ 3 సినిమా నుంచి సిద్ శ్రీరామ్ అండ్ నూతన మోహన్ పాడిన ప్రేమ విలువ సాంగ్ అయితే వచ్చేస్తుంది. ఎంజాయ్ లిజనింగ్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

బేబీ సినిమా నుంచి విజయ్ బల్కినన్ పాడిన లవ్లీ సాంగ్ అయితే వినేశారు. 11:14 క్రాస్ అయిపోయి 39 సెకండ్స్ అయిపోయింది. మన స్టూడియోస్ లో టైమ్ అండ్ దిస్ ఇస్ అర్జ శృతి అండ్ మీరున్నారు సినిమా కవులు ప్రోగ్రామ్ లో. సో మరి ఏంటంటే మ్యాటర్, పారడైజ్ మూవీ నుంచి యశ్ నగల సాంగ్ రిలీజ్ అయింది కదా, దాని మీద అప్డేట్ ఏంటంటే ఈ సాంగ్ లో చూసింది డాన్స్ కొంచెమే, బట్ ఇంకా డాన్స్ స్టెప్స్ సినిమా రిలీజ్ రోజు అంటే సెప్టెంబర్ 24 న పెద్ద స్క్రీన్ మీద చూస్తారు అంటున్నారు అనమాట డాన్స్ మాస్టర్. సో అదండి మ్యాటర్. సో కాస్త ఓపిక వహించాలన్నమాట ఫ్యాన్స్ మరి యేష నాగల అస్సలు వర్షన్ చూడడానికి. ఎనీవేస్ అది పక్కన పెట్టేస్తే, శ్రీకృష్ణ దేవరాయ క్యారెక్టర్ లో కిచ్చా సుదీప్ పోస్టర్ రిలీజ్ అయింది. సో నిన్న ఆయన బర్త్డే కాబట్టి ఆ పోస్టర్ రిలీజ్ చేశారనమాట. ఆయన యాక్ట్ చేస్తున్న దేవరాయ సినిమా నుంచి ఫస్ట్ పోస్టర్, టైటిల్ రివీల్ అండ్ ఫస్ట్ లుక్ రిలీజ్ అయిపోయినాయి. అస్సలు ఒక్క రేంజ్ లో ఉంది, నాకైతే చాలా నచ్చేసింది. మ్యూజిక్ ఆ చిన్న వీడియోలో ఒక మ్యూజిక్ కూడా ఉంది, ఆ లుక్, ఆ రాజుల కాలం లుక్, అసలు ఆ ఫీల్ ని భలే తెచ్చారు, అసలు అద్దరు కొట్టేశారు, నాకైతే చాలా నచ్చేసింది. అదిరిపోయింది మరి సినిమా మీద హోప్స్ ఆటోమేటిక్ గా పెరిగిపోతాయి కదా, మరి ఆ లెవెల్లో ఉంటే ఏమంటారు. సో మరి కిచ్చా సుదీప్ దేవరాయ సినిమా అయితే అలా అలా రెడీ అవుతుంది అనమాట. సో ఇంకా అయితే అప్డేట్స్ ఉన్నాయి మాట్లాడుకుందాం, బట్ రైట్ నో మీ అందరి కోసం ఓజీ మూవీ నుంచి అయితే సాంగ్ ప్లే చేస్తున్నాను. సువి సువి సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్ విత్ భారతి FM 101.3.

0: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
1: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
0: కాసేపు ఉండొచ్చు కదా?
1: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
0: నేను మీతో పాటు వివిధ భారతి వింటానమ్మాయి గారు.
1: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
0: మీ తెలివి ముందు నాదేముందండి.
1: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు. సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: ఉంటుగా.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలుకొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
1: 101.3.

0: లెనిన్ సినిమా నుంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు మన స్టూడియోలో. టైం వచ్చేసి ఎగ్జాక్ట్ గా 11:29 క్రాస్ అయిపోయి 27 సెకండ్స్. సో మనం ఉన్నాం సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో, అండ్ దిస్ ఈజ్ ఆర్జే శృతి. నాతో మీరు జూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మరి సినిమాని తీయడం ఒక ఎత్తు అయితే, ఆ సినిమాని అనుకున్న తేదీకి అనుకున్నట్టుగా రిలీజ్ చేయడం ఒక పెద్ద టాస్క్. బట్ మా సినిమాను మాత్రం అస్సలు ఫస్ట్ చెప్పినట్టే అక్టోబర్ 15 కే రిలీజ్ చేస్తామంటూ క్లారిటీ ఇచ్చేశారు. మరి ఎవరు ఏంటి అనేది మనం తెలుసుకునే లోపు మీకోసం డెకాయిట్ సినిమా నుంచి ఈ బ్యూటిఫుల్ సాంగ్.
1: మోసం అంటే ఎందుకు తెలియని వయసులో నేను ప్రేమించిన మోసం చేస్తామని తెలియదు కదా జూలియట్.

0: హల్వా? నా ఫేవరెట్.
1: ఎప్పటి నుంచి?
0: ఎప్పటి నుంచి? నువ్వు చేసినావు కదా.
1: చెప్పనే లేదు.
0: నువ్వు చేయనే లేదు, అందుకే నేను చెప్పనే లేదు. జూలియట్,
1: డాడ్
0: రిటర్న్ గిఫ్ట్.

0: ఇప్పుడు నువ్వు కూడా.
1: జీవితం అనుకున్నాను, చివరి జీవితాన్ని గుడిపించేసినావు కదా జూలియట్.

అనుగనుగా ఒక రాజు సినిమా నుంచి నవీన్ పోలిశెట్టి అండ్ నూతన మోహన్ పాడిన సాంగ్ అయితే విన్నారు. మరి 11:35 ప్రాసెపై 48 seconds అయిపోయింది మన టైం. సో మనమున్నాం సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో. మరి ఏ సినిమా గురించి ఇంతాక శృతి మాట్లాడింది ఇదే కదా మీరు ఆలోచిస్తున్నారు. ఎస్, మ్యాటర్ ఏంటంటే రజనీకాంత్ గారి సినిమా జైలర్ 2 ఉంది కదా, ఆ మూవీ టీమ్ చెప్పారనమాట, మేము ఫస్ట్ చెప్పినట్టే 15 October కే మా జైలర్ 2 సినిమాని తీసుకువస్తున్నాం అని చెప్పేసి. సో అదండి మ్యాటర్. మరి చూస్తుంటే నాకైతే ఈ దసరా మొత్తం కూడా సినిమా పండగే అనిపిస్తోంది. ఎందుకంటే ఒక పక్కన బాలయ్య వస్తున్నారు, అండ్ ఇంకో పక్కన మన టాలీవుడ్ మన్మధుడు రెడీ అయిపోతున్నారు, అండ్ ఇంకో పక్కన సూపర్ స్టార్ రజనీకాంత్ గారు కూడా వచ్చేస్తున్నారు. సో మరి బాలీవుడ్ బిగ్గెస్ట్ హెల్దీ ఫైట్ ఎలా ఉండబోతుందో మనం అయితే వెయిట్ చేసి చూద్దాం. ఓకేనా? సో మరి రైట్ నౌ మీ అందరి కోసం దళపతి సినిమా నుంచి ఒక సూపర్ హిట్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. ఎస్పీ బాలు గారు అండ్ చిత్ర గారు పాడిన పాట.

ఇన్ని ఇయర్స్ అయినా అసలు ఆ సాంగ్ లో ఉన్న ఫ్రెష్నెస్ చూడండి, అసలు అలా అలా అలా గూస్ బంప్స్ వచ్చేస్తాయి కదా ఈ సాంగ్ వింటున్నప్పుడు. ఎనీవేస్, సో మరి నెక్స్ట్ ఏంటంటే ఓజీ యూనివర్స్ స్పెషల్ ట్రీట్ వచ్చేసింది మనకి. మరి నిన్న మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి బర్త్డే కదా, సో ఓజీ యూనివర్స్ మూవీ నుంచి మేకర్స్ స్పెషల్ వీడియో రిలీజ్ చేశారు. అందులో పవన్ కళ్యాణ్ పాత్రకి సంబంధించిన యానిమేషన్, విజువల్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అన్ని కూడా సూపర్బ్ ఉన్నాయి. మరి సుజిత్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాకి థమన్ ఎస్ఎస్ థమన్ మ్యూజిక్ అందిస్తున్నారన్నమాట. సరే ఒకసారి వెళ్లి అలా ఓ లిక్ ఓ లుక్ ఇచ్చేసేయండి ఓకేనా ఈ స్పెషల్ వీడియోకి. అండ్ నెక్స్ట్ రవితేజ ఇరుముడి మూవీ నుంచి అయితే కార్తీక మాసం లిరికల్ వీడియో సాంగ్ రిలీజ్ అయిపోయింది. అండ్ ఈ సాంగ్ కి ఒక స్పెషాలిటీ ఉంది, ఏంటో తెలుసా అండి? ఈ సాంగ్ ని రాసింది మూవీ డైరెక్టర్ శివ నిర్వాణ, అండ్ ఈ సాంగ్ ని పాడింది మ్యూజిక్ డైరెక్టర్, ఇదే సినిమా మ్యూజిక్ డైరెక్టర్ జీవి ప్రకాష్ కుమార్ అనమాట. సో ఇంకెందుకు ఈ సాంగ్ కూడా లిరికల్ వీడియో సాంగ్ కూడా, రవితేజ ఇరుముడి మూవీ నుంచి కార్తీక మాసం లిరికల్ వీడియో సాంగ్ కూడా ఆ లుక్ వేసేసాయి. ఓకే, సో మరి నెక్స్ట్ గుజరాతీ ఫిల్మ్ లాలో కి సంబంధించి ఒక అప్డేట్ ఉంది నా దగ్గర, మనం నెక్స్ట్ మాట్లాడుకుందాం. బట్ బిఫోర్ టు దాట్ మీకోసం కాటమరాయుడు సినిమా నుంచి అయితే ధనుంజయ్ అండ్ మాలవిక పాడిన సాంగ్ ప్లే చేస్తున్నాను. అనూప్ రుబెన్స్ మ్యూజిక్ కంపోజిషన్ అండ్ అనంత శ్రీరామ్ గారి లిరిక్ సాంగ్ వింటూ చేస్తూ స్టే ట్యూన్డ్ వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

బీమ్స్ మ్యూజిక్ కంపోజిషన్ లో రామ్ మిర్యాల పడిన సాంగ్ అయితే విన్నారు, ఫంకీ సినిమా నుంచి. సో మరి నెక్స్ట్ అప్డేట్ ఏంటంటే, మనకి గుజరాత్ ఫిల్మ్ ఒకటి లాలో అని చెప్పేసి ఒక చాలా పెద్ద హిట్ అయిందండి ఆ సినిమా. అయితే ఆ సినిమాని మన తెలుగులో రీమేక్ చేయాలని చెప్పేసి చూస్తున్నారట. అయితే ఆ సినిమాలో కృష్ణుడి పాత్ర ఒకటి ఉంటుంది, అది చాలా హైలైటెడ్ గా ఉంటుందట ఆ సినిమాలో. దాన్ని మన రామ్ చరణ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి టాక్ అయితే నడుస్తుంది. మరి మూవీకి డైరెక్టర్ కూడా కార్తీక్ సుబ్బరాజుని అనుకుంటున్నారట. అంతా కనుక సెట్ అయిపోతే ఈ సినిమాలో మన మగ ధీర ఒక మోడర్న్ కృష్ణుడిగా కనిపించే అవకాశం ఉంది. దిస్ ద సంగతి. ఓకే, సో అది పక్కన పెట్టేస్తే మైసా, మన రష్మిక యాక్ట్ చేస్తున్న మైసా సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ అయిపోయింది. వరల్డ్ వైడ్ గా నవంబర్ 27 మైసా సినిమా రిలీజ్ కాబోతోంది. దీనికి సంబంధించిన పోస్టర్ రిలీజ్ అయిందనమాట, ఈ అనౌన్స్మెంట్ కి సంబంధించిన పోస్టర్. ఓ మై గుడ్నెస్, అసలు మన రష్మిక ఏంటి ఆ చేంజ్ ఓవర్ ఏంటి, అసలు ఫుల్ పవర్ఫుల్ వెపన్ లా కనిపిస్తుంది ఆ పోస్టర్ లో. మరి ఎప్పుడు బబ్లీగా లవ్లీగా ఆ క్యూట్ క్యూట్ గా కనిపించే మన శ్రీవల్లి ఒక్కసారిగా ఒక కంప్లీట్ ఇంటెన్స్ లుక్ లో అద్దరు కొట్టేసింది. అంతే, సో ఈగర్లీ వెయిటింగ్ నేనైతే ఈ సినిమా కోసం, మీరు కూడా అంతే కదా. ఎనీవేస్, మీరు కనుక పోస్టర్ చూడపోతే ఒకసారి చూసేయండి. నవంబర్ 27 మైసా రిలీజ్ కాబోతోంది. ఓకే, సో మరి నెక్స్ట్ అయితే మీ అందరి కోసం మా ఇంటి బంగారం సినిమా నుంచి సంతోష్ నారాయణ మ్యూజిక్ కంపోజిషన్ లో చిన్మయ శ్రీపాద అండ్ పుణ్యవల్లి పాడిన సాంగ్ అయితే ప్లే చేసేస్తాను. వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి FM 101.3.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి బీపీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
0: అబ్బబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
2: ఏమైందమ్మా అలా ఉంటే?
0: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
2: ఆ కావాలి.
0: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
2: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.
3: ఎస్, మీరు చూసేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ మనమున్నాం సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో. సో మ్యాటర్ ఏంటంటే, వెంకీ అట్లూరి గారి డైరెక్షన్ లో చిరంజీవి గారి కాంబో సినిమా ఉండబోతోంది అని చెప్పేసి ఎప్పటి నుంచో మన టాలీవుడ్ లో టాక్ నడుస్తోంది అనమాట. సో ప్రస్తుతం ఫుల్ వరుస హిట్లతో మన వెంకీ అట్లూరి అయితే ఫుల్ జోష్ లో ఉన్నారు. అయితే ఏంటంటే మ్యాటర్, ఈ టాక్ ఎంతవరకు నిజం అనే విషయానికి వచ్చేస్తే ఉండొచ్చేమో బట్ టైం పట్టొచ్చేమో అన్నట్టుందనమాట. సో మరి పక్కా ఒక చిరంజీవి మూవీ ఎలా ఉంటుందో అలా ఉంటుంది అని చెప్తున్నారు వెంకీ. సో మరి లక్కీ భాస్కర్ 2 సినిమా అండ్ ఆ తర్వాత మరి చిరంజీవి గారు శ్రీకాంత్ ఓదలా మూవీ ఒకటి ఉంటుంది. ఈ రెండు సినిమాల తర్వాత అప్పుడు చిరంజీవి గారు అండ్ వెంకీ అట్లూరి కాంబినేషన్ లో సినిమా రావచ్చు అనమాట. అది బ్యాటర్. ఓకే, సో మరి ప్రస్తుతానికైతే మన స్టూడియోలో టైం ఎగ్జాక్ట్ గా 12:00 అయిపోయింది కాబట్టి మీకోసం ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ అయితే వచ్చేస్తున్నాయి. స్టే ట్యూన్డ్ విత్ భారతి ఎఫ్ఎం 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో కనపడుతురాని. సింధు జలాల ఒప్పందంపై నిర్మాణాత్మకంగా చర్చలు జరుపుదామని భారత్కు పాకిస్తాన్ విజ్ఞప్తి చేసింది. ఈ ఒప్పందాన్ని ఇరు దేశాలు పరస్పర అంగీకారంతో కుదుర్చుకున్నాయని పాక్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి తాహిర్ అన్రాబీ పేర్కొన్నారు. విజయవాడలోని ప్రభుత్వ దంత వైద్య కళాశాలలో 60 లక్షలతో నూతనంగా ఏర్పాటు చేసిన సీసీ రోడ్ పార్కింగ్ షెడ్ కాంపౌండ్ వాల్ను పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్, శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ ఈరోజు ప్రారంభించారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు ప్రాథమిక వైద్య సేవలను మరింత చేరువ చేయటమే ప్రభుత్వ లక్ష్యమని మైలవరం శాసనసభ్యులు, తెలుగుదేశం పార్టీ రాష్ట అధికార ప్రతినిధి వసంత వెంకటకృష్ణ ప్రసాద్ అన్నారు. ఇబ్రహీంపట్నం డాములూరులో 36 లక్షల 15 వార్ధిక సంఘం నిధులతో నిర్మించిన గ్రామీణ ఆరోగ్య కేంద్ర భవనాన్ని ఆయన ఈరోజు ప్రారంభించారు. అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలల్లో ఆహార పదార్థాల నిల్వలు, పంపిణీ, స్టాక్ రిజిస్టర్లు, హాజరు వివరాలు తదితర అంశాలను అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీ చేయాలని రాష్ట ఆహార కమిషన్ సభ్యులు సూచించారు. పిల్లలకు అందించే ఆహారంలో నాణ్యత, పరిమాణం విషయంలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావు లేకుండా చూడాలని స్పష్టం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లోని సమస్యలను పరిష్కరించేందుకే పల్లె వీక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా అన్నారు. ఆయన ఈరోజు సంగం మండలంలోని మక్తాపురం గ్రామంలో పర్యటించి వీబీజీ రామ్జీ పథకం కింద జరుగుతున్న పనులను పరిశీలించారు. కడప జిల్లాలో మాతృమరణాలను పూర్తిస్థాయిలో నివారించేందుకు పటిష్ట చర్యలు చేపట్టామని కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి ఆదేశించారు. ప్రతి గర్భిణీ ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ హైరిస్క్ గర్భిణీలపై ప్రత్యేక శ్రద్ద చూపాలని సూచించారు. అమరావతి ఛాంపియన్షిప్ 2026 రాష్టస్థాయి టోర్నమెంట్లో తూర్పుగోదావరి జిల్లాకు చెందిన క్రీడాకారులు విశేష ప్రతిభ కనబరిచి 9 బంగారు, 20 వెండి పతకాలు కలిపి మొత్తం 29 పతకాలు సాధించారు. రాష్టస్థాయి పోటీల్లో యోగా, విలువిద్య, అథ్లెటిక్స్, వెయిట్ లిఫ్టింగ్, బాక్సింగ్ క్రీడాంశాల్లో పాల్గొని ప్రతిభ చాటారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా వ్యవసాయ శాఖ అధికారులు విధులు నిర్వహించాలని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి ఆదేశించారు. వ్యవసాయ పథకాలు, సేవల నాణ్యతలో ఎక్కడా రాజీ పడకూడదని స్పష్టం చేశారు. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం అల్పపీడన ప్రభావంతో రాష్టంలోని దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాలోని పలు ప్రాంతాల్లో రానున్న 2 రోజుల పాటు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 1 గంటకు వింటారు.

వివిధ భారతి ఎఫ్ఎం 101.3. ఎస్, మీరు ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈజ్ ఆర్జే శృతి. మన స్టూడియోలో టైం 12:04 క్రాస్ అయిపోయి 18 సెకండ్స్ అయిపోయింది. దట్ మీన్స్ మనం ఎంటర్ అయిపోయాం మీకు తెలుసా ప్రోగ్రామ్ లోకి. యాక్చువల్గా అండి, కేరళం అంటే మనకి మొదట గుర్తొచ్చేది పచ్చని ప్రకృతి, బ్యాక్ వాటర్స్, కొబ్బరి చెట్లు, ఇలాంటి అద్భుతాలే కదా. మరి అలాంటి వాటి మధ్యలో ఒక్కసారి నీటి మీద ఒక పోటీ జరిగితే ఎలా ఉంటుంది? అసలు ఊహించుకోండి ఎలా ఉంటుంది. మీకు అర్థమైపోయింది కదా నేను దేని గురించి మాట్లాడబోతున్నాను అనేది. ఎస్, కేరళ ఫేమస్ వళ్ళం కళ్ళి గురించి అనమాట. స్నేక్ బోట్ రేస్ అంటారు దీన్ని. అండ్ ఇప్పుడు ఈ సెప్టెంబర్ లో ఈ సీజన్ కూడా స్టార్ట్ అయిపోయింది. దాని గురించి మనం స్పెషల్ గా మాట్లాడుకుందాం. ఓకే, బట్ బిఫోర్ టు దాట్, మరి కేరళ అంటే ప్రకృతి అది ఇది అన్నాను కాబట్టి ఒక ఎవర్ గ్రీన్ సాంగ్ మీకోసం అయితే ప్లే చేస్తున్నాను. ప్రేమ సినిమా నుంచి మరి బ్యూటిఫుల్ సాంగ్ ని పాడింది అంటే ఎస్పీ బాలు గారు అండ్ చిత్ర గారు అనమాట. మరి ఆత్రేయ గారి లవ్లీ లిరిక్ ఈ సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

దిల్సే మూవీ నుంచి అయితే బ్యూటిఫుల్ సాంగ్ వినేశారు. మరి 12:14 క్రాస్ అయిపోయి 25 సెకండ్స్ అయిపోయింది మరి టైం. సో మీకు యాక్చువల్ గా మీకు గుర్తుందా, ఆగస్ట్ మంత్ లో కేరళంలో జరుగుతున్న ఒక బోట్ రేస్ జరిగింది, అప్పుడు అంటే అప్పట్లో అప్పుడు జరిగింది, అది కూడా నేను చెప్పాను మన మీకు తెలుసా ప్రోగ్రామ్ లో. ఆల్రెడీ జూన్ ఎండింగ్ లో ఒక బోట్ రేస్ జరిగింది, అండ్ తర్వాత ఆగస్ట్ లాస్ట్ వీక్ లో నెహ్రూ ట్రోఫీ బోట్ రేస్ కూడా జరిగింది అనమాట. సో బట్ ఇప్పుడు జరగబోయేది అంతకు మించి అనమాట. సో క్రికెట్ లో ఐపీఎల్ సీజన్ ఎలాగో, కేరళంలో ఈ మంత్ లో జరిగే కాంపిటీషన్ కూడా అలాంటిదే అనమాట. సో ఛాంపియన్స్ బోట్ లీగ్, స్వీట్ గా సిబిఎల్ అని పిలుస్తారు. సో ఈ మంత్ నుంచి డిసెంబర్ దాకా జరుగుతూనే ఉంటుంది. సో ఈ రేస్ ఏంటి, అసలు కథా కబామిష్ ఏంటి, మనం మాట్లాడుకుందాం చాలా కబుర్లు. బట్ రైట్ నౌ కేరళ అన్నాం కాబట్టి బ్యూటిఫుల్ సాంగ్ అయితే నాకు గుర్తొచ్చేస్తుంది, రారా కృష్ణయ్య మూవీ నుంచి అయితే మీకోసం ప్లే చేస్తున్నారు లవ్లీ సాంగ్, ఓనం ఓనం సాంగ్, చిన్మయి పాడిన పాట, అండ్ అచ్చు మ్యూజిక్ కంపోజిషన్, శ్రీమణి గారి లిరిక్ అనమాట. ఈ సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్ టు మీకు తెలుసా ఓన్లీ ఆన్ వివిత్ భారతి FM 101.3.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే. అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట, చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
1: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
1: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.35.

0: ఎస్ మరి స్టూడియోలో టైం ఎగ్జాక్ట్ గా 12:20 క్రాస్ అయిపోయి 33 సెకండ్స్ అయిపోయింది. సో మనము మీకు తెలుసా ప్రోగ్రామ్ లో ద 2026 ఛాంపియన్స్ బోట్ లీగ్ సిబిఎల్ కేరళం స్టేట్ లో జరుగుతుందన్నమాట ఈ లీగ్. అండ్ మొత్తం 12 బ్యాక్ వాటర్ లొకేషన్స్ ఉంటాయండి ఆ స్టేట్ మొత్తంలో కూడా. అండ్ మొత్తం 9 టీమ్స్ పార్టిసిపేట్ చేస్తాయి ఈ లీగ్ లో. అండ్ వాళ్ళ ట్రెడిషనల్ బోట్స్ అంటే చుందన్ వళ్ళంస్ అని పిలుస్తారు వాటిని, వాటితోటి ఈ టీమ్స్ అందరూ రెడీగా ఉంటారనమాట ఈ లీగ్ కోసం. కేరళంలో బ్యాక్ వాటర్స్ కి హార్ట్ లాంటి సిటీ అయిన అలపుజాలో ఈ కాంపిటీషన్ స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ తర్వాత ఇంకా 8 డిఫరెంట్ లొకేషన్స్ లో జరుగుతాయన్నమాట ఈ లీగ్ మొత్తం. అసలు ఊహించండి, ఒక పొడవైన వళ్ళం కళ్ళి అలా నీళ్ళల్లో దూసుకెళ్తుంటే అసలు మనకున్న 2 కళ్ళు సరిపోతాయా చూడటానికి ఏమంటారు. సో మరి ఇంకో స్పెషల్ ఉంది ఈ రేస్ లో, దాన్ని మనం బ్రేక్ తర్వాత మాట్లాడుకుందాం. ఓకే, బట్ రైట్ నో మీ అందరి కోసం శుభ సంకల్పం సినిమా నుంచి ఒక ఎవర్ గ్రీన్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈస్ అర్జీ శృతి.
1: హైలెస్సు హైలెస్సు హైలెస్సు హైలెస్సు హైలెస్సు హైలెస్సు

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది నీలాల శరణ్య. భారత్ బెల్జియం దేశాల మధ్య పరస్పర గౌరవం, ప్రజాస్వామ్య విలువలు, దీర్ఘకాలిక సంబంధాలు ఉన్నాయని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. న్యూయార్క్లో జరిగిన ఉన్నతస్థాయి బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశంలో భారత్ సాధించిన వృద్ధిని పలువురు పెట్టుబడిదారులకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వివరించారు. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి భూ పరిశీలన ఉపగ్రహం ఈవోఎస్ 05 రేపు నింగిలోకి ప్రవేశపెట్టనున్నట్లు ఇస్రో చైర్మన్ వి నారాయణన్ తెలిపారు. చైనా మాస్టర్స్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత స్టార్ షెట్లర్ కిదాంబి శ్రీకాంత్ కెనడాకు చెందిన విక్టర్ లైని ఓడించి క్వార్టర్ ఫైనల్స్ లోకి ప్రవేశించారు. ఇక వార్తల వివరంగా, భారత్ బెల్జియం దేశాల మధ్య పరస్పర గౌరవం, ప్రజాస్వామ్య విలువలు, దీర్ఘకాలిక సంబంధాలు ఉన్నాయని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. న్యూఢిల్లీలో బెల్జియం రక్షణ మంత్రి థియోఫ్రాకెన్తో కలిసి మంత్రి ప్రతినిధి స్థాయి చర్చలు జరిపారు. ఈ సందర్బంగా రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ, ప్రస్తుతం ప్రపంచం పెద్ద భౌగోళిక, రాజకీయ, ఆర్థిక సంక్షోభ సమయాన్ని చూస్తోందని, సవాళ్లను ఎదుర్కోవాల్సిన అవసరం ఉందని ఉద్ఘాటించారు. ఇలాంటి పరిస్థితుల్లో బెల్జియం వంటి మిత్రదేశంతో కలవడం చాలా అవసరమన్నారు. అభిప్రాయాలను, దృక్కోణాలను పంచుకునేందుకు ఇదొక మంచి అవకాశాన్ని అందిస్తుందని రాజ్నాథ్ సింగ్ తెలిపారు.
1: India and Belgium share warm and long-standing relation founded on mutual respect, democratic values, and a shared commitment to rules-based global order. The recently held India-Belgium strategic dialogue in July 2026 has provided an institutional framework for taking up our bilateral partnership forward, including in defense and security.
0: Belgium Rakshana Mantri Theo Fraken maatladutu, భారత్ను అధిక జనాభా, ఉన్నత సాంకేతికత కలిగిన దేశంగా అభివర్ణించారు. భవిష్యత్ ప్రాజెక్టులలో బెల్జియం సహకరించాల్సిన అవసరాన్ని ప్రముఖంగా ప్రస్తావించారు. భారత్ బెల్జియం స్నేహాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరాన్ని కూడా ఫ్రాకెన్ ఉద్ఘాటించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బెల్జియం ప్రధానమంత్రి బార్ట్ డి వీవర్తో న్యూఢిల్లీలో ద్వైపాక్షిక చర్చలు జరుపుతున్నారు. ఈ సందర్బంగా ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలతో పాటు పరస్పర ఆసక్తిగల ప్రాంతీయ, అంతర్జాతీయ సవాళ్లపై ఇరువురు నేతలు చర్చిస్తున్నారు. చర్చల అనంతరం నేతలు పలు ఒప్పందాలపై సంతకాలు చేస్తారు. బెల్జియం ప్రధానమంత్రి ఈ ఉదయం రాజ్ఘాట్ను సందర్శించి మహాత్మాగాంధీకి నివాళులర్పించారు. అంతకుముందు ఆ దేశ రక్షణ మంత్రి థియో ఫ్రాంకెన్తో సహా నిన్న రాత్రి ఢిల్లీ చేరుకున్న బెల్జియం ప్రధానమంత్రి భారత్లో 3 రోజుల పాటు పర్యటిస్తారు. గతేడాది ఫిబ్రవరిలో ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వీవర్ మొదటిసారిగా భారత్లో పర్యటిస్తున్నారు. భారత్ యూరోపియన్ యూనియన్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందానికి సంబంధించి భారత పరిశ్రమ వ్యాపార సమాఖ్య సమావేశంలో వీవర్ కీలక ఉపన్యాసం చేస్తారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ న్యూయార్క్లో జరిగిన ఒక ఉన్నతస్థాయి బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశంలో పలువురు పెట్టుబడిదారులకు భారత్ సాధించిన సంస్కరణల ఆధారిత వృద్ధిని వివరించారు. ఈ సందర్బంగా మంత్రి 2026-27 మొదటి త్రైమాసికంలో దేశం సాధించిన 7.8% ఆర్థిక వృద్ధిని, మెరుగైన పెట్టుబడి వాతావరణాన్ని ప్రముఖంగా ప్రస్తావించారు. అమెరికా బ్యాంకు సహకారంతో భారత కాన్సులేట్ జనరల్ ఈ సమావేశాన్ని నిర్వహించింది. ప్రపంచవ్యాప్తంగా అంతరాయాలు, సవాళ్లు ఉన్నప్పటికీ భారత్ ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతోందని నిర్మలా సీతారామన్ అన్నారు. ఈ విషయాన్ని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈరోజు సామాజిక మాధ్యమం ఎక్స్ లో తెలిపింది. ప్రభుత్వం మూలధన ఆస్తులను సృష్టించడం, మౌలిక సదుపాయాల అభివృద్దితో పాటు అనుకూలమైన పెట్టుబడి వాతావరణాన్ని ప్రోత్సహిస్తోందని కూడా ఆర్థిక మంత్రి చెప్పినట్లు మంత్రిత్వ శాఖ పేర్కొంది. ప్రపంచ మార్కెట్లలో భారతీయ వస్త్రాలు, హస్తకళలను ప్రోత్సహించేందుకు ప్యారిస్లో కొత్త ఒప్పందాలపై సంతకాలు చేయడంతో భారత్, ఫ్రాన్స్ వస్త్ర, ఫ్యాషన్ రంగాలలో సహకారం మరింత బలోపేతమైంది. జౌళి మంత్రిత్వ శాఖ కార్యదర్శి నీలం షమీరావు సమక్షంలో భారత్ టెక్స్ ట్రేడ్ ఫెడరేషన్ బీటీటీఎఫ్, ప్రీమియర్ విజన్ సొసైటీ అనోనిమ్ ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ ఒప్పందం ప్రదర్శనలు, మార్కెట్ అనుసంధానాలు, విజ్ఞాన మార్పిడిలో సహకారాన్ని బలోపేతం చేస్తుందని జౌళి మంత్రిత్వ శాఖ సామాజిక మాధ్యమ పోస్టులో తెలిపింది. ప్రపంచంలోనే అగ్రగామి అయిన ప్రీమియర్ విజన్తో జాతీయ చేనేత అభివృద్ది సంస్థ ఒక అవగాహన ఒప్పందంపై సంతకం చేసింది. ఈ ఒప్పందం ఎన్హెచ్డిసి, ప్రీమియర్ విజన్ మధ్య సహకారాన్ని మరింతగా పెంచుతుందని, రాబోయే 3 సీజన్ల పాటు ప్రీమియర్ విజన్లో భారత్ సృజనాత్మకత వేదికను నిర్వహించేందుకు వీలు కల్పిస్తుందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ఏఐఆర్ న్యూస్ _HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి జీఎస్ఎల్వీ F-17 రాకెట్ ద్వారా భూ పరిశీలన ఉపగ్రహం EOS-05ని రేపు తెల్లవారుజామున 2:55 నింగిలోకి దూసుకెళ్లనుందని ఇస్రో చైర్మన్ వి నారాయణన్ తెలిపారు. ఈ ఉపగ్రహం దేశంలో ఒక అత్యాధునిక భూ పరిశీలన అంతరిక్ష నౌక అని, జియోసింక్రోనస్ కక్ష్యలోకి ప్రవేశించే మొట్టమొదటి ఇమేజింగ్ ఉపగ్రహమని నారాయణన్ అన్నారు. ఈ ప్రయోగం మన దేశ భూ పరిశీలన సామర్థ్యాలను మరింత బలోపేతం చేస్తుందని, భూ పరిశీలన సేవల పంపిణీని మెరుగుపరుస్తుందని తెలిపారు.
2: We in ISRO is proud to inform that we are going to have a launch of Earth Observation Satellite 05 using our GSLV vehicle, GSLV F-17, on 4th September, early morning, 2:55 AM. This is the first satellite, Earth Observation Satellite, which is going to be placed in the GEO platform for advanced Earth Observation purpose.
0: Kendra Prabhutvam 2026 Legal Metrology మెట్రాలజీ భారత ప్రామాణిక సమయం నిబంధనలను ప్రకటించింది. భారత ప్రామాణిక సమయాన్ని ఉమ్మడి చట్టబద్దంగా గుర్తింపు పొందిన అనుసరించదగిన సమయ సూచనగా స్థాపించే దిశగా ఈ చర్య ఒక ముఖ్యమైన ముందడుగు. ఈ నిబంధనలను గత నెల 27వ తేదీన వినియోగదారుల వ్యవహారాల శాఖ ప్రకటించగా 29వ తేదీన అధికారిక గెజెట్ లో ప్రచురించింది. ఈ నిబంధనలు ISD ఉత్పత్తి నిర్వహణ వ్యాప్తి వినియోగం కోసం ఒక సమగ్రమైన చట్టాన్ని అందిస్తాయి. ఈ నిబంధనలు అధికారిక గెజెట్లో ప్రచురించిన తేదీ నుంచి 180 రోజుల తర్వాత అమల్లోకి వస్తాయి. ఈ చొరవ ఒకే దేశం ఒకే సమయం అనే ప్రభుత్వ దార్శనికతకు మద్దతునిస్తూ దేశవ్యాప్తంగా కీలక రంగాలు డిజిటల్ వ్యవస్థలు ఒకే విశ్వసనీయ సమయ సూచనతో పనిచేసేలా నిర్ధారిస్తుంది. పాఠశాల విద్యా సంస్కరణల తర్వాతి దశపై చర్చించేందుకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి నిన్న న్యూఢిల్లీలో పాఠశాల విద్యాశాఖ కార్యదర్శితో సమావేశమయ్యారు. అభ్యసన పునాదులను బలోపేతం చేయడం,

0: తరగతి గదిలో ఆవిష్కరణను ప్రోత్సహించడం, యువ భారత ఆకాంక్షలకు అనుగుణంగా విద్యా వ్యవస్థను నిర్ధారించేందుకు చర్చలు జరిపినట్లు మంత్రి సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. కేంద్ర మంత్రి ఉన్నత విద్యాశాఖ కార్యదర్శితో కూడా సమావేశమయ్యారు. రాబోయే నెలలో షెడ్యూల్ చేసిన పరీక్షల సంసిద్ధతను సమీక్షించారు. ఈ సమావేశానికి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సీనియర్ అధికారులు కూడా హాజరయ్యారు. చైనా మాస్టర్స్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత స్టార్ షట్లర్ కిదాంబి శ్రీకాంత్ పురుషుల సింగిల్స్ 16వ రౌండ్లో కెనడాకు చెందిన విక్టర్ లైని 21-18, 21-19 తేడాతో ఓడించి క్వార్టర్ ఫైనల్స్ లోకి ప్రవేశించారు. శ్రీకాంత్ తదుపరి మ్యాచ్లో హాంకాంగ్ కు చెందిన లీ చెయుక్ ఇయుతో తలపడతారు. మరోవైపు మహిళల సింగిల్స్ లో షట్లర్ తన్వీ శర్మ జపాన్ కు చెందిన తోమోకా మియాజాకితో జరిగిన మ్యాచ్లో 17-21, 21-18, 16-21 తేడాతో ఓటమి పాలయ్యారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ప్రముఖ నటుడు దర్శకుడు ఉత్తమ్ కుమార్ శత జయంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పించారు. ఉత్తమ్ కుమార్ మహానాయక్, ఒక ప్రసిద్ధ నటుడని ప్రశంసిస్తూ కలకాలం నిలిచిపోయే ఆయన ప్రదర్శన అన్ని తరాల ప్రేక్షకులను అలరిస్తుందని ప్రధానమంత్రి సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. గత ఆదివారం ఆకాశవాణిలో ప్రసారమైన మన్ కీ బాత్ సంచికలో ఉత్తమ్ కుమార్ ని ఉద్దేశించి తాను ప్రసంగించిన భాగాన్ని కూడా నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమంలో పంచుకున్నారు. బాలాసోర్ జిల్లాలో సువర్ణరేఖ నది ఉధృతంగా ప్రవహిస్తుండటంతో ఉత్తర ఒడిశాలో కొత్తగా వరద ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ తెలిపింది. జార్ఖండ్లోని గలూడి ఆనకట్ట నుంచి విడుదలైన నీరు దిగువ ప్రవాహానికి తోడవడంతో రాజ్ఘాట్ వద్ద నది ప్రమాద స్థాయికి మించి ప్రవహిస్తోంది. భారత్ బెల్జియం దేశాల మధ్య పరస్పర గౌరవం, ప్రజాస్వామ్య విలువలు, దీర్ఘకాలిక సంబంధాలు ఉన్నాయని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. న్యూయార్క్ లో జరిగిన ఉన్నత స్థాయి బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశంలో భారత్ సాధించిన వృద్ధిని పలువురు పెట్టుబడిదారులకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వివరించారు. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి భూ పరిశీలన ఉపగ్రహం EOS-05 ని రేపు నింగిలోకి ప్రవేశపెట్టనున్నట్లు ఇస్రో చైర్మన్ వి నారాయణన్ తెలిపారు. చైనా మాస్టర్స్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత స్టార్ షట్లర్ కిదాంబి శ్రీకాంత్ కెనడాకు చెందిన విక్టర్ లైని ఓడించి క్వార్టర్ ఫైనల్స్ లోకి ప్రవేశించారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
2: ఎస్, వెల్కమ్ బ్యాక్ టు మీకు తెలుసా అండ్ దిస్ ఇస్ ఆర్జే శృతి. అండ్ ఈ రోజు మనం మీకు తెలుసా ప్రోగ్రామ్ లో స్పెషల్ గా కేరళంలో స్టార్ట్ అయిన సీబీఎల్ సీజన్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అంటే సీబీఎల్ సీజన్ అంటే మనకి ఛాంపియన్స్ బోట్ లీగ్ అనమాట. సెప్టెంబర్ నుంచి డిసెంబర్ దాకా అక్కడ జరిగే ఒక ఫేమస్ కాంపిటీషన్ ఇది. అండ్ ఛాంపియన్స్ బోట్ లీగ్ గురించి మాట్లాడుకున్నాం కదా, అయితే నిజానికంటే అసలు ఆ స్టేట్ లో జరిగే ఏ బోట్ రేస్ అయినా సరే అక్కడి సంస్కృతి, సంప్రదాయం, యూనిటీ, ప్యాషన్ ఇలా అన్నీ కలిసిన ఒక గ్రాండ్ సెలబ్రేషన్ అనమాట. యాక్చువల్గా అయితే మీరు చాలాసార్లు చూసే ఉంటారు ఈ వల్లంకల్లి బోట్ రేసుల గురించి, బోట్ రేసుల్ని. అండ్ ఒక బోట్ లో చాలా మంది రోవర్స్ ఉంటారు. రోవర్స్ అంటే పడవని తెడ్డివేసి ముందుకు నడిపే వాళ్ళని రోవర్స్ అంటారు అనమాట. సో వాళ్ళు చాలా మంది ఉంటారు ఒక పడవలో, అందరూ కూడా ఒకే బీట్ తో, ఒకే ఎనర్జీతో, ఒకే గోల్ తో తెడ్డు వేసి నడిపిస్తుంటే అసలు చూసే వాళ్ళకి ఇదంతా కూడా ఒక టీమ్ వర్క్ అంటే ఏమిటి అనేది ఒక లైవ్ ఎగ్జాంపుల్ కనిపిస్తుంది మనకి. అంత బాగుంటుంది అనమాట. సో స్పెషల్ గా ఈ బోట్ రేసెస్ అనేవి. ఎనీవేస్, ఇంకా మాట్లాడుకుందాం. బట్ రైట్ నౌ మీ అందరికోసం ఆనందం సినిమా నుంచి అయితే టైటిల్ సాంగ్ ప్లే చేస్తున్నాను. టిప్పు అండ్ సత్య పాడిన పాట, సిరివెన్నెల గారి లిరిక్ అండ్ డిఎస్పీ మ్యూజిక్ కంపోజిషన్. సాంగ్ విండో ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: రీటా అండ్ కోరస్ బ్యాండ్ లవ్లీ సాంగ్ అయితే వినేశారు మిరపకాయ సినిమా నుంచి. సో మరి 12:48 క్రాస్ అయిపోయి 25 సెకండ్స్ అయింది అండ్ మనమున్నాం మీకు తెలుసా ప్రోగ్రామ్ లో. సో మరి యాక్చువల్ గా మ్యాటర్ ఏంటంటే, ఇప్పుడు మనకి మనం ఏం మాట్లాడుకుంటాం ఇంతకు, బోట్ రేస్ గురించి కదా. ఈ బోట్ రేస్ లో అండి ఒకే డైరెక్షన్ లో ఒకే రిధమ్ లో ముందుకు వెళ్లడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇది కూడా మనకు తెలుసు కదా. మరి అందుకే ఒక బోట్ లో చాలా మంది బోలెడంత మంది రోవర్స్ ఉంటారు. సో మరి అయితే అసలు ఈ రేసింగ్ మెయిన్ స్పిరిట్ ఏంటో తెలుసా? స్పీడ్, స్ట్రెంగ్త్, యూనిటీ అండ్ సెలబ్రేషన్. మరి కేరళం స్టేట్ లో జరిగే ఈ కాంపిటీషన్ అంటే ఉత్సాహానికి అసలు సీసలైన పండగ అని మనం చెప్పొచ్చు అనమాట. ఓకేనా? సో మరి కుదిరితే ఇప్పుడు ఈ సిబిఎల్ సీజన్ కూడా స్టార్ట్ అయిపోయింది కాబట్టి కుదిరితే సెప్టెంబర్ నుంచి డిసెంబర్ దాకా జరుగుతుంది. ఇంకా స్కెడ్యూల్ రాలేదు బట్ వస్తుంది డెఫినెట్ గా. వచ్చిన తర్వాత కుదిరితే 2026 లో వెళ్ళి చూసిరండి, లేదా ఇంకొకసారి తప్పకుండా కుదుర్చుకుని వెళ్ళిరండి. ఓకే, అదనమాట మ్యాటర్. అండ్ ఇప్పుడు దాని పక్కన పెట్టేస్తే మనకి ఇప్పుడు వానాకాలం కదా, అంటే పేరుకే అంటారా. సో అప్పుడప్పుడు గుర్తు చేసుకోవాల్సింది ఇది వానాకాలం అని. ఓకే, సో మరి ఇప్పుడు ఏంటంటే మ్యాటర్, ఈ వానాకాలంలో జనరల్ గా అప్పుడప్పుడు మనకి ఉరుములు మెరుపులు అనేవి కనిపిస్తూ ఉంటాయి, వినిపిస్తూ ఉంటాయి కదా. సో మరి ఏంటంటే ఆ దానికి సంబంధించి ఒక డిఫరెంట్ విషయం ఒకటి నాకు తెలిసింది. సో ఏంటి అసలు మ్యాటర్ ఈ వానాకాలంలో ఉరుములు మెరుపులకి సంబంధించి, దాని గురించి మనం మాట్లాడుకుందాం. బట్ ఒక చిన్న బ్రేక్ అయితే తీసుకుందాం. స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.
1: వీణ వేణువైన సరిగమ విన్నావా?
2: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
3: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే. అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట, చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
2: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
3: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
2: అలనాటి ఆణిముత్యాలు మరుపురాని గీతాలు,
3: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
2: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
3: మధుర స్వరాలు, ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.
0: ఎస్, మ్యాటర్ ఏంటి అసలు ఉరుములు మెరుపులకి సంబంధించి? యాక్చువల్ గా అండి ఇదే ఉరుముల శబ్దాన్ని ఉపయోగించి శాస్త్రవేత్తలు మన భూమి లోపల ఏముందో తెలుసుకోవడానికి కూడా ఉపయోగిస్తారట. ఇది మీకు తెలుసా? ఎస్. ఏమిటి అసలు ఆ సైన్స్ అంటే, ఎక్కడ ఆకాశం ఎక్కడ భూమి, అసలు ఆకాశంలో వచ్చే ఉరుముల శబ్దాలతో భూమి లోపల ఏముందో ఎలా కనుక్కుంటారు, ఇది ఎలా సాధ్యం? ఇదే కదా మీకు వచ్చిన డౌట్. సో మ్యాటర్ ఏంటంటే ఉరుము వచ్చినప్పుట కొన్ని పవర్ఫుల్ వైబ్రేషన్స్ వస్తాయి అండి. సో అవి ఏం చేస్తాయంటే భూమి లోపలికి ప్రవేశిస్తాయి అనమాట. సో అక్కడ డిఫరెంట్ డిఫరెంట్ లేయర్స్ ఉంటాయి కదా మన భూమి లోపల, రాళ్ళని చెప్పి ఇంకా అడుగుకెళ్తే ఇంకా బోలెడని స్ట్రక్చర్స్, ఇలా భూమి అట్టడుగు పొరలో ఉన్న రకరకాల లేయర్స్ అన్ని కూడా ఈ వైబ్రేషన్స్ క్రాస్ చేస్తూ వెళ్తాయట. సో అప్పుడు వాటిని మన శాస్త్రవేత్తలు మెజర్ చేస్తారట. అంటే ఒక ఉరుము మన భూమి లోపల ఉన్న మిస్టరీస్ ని బయటికి తీసే ఒక మెసెంజర్ లాగా పనిచేస్తుంది అనమాట. హౌ అమేజింగ్ కదా. అసలు మనకి తెలియని ఎన్నో వింతల్లో ఇది ఒకటండి, అది మ్యాటర్. సరే, రీసెంట్ గా నాకు నచ్చిన ఒక విషయం జరిగింది, దాని గురించి మనం మాట్లాడుకుందాం. బట్ రైట్ నౌ మీ అందరి కోసం వానవల్లప్ప సాంగ్ అయితే వచ్చేస్తుంది అన్నయ్య సినిమా నుంచి. ఎంజాయ్ లిజనింగ్ వివిధ్ భారతి FM 101.3.

హరిహరన్ గారు ఆయన సుజాత పాడిన బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు. సో మరి యాక్చువల్ గా ఇంతక నాకు నచ్చిన ఒక విషయం చెప్తాను అన్నాను కదా, ఏంటంటే రీసెంట్ గా అండి సోషల్ మీడియాలో ఒక డాక్టర్ వీడియో ఒకటి వైరల్ అవుతుంది అనమాట. అంటే ఇప్పుడు మనం జనరల్ గా చాలా మంది డాక్టర్స్, అసలు మాక్సిమం డాక్టర్స్ 99.999% డాక్టర్స్ అందరూ కూడా పగలైనా రాత్రైనా అస్సలు టైం లెక్ చేయకుండా పేషెంట్స్ కి సర్వ్ చేసే పనిలోనే ఉంటారు. అలాగే రీసెంట్ గా ఏం జరిగిందంటే, షిరీన్ సుబైర్ అనే ఒక డాక్టర్ పెళ్లి వేడుక జరుగుతుంది అనమాట ఒక పక్కన, అంటే నిక్కా సెరమనీ. సో ఆ నిక్కా సెరమనీ ఒక అరగంటలో ఉందనగా వాళ్ళ పెళ్లికి క్యాటరింగ్ సర్వీస్ చేయడానికి వస్తారు కదా, వాళ్లలో ఒక ఇద్దరు ఆడవాళ్లకి సడన్ గా హెల్త్ పాడైందట. సో ఒక ఆవిడకేమో ముక్కులోంచి రక్తం వచ్చేస్తోంది అండ్ ఇంకొక లేడీకేమో కళ్ళు తిరిగాయి సడన్ గా. సో ఈ విషయం తెలుసుకున్న పెళ్లి కూతురు అండ్ డాక్టర్ అయిన షరీన్ సుబైర్ ఏం చేశారంటే, వెంటనే తన పెళ్లిని కాసేపు, తన పెళ్లి ఈవెంట్ ని కాసేపు ఆపి ఆ పేషెంట్స్ ఇద్దరి దగ్గరికి వెళ్లి వాళ్ళకి ఫస్ట్ ఎయిడ్ ఏదో చేస్తారు కదా అది చేసి ఆ బ్లడ్ వచ్చే పర్సన్ కి అయితే బ్లడ్ ఆగిన తర్వాత అండ్ ఆల్సో అవతల కళ్ళు తిరిగిన పర్సన్ కి ఆవిడకి మళ్ళీ కాన్షియస్ వచ్చేదాకా

ట్రీట్మెంట్ చేసి వాళ్ళు సేఫ్ గా ఉన్నారు అని కన్ఫర్మ్ చేసుకుని అప్పుడు వచ్చి మళ్ళీ తన పెళ్లి వేడుకుని కంటిన్యూ చేశారట, పెళ్లి చేసుకున్నారట. నిజంగా అసలు తన పర్సనల్ లైఫ్ కన్నా ఫస్ట్ తన ప్రొఫెషన్ ఇంపార్టెంట్, డాక్టర్ గా అక్కడ తన సర్వీస్ ఇంపార్టెంట్ అని డాక్టర్ శ్రీన్ సుబైర్ అనుకోవడం నాకైతే చాలా చాలా నచ్చేసింది. అండ్ నాకే కాదు, ఇప్పుడు తను ఫస్ట్ ఎయిడ్ చేసిన ఆ వీడియో సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండ్ అయిపోతుంది అనమాట. సో అందుకేనేమోనండి డాక్టర్స్ ని దేవుళ్ళతో పోలుస్తారేమో కదా. మరి ఇప్పుడే కాదు, మనకి కరోనా టైంలో కూడా ఎంతో మంది డాక్టర్స్ చాలా చాలా హోల్ హార్టెడ్ గా ఎంతో మందికి సర్వీస్ చేశారు. సో వాళ్ళందరికీ కూడా వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ చెప్పేస్తున్నా మనందరి తరఫున. సో అదే మ్యాటర్ నాకైతే చాలా నచ్చింది, చాలా హ్యాపీగా అనిపించింది. మరి వాళ్ళందరూ ఉన్నందుకే మనం ఇంత సేఫ్ గా హ్యాపీగా ఉండగలుగుతున్నాం, ధైర్యంగా ఉండగలుగుతున్నాం, అంతే కదా. సో మరి అది మ్యాటర్, ఇది ఇవాళ మీకు తెలుసా. మరి నెక్స్ట్ ధీరాలో ఒక మంచి టాపిక్ తో కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ లిజనింగ్ వివిధ్ భారతి FM 101.3 అండ్ దిస్ ఇస్ ఆర్జే శృతి.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో కనపర్తి రాణి. అమరావతి సచివాలయంలో రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది. ఈ సమావేశంలో సాగునీరు, అమరావతి, విద్యుత్ రంగాలకు సంబంధించిన అంశాలపై మంత్రివర్గం చర్చిస్తోంది. రాష్టంలో అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి దశల వారీగా కొత్త పింఛన్లు మంజూరు చేయనున్నట్లు మంత్రి నారా లోకేష్ తెలిపారు. వచ్చిన దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ అర్హులకు కొత్త పింఛన్లు అందించాలని మంత్రులకు సూచించారు. ఉత్తరాంధ్రకు గోదావరి జలాలు చేరడం శుభపరిణామమని, దీంతో దశాబ్దాల కల సాకారమైందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. విజయవాడ ప్రభుత్వ దంత వైద్య కళాశాలలో 60 లక్షల రూపాయలతో చేపట్టిన పలు అభివృద్ది పనులను పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్, స్థానిక శాసనసభ్యులు గద్దె రామ్మోహన్తో కలిసి ఈ రోజు ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, కళాశాలలో సీసీ రోడ్లను అందుబాటులోకి తీసుకొచ్చామని, ప్రతిరోజు సుమారు 500 మంది వరకు ఓపీ సేవలు పొందుతున్నారని తెలిపారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు ప్రాథమిక వైద్య సేవలను మరింత చేరువ చేయటమే ప్రభుత్వ లక్ష్యమని మైలవరం శాసనసభ్యులు వసంత వెంకటకృష్ణ ప్రసాద్ అన్నారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం దాములూరులో 15వ ఆర్థిక సంఘం నిధులతో నిర్మించిన నూతన గ్రామీణ ఆరోగ్య కేంద్ర భవనాన్ని ఆయన ఈరోజు ప్రారంభించారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో తాగునీటి అవసరాలకు ప్రాధాన్యమిస్తూ నీటిని విడుదల చేస్తున్నామని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. దేశవ్యాప్తంగా ఎల్నినో ప్రభావం కొనసాగుతోందని, రైతులు వర్షాధార పంటల సాగుకు దూరంగా ఉండాలని నంద్యాలలో జరిగిన పాత్రికేయుల సమావేశంలో ఆయన సూచించారు. విజయవాడ ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో దసరా ఉత్సవాల నిర్వహణపై ఈ రోజు ఆలయ పాలక మండలి సమావేశం జరిగింది. అక్టోబర్ 11వ తేదీ నుంచి 20వ తేదీ వరకు దసరా ఉత్సవాలు నిర్వహించనున్నామని ఆలయ కార్యనిర్వహణాధికారి సీనా నాయక్ పాలక మండలి సభ్యులకు వివరించారు. గ్రామీణ ప్రాంతాల్లోని సమస్యలను పరిష్కరించేందుకే పల్లె వీక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా అన్నారు. ఆయన ఈరోజు సంగం మండలంలోని మక్తాపురం గ్రామంలో పర్యటించి వీబీజీ రామ్జీ పథకం కింద జరుగుతున్న పనులను పరిశీలించారు. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 3 గంటలకు వింటారు.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: మీరు చూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఇస్ ఆర్జే శృతి. మన స్టూడియోలో టైం 1:03 PM క్రాస్ అయిపోయి 47 సెకండ్స్ అయిపోయింది. సో దట్ మీన్స్ మన ధీరా టైంకి వచ్చేసాం మనం. యాక్చువల్గా అండి, మనం ఈ షోలో ఎప్పుడు ఫ్రీడమ్ ఫైటర్స్ గురించో లేకపోతే లైఫ్లో సక్సెస్ సాధించిన వాళ్ళ గురించి ఇలా చాలా చాలా ఇన్స్పైరింగ్ జర్నీస్ గురించి మనం మాట్లాడుకుంటాం కదా. అండ్ ఈ రోజు ఏం చేద్దామంటే మనం స్పెషల్గా మన ఇంట్లో మన అమ్మ గురించి, మన ఇంట్లో మన ఆడవాళ్ళ గురించి మాట్లాడుకుందాం. మరి ఏంటి మ్యాటర్ అని అనుకుంటున్నారేమో. యాక్చువల్గా మీరు వినే ఉంటారు కదా చాలాసార్లు, పోషకాహారం అనేది ఆరోగ్యమైన జీవితానికి మొదటి అడుగు అని ఇది చాలాసార్లు వినే ఉంటారు కదా. సో పోషకాహారం, న్యూట్రిషన్ అంటే ఏంటి అసలు? సింపుల్ అండి. మనం ఇప్పుడు రోజుకి ఎన్నిసార్లు తింటున్నాం? మార్నింగ్ టిఫిన్ తింటాం, మధ్యాహ్నం లంచ్ తింటాం, ఈవినింగ్ స్నాక్స్ తింటాం, నైట్ డిన్నర్ తింటాం. అయితే రోజులో 4 సార్లు తింటాం, లేదంటే మినిమం 3 సార్లు, అంటే స్నాక్స్ అవాయిడ్ చేసినా లేకపోతే బ్రేక్ఫాస్ట్ అవాయిడ్ చేసినా ఇలా 3 సార్లు అయితే మినిమం ఉంటుంది కదా. కానీ ఆలోచిస్తే మనం తినే ఈ 3 సార్లు ఆహారం కూడా మన శరీరానికి అసలు ఏమేస్తుంది, దీని గురించి మనం మాట్లాడుకుందాం. ఎందుకంటే ఇది సెప్టెంబర్ మంత్, న్యూట్రిషనల్ మంత్ అనమాట. సో మాట్లాడుకుందాం కొన్ని ఇంపార్టెంట్ విషయాలు ఇవాళ షోలో. ఓకే, బట్ రైట్ నౌ మీ అందరి కోసం సాహసం సువాసగా సాగిపో సినిమా నుంచి అయితే బ్యూటిఫుల్ సాంగ్ ప్లే చేస్తున్నాను. ఎంజాయ్ లిజనింగ్.

రాజ్ హసన్ అనూప్ అండ్ శ్రావణి పాడిన సాంగ్ అయితే వినేశారు, కృష్ణ చైతన్య లిరిక్. మరి ఇష్క్ సినిమా నుంచి సాంగ్ విన్న తర్వాత 112 క్రాస్ అయిపోయి 29 సెకండ్స్ అయిపోయింది అండ్ మనమున్నాం ధీరా ప్రోగ్రామ్ లో. సో జనరల్ గా అండి, తినడం అంటే చాలా మంది ఏమనుకుంటారు, కడుపు నింపుకోవడం అనుకుంటారు. కానీ మన శరీరానికి అవసరమైన శక్తి, బలం, పెరుగుదల, భద్రత ఇవన్నీ అందించే పోషకాలు ఉండేలాగా సరైన ఆహారాన్ని మనం తినాలి. అసలు మన బాడీ కావలసినవేంటి? కార్బోహైడ్రేట్స్ ఫస్ట్ మనకి శక్తినిస్తాయి. కార్బోహైడ్రేట్స్ అనేవి మనం తీసుకునే రైస్ లో ఉంటుంది, చపాతీల్లో ఉంటుంది, మిల్లెట్స్ లో కూడా ఉంటుంది. ఇకపోతే మనకి కావాల్సినవి నెక్స్ట్ ప్రోటీన్స్, మన బాడీ పెరుగుదలకి, మజిల్స్ కి, బాడీ టిష్యూ రిపేర్స్ కి ఈ ప్రోటీన్స్ అనేవి కావాల్సి వస్తాయి. మనం తినే పప్పు

ఎగ్స్, పాలు వంటి వాటిల్లో ఉంటాయన్నమాట. ఇక నెక్స్ట్ కావాల్సిందేంటి, హెల్దీ ఫ్యాట్స్. బాడీకి ఎనర్జీ ఇస్తాయి ఇవి, ఈ హెల్దీ ఫ్యాట్స్ అనేవి. సో విటమిన్స్ అబ్జర్బ్ చేయడానికి కూడా మంచి కొవ్వు అనేది హెల్ప్ చేస్తుంది. సో నట్స్ లో, సీడ్స్ ఇలాంటి వాటిల్లో ఈ మంచి మంచి కొవ్వు పదార్థాలు అనేవి ఉంటాయి. ఇక నెక్స్ట్ ఏంటి, విటమిన్స్ అండ్ మినరల్స్ మనకి కావాలి. మనం లేదా అంటే మనం పనిచేయాలన్నా, మన శరీరం సరిగ్గా పనిచేయాలన్నా మనకి కావాల్సిన విటమిన్స్ అండ్ మినరల్స్ అనమాట. ఇంకా నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి, మంచి నీళ్లు తాగడం. ఇది కూడా చాలా అవసరం. అసలు ఇందులో ఏదన్నా మనకి తెలియనిది ఉందా? అస్సలు లేదు కదా. కానీ ఎంత వరకు ఫాలో అవుతున్నాం అందరం ఇలాంటి పోషకాలు అందేలాగా? ఎవరు సరైన ఫుడ్ తింటున్నారు? అండ్ స్పెషల్లీ మన లేడీస్ విషయానికి వస్తే అసలు అది నాకు తెలిసి మ్యాక్సిమం జరగదు, అంతే కదా. సో ఈ ఇంపార్టెంట్ న్యూట్రిషనల్ మంత్ సెప్టెంబర్ లో డైటింగ్ గురించి కాకుండా హెల్దీ ఈటింగ్ గురించి, రైట్ ఈటింగ్ గురించి మనం మాట్లాడుకుందాం. ఓకే, బట్ బిఫోర్ టు దాట్ మీకోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేసేస్తాను, జనతా గ్యారేజ్ మూవీ నుంచి. ఈ సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్ టు ధీరా ఓన్లీ ఆన్ వివిధ్ భారతి FM 101.3.

జెనిటా గ్యారేజ్ మూవీ నుంచి అయితే బ్యూటిఫుల్ సాంగ్ వినేశారు. సో మనం ధీరా ప్రోగ్రామ్ లో ఉన్నాం. ఈ రోజు మనం న్యూట్రిషనల్ మంత్ కాబట్టి కొన్ని విషయాలు మాట్లాడుకుంటున్నాం అనమాట. ఇప్పుడు మన ఇంట్లో అండి అందరికి ఫుడ్ పెట్టేది ఎవరు? మాక్సిమం అమ్మే కదా. అందరికి పెట్టిన తర్వాత తన భోజనం మాత్రం లాస్ట్ లో ఫాస్ట్ గా ఫినిష్ చేసేది ఎవరు? అది కూడా అమ్మే ఆఫ్ కోర్స్. కానీ రిపోర్ట్స్ ప్రకారం ఆడవాళ్ళకి బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవడం అనేది చాలా చాలా చాలా ఇంపార్టెంట్ అట. సో ఎందుకు, ఏమిటి, దీని గురించి మనం ఇంకా చాలా విషయాలు మాట్లాడుకోవాలి, మాట్లాడుకుందాం. బట్ రైట్ నో మన స్టూడియోలో టైం ఎగ్జాక్ట్ 1:20కి రీచ్ అయిపోతుంది కాబట్టి మరికొద్దిసేపట్లో రీజనల్ న్యూస్ అయితే వచ్చేస్తాయి. సో స్టే ట్యూన్ టు వివిధ్ భారతి FM 101.3.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుగుణ. ముఖ్యాంశాలు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది. వెలిగొండ ప్రాజెక్టు మొదటి దశ పూర్తవడం, ఉత్తరాంధ్రకు గోదావరి జలాలు చేరడం శుభ పరిణామమని కేంద్ర మంత్రి కేర్ రామ్మోహన్ నాయుడు హర్షం వ్యక్తం చేశారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో తాగునీటి అవసరాలకు ప్రాధాన్యమిస్తూ నీటిని విడుదల చేస్తున్నామని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలల్లో ప్రభుత్వం నిర్దేశించిన మెనూను తప్పనిసరిగా పాటించాలని రాష్ట ఆహార కమిషన్ సభ్యులు ఈ లక్ష్మీరెడ్డి అధికారులను ఆదేశించారు. ఇక వార్తల వివరాలు. అమరావతి రాష్ట సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది. 20కి పైగా అజెండా అంశాలతో జరుగుతున్న ఈ సమావేశంలో సాగునీరు, అమరావతి, విద్యుత్ రంగాలకు సంబంధించిన అంశాలపై మంత్రివర్గం చర్చిస్తోంది. అలాగే అమరావతి అభివృద్దికి సంబంధించి రహదారి నిర్మాణ విధానంలో మార్పులు, రైల్వే అనుసంధానం, ఇన్నర్ రింగ్ రోడ్డు పనులకి ఆమోదం తెలిపే అవకాశముందని, వివిధ సంస్థలకు భూ కేటాయింపుల అంశాలపై మంత్రివర్గం నిర్ణయం తీసుకోనుందని అధికారులు తెలిపారు. వెలిగొండ ప్రాజెక్టు మొదటి దశ పూర్తవడం, ఉత్తరాంధ్రకు గోదావరి జలాలు చేరడం శుభ పరిణామమని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కేర్ రామ్మోహన్ నాయుడు అన్నారు. సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా విడుదల చేసిన వీడియో సందేశంలో ఆయన ఈరోజు మాట్లాడుతూ, ఉత్తరాంధ్రకు గోదావరి జలాలు రావడంతో దశాబ్దాల కల సాకారమైందని రాష్ట ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. వెలిగొండ, భోగాపురం, అమరావతి వంటి అభివృద్ది కార్యక్రమాలు కార్యరూపం దాల్చడం ఆనందంగా ఉందని కేంద్ర మంత్రి తెలియజేస్తూ,
1: పోలవరం ఎడమ కాలువ ద్వారా గోదావరి జలాలు మన అనకాపల్లి, ఉత్తరాంధ్ర నేలను తాకడం ఈ ప్రాంత ప్రజల చిరకాల స్వప్నానికి కూడా సాకారం చేసే విధంగా ముందుకెళ్తుంది. ఇది కేవలం నీటి ప్రాజెక్టులు పూర్తి కావడమే కాదు, మన రైతుల భవిష్యత్తుకు, ప్రాంతీయ అభివృద్ధికు ఒక బలమైనటువంటి పునాది. ఈ ప్రాజెక్టుల కోసం కృషి చేసిన మన ఇంజనీర్లకు, అధికారులకు, ప్రజాప్రతినిధులకు, కార్మికులకు, భూములిచ్చినటువంటి మన రైతులందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. వెలుగొండ, భోగాపురం, అమరావతి, పోలవరం ఇలాంటి మహత్తర ప్రాజెక్టులతో ఆంధ్రప్రదేశ్ స్వర్ణయుగం వైపు అడుగులు వేస్తుంది.
0: విజయవాడ ప్రభుత్వ దంత వైద్య కళాశాలలో 60 లక్షల రూపాయలతో చేపట్టిన పలు అభివృద్ది పనులను పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్, స్థానిక శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ రావుతో కలిసి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా కేశినేని శివనాథ్ మాట్లాడుతూ, కళాశాల ఆవరణలో పలు అభివృద్ది పనులను పూర్తి చేసినట్లు తెలిపారు. సీసీ రోడ్లను అందుబాటులోకి తీసుకొచ్చామని, ప్రతిరోజు సుమారు 500 మంది వరకు ఓపీ సేవలు పొందుతున్నారని చెప్పారు. రోగుల కోసం నీటి శుద్ది కేంద్రం,

0: షెడ్లు ఏర్పాటు చేయడంతో పాటు విద్యార్థులకు వసతి సౌకర్యం కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని కేశినేని శివనాథ్ వెల్లడించారు. చేనేత కార్మికులకు పెట్టుబడి భారం తగ్గించేందుకు నూలును సరఫరా చేస్తామని చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో చేనేత జౌళి శాఖ అధికారులతో మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ చేనేత ఉత్పత్తుల విక్రయాలను పెంచేందుకు ఆప్కో లేపాక్షి షోరూంలలో పండుగల సందర్బంగా తగ్గింపు ధరల అమ్మకాలు నిర్వహించాలని సూచించారు. ఖాదీ గ్రామీణ పారిశ్రామిక అభివృద్ది బోర్డు ద్వారా అందించే స్వయం ఉపాధి యూనిట్లపై గ్రామస్థాయిలో అవగాహన సదస్సులు నిర్వహించాలని మంత్రి సవిత ఆదేశించారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో తాగునీటి అవసరాలకు ప్రాధాన్యమిస్తూ నీటిని విడుదల చేస్తున్నామని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. నంద్యాలలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన నిన్న మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఎల్నినో ప్రభావం కొనసాగుతోందని, రైతులు వర్షాధార పంటల సాగుకు దూరంగా ఉండాలని సూచించారు. ట్యాంకులను జలాశయాలను నింపి తాగునీటి సమస్య లేకుండా చర్యలు తీసుకుంటామని మంత్రి తెలియజేస్తూ,
1: శ్రీశైలంలో నీళ్లున్నాయి, మీరు ఎందుకు ఇవ్వరు అని అడుగుతా ఉన్నారు. అయ్యా, మేము క్లియర్ గా చెప్పాము ఇక్కడ ఉండేటువంటి వాటర్ ఏ విధంగా ఉంది, ఏ విధంగా మేము తాగునీటి అవసరాలకు వచ్చేటువంటి జులై వరకు కూడా తీసుకోవాలి, వర్షాలు పడేంత వరకు. అవన్నీ తీసుకోవాలంటే ఎక్కడైతే ట్యాంకీలు ఉన్నాయో ట్యాంకీలన్నీ నింపి పెట్టుకుంటే, అదేవిధంగా రిజర్వాయర్లలో నీరు పెట్టుకుంటే స్థానికంగా ఉండేటువంటి వాటినన్నింటినీ కూడా నీటికి తీసుకుపోవచ్చు. ఎక్కడైనా బోర్లు వెండిపోకుండా ఉండాలని కూడా చిన్న కాలువల ద్వారా, ఇప్పుడు ఎస్ఆర్బిసి గానీ మిగతా దాని ద్వారా గానీ తీసుకోవడానికి మేము ప్రయత్నం చేస్తా ఉన్నాం.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. అమరావతి ఆర్థిక ప్రాంతం ఏఈఆర్ అభివృద్దికి సంబంధించిన సమగ్ర ప్రణాళిక రూపకల్పనపై అమరావతిలోని ఏపీసీఆర్డీఏ ప్రధాన కార్యాలయంలో నిన్న కార్యశాల నిర్వహించారు. ఈ సమావేశానికి ఏఈఆర్ పరిధిలోని 9 జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, జిల్లా అధికారులు, రాష్ట్రంలోని వివిధ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్బంగా 9 జిల్లాల ఆర్థిక పరిస్థితులు, ప్రత్యేకతలు, అభివృద్ది అవకాశాలు, ప్రాధాన్యతలపై అధికారులు చర్చించారు. అమరావతి ఆర్థిక ప్రాంతాన్ని 9 వేర్వేరు జిల్లాలుగా కాకుండా పరస్పరం అనుసంధానమైన ఒకే ఆర్థిక వ్యవస్థగా అభివృద్ది చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఏఈఆర్ సీఈఓ ఎస్ సురేష్ కుమార్ తెలిపారు. ప్రాంతీయ అవసరాలు, ఆర్థిక అవకాశాలను దృష్టిలో ఉంచుకుని మౌలిక వసతులు, పరిశ్రమలు, పట్టణాభివృద్ది, రవాణా, లాజిస్టిక్స్ పెట్టుబడులపై సమగ్ర ప్రణాళిక రూపొందించాలని ఆయన సూచించారు. అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలకు అందించే ఆహారంలో నాణ్యత, పరిమాణం, ప్రభుత్వం నిర్దేశించిన మెనూ తప్పనిసరిగా పాటించాలని రాష్ట ఆహార కమిషన్ సభ్యులు ఈ లక్ష్మీరెడ్డి అధికారులను ఆదేశించారు. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు, గుడివాడ, పామారు మండలాల్లో ఆయన ఈరోజు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. అంగలూరు అంగన్వాడీ కేంద్రంలో భౌతికంగా 7 పిల్లలు మాత్రమే హాజరైనప్పటికీ ఆన్లైన్లో 9 మంది హాజరుగా నమోదు చేసినట్లు గుర్తించారు. దీనిపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. పిల్లలకు ప్రభుత్వం నిర్దేశించిన పరిమాణంలో పౌష్టిక ఆహారం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు ప్రాథమిక వైద్య సేవలను మరింత చేరువ చేయడమే ప్రభుత్వ లక్ష్యమని మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాద్ అన్నారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం దాములూరులో 15వ ఆర్థిక సంఘ నిధులతో నిర్మించిన నూతన గ్రామీణ ఆరోగ్య కేంద్ర భవనాన్ని ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,
2: ఈరోజు ఇబ్రహీంపట్నం మండలం దాములూరు గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్మాణం, వెల్నెస్ సెంటర్ నిర్మాణం పూర్తి ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. అట్లాగే ఈ గ్రామంలో ఇంకా ముస్లిం లొకాలిటీలో కమ్యూనిటీ హాల్ నిర్మాణ దశలో ఉంది, అది కూడా త్వరలో పూర్తవుతుంది. గ్రామానికి ప్రధాన రహదారి 80% పూర్తయింది, మిగతా 20% కూడా ఇప్పుడు శాంక్షన్ అయింది. ఎస్సీ లొకాలిటీలో కూడా కమ్యూనిటీ హాల్ కావాలని చెప్పి ఎస్సీ సోదరులు అడిగారు. త్వరలో అది కూడా శాంక్షన్ చేసి పనులు ప్రారంభించి పూర్తి చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తుంది.
0: విజయవాడ ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో దసరా ఉత్సవాల నిర్వహణపై ఆలయ పాలక మండలి సమావేశం ఈరోజు జరిగింది. బోర్డు చైర్మన్ బి రాధాకృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ప్రధానంగా చర్చించారు. ఇంద్రకీలాద్రిపై 11వ తేదీ నుంచి 20వ తేదీ వరకు దసరా ఉత్సవాలు నిర్వహించనున్నామని ఆలయ కార్యనిర్వహణాధికారి సీనా నాయక్ పాలక మండలి సభ్యులకు వివరించారు. దసరా ఉత్సవాల ముగింపు సందర్భంగా అక్టోబర్ 20వ తేదీ సాయంత్రం కృష్ణానదిలో హంసవాహన

తెప్పోత్సవాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో సమస్యలను ప్రత్యక్షంగా పరిశీలించి పరిష్కరించేందుకే పల్లెవీక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నామని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా తెలిపారు. జిల్లాలోని సంగం మండలం మక్తాపురం గ్రామంలో అధికారులతో కలిసి ఆయన ఈరోజు పర్యటించి వీబీజీ రామ్జీ పథకం కింద జరుగుతున్న పనులను పరిశీలించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామీణ ప్రజలకు ఉపాధి కల్పించే ఈ పథకాన్ని పకడ్బందీగా అమలు చేయాలన్నారు. ధాన్యం నిల్వ చేసేందుకు గోదాము లేదని రైతులు కలెక్టర్ దృష్టికి తీసుకురావడంతో గోదాము నిర్మాణానికి స్థలాన్ని ఎంపిక చేయాలని అధికారులను ఆదేశించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని విద్యాభవన్ ఎదుట ఉపాధ్యాయులు ఈరోజు ఆందోళన చేపట్టారు. ప్రస్తుతం ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగుతున్న ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ నుంచి మినహాయింపు కల్పించేలా అసెంబ్లీలో తీర్మానం చేయాలని వారు డిమాండ్ చేశారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. అమరావతిలోని రాష్ట సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది. వెలిగొండ ప్రాజెక్టు మొదటి దశ పూర్తవడం, ఉత్తరాంధ్రకు గోదావరి జలాలు చేరడం శుభ పరిణామమని కేంద్ర మంత్రి కేర్ రామ్మోహన్ నాయుడు హర్షం వ్యక్తం చేశారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో తాగునీటి అవసరాలకు ప్రాధాన్యమిస్తూ నీటిని విడుదల చేస్తున్నామని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలల్లో ప్రభుత్వం నిర్దేశించిన మెనూను తప్పనిసరిగా పాటించాలని రాష్ట ఆహార కమిషన్ సభ్యులు ఈ లక్ష్మీరెడ్డి అధికారులను ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: జ్యోతి ఎఫ్ఎం 101.3.
1: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
2: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
1: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈ కేవైసీ.
3: ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.

0: భారతి ఎఫ్ఎం 101.3. లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మలిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
0: 101.3. ఎస్, మీరు చూసేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మన స్టూడియోలో టైం ఎగ్జాక్ట్ గా 1:31 PM క్రాస్ అయిపోయి 44 seconds అయిపోయింది. దట్ మీన్స్ మనమున్న ధీర ప్రోగ్రామ్ లో. అండ్ మరి ఈ రోజు స్పెషల్ గా మనం న్యూట్రిషన్ గురించి మాట్లాడుకుంటున్నాం. మరి ఎందుకంటే ఈ సెప్టెంబర్ 1 నుంచి 7 వరకు పోషకాహార వారోత్సవాలు మనం జరుపుకుంటున్నాం కాబట్టి, అండ్ స్పెషల్ గా బ్యాలెన్స్డ్ డైట్ గురించి మనం మాట్లాడుకున్నాం. అండ్ మరి కొన్ని రిపోర్ట్స్ ప్రకారం అండి, ఆడవాళ్లకి బ్యాలెన్స్డ్ డైట్ అనేది తీసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్, అందరికీ ముఖ్యమే, అండ్ స్పెషల్లీ లేడీస్కి ఇంకా ఎక్కువ ముఖ్యం అన్నమాట. అండ్ వాళ్ళ డైట్ లో కంపల్సరీగా ప్రోటీన్స్ అయితే ఉండాలి. మరి ఇంతకు చెప్పాను కదా, పప్పు, పప్పు ధాన్యాలు, బీన్స్, పాలు, గుడ్లు, పెరుగు, వీటిలో చాలా ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది, తీసుకోవచ్చు. అండ్ తర్వాత ఐరన్. ఐరన్ విషయానికి వస్తే అసలు ఒక 10 మంది ఆడవాళ్ళండి టెస్ట్ చేస్తే కనుక కనీసం 4 ఎనీమియా ఉంటుంది, ఇంకొంతమందికి బ్లడ్ బాగా ఇంకా తక్కువ ఉంటుంది అనమాట. సో కొంతమందికి ఏంటంటే 10-10.5 అలా మనకి పర్సంటేజ్ చూపించినా చాలే అనుకుంటారు కదా, కానీ కనీసం 11-12% ఉంటే మంచిది అనమాట. 12 ఉంటే ఇంకా చాలా మంచిది. సో మరి ఐరన్ వచ్చే డైట్ కూడా తీసుకోవాలి. ఆకుకూరలు, పల్సెస్, బీన్స్ ఇవన్నీ వస్తాయి ఆ లిస్ట్ లోకి. అండ్ విటమిన్ సి ఉన్న ఫుడ్స్, ఫ్రూట్స్, ఆమ్లా ఇలాంటివి అనమాట. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ కాల్షియం, పాలు, పెరుగు వీటన్నిటిలో అండ్ మస్ట్ అండ్ షుడ్ గా అనమాట డైట్ లో ఉంచాలి మనం. అన్లెస్ మీరు మిల్క్ ప్రొడక్ట్స్ కి ఎలర్జీక్ అయితే తప్ప.

వాటిని అవాయిడ్ చేయడానికి వీలే. సో ఇవన్నీ మనం ఏం చెయ్యాలో తెలుసుకుందాం. మరి న్యూట్రిషనల్ వీక్ లో ఏం చెయ్యకూడదో కూడా మాట్లాడుకోవాలి కదా, మాట్లాడుకుందాం దాని గురించి కూడా. బట్ రైట్ నౌ రాజకుమారుడు మూవీ నుంచి అయితే సాంగ్ ప్లే చేస్తున్నాను, వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్ టు ధీరా.

సత్యయామిని అండ్ కోరస్ పాడిన పాట విన్నారు. ఎంఎం కీరవాణి గారి మ్యూజిక్ కంపోజిషన్, శివశక్తి దత్త లిరిక్స్ అనమాట. బాహుబలి సినిమా నుంచి బ్యూటిఫుల్ సాంగ్ విన్న తర్వాత మన స్టూడియోలో టైం 1:42 క్రాస్ అయిపోయి 43 PM కూడా అయిపోయింది. అండ్ మనమున్నాం ధీరా ప్రోగ్రామ్ లో. అండ్ ఈ రోజు మనం న్యూట్రిషనల్ వీక్ సందర్భంగా కొన్ని ఇంపార్టెంట్ విషయాలు మాట్లాడుకుంటున్నాం మన హెల్త్ గురించి, అండ్ స్పెషల్లీ మన లేడీస్ హెల్త్ గురించి.

యాక్చువల్గా అండి, ఒక మహిళ ఆరోగ్యంగా ఉంటే ఒక కుటుంబమే ఆరోగ్యంగా ఉంటుంది అంటారు కదా. అండ్ స్పెషలీ మన గీత గోవింద సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, ఆడవాళ్ళు గట్టిగా తినాలి అప్పుడే స్ట్రాంగ్ గా ఉంటారు అని చెప్పేసి మన విజయదేవర్ కూడా చెప్తారు కదా. అయితే మన లేడీస్ కి ఒక అలవాటు ఉందండి, అన్నిట్లోనూ దూసుకుపోతారు. బట్ మహిళలు మొదటి అడుగు కూడా వేస్తుంటారు, కానీ తన ఆరోగ్యాన్ని కాపాడుకునే విషయంలో మాత్రం ఖచ్చితంగా ఒక అడుగు వెనకాలే ఉంటారన్నమాట. పిల్లల్ని ఫ్యామిలీని చూసుకున్నంత బాగా తన హెల్త్ మాత్రం పట్టించుకోరు, లెక్క చెయ్యరు. ఇదైతే అందరికీ తెలిసిన విషయమే. కానీ నాకు అర్థం కాని విషయం ఏంటో తెలుసా, ఆడవాళ్లు ఒక కుటుంబాన్ని నిలబెడతారు అనేది ఓకే కరెక్టే, ఫస్ట్ అసలు వాళ్ళు గట్టిగా స్ట్రాంగ్ గా నిలబడితే కదా కుటుంబాన్ని నిలబెట్టేది. ఏమంటారు ఈ పాయింట్ ఎలా మిస్ అవుతున్నారంటారు? సరే, ఎందుకు మాట్లాడుతున్నాను దీని గురించి అనే దానికైతే సంబంధించి కొన్ని విషయాలు ఉన్నాయి నా దగ్గర, మాట్లాడుకుందాం. బట్ రైట్ మీ అందరి కోసం ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ కంపోజిషన్ లో జావీద్ అలీ చిన్మయి పాడిన సాంగ్ ప్లే చేస్తున్నాను, భువన చంద్ర గారి లిరిక్. రోబో సినిమా నుంచి సాంగ్ విన్న తర్వాత మనం మాట్లాడుకుందాం. స్టే ట్యూన్డ్.

0: ఎంచుకో ఉండి.
1: బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు రోబో సినిమా నుంచి. సో మరి యాక్చువల్ గా ఏంటి మ్యాటర్ అంటే, కొన్ని స్టడీస్ అండ్ సర్వేస్ ప్రకారం అండి, మన ఆడవాళ్లలో పోషకాహార లోపం అనేది చాలా ఉంటుందట, అండ్ రక్తహీనత కూడా చాలా ఎక్కువగా కనిపిస్తున్న సమస్యలు అని చెప్పేసి చెప్తున్నారు. సో దానికి ముఖ్యమైన కారణం ఏంటో తెలుసా? తీసుకునే ఆహారంలో సరైన పోషకాహారం అనేది లేకపోవటం మాత్రమే. సో ఇంట్లో ఏమో అందరికీ వెరైటీ వెరైటీస్ ఉన్న ఫుడ్ ని సర్వ్ చేస్తారు, కానీ వాళ్ళు తినేటప్పుడు మాత్రం ఆ విషయాన్ని అస్సలు పట్టించుకోరన్నమాట. సో ముఖ్యంగా ప్రెగ్నెంట్ లేడీస్ కి, పాలిచ్చే తల్లులకి పోషకాలు అనేవి చాలా అవసరం, న్యూట్రిషన్ చాలా అవసరం. సో ఆ స్టేజ్ లో ఏంటంటే బాడీకి కావాల్సిన రిక్వైర్మెంట్స్ అనేవి పెరుగుతాయట. సో అంటే ఐరన్, ఫోలిక్ యాసిడ్, కాల్షియం, జింక్, ప్రోటీన్ ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి అన్నమాట. కాబట్టి ప్రెగ్నెంట్ విమెన్ అయినా, మదర్స్ అయినా, అసలు లేడీస్ ఎవరైనా సరే గట్టిగా తినాలి, ఇదైతే గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకొకటి అండర్ వెయిట్ ప్రాబ్లం, అండ్ కొన్ని రిపోర్ట్స్ ప్రకారం అమ్మాయిల్లో ఇది ఎక్కువ కనిపిస్తుందంట. సో సోషల్ మీడియా చూసి ప్రభావం చెందుతున్నారని చెప్పేసి కూడా చెప్తున్నారు. అంటే డైట్ ని బ్లైండ్ గా ఫాలో అయిపోవడం, జీరో కార్బ్స్, ఓన్లీ జ్యూస్, వన్ మీల్ ఏ డే, ఇలా క్రాష్ డైట్స్ చేస్తున్నారట. సో యాక్చువల్ గా ఏంటంటే మ్యాటర్, ఒక్కొక్కసారి ఇది అందరికీ సెట్ అవ్వదు, అంటే ఒకరికి సూట్ అయినట్టు మనకి సూట్ అవ్వదు అనమాట. సో ఒక్కొక్క బాడీకి ఒక్కో అవసరం ఉంటుంది. సో బాడీ ఇమేజ్ కోసం డైట్ చేయడం అనేది మాత్రం ఫస్ట్ మానేయాలి, అండ్ బేకరీ ఫుడ్ ని రెగ్యులర్ మీల్ కి రీప్లేస్మెంట్ మాత్రం అస్సలు చేయొద్దు. ఏదైనా ఎప్పుడైనా ఒకసారి లంచ్ వండుకోకపోతే ఆ కాసేపట్లో ఏదో సమోసాలు తెచ్చుకుని తినేయడమో, లేకపోతే ఇంకేదో తినేయడమో ఆ గ్యాప్ లో, సో ఇలాంటివి మాత్రం అసలు చేయకూడదు. ఇదైతే నోట్ చేసుకోండి. అండ్ ఎలాంటి మెడికేషన్ లేకుండా సప్లిమెంట్స్ వాడకూడదు అని కూడా చెప్తున్నారు. అండ్ ఇవన్నీ కూడా అమ్మాయిలు చేయకూడదు అనమాట. సో యాక్చువల్ గా అందంగా ఉండడం అంటే స్లిమ్ గా ఉండడం మాత్రమే కాదు, హెల్దీగా ఎనర్జెటిక్ గా ఉండడం అనేది ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఇది కాదనమాట, ఓకేనా? సో మరి ఇంకా చాలా మంది ఇళ్లలో కామన్ గా వినిపించే ప్రాబ్లం ఒకటి ఉంది, దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాం. బట్ రైట్ నౌ ఆకే బిర్యానీ సినిమా నుంచి ఒక బిగ్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను, ఎంజాయ్ లిసనింగ్.

నరేష్ అయ్యర్ అండ్ చిత్ర గారు పాడిన పాట వనమాలి గారి లిరిక్ బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు. 154 క్రాస్ అయిపోయి 155 కూడా అయిపోయింది మన టైం. సో మరి చాలా మంది ఇళ్లలో కామన్ గా వినిపించే ప్రాబ్లం, పిల్లలు సరిగా తినట్లేదు, అంతే కదా. సో ఇక్కడ మదర్ యాజ్ న్యూట్రిషనిస్ట్ రోల్ చాలా ఇంపార్టెంట్. అంటే యాక్చువల్గా అండి మంచి ఫుడ్ హ్యాబిట్స్ అనేవి ఒక్కో రోజులో ఎవ్వరూ నేర్పించలేరు, కాబట్టి చిన్న పిల్లల నుంచి అలవాటు చేయాలట. అలా అని వాళ్ళని ఫోర్స్ చేయలేం మనం. కాకపోతే ఇక్కడ ఒక చిన్న టిప్ చెప్తున్నారు ఏంటంటే, ఫుడ్ ఎక్స్పర్ట్స్ ఫ్యామిలీతో కలిసి తినే అలవాటు చేయాలట వాళ్ళకి. అండ్ కలర్ఫుల్ ఆహారాన్ని తయారు చేయడం, లేకపోతే ఇంట్రెస్టింగ్ గా ఫుడ్ ఉండేలాగా వాళ్ళ డైట్ ప్లాన్ చేయడం పిల్లలకి, ఇవన్నీ కొంచెం మనం రెగ్యులర్ గా వాళ్ళని ఈ న్యూట్రిషన్ ఫుడ్ కి అలవాటు చేసే క్రమంలో చేయాల్సిన పనులు అనమాట. అఫ్ కోర్స్ అమ్మలందరికీ కూడా ఇది స్పెషల్ గా చెప్పక్కర్లేదు, వాళ్ళు మాస్టర్ డిగ్రీ చేసేస్తారు ఇందులో ఆల్రెడీ. సో అది మ్యాటర్, కొంచెం లవ్, కొంచెం కేర్, కొంచెం పేషెన్స్ తో చేయాల్సిన పనులు అనమాట. సో నెక్స్ట్ ఏంటంటే, పిల్లలు మనం చెప్పేది కంటే మనల్ని చూసి ఎక్కువ నేర్చుకుంటారు, కాబట్టి పేరెంట్స్ కి హెల్దీ హ్యాబిట్స్ ఉంటే పిల్లలకి ఈజీగా వచ్చేస్తుంది అండ్ ఈజీగా ఫాలో అయిపోతారు కూడా, అదనమాట మ్యాటర్. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, హెల్దీ ట్రెండ్స్ అనేవి మారుతూనే ఉంటాయి, బట్ హెల్దీ హ్యాబిట్స్ అనేవి లైఫ్ లాంగ్ ఉంటాయి. సో సింపుల్ న్యూట్రిషన్ ఫుడ్ కానీ, బ్యాలెన్స్డ్ ప్లేట్ కానీ, కావలసినంత వాటర్, రెగ్యులర్ యాక్టివిటీ, ఇదే మనం తీసుకోవాల్సిన సింపుల్ కేర్. హెల్దీ ఉమెన్, హెల్దీ అమ్మాయిలు అబ్బాయిలు, హెల్దీ పిల్లలు, హెల్దీ ఫ్యామిలీ, సో దట్ హెల్దీ ఫ్యూచర్, ఏమంటారు అంతే కదా. సో మరి ఇదే న్యూట్రిషన్ వీక్ మెసేజ్ అనమాట. ఓకేనా, జాగ్రత్తగా ఉండండి, హెల్దీగా ఉండండి. ఓకే, నెక్స్ట్ మనం ఎగ్జాక్ట్ గా 2:30 సందడే సందులో కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ లిజనింగ్ వివిధ్ భారతి FM 101.3.

0: వినిత్తారేటి?
1: నేను మీతో పాటు వివిధ భారతి వింటానమ్మాయి గారు.
0: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
1: మీ తెలివి ముందు నాదేముందండి.
0: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు. సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
2: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
3: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఎక్కిస్తే సరి.
2: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
3: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి బీపీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
2: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
3: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్. ఫోన్ లోనే రేడియో ఎప్పుడు మీతోనే.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: ఎస్, మీరు ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈజ్ ఆర్జే శృతి అండ్ మనం వింటుపోయాం సండే సండే గేమ్స్ షో లోకి. హాయ్ హలో, వెల్కమ్ టు ద బ్యూటిఫుల్ షో. సో మరి టైం ఆల్రెడీ 2:30 క్రాస్ అయిపోయి 52 సెకండ్స్ అయిపోయింది మన టైం. సో మరి ఇక్కడైతే మెసేజెస్ వెయిట్ చేస్తున్నాయి, ఎవరెవరు పంపించారో చూద్దాం. గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆర్జే గారు, టుడే బాహుబలి సాంగ్ కి మా స్పీకర్స్ బ్లాస్టింగ్ అంటూ కోడుమూరు నుంచి ఊర్మిళ అండ్ వీరేష్ మెసేజ్ చేశారు. ఓకే, సో మరి నెక్స్ట్ మెసేజ్ అయితే హాయ్ శృతి మేడం గారు అంటూ గడ్డం అంకయ్య గారు బండారుపల్లి నెల్లూరు డిస్టిక్ నుంచి మెసేజ్. ఓకే, సో మరి నెక్స్ట్ మెసేజ్ విజయవాడ నుంచి కరుణ గారు పంపించారు, శృతి గారు గుడ్ ఆఫ్టర్నూన్ అని. నెక్స్ట్ విజయవాడ వివిధ భారతి కేంద్రానికి ఆర్జే గారికి నమస్కారం, గుడ్ ఆఫ్టర్నూన్, చంద్రేశ్వరికి స్వాగతం, సుస్వాగతం అంటూ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్ ఇంకా స్నేహ భాను జైనుద్దీన్ మెసేజ్. వెల్కమ్ టు సందడే సందడి అంటూ శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు అండ్ ఆల్సో కామర్తి శంకర్ రాజోల్ నుంచి హాయ్ అని. అండ్ నెక్స్ట్ మెసేజ్ బావునారా మేడం అంటూ ముసాపేట గ్రామం మహబూబ్ నగర్ జిల్లా ఎం నరేష్ మెర్సీ విజయ రోజా శిరీష ఓంకార్ లక్ష్మీ నరసింహ యాదవ్జీ సక్కుబాయి మెసేజ్. అండ్ నెక్స్ట్ వెల్కమ్ టు సందడే సందడి గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ కాజు నుంచి తిరువేదల వెంకట సుబ్బారావు గారు శ్రీదేవి మెసేజ్ చేశారు. అండ్ ఆల్సో కమతం వెంకట లక్ష్మీరెడ్డి భీమునిపాడు నుంచి కూడా హాయ్ హలో గుడ్ ఆఫ్టర్నూన్ శృతి గారు అంటున్నారు. నెక్స్ట్ జాన్సన్ విజయవాడ నుంచి శృతి గారు గుడ్ ఆఫ్టర్నూన్ అంటే మెసేజ్. అండ్ నెక్స్ట్ మెసేజ్ గుంటూరు నుంచి ఉమామహేశ్వరరావు గారు హాయ్ శృతి గారు అన్నారు. హలో అందరికీ కూడా వన్స్ అగైన్ వెరీ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ హార్టీ వెల్కమ్ మన బ్యూటిఫుల్ గేమ్ షోలోకి. సో మరి ఏంటి శృతి వచ్చింది, ఏం అడుగుతుంది, వెయిట్ చేస్తున్నారు కదా. వచ్చేస్తున్నా పాయింట్ లోకి వచ్చేస్తున్నా. సో మరి ఈ రోజు మ్యాటర్ ఏంటంటే, మనం చాలా రోజులైంది కదా పార్క్ కి వెళ్లి, సో పార్క్ అండ్ బెంచ్ క్వశ్చన్ మీకోసం రెడీ చేశాను అనమాట. సో ఏంటి మ్యాటర్ అంటే, అనగనగనగనగా చూపులూరు అనే ఒక గ్రామం ఉందండి, అక్కడ నేనంటే నేనే అని ఒక బెంచ్ ఉందన్నమాట. ఆ బెంచ్ లో 6 ప్లేసెస్ ఉన్నాయి. ఓకే, 6 ప్లేసెస్ లో 5 ప్లేసెస్ లో ఆల్రెడీ మనకి కొన్ని జంతువులున్నాయి. అండ్ ఆ తర్వాత 6th ప్లేస్ లో ఏమొస్తుంది అనేది నేను ఇచ్చిన ఆప్షన్స్ ప్రకారం ఆలోచించి మీరు అక్కడ నాకు ఆన్సర్ పంపించాలి. ఓకేనా, క్లియర్ కదా. చూపులూరు అనే గ్రామం, నేనంటే నేనే అనే బెంచ్, అక్కడ పార్క్ లో బెంచ్, సో మరి అక్కడ 6 ప్లేసెస్ లో 5 ప్లేసెస్ లో ఆల్రెడీ ఫిల్ అయిపోతే 6th ప్లేస్ లో ఏమొస్తుంది, శృతి ఇచ్చే ఆప్షన్స్ లోంచి మీరు కనిపెట్టి దాని మెసేజ్ లో పెట్టి నాకు పంపించాలి. ఓకే, సో ఇంతకీ ఆ 5 ప్లేసెస్ లో ఉన్నవి ఏమేంటి అంటే, 1st ప్లేస్ లో ఈగల్ గ్రద్ద ఉంది. ఓకే, 2nd ప్లేస్ లో గుడ్లగూపు ఉంది. 3rd ప్లేస్ లో చిరుత ఉంది. 4th ప్లేస్ లో మేక ఉంది. 5th ప్లేస్ లో గుర్రం ఉంది. సో మరి 6th ప్లేస్ లో ఏముండొచ్చు, ఇది నా క్వశ్చన్. 1st ప్లేస్ లో గద్ద, తర్వాత గుడ్లగూబ, తర్వాత చిరుత, తర్వాత మేక, తర్వాత గుర్రం ఉంటే మరి 6th ప్లేస్ లో ఏముండొచ్చు, మీరు ఆలోచించి నాకు చెప్పండి. మీకున్న ఆప్షన్స్ పావురం, పిల్లి, తాబేలు. పావురం, పిల్లి, తాబేలు, ఈ మూడిట్లో ఏమొస్తుంది ఆ 6th ప్లేస్ లో. ఓకేనా, సో మరి గ్రామం ఏమిటో, ఆ పార్క్ ఏమిటో, ఆ ప్లేసెస్ ఏంటో, ఇవన్నీ ఒక లిస్ట్ ప్రకారం కూర్చున్నాయని అయితే మీకు అర్థమవుతుంది. మరి ఆ లిస్ట్ ఏమిటి మీరు కనిపెట్టి నాకు మెసేజ్ లో పంపించారు.

పాడిన బ్యూటిఫుల్ సాంగ్ విన్న తర్వాత 2:38 PM క్లోజప్ అయి 40 సెకండ్స్ అయిపోయింది మన సందడే సందడే షో టైమ్. అండ్ మనకు వచ్చిన ఫస్ట్ మెసేజ్ అయితే నంద్యాల జిల్లా భానుముకుల నుంచి ఎఫ్ఎంఎస్ సర్దార్ పంపించారు. నమస్తే శృతి మేడం గారు, శుభ మధ్యాహ్నం, ప్రత్యేకంగా శుభాకాంక్షలు. మీరు వచ్చారంటే ఆ కిఖే వేరు. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇంతకీ నా ఆన్సర్ ఎక్కడా,

మా పిల్ల తాబేల ఏదొస్తుంది మీరు నాకు పంపించలేదు, పంపించేసేయండి విత్ లాజిక్ ఆల్సో. ఓకే, సో మరి నెక్స్ట్ మెసేజ్ అయితే సంద్రే సంద్రికి స్వాగతం సుస్వాగతం అంటూ గుడ్ ఆఫ్టర్నూన్ మేడం అని చెప్పేసి, వాన పడడం లేదు వాన పాట వేయండి అంట రామళ్ళకోట నుంచి దుబాయ్ భాష అండ్ ఫ్యామిలీ మెంబర్స్ పంపించారు. అండ్ నెక్స్ట్ గుడ్ ఆఫ్టర్నూన్ సంద్రే సంద్రికి స్వాగతం రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలీ వెంకటేష్ అండ్ శ్యామల పంపించారు. ఓకే సో మరి మీ అందరికి కూడా గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ బై గోపిపాటి బండ్ల. హాయ్ శృతి గారు బాగున్నారా? ఎస్ అఫ్ కోర్స్. అండ్ శృతి మేడం బాగున్నారా అంటూ విజయవాడ నుంచి కరుణ మెసేజ్ చేశారు. విజయవాడ నుంచి విజయలక్ష్మి గారు. ఓకే ఓకే, సో శాంతినగర్ నుంచి ఒకే ఒకడు మాత్రం నా క్వశ్చన్ కి ఆన్సర్ పంపించారు, పావురం అని చెప్పేసి. ఓకే, సో లాజిక్ కూడా ఎందుకు పావురం అనుకుంటున్నారు ఆ మూడిట్లో అనేది కూడా పంపిస్తే బాగుండేదండి. ఎనీవేస్ నెక్స్ట్ అయితే అంజన్ ఫ్రమ్ దేశిరెడ్డిపల్లి గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు. అండ్ జాన్సన్ విజయవాడ నుంచి కూడా పావురానికే ఓట్. అండ్ మూసాపేట గ్రామం మహబూబ్ నగర్ జిల్లా నరేష్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మాత్రం తాబేలుకి చెప్పేస్తున్నారనమాట. సో నెక్స్ట్ దేవనూరు మజ్రా చిన్నపల్లి గ్రామం నుంచి అశ్రుదిగ్గజాలు మాత్రం పావురం అంటున్నారు. అండ్ ఎం కొండారెడ్డి సిద్దివట మండలం కడప జిల్లా నుంచి మాత్రం పిల్లికే ఓటు. కవిత వెంకటలక్ష్మారెడ్డి భీమునిపాడు నుంచి పావురం అన్నారు. అండ్ కృష్ణా జిల్లా కాజు నుంచి తిరువదిల వెంకట సుబ్బారావు గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ క్యాట్ ఆర్ తాబేలోటు. ఆహా, ఆ రెండిట్లో ఏదో ఒకటి చెప్పాలండి, రెండు చెప్తే ఎలా? అండ్ మాధవి ఆంజనేయులు భూదాన్ పోచంపల్లి నుంచి మాత్రం పిల్లి అంటున్నారు. అండ్ కోడుమూరు ఊర్మిళ అండ్ వీరేష్ పావురం అంటున్నారు. అండ్ ఆల్సో శృతి గారు మీరు అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ పావురం అంటూ కర్నూలు నుంచి నస్రీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ పంపించారు. నెక్స్ట్ ఆచార్య చిరంజీవి రామలంగ దమ్మాయిగూడ హైదరాబాద్ నుంచి పావురం అంటున్నారు. అండ్ నెక్స్ట్ రాజశేఖర్ రెడ్డి ఆదోని మండలం శృతి మేడం బాగున్నారా అంటూ పావురానికే ఓటేసేశారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ భవానీ ఫ్రమ్ విజయవాడ ఆన్సర్ క్యాట్. ఓకే, సో నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్ ఇంకా మహమ్మద్ స్నేహబాను జైనుద్దీన్ వీళ్ళిద్దరూ కలిసి పావురానికి ఓటేశారు అనమాట. ఓకే, సో శృతి గారు ఎలా ఉన్నారు అంటూ బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి మెసేజ్, వాటి జీవిత కాలాన్ని బట్టి చూస్తే తాబేలు ఉండాలండి, తాబేలు మాక్సిమం 500 సంవత్సరాలు బతుకుతుందండి అంటున్నారు. బట్ జో యాక్చువల్ గా అయితే లాజిక్ అది కాదు. ఓకేనా, సో మరి ట్రై చేయి, లాజిక్ ఇంకేమయ్యి ఉండొచ్చు. నేను యాక్చువల్ గా క్వశ్చన్ లో కొంచెం లాజిక్ ఉంది, అది ఎవరైనా వినుంటే కనుక చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ మెసేజ్ అయితే హాయ్ శృతి మేడం బాగున్నారా సందర్శనకి స్వాగతం అంటే రఘుబీర్ సింగ్ సిగ్నాబాయి రాధామున్న ఏలూరు నుంచి పావురానికి ఓటేస్తూ పంపించారు అనమాట మెసేజ్. ఓకే, సో మరి నెక్స్ట్ క్యాట్ అండ్ స్పారో అంటున్నారు గౌస్ ఫ్రమ్ అనంతపురం. అసలు నేను పిచ్చుకని ఎక్కడిచ్చాను, ఎక్కడిచ్చాను మీరు తెచ్చేసారు ఎక్కడి నుంచో దాన్ని. క్యాట్ అయితే ఉంది కానీ పిచ్చుక మాత్రం లేదు. సో ఎనీవేస్ నెక్స్ట్ మంగళగిరి నుంచి దామర్ల చిన్నబస్తానరావు గారు, దామర్ల పెద్దబస్తానరావు గారు హాయ్ శృతి మేడం గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ ఆన్సర్ పిల్ అనుకుంటున్నా అంటూ మెసేజ్ చేశారు. భాస్కర్ పెడన, వెరీ వెరీ నైస్. యాక్చువల్ గా మీది లాజిక్ కరెక్ట్, బట్ నో నో నో అనమాట. ఏంటంటే ఆన్సర్ అయితే అది కాదు. ఓకే, నెక్స్ట్ మెసేజ్ గుడ్ ఆఫ్టర్నూన్ శృతి మేడం అంటూ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి మెసేజ్ చేశారు పావురం అని. అండ్ నెక్స్ట్ మెసేజ్ గడ్డం అంకయ్య గారు బండారుపల్లి నెల్లూరు డిస్టిక్ట్ నుంచి కూడా పావురానికే ఓట్. అండ్ నెక్స్ట్ ఉరవకుడి నుంచి ఈశ్వరయ్య పిల్ల అంటున్నారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఓకే నరేష్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ పావురం ఎగురుతుంది కాబట్టి అంట. ఓకే సరే, మరి చూద్దాం పావురమా పిల్ల తావేలా ఇంకెవరెవరు ఏమేమనుకుంటున్నారు అనేది మనకైతే ఎలాగో పంపిస్తారు. ఈ గ్యాప్ లో ఒకసారి క్వశ్చన్ రిపీట్ చేస్తున్నాను. చూపులూరు అనే గ్రామంలో నేనంటే నేనే అని ఒక పార్క్ ఉంది. ఆ పార్క్ లో ఒక బెంచ్ ఉంది. ఆ బెంచ్ ఐ మీన్ ఆ పార్క్ కి బెంచ్ కి ఒకటే పేరు అనమాట, నేనంటే నేనే. సో ఫైవ్ ప్లేసెస్ లో ఆల్రెడీ ఒక గద్దె ఉంది, నెక్స్ట్ గుడ్లగుబ్బ కూర్చుంది, నెక్స్ట్ థర్డ్ ప్లేస్ లో చిరుత కూర్చుంది, ఫోర్త్ ప్లేస్ లో మేక ఉంది, ఫిఫ్త్ ప్లేస్ లో గుర్రం ఉంది. సో మరి సిక్స్త్ ప్లేస్ లో ఏముండొచ్చు అనేది నా క్వశ్చన్. సో దానికి 3 ఆప్షన్స్ ఇచ్చాను, పావురం పిల్లి తాబేలు. ఈ మూడిట్లో ఏది వస్తుంది, ఎందుకు వస్తుంది, మీరు ఎందుకు అనుకుంటున్నారు అనేది కూడా నాకు కావాలి. ఓకే సో మరి నెక్స్ట్ వెళ్తే మెసేజ్ చేయండి. మన వాట్సాప్ నెంబర్ తెలుసుకుందా, 8662488114 ఈ నెంబర్ కి పంపించేసేయండి. రైట్ నౌ మీ అందరి కోసం పడి పడి లేచే మనసు మూవీ నుంచి అయితే సాంగ్ ప్లే చేస్తున్నాను. ఎంజాయ్ లిస్నింగ్.

కుమారి 21F సినిమా నుంచి డీఎస్పీ మ్యూజిక్ కంపోజిషన్ లో నరేంద్ర అండ్ కోరస్ పాడిన సాంగ్ అయితే విన్నారు. సో మరి 250 క్రాస్ అయిపోయి 29 సెకండ్స్ అయిపోయింది మన సందడి సుందరి షో టైమ్. సో మన నెక్స్ట్ మెసేజ్ మనకి శేష సాయి, రోహన్ అండ్ సాయి దర్శన్ ఫ్రం నెల్లూరు మెసేజ్ చేశారు క్యాట్ అని చెప్పేసి. నెక్స్ట్ కనకారావు గారు పెడన నుంచి పావురం అంటూ మెసేజ్ చేశారు. అండ్ ముస్తాబాద్ నుంచి సావిత్రి అండ్ జయలక్ష్మి మాత్రం పిల్లి అంటున్నారు. అండ్ గుంటూరు నుంచి ఉమామహేశ్వరరావు గారు కూడా పావురానికి ఓట్. అండ్ నెక్స్ట్ ఓట్ కూడా సేమ్ అనమాట. సో నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురిహరి గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ పంపించారు. నెక్స్ట్ రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి, ప్రొద్దుటూరు కృష్ణ సంతోష్ కూడా పావురమే. ఓకే, అనంతపురం నుంచి అనురాధ గారు కూడా సేమ్. అండ్ నెక్స్ట్ సేమ్ ఆన్సర్ తోటి వెంకటేష్ కర్నూలు నుంచి మెసేజ్ చేశారు. అండ్ ఎఫ్ఎంఎస్ సర్దార్ గారు కూడా పావురం అనుకుంటున్నాను మేడం అంటూ మెసేజ్ చేశారు. అండ్ నెక్స్ట్ విజయవాడ నుంచి కరుణ. ఓకే, సో సేమ్ ఆన్సర్ అయితే వచ్చింది విత్ డిఫరెంట్ లాజిక్ అనమాట. అండ్ మార్కాపురం శివాజీనగర్ నుంచి టైలర్ మస్తాన్, వలీ ఫాతిమా ఓకే సేమ్ ఆన్సర్ పంపించారు. తాబేల్ పార్క్ లో ఉండదు, నీట్లో ఉంటుంది అంట. అర్రర్రర్రర్రే, అందుకని పావురం ఆన్సర్ చెప్పారా మీరు? ఏమిటో. నెక్స్ట్ మెసేజ్ రంగారెడ్డి జిల్లా ఏకలవ్యనగర్ నుంచి బిజ్లీ వెంకటేష్ అండ్ శ్యామల, మీరు అడిగిన ప్రశ్న 6వ నెంబర్లో ఉన్నది తాబేల్ ఆయ్ అంటున్నారు. ఓకే, నెక్స్ట్ అయితే ఉమ్మడి నుంచి మహమూద్ జైనుద్దీన్, ఇంకా స్నేహబాను జైనుద్దీన్ కూడా పావురం అంటూ మెసేజ్ చేశారు. అండ్ నమస్కార్ టు కమల్ సారా. ఓకే, సో ఏంటో మరి ఇది నాకైతే అర్థం కాలేదు. ఎనీవేస్ పావురం అని చెప్పేసి ఇంతకు కాన్సెప్ట్ పంపించారు సేమ్ వీళ్లే. ఓకే, అండ్ నెక్స్ట్ మెసేజ్, హాయ్ మేడం, నా పేరు శేఖర్, కొట్లాపూర్ డిస్టిక్ట్ అనమాట, వికారాబాద్. ఓకే, వికారాబాద్ తాబేలు అంటున్నారు. ఓకే, సో నెక్స్ట్ మెసేజ్ అయితే నస్రీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ పంపించారు. శృతి గారు, మీరు అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ పావురం, ఎందుకంటే పక్షులు రెండు ఉన్నాయి, జంతువులు మూడు ఉన్నాయి. ఓహో, మీరు బ్యాలెన్స్ చేస్తారు దాన్ని చివరికి. ఓకే, సో నెక్స్ట్ ఫార్ములా అండ్ కౌంటర్ ఎల్లప్ప యాదవ్ రాల్చూర్ జిల్లా అంటూ ఏమిటో మెసేజ్ అయితే వచ్చింది, ఏమిటో మరి ఇది. ఎనీవేస్, నెక్స్ట్ భాస్కర్ పెడన్ నుంచి మెసేజ్ చేశారు పావురం. ఓకే, వెరీ నైస్, వెరీ వెరీ వెరీ నైస్, మీది కరెక్ట్ లాజిక్, కరెక్ట్ ఆన్సర్ భాస్కర్, వెరీ కంగ్రాచులేషన్స్ యాక్చువల్ గా. ఓకే, లాజిక్ కూడా కరెక్ట్ గా పంపించారు. అండ్ నెక్స్ట్, హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ అండి, శృతి గారు బాగున్నారా అంటూ రామచంద్రరావు గారు బ్రదర్స్ రామవరప్పాడు విజయవాడ నుంచి మెసేజ్ చేశారు. అండ్ ఓకే, మా మంచి శృతి వస్తే అచ్చా. ఓకే, వెరీ నైస్, థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఏమో, శుభ మధ్యాహ్నం శృతి మేడం, సందడే సందడికి స్వాగతం. మహమ్మద్ ఇనాయతుల, భవానీపేట గ్రామం, కామారెడ్డి జిల్లా నుంచి. క్యాట్ అనుకుంటున్నాను ఎందుకంటే ప్రశ్న ఓహో ఓకే చూపుకు సంబంధించింది కాబట్టి. వెరీ నైస్. నెక్స్ట్ అయితే శృతి మేడం అంటే శృతి మేడం అంతే అట. ఓహో, రామల్లకోట నుంచి దుబాయ్ భాషా గారు, థ్యాంక్ యూ పొగిడినందుకు. అండ్ ఓకే, పావురం అంటున్నారు. అండ్ మధు గారు కూడా పంపించారా, ప్రిన్సిపల్ మధు గారట. ఓకే, వెల్లూరు నుంచి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా. ఎనీవేస్, నెక్స్ట్ మెసేజ్ బెంగళూరు నుంచి ఆశా శ్రీనివాస్ పంపించారు. ఐస్ సైజ్ ఆర్డర్ పేజియన్ హ్యూమన్ ఐస్ లాగా ఉంటుంది అట. ఓ మై గాడ్, అసలు ఈ లాజిక్ అయితే నేను ఆలోచించనే లేదు. ఎనీవేస్, పావురం అంటారు మీరు మొత్తానికి. ఓకే, సో నెక్స్ట్ అయితే ప్రసన్న కుమార్, శ్రీలక్ష్మి క్యాట్ అనుకుంటున్నానండి అంటూ మెసేజ్. అండ్ వై గోపి బాటిపండ్ల పావురం అంటున్నారు. అండ్ మరీష్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మాత్రం పిల్లి కొట్టేశారు, పావురం నుంచి జంప్ అయిపోయారు అనమాట. పెడన జోగానంద్రావు కాల్ నుంచి అప్పలరాజు గారు పావురం అంటున్నారు. ఓకే, సో ఇంతకీ చాలా మంది అన్నట్లుగా ఆన్సర్ వచ్చేసి పావురం అనమాట. సో మరి యాక్చువల్ గా పావురం, పిల్లి రెండు కూడా పవర్ఫుల్ చూపు విషయంలో. అండ్ పిల్లి అయితే తక్కువ వెలుతురులో కూడా చూడగలుగుతుంది, పావురం ఏమో డే లైట్ లో సూపర్ విజన్.

అన్నమాట. కానీ ఓవరాల్ గా చూపు విషయానికి వచ్చేస్తే పావురం ది బెస్ట్, అన్నిటినీ బాగా చూడగలదు. ఎస్పెషల్లీ షార్ప్నెస్ దానికి చాలా ఎక్కువగా ఉంటుంది, కలర్స్ ని కూడా పర్టికులర్ గా చూడగలదట, అండ్ డీటెయిల్స్, చిన్న చిన్న డీటెయిల్స్ చూడటం కూడా పావురంకి బెస్ట్ అనమాట, పిల్లి కన్నా. సో ఓవరాల్ గా తీసుకుంటే పావురం ఈస్ ద ఆన్సర్. అదే మ్యాటర్, సిక్స్త్ ప్లేస్ లో ఇంకేం వస్తుంది? పావురం వస్తుంది. మరి ఇక్కడ చాలా ఉన్నాయి కదా, వాటి సంగతి ఏంటి అంటారా? సో గద్ద విషయానికి వస్తే చాలా దూరంలో ఉన్న వస్తువుల్ని కూడా చాలా బాగా చూడగలదనమాట. సో ఇది పవర్ఫుల్ సైట్ ఉన్న పక్షి. అండ్ తర్వాత గుడ్లగూప, తక్కువ వెళ్తురున్నా కూడా బెస్ట్ గా చూడగలదు. అండ్ చిరుతపులి వచ్చేసి పగలు వేటాడడంలో చూస్తూ సూపర్ కింగ్ ఇది. ఇక మేక విషయానికి వస్తే దాని కళ్ళు పొజిషన్ డిఫరెంట్ గా ఉంటుంది అనమాట, దానివల్ల చాలా వైడ్ యాంగిల్లో చూడగలదట. అండ్ గుర్రమేమో 350 డిగ్రీస్ పరిసరాల వరకు చూడగలుగుతుంది. అది వీటన్నిటి లిస్ట్ ఇలా ఇలా ఇలా ఉందనమాట. ఎనీవేస్, నెక్స్ట్ క్వశ్చన్ కూడా అడిగేస్తున్నాను. మన స్టూడియోలో టైం ఆల్రెడీ 2:55 క్రాస్ అయిపోయి 39 అయిపోయింది. సో ఇప్పుడు లాస్ట్ టైం నేను ట్రాఫిక్ లైట్స్ ని తెలుగులో ఏమంటారు అంటే అందరూ చాలా బాగా ట్రై చేశారు కదా, ఇప్పుడు కూడా అలాగే ట్రై చేయండి. క్రికెట్, క్రికెట్ ని తెలుగులో ఏమంటారు? ఓకే, క్రికెట్ గేమ్ ని తెలుగులో ఏమంటారు? మీకు తెలిస్తే నాకు ఆన్సర్ పంపించండి. 8662488141 ఈ నెంబర్ కి రైట్ నౌ మీ అందరి కోసం వినరో భాగ్యము విష్ణు కథ మూవీ నుంచి అయితే సాంగ్ ప్లే చేస్తున్నాను. ఎంజాయ్ లిసనింగ్.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు. చదువుతున్నది కేసు గుణ. అమరావతి రాష్ట సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది. 20కి పైగా ఎజెండా అంశాలతో జరుగుతున్న ఈ సమావేశంలో సాగునీరు, అమరావతి, విద్యుత్ రంగాలకు సంబంధించిన అంశాలపై మంత్రివర్గం చర్చిస్తోంది. వెలిగొండ ప్రాజెక్టు మొదటి దశ పూర్తవడం, ఉత్తరాంధ్రకు గోదావరి జలాలు చేరడం శుభ పరిణామమని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు అన్నారు. సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా విడుదల చేసిన వీడియో సందేశంలో ఆయన ఈ రోజు మాట్లాడుతూ, ఉత్తరాంధ్రకు గోదావరి జలాలు రావడంతో దశాబ్దాల కల సాకారమైందని రాష్ట ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. విజయవాడ ప్రభుత్వ దంత వైద్య కళాశాలలో 60 లక్షల రూపాయలతో చేపట్టిన పలు అభివృద్ది పనులను పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్, స్థానిక శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ రావుతో కలిసి ఈ రోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా కళాశాల ఆవరణలో పలు అభివృద్ది పనులను పూర్తి చేసినట్లు కేశినేని శివనాథ్ తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో సమస్యలను ప్రత్యక్షంగా పరిశీలించి పరిష్కరించేందుకే పల్లె వీక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నామని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా తెలిపారు. జిల్లాలోని సంగం మండలం ముక్తాపురం గ్రామంలో అధికారులతో కలిసి ఆయన ఈరోజు పర్యటించి వీబీజీ రామ్జీ పథకం కింద జరుగుతున్న పనులను పరిశీలించారు. అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలకు అందించే ఆహారంలో నాణ్యత, పరిమాణం, ప్రభుత్వం నిర్దేశించిన మెను తప్పనిసరిగా పాటించాలని రాష్ట ఆహార కమిషన్ సభ్యులు ఈ లక్ష్మీరెడ్డి అధికారులను ఆదేశించారు. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు, గుడివాడ, పామర్రు మండలాల్లో ఆయన ఈరోజు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో తాగునీటి అవసరాలకు ప్రాధాన్యమిస్తూ నీటిని విడుదల చేస్తున్నామని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. నంద్యాలలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన నిన్న మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా ఎల్నీనో ప్రభావం కొనసాగుతోందని, రైతులు వర్షాధార పంటల సాగుకు దూరంగా ఉండాలని సూచించారు. అమరావతి ఆర్థిక ప్రాంతం ఏఈఆర్ అభివృద్దికి సంబంధించిన సమగ్ర ప్రణాళిక రూపకల్పనపై అమరావతిలోని రాయపూడి ఏపీసీఆర్డీఏ ప్రధాన కార్యాలయంలో నిన్న కార్యశాల నిర్వహించారు. ఈ సమావేశానికి ఏఈఆర్ పరిధిలోని 9 జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, జిల్లా అధికారులు, రాష్ట్రంలోని వివిధ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా 9 జిల్లాల ఆర్థిక పరిస్థితులు, ప్రత్యేకతలు, అభివృద్ది అవకాశాలు, ప్రాధాన్యతలపై అధికారులు చర్చించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని విద్యాభవన్ ఎదుట ఉపాధ్యాయులు ఈరోజు ఆందోళన చేపట్టారు. ప్రస్తుతం ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగుతున్న ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ నుంచి మినహాయింపు కల్పించేలా అసెంబ్లీలో తీర్మానం చేయాలని వారు డిమాండ్ చేశారు. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 4 గంటలకు వింటారు.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: ఏంటండి ఈ టైంలో బాల్కనీలో కూర్చుని కృష్ణా తీరం వైపు చూస్తున్నారు?
2: ఈ సాయం సమయంలో ఈ కృష్ణానది, ఈ చల్లగాలి, ఆ చక్కని చందమామ, పక్కన కూర్చుని కబుర్లు చెప్పి నువ్వు, ఆహా ఎంత బాగుంది కదా.
1: ఆహా బాగుంది మీ వర్ణన. ఇంకా
2: ఈ టైంలో మంచి ఓల్డ్ క్లాసిక్స్ వింటుంటే భలే ఉంటుందే. ఆ నదిలో వెన్నెల వెలుగులో చిన్న పడవ మీద పోతూ ఆ చల్లగాలి ఆస్వాదిస్తున్నట్టుంటుంది.
1: ఎందుకు లేవు, అవి కూడా ఉన్నాయి. మన మనసుకు నచ్చే మధుర స్వరాలు వివిధ భారతిలో ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు విని ఆనందించండి.
2: అవునా, మరి ఇంత ఆలస్యంగా చెప్తావు, 9 అయిపోతుంది. రేడియో ఆన్ చేసి వివిధ భారతి ట్యూన్ చేయి.

మీరు జాయిన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ నేను మీ ఆర్జే శృతి. మన స్టూడియోలో టైం 3:04 PM క్రాస్ అయిపోయి 51 సెకండ్స్ అయిపోయింది. సో మనము నమ్ సందడి గేమ్ షోలో. సో నాకైతే మెసేజెస్ చాలా వచ్చాయి నేను అడిగిన క్వశ్చన్ కి. బట్ దానికంటే ముందు ఇంతకటి క్వశ్చన్ కి ఒక ఆన్సర్ వచ్చిందండి. శృతి మేడం గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ లతా గారు పంపించారు ఊయూరు నుంచి. పవర్ అనే ఆన్సర్ అయితే వచ్చింది, బట్ లాజిక్ మాత్రం అసలు నేనైతే చాలాసేపు నవ్వుకున్నాను మీ ఆన్సర్ చూసి. పావురానికి బెంచ్ మీద ప్లేస్ తక్కువ పడుతుంది కాబట్టి పావుర మేక చిరుత గుర్రం ఇవన్నీ కూర్చున్నాక ఇంకా దేనికి ప్లేస్ ఉంటుంది శృతి. సో పావురమే అని చెప్పి, పావురం అయితే గాల్లో అయినా ఉంటుంది కాబట్టి ఆ 6th ప్లేస్ లో జస్ట్ ఇలా గాల్లో ఎగురుతూ ఉంటుంది అనమాట. వెరీ నైస్ అండి, చాలా సేపు నవ్వించారు. థ్యాంక్ యూ సో మచ్, ఓకే మెసేజ్ చేసినందుకు, నవ్వించినందుకు, నవ్విస్తూ నాకు ఆరోగ్యాన్ని ఇచ్చినందుకు. ఓకే సార్, మరి నెక్స్ట్ అయితే మనకి శాంతినగర్ నుంచి ఒకే ఒకటి పంపించారు. క్రికెట్ ని తెలుగులో ఏమంటారు అని అడిగాను కదా, బ్యాటు బాలు ఆట ఆట. ఓకే నెక్స్ట్ అయితే మూసాపేట నుంచి ఎం నరేష్ గారు అయితే ఆట అన్నారు సింపుల్ గా. ఓకే సో మరి నెక్స్ట్ మెసేజ్ విజయవాడ నుంచి కరుణ పంపించారు. కొంచెం సేపు నవ్వుకుందాం ప్లీజ్ అంటూ ఒక ఆన్సర్ పంపించారండి, బుడ్డ బాలు కర్ర ఆట. ఓకే సో నెక్స్ట్ మాధవి ఆంజనేయులు భూదాన్ పోషంపల్లి నుంచి కర్రా బిళ్ళ అంటూ పంపించారు. పాపం బంత ఏం చేసిందండి, దాన్ని ఎక్కడికి పంపించేశారు మీరు? యాక్చువల్ గా ఈ కర్రా బిళ్ళ ఆట అంటే నాకైతే ఒకటి తెలుసు, అఫ్కోర్స్ నేను ఆడలేదు అనుకోండి, కాకపోతే నాకు ఒకటి తెలుసు, జస్ట్ దీనికి బాల్ తో పని లేదు అండ్ ఇంకో పర్సన్ తో పని లేదు, ఒకళ్ళే కర్ర తీసుకుని వేసి కొడతారు అనుకుంటా. నేనైతే చూశాను బట్ ఆడలేదు ఎప్పుడు. ఓకే సార్, మరి నెక్స్ట్ అయితే రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి ఢిల్లీ వెంకటేష్ అండ్ శ్యామ్ల, బిజ్లీ వెంకటేష్ కదా, ఓకే బిజ్లీ వెంకటేష్ అండ్ శ్యామ్ల, ఇది టైపిక్ మిస్టేక్, నేను యాజ్ యూజువల్ గా చదివేశాను. ఎనీవేస్ చండు కర్ర ఆట అంటూ మెసేజ్ చేశారు అమ్మ బాబోయ్. ఓకే సో నెక్స్ట్ అయితే రామలకోట నుంచి దుబాయ్ భాష అండ్ ఫ్యామిలీ మెంబర్స్ పంపించారు. క్రికెట్ ని ఇలా కోడి కీచరాయి అని కూడా చెప్తారా? ఓకే మరి నాకైతే ఐడియా లేదు అసలు. అండ్ నెక్స్ట్ వేటపాలెం రామానగర్ బోర్డు బాలసుబ్రహ్మణ్యం గారు, ధీరాలో మహిళల గురించి శ్రోతలకు చాలా బాగా చెప్పారు, గృహిణి ఆరోగ్యంగా ఉంటే ఆ కుటుంబం చాలా సంతోషంగా ఉంటుంది, అన్ని పనులు చాలా బాగా చేస్తారు, వారు తీసుకునే ఆహారం పట్ల శ్రద్ధ తీసుకోరు అంటూ మెసేజ్ చేశారు. అండ్ ఎస్, ఈ న్యూట్రిషనల్ వీక్ కదండి, స్పెషల్లీ లేడీస్ కి న్యూట్రిషన్ అనేది చాలా చాలా అవసరం, పోషకాలు చాలా అవసరం. సో వాళ్ళు తీసుకోకపోతే ఇంట్లో ఉన్న వాళ్ళు తీసుకుని వాళ్ళు తీసుకునేలా చెయ్యాలి, ఏమంటారు? ఓకే ఎనీవేస్ ఈ క్వశ్చన్ కి, క్రికెట్ ని తెలుగులో ఏమంటారు అనే క్వశ్చన్ కి అయితే బ్యాటు బాలు ఆట అని అంటారు. అర్రెర్రెర్రెర్రే. ఓకే నెక్స్ట్ విజయవాడ నుంచి విజయలక్ష్మి, గుండ్రంగి ఆట అంటారు అంటూ మెసేజ్ చేశారు. అండ్ ఇంతకటి క్వశ్చన్ కి అయితే పిల్లి ఆట, నో పిల్లి కాదు పావురం. ఎనీవేస్ మార్కాపురం శివాజీనగర్ నుంచి టైలర్ మస్తాన్ వలీ ఫాతిమా, బంతి బ్యాట్ అంటూ మెసేజ్ చేశారు. అశోక్ గన్నవరం నుంచి బంతి కర్ర ఆట ఆట. ఓకే నెక్స్ట్ చెండు పలకల ఆట అంటారు అంటూ శేఖర్ మెసేజ్ అనమాట, వికారాబాద్ నుంచి. ఓకే నెక్స్ట్ మహంకాళి ఇంకా రాజేశ్వరి పొదిలి నుంచి ఏంటి పాలుంగోలు అంటున్నారు, ఏమిటో మరి ఏమిటో డిఫరెంట్ గా పంపారు, నాకైతే అర్థం కాలేదు మీ ఆన్సర్ యాక్చువల్ గా. నెక్స్ట్ బ్యాట్ బాల్ ఆట అంటూ ఓంకార్ ఇంకా రాజు ఫ్రెండ్స్ మేడ్చల నుంచి మెసేజ్. నెక్స్ట్ అయితే ఓకే బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి, వావ్ వెరీ నైస్, మీరు చాలా దగ్గరగా వచ్చారు మీ ఆన్సర్, బట్ ఇంకొంచెం కాస్త అటు ఇటు సరి చేయాలంతే, ట్రై చేయండి, మీరు చాలా చాలా చాలా దగ్గరకు వచ్చారు. ఇప్పుడు 100% మన ఆన్సర్ అయితే మీరు ఆల్మోస్ట్ 90% కి వచ్చేసారు. ఓకే సో కొంచెం సరిచేసి పంపించండి, ఇప్పుడే మీ ఆన్సర్ నేను అనౌన్స్ చేయట్లేదు, చూద్దాం మన వాళ్ళు ఇంకేమేమి అనుకుంటారో క్రికెట్ ని తెలుగులో. నెక్స్ట్ గుంటూరు నుంచి ఉమామహేశ్వరరావు గారు, క్రికెట్ ని తెలుగులో క్రికెట్ అనే పిలుస్తారు, అసలు ఏ గోళా లేదో. ఓకే నెక్స్ట్ క్రికెటర్ తేరీ ఏమిటో మరి ఇది, క్రికెట్ అని వచ్చింది. ఎల్లప్ప యాదవ్ రాయచూరు జిల్లా నుంచి అనమాట, ఓకే 3 సార్లు పిలుస్తారన్నమాట తెలుగులో. ఎనీవేస్ ఆహా ఓకే మనకి ఎర్రమల్లి సీతామహాలక్ష్మి గారు చెన్నై నుంచి, క్రికెట్ ని తెలుగులో కీచరాయి అంటారు, క్రికెట్ అనేది ఒక ఆట. అర్రెర్రెర్రెర్రే, నేను చెప్పింది క్రికెట్ గేమ్.

అని తెలుగులో ఏమంటారు, ఇలా అనుకుంటారు అందరని ముందే డౌట్ వచ్చి నేను స్పెషల్ గా మెన్షన్ చేశాను క్రికెట్ గేమ్ అని. ఓకే, సో నెక్స్ట్ మెసేజ్ కమిత వెంకటలక్ష్మిరెడ్డి భీమునిపాడు నుంచి, శృతి గారు తెలుగులో కూడా క్రికెట్ ని క్రికెట్ అనే పిలుస్తారు అని గూగుల్ చెప్తోంది అట. ఓకే, సో జాబ భూమేశ్వర్ భూలక్ష్మి వెల్లుల నుంచి ఒక డిఫరెంట్ ఆన్సర్ పంపించారు, మా స్కోర్ అటేవటో మరి. అండ్ నెక్స్ట్ మెసేజ్ జాన్సన్ విజయవాడ నుంచి, క్రికెట్ కీచురాయి బ్యాటు బాల్ గేమ్. ఓకే, నెక్స్ట్ కనకారావు గారు పెడన్ నుంచి, కీచురాయి ఆర్ కర్రా బంతి ఆట, అందరూ కూడా కీచురాయిలోకి వెళ్లారు. అచ్చో, నేను క్రికెట్ గేమ్ అని చెప్పినా కూడా. ఎనీవేస్, అనంతపురం నుంచి అనురాధ గారు, ఓకే మీరు కూడా చాలా వరకు దగ్గరగా వచ్చారండి, ఒక 75% దగ్గరగా వచ్చారనమాట. సో ట్రై చేయండి ఇంకొంచెం, బట్ నెక్స్ట్ ఇది మాత్రం అసలు కాదు, కీచురాయి అసలు కాదు, మనం మాట్లాడుకునేది క్రికెట్ గేమ్ గురించే. ఓకే, సో నెక్స్ట్ అయితే కన్నయ్య మామిడిగుంటపల్లి నుంచి అనమాట, ఐరాల మండలం చిత్తూరు డిస్ట్రిక్ట్ అట, బాలు బంతి అంటే బ్యాటు బంతి ఆట అని అంటారు. గుడ్ ఆఫ్టర్నూన్ ఆర్జే శృతి సిస్టర్. ఓకే, గుడ్ ఆఫ్టర్నూన్ అండి మీకు కూడా. సో హాయ్ వివిధ భారతి ఎఫ్ఎం, గుడ్ ఆఫ్టర్నూన్ బీన్కొండ నుంచి సుబ్రహ్మణ్యాచారి గారు విజయలక్ష్మి మెసేజ్ చేశారు, క్రికెట్ ని తెలుగులో బంతి దాండు ఆట అంటారు అంటూ. నెక్స్ట్ వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం, ఓకే దుడుకర్ర ఆట అంటారట లేదా బ్యాటు బంతి ఆట అంటారట. ఓకే, నెక్స్ట్ ఊరకొండ నుంచి ఈశ్వరయ్య గారు గుండ్రంగి ఆట అంటారు అంటున్నారు. వై గోపి పాటిబాండ్ల సేమ్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ ఆశా శ్రీనివాస్ బెంగళూరు, ఓకే కీచురాయి కాదు మనం మాట్లాడుకునేది. రాజశేఖర్ రెడ్డి ఆదోని మండలం, బంతి ఆట అనుకుంటున్నాం మేడం అంటారు ఆట. ఓకే, సో మరి బ్యాట్ ఏం చేసింది పాపం, ఎక్కడికి వేసేసారు ఆ బ్యాట్ ని, ఇసిరేసారు మొత్తానికి మీరు. గడ్డం అంకయ్య గారు బండారుపల్లి నెల్లూరు డిస్ట్రిక్ట్ నుంచి, బంతి ఆట సేమ్ ఆన్సర్. అండ్ ఉమ్మేది నుంచి మహమ్మద్ జైనుద్దీన్ ఇంకా స్నేహబాను జైనుద్దీన్, కర్ర చండి ఆట అంటారు అంటూ ప్రెసెస్ చేశారు. మరి నెక్స్ట్ అయితే సూపర్ సాంగ్స్ వినిపిస్తున్నారు, థ్యాంక్ యూ శృతి గారు. ఓకే నరేష్ మెసేజ్. అండ్ ఆర్ వెంకట సుబ్బయ్య గారు కందికాయపల్లి గ్రామం నుంచి, కర్రా బంతి అంటున్నారు. ఇంకా చాలా చాలా డిఫరెంట్ డిఫరెంట్ ఆన్సర్స్ అయితే నా దగ్గర ఉన్నాయి, బట్ ఇప్పుడే చూన్ చేసిన వాళ్ళ కోసం ఇంకొకసారి క్వశ్చన్ రిపీట్ చేస్తున్నా, క్రికెట్ ఆట అని తెలుగులో ఏమంటారు? క్రికెట్ ఆట, ఓకే దీనిని తెలుగులో ఏమంటారు మీకు తెలిస్తే నాకు మెసేజ్ చేయండి. అండ్ రైట్ నా బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది దేవా సినిమా నుంచి, ఎంజాయ్ లిజనింగ్.

బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు. మన స్టూడియోలో టైం 3:17 క్రాస్ అయిపోయి 24 సెకండ్స్ అయిపోయింది. అండ్ మనమున్నాం సందడే సందడి గేమ్ షోలో, అండ్ దిస్ ఈజ్ ఆర్జ శృతి. సో మరి నేను అడిగిన క్వశ్చన్ కి నెక్స్ట్ ఆన్సర్ అయితే మనకి కర్ణాటక స్టేట్ చిన్న తిరుపతి నుంచి ప్రకాష్ అండ్ శ్యామ్ల పంపించారు. గేమ్ షో సూపర్, గాడ్ బ్లెస్ యూ అంటూ థ్యాంక్ యూ సో మచ్ అండి. కానీ మీ ఆన్సర్ కార్ పట్టుకొని బాల్ ని కొట్టడం, అది కాదు నాకు చాలా సేపు కన్ఫ్యూజన్ తర్వాత కానీ అర్థం కాలేదు అది బ్యాట్ పట్టుకొని అని. ఫస్ట్ అయితే కారు పట్టుకొని బాల్ కొట్టడం ఏమిటా అనుకున్నాను, బట్ ఎనీవేస్ నవ్వించేశారు. సో ఓకే, బ్యాట్ పట్టుకుని బాల్ కొట్టడం ఆట అంటారు, అంతే కదా. ఓకే పోనీలేండి, కారుని పట్టుకుని కారునే కొట్టారు. జాగ్రత్త జాగ్రత్త వచ్చి జాగ్రత్త. ఎనీవేస్ నెక్స్ట్ అయితే మనకి మెసేజ్ చేశారు ఎవరంటే, ఓకే గడ్డం అంకయ్య గారా. ఓకే గడ్డం అంకయ్య గారు బంతి ఆట అంటున్నారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఆర్ వెంకటేశ్ ఉపయ్య గారు కనికాయపల్లి గ్రామం నుంచి, కర్రా బంతి అంటున్నారు. అండ్ మహమ్మద్ ఇనాయతుల్లా, బంతి బరిగల ఆట ఆట. ఓ మై గుడ్నెస్. ఓకే నెక్స్ట్ అయితే వెలుగొండ ప్రాజెక్ట్. ఓకే అండ్ బంతి కర్ర ఆట లేదా చేతి కర్ర బంతి, చేతి కర్ర బంతి ఆట. అమ్మ బాబో. వీసీ మోహన్ పొడుచల్ల విలేజ్ మార్కాపురం జిల్లా నుంచి మెసేజ్ చేశారు. ఓకే అండ్ నెక్స్ట్ మెసేజ్ అయితే సరదా బ్యాట్ బాల్ ఆట అట. అర్రే. ఓకే నెక్స్ట్ మెసేజ్, దిస్ ఈజ్ రాహుల్ రెడ్డి అనంతపురం. హలో హౌ ఆర్ యూ శృతి గారు అంటున్నారు. హాయ్ రాహుల్ రెడ్డి గారు, మీ మెసేజ్ అయితే నేను ఫస్ట్ టైం చూస్తున్నా. బ్యాట్ మరియు బంతితో ఆడే ఒక ప్రసిద్ధ బహిరంగ ఆట అట. ఓ మై గుడ్నెస్. ఎనీవేస్ నెక్స్ట్ అయితే బంతి బ్యాట్ ఆట అంటూ ఎర్రమిల్లి సీతా మహాలక్ష్మి చెన్నై నుంచి మెసేజ్, కర్రా బిల్లానా అని అడుగుతున్నారు. దేవసేన మెసేజ్ చేశారు. అండ్ ఆల్సో నెక్స్ట్ మెసేజ్, గద్వాల్ జిల్లా ఎర్రవల్లి మండలం వల్లూరు నుంచి అనమాట. సో పెద్ద నరసింహ గారు అండ్ పద్మబాయి శ్రీవాణి జగదీష్ శివరాణి ఆట బాలు అట. ఆట బాలేమిటండి. నెక్స్ట్ భీ మధుప్రసాద్ ఫ్యామిలీ తలంపాడు గ్రామం దొరవారు సత్రం నుంచి తిరుపతి జిల్లా నుంచి అనమాట. చెండు దాడి ఆట అంటారు.

అంటూ మెసేజ్ చేశారు. అండ్ ఆల్సో గుండ్రంగి ఆట అంటూ ఫణి సత్యశ్రీ యూకే నుంచి మెసేజ్, అండ్ పెడన రామలక్ష్మి కాలనీ నుంచి నర్సన్న ఇంకా శివగంగ ఆట అంటున్నారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ నజరీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ. ఓకే, చేతికర్ర బంతింగ్ ఆట ఏమిటో ఇది. ఎనీవేస్, మురళి గారు అయితే హాయ్ అంటూ మెసేజ్. నెక్స్ట్ బ్యాట్ బంతి ఆట అంటూ మహంకాళి రాజశ్రీ పొదల నుంచి. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఓకే, జాప భూమేశ్వర్ భూలక్ష్మి వెల్లుల నుంచి క్రీడా అని అంటారు అంటున్నారు. అండ్ బ్యాట్ అండ్ బాల్ గేమ్ అంటూ టెంపోరావు ఫ్రమ్ మల్లారం విలేజ్ మధిర మండలం కమ్మర్ డిస్ట్రిక్ట్ తెలంగాణ. ఓకే, కనకారావు గారు పెడల నుంచి సూపర్, మీరైతే చాలా వరకు వచ్చేసారు దగ్గరికి. అండ్ నెక్స్ట్ మెసేజ్ పెద్ద మైదానం మీద ఆడే ఆట అంటూ లతా ఫ్రమ్ ఊయూర్ మెసేజ్. అండ్ రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలీ వెంకటేష్, రైట్ ఆన్సర్ మ్యాక్సిమం, కొంచెం స్పెల్లింగ్ అటు ఇటు అయిందంతే. అండ్ ఎంత ఆలోచించినా తెలియడం లేదు తల్లి అంటూ సుబ్బరామయ్య గారు తిరుపతి నుంచి మెసేజ్ చేశారు. కమత వెంకటలక్ష్మిరెడ్డి భీమునిపాడు నుంచి డిఫరెంట్ ప్రశ్నలు తీసుకుని రావడంలో మీకు మీరే సాటి హ్యాట్స్ ఆఫ్, థ్యాంక్ యూ సో మచ్ అండి. నెక్స్ట్ కీచరాయ ఆట అంటున్నారు ఎవరింతకి చిన్న తిరుపతి ప్రకాష్ గారు. అండ్ నెక్స్ట్ మెసేజ్

ఆట అంటారు, ఏ భాషలో అయినా శృతి గారిని శృతి అనే అంటారు అట. ఎమ్మె దుర్గారావు గారు కర్రగోళం ఆట అంటున్నారు. అండ్ మై గాడ్ ప్రదీప్ అనంతపురం నుంచి మీ వాయిస్ చాలా బాగుంది, థ్యాంక్ యూ సో మచ్. క్వశ్చన్ రిపీట్ చేయరా అంటే కష్టం ప్రదీప్, ఇప్పటికే చాలా సేపు అయింది క్వశ్చన్ అడిగి. అండ్ మీరైతే ఆన్సర్ వినండి, ఓకేనా? సో కర్నూలు నుంచి అనమాట నజరీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ, చేతికర్ర బంతి ఆట అంటారు. అయ్యో బాబోయ్, పెడిన జోగానంద్ర కాల్ నుంచి అప్పలరాజు గారు కూడా కొంచెం దగ్గరకు వచ్చేసారు. సూర్యకుమారి పాలకొల్లు నుంచి కర్ర బంతి అంటున్నారు. అండ్ మరి రేవతి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఇనమడుగు నుంచి బంతి ఆట, ఓకే. సో నెక్స్ట్ మెసేజ్, పెద్ద నరసింహ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ క్రికెట్ అంటారు. ఓకే, స్టాప్ చేసేద్దాం. ఇంతకీ ఏమంటారు అంటే దండ తాడన క్రీడ అంటారట. యాక్చువల్ గా దండ అంటే పెద్ద కర్ర, తాడన అంటే కొట్టడం లేదా పైకి లేపడం, స్ట్రైకింగ్ ఆర్ హిట్టింగ్ అనమాట. సో క్రీడ అంటే గేమ్ ఆర్ స్పోర్ట్, ఏదైనా రావచ్చు. సో ఫైనల్ గా కర్రతో కొట్టి ఆడే ఆట అని అర్థం. సో మీకు డౌట్ రావచ్చు ఇక్కడ, మరి చాలా గేమ్స్ అలాంటివి ఉన్నాయి కదా, వాటిని కూడా ఇదే అంటారు. అంటే ఇదే అంటారు, దండ తాడన క్రీడల కిందకే వస్తాయి అవన్నీ. సో క్రికెట్ కూడా అలాంటిదే అనమాట. సో అది ద మ్యాటర్. ఓకే, సో దీని పక్కన పెట్టిద్దాం. చాలా సేపు కొంచెం బాగా ట్రై చేసి అలసిపోయారు కాబట్టి మీకోసం సినిమాలకు సంబంధించిన ఒక ఈజీ క్వశ్చన్ అడిగేస్తున్నాం. ఇప్పుడు మనకి చెన్నై లవ్ స్టోరీ సినిమా ఉంది కదా, ఆ సినిమాలో కిరణ్ అబ్బువారు అండ్ గౌరీప్రియ యాక్ట్ చేశారనుకోండి, అది వేరే విషయం. అయితే ఈ సినిమాలో వీళ్ళిద్దరి కన్నా ముందు ఇంకొకరు యాక్ట్ చేయాల్సి ఉంది, వాళ్ళు చేయలేదు ఫర్ అంటే డేట్స్ అవి అడ్జస్ట్ కాకపోవడం వల్ల ఫర్ సమ్ రీజన్స్ చేయలేకపోయారనమాట ఒక పెయిర్. వాళ్ళు ఎవరై ఉంటారు, ఆ హీరో ఆ హీరోయిన్ ఎవరు మీకు తెలిస్తే నాకు మెసేజ్ చేయండి 8662488114 ఈ నెంబర్కి. చెన్నై లవ్ స్టోరీలో యాక్ట్ చేయలేకపోయిన ఆ పెయిర్, ఆ క్యూటెస్ట్ పెయిర్ ఎవరు మీకు తెలిస్తే తెలుసు కదా, మన వాట్సాప్ నెంబర్ పంపించేసేయండి ఆ నెంబర్కి. రైట్ నౌ మీ అందరి కోసం మరి ఒక బ్యూటిఫుల్ సాంగ్ యమలీల సినిమా నుంచి ప్లే చేస్తున్నాను, వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి FM 101.3.

3:31 PM క్రాస్ అయిపోయి 35 సెకండ్స్ అయిపోయింది మన టైం. సో మరి నెక్స్ట్ మెసేజ్ మనకి సూర్యకుమార్ గారు పాలకొల్లు నుంచి పంపించారు, కర్ర బంతి ఆట అంటూ ఇంతకటి క్వశ్చన్ కి ఆన్సర్. సూర్యకుమార్ గారు వినుంటారు కదా ఆన్సర్ ని, దండతాడన క్రీడ అంటారట. ఎనీవేస్ మరి నెక్స్ట్ మెసేజ్ అయితే మనకి మూసాపేట నుంచి నరేష్ అండ్ మెర్సీ విజయ పంపించారనమాట. ఓకే, సో ఇంతక నేను అడిగిన క్వశ్చన్ కి చెన్నై లవ్ స్టోరీ మూవీలో యాక్ట్ చేయలేకపోయిన క్యూటెస్ట్ పెయిర్ ఎవరు అని చెప్పేసి, ఓకే సో ఆన్సర్ అయితే రాంగ్ అండి. అండ్ నెక్స్ట్ మెసేజ్ పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు రైట్ ఆన్సర్ పంపించారు, అనంతపురం నుంచి అనురాధ గారు కూడా రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ విజయవాడ నుంచి కరుణ గారు రైట్ ఆన్సర్. అండ్ శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు రైట్ ఆన్సర్ పంపించారు. మీరు కృష్ణ పాట చాలా జుంబారే ఆ పాట కదా, ఎస్ ఓకే. సో మరి నెక్స్ట్ అయితే మనకి అనంతపురం నుంచి రమేష్ పంపించారనమాట, ఓకే వెంకటాచలపతి రైట్ ఆన్సర్. ఓకే నెక్స్ట్ అయితే కర్నూలు నుంచి దర్పినే సాయికృష్ణ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, ఓకే రైట్ ఆన్సర్. అండ్ శ్యామల ప్రకాష్ కూడా రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ కిరణ్ అభవరం అండ్ శ్రీగౌరి ప్రియ అంటున్నారు. ఎవరింతకీ శేఖర్, ఓకే వికారాబాద్ నుంచి శేఖర్ గారు. నేను అడిగింది ఆ సినిమాలో యాక్ట్ చేసిన వాళ్ళు ఎవరు అని కాదు, యాక్ట్ చెయ్యలేకపోయిన వాళ్ళు, వాళ్ళు ఆ ఛాన్స్ మిస్ అయిపోయింది అంటే డేట్స్ అడ్జస్ట్ అవ్వకపోవడం ఫర్ సమ్ రీజన్స్ చెయ్యలేకపోయిన యాక్టర్స్ ఎవరు అని. ఓకే సో మరి అది చెప్పండి నాకు. అండ్ టెక్స్ట్ మెసేజ్ అయితే ఓకే, సో నెల్లూరు జిల్లా నుంచి అనమాట ఇనమగుడి నుంచి పంపించారు. ఏమిటది, మీరు కూడా సేమ్ ఆన్సర్ కిరణ్ అభవరం అండ్ శ్రీగౌరి ప్రియ. ఓకే నెక్స్ట్ మెసేజ్ అయితే నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, ఇంకా స్నేహబాను జైనుద్దీన్ కూడా రైట్ ఆన్సర్. అండ్ ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి గారు చెన్నై నుంచి కూడా రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఆల్సో మహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి రైట్ ఆన్సర్. ఆనంద్ ఓకే ఓకే ఓకే ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్. అండ్ రైట్ ఆన్సర్ పంపించారు ఎఫ్ఎంఎస్ సర్దార్. అండ్ నెక్స్ట్ మెసేజ్ భాస్కర్ పెడన రైట్ ఆన్సర్. అండ్ ఆల్సో ఓకే రాయచూర్ జిల్లా ఎల్లప్ప ఇంకా యాదవ్ మీ ఆన్సర్స్ ఏమిటో ఇంతక్కడి నుంచి నాకు అసలు అర్థం కావట్లేదు అండి, డిఫరెంట్ డిఫరెంట్ గా పంపిస్తున్నారు ఏమిటో. ఓకే కమిటీ వెంకటలక్ష్మిరెడ్డి భీమునిపాడు నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఆల్సో కనకారావు గారు పెడ నుంచి రైట్ ఆన్సర్. లతా ఫ్రమ్ ఉయ్యూర్ ఓకే రైట్ ఆన్సర్. అండ్ బి మధుప్రసాద్ ఫ్యామిలీ తలంపాడు గ్రామం నుంచి కూడా కిరణ్ అబ్బవరం కాదండి, నేను యాక్ట్ చేసిన వాళ్ళని అడగట్లేదు. ఓకే సో మరి దస్తగిరి సంధ్యా ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ రైట్ ఆన్సర్ భర్మయ్య గారు కర్నూలు నుంచి. అండ్ ఆల్సో గడ్డం అంకయ్య గారు సాంగ్ సూపర్ అంటూ మెసేజ్ చేశారు, థ్యాంక్ యూ. అండ్ మూసాపేట గ్రామం నుంచి మనకి నరేష్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్ పంపించారు. ఎతిరాజం రమేష్ బాబు అండ్ పద్మజ కుమారి ఫ్రమ్ మచిలీపట్నం గుడ్ ఈవినింగ్ మేడం అంటున్నారు. ఓకే అండ్ నెక్స్ట్ మెసేజ్ రామలకోట నుంచి దుబాయ్ భాష అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్ పంపించారు. నవ్వండి నవ్వించండి నవ్వుతుండండి ఆయుష్ పెరుగుతున్నారు. ఓకే నాగార్జున ఇంకా లక్ష్మీ ఫ్రమ్ వడియంపేట ఓకే రైట్ ఆన్సర్. అండ్ గద్వాల్ జిల్లా ఎర్రబెల్లి మండలం నుంచి పెద్ద నరసింహ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా రైట్ ఆన్సర్ పంపించేశారు. ఓకే సో మరి మాక్సిమం అందరూ రైటే పంపిస్తున్నారు, బట్ కొంతమంది కన్ఫ్యూజ్ అవుతున్నారు చెన్నై లవ్ స్టోరీ సినిమాలో యాక్ట్ చేసినా కాదు యాక్ట్ చేయలేకపోయినా ఫర్ సమ్ రీజన్స్ వాళ్ళు మిస్ చేసుకున్నారు అనమాట ఈ సినిమాని, వాళ్ళు ఎవరు అని అడుగుతున్నాను. సో హీరో హీరోయిన్స్ కాంబినేషన్ ఎవరు, ఇది నా క్వశ్చన్. ఓకే ఒక చిన్న బ్రేక్ అయితే తీసుకున్నాం, బ్రేక్ తర్వాత మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్డ్.

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.
2: ఎస్, నెక్స్ట్ గౌస్ గారు అనంతపురం నుంచి మెసేజ్ చేశారు, రాంగ్ ఆన్సర్ అండి. సో నాగ చైతన్య కాదు. అండ్ నెక్స్ట్ మెసేజ్ అయితే మనకి కన్నయ్య గారు మామిడిగుంటపల్లి నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఓకే సుహాసు శివాజీ పంపించారు అనమాట, జస్ట్ ఓన్లీ పేర్లు మాత్రమే పంపారు వాళ్ళవి అవి కూడా. నెక్స్ట్ హాయ్ అంటూ చిత్తూరు నుంచి గణేష్ అండ్ నా ఓకే గణేష్ పంపించారు, ఆన్సర్ నాని అండ్ సాయిపల్లి కాదండి. నెక్స్ట్ మహేష్ బాబు అండ్ మహేష్ బాబు అంటున్నారు ఎల్లప్పలు రాయచూరు జిల్లాని. ఏదైనా మీరు భాషలో 100 సార్లు ఒకసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టు అన్నట్టు మీరు ఏదైనా 3 సార్లు చెప్తారా అండి?

అచ్చో, నెక్స్ట్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ముర్హర్ గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైతాన్సి పంపించారు. అండ్ నెక్స్ట్ ఓకే మురళి గారు, హాయ్ శృతి గారు అన్నారు. ఎనీవేస్, సో రైట్ ఆన్సర్ ఏంటంటే ఇంతకి ఆనంద్ దేవరకొండ అండ్ వైష్ణవి చైతన్య అనమాట. అది వాళ్ళు వాళ్ళు చెయ్యాలట, బట్ చేయలేకపోయారట, అదనమాట సంగతి. ఓకే, ఇది కూడా పక్కన పెట్టదాం. నెక్స్ట్ క్వశ్చన్ లోకి వెళ్ళిపోదాం మన. సో రవి పెళ్లి చూపులు ఎప్పటి నుంచో అది అలా జరుగుతూనే ఉంది. సో ఈసారి కూడా ఇప్పుడు మనకి ఆల్రెడీ మ్యారేజ్ సీజన్ కాబట్టి రవి పెళ్లి చూపులకి వెళ్ళాడు. ఓకే, వెళ్ళాడా, ఎప్పటిలాగానే తనకి అమ్మాయి పేరు తెలియదు, సో తెలియదు కదా. సో వెళ్ళినప్పుడు అందరు కూర్చున్నారు, పెళ్లి కూతురు కూడా కూర్చుంది. వచ్చి చక్కగా అన్ని తినేసిన తర్వాత అమ్మాయిని చక్కగా క్వశ్చన్లు వేయడం స్టార్ట్ చేశారు. ముందుగా ఫస్ట్ అడిగే క్వశ్చన్ ఏంటి, నీ పేరేంటి? సో పేరేంటి అన్నప్పుడు అసలే అమ్మాయి చాలా తెలివిగల అమ్మాయి అనమాట. అండ్ చాలా చక్కగా అమ్మాయి పేరు మాత్రం స్ట్రైట్ గా చెప్పకుండా ఒక పొడుపు కథలో చెప్పింది. ఆ పొడుపు కథ ఇప్పుడు నేను చెప్తాను మీకు. సో దానికి ఆన్సర్ ఏదైతే ఉంటుందో అదే ఆ అమ్మాయి పేరు. సో ఆ ఆన్సర్ ని మీరు కనిపెట్టాలి, అది మీకు నేను ఇచ్చే టాస్క్ అనమాట. సో ఇంతకి ఏమిటి రవి ఎదుర్కొన్న పొడుపు కదా అంటే, అమ్మాయి ఏం చెప్పింది పెళ్లి కూతురు అంటే, నాకు నోరు లేదు కానీ పాట పాడతాను, నాకు గొంతు లేదు కానీ రాగం పలుకుతాను, సో నా పేరు ఏమైంది ఏమయ్యి ఉంటుంది అని అడిగింది. మా నోరు కష్టాల్లో పడ్డాడు, ఎప్పటిలాగానే పెళ్లి చూపులు కష్టాలు స్టార్ట్ అయినాయి అనమాట. సో నాకు నోరు లేదు కానీ పాట పాడతాను, నాకు గొంతు లేదు కానీ రాగం పలుకుతాను, సో నా పేరు ఏమిటి అని పెళ్లి కూతురు అడిగిన ప్రశ్నకి ఆన్సర్ ఏమిటి, ఇది నేను అడుగుతున్నాను మిమ్మల్ని. 8662488114 ఈ నెంబర్కి అయితే ఆ పెళ్లి కూతురు పేరుని పంపించేసేయండి, రవికి హెల్ప్ చేసేయండి. ఓకే, సో మీ అందరి కోసం లిటిల్ హార్ట్స్ మూవీ నుంచి అయితే బ్యూటిఫుల్ సాంగ్ వచ్చేస్తుంది, ఎంజాయ్ లిస్నింగ్.

హలో అని నవ్వొట్టి విసిరి నా వైపుగా చూడొచ్చుగా, సరదా కళా నన్ను పలకరిస్తే ఖర్చేం కాదుగా, నీ పేరుకి తోకల్ని పెట్టి ఫేస్బుక్ లో వెతికానుగా.

ఎస్ మరి నెక్స్ట్ మెసేజ్ మనకి పెడ నుంచి ప్రభాకర్ రావు గారు గంగా భవాని మెసేజ్ చేశారు. ఇంతకటి క్వశ్చన్ కి ఎగ్జాక్ట్ గా రైట్ ఆన్సర్ ఆన్సర్ దేవరకొండ ఆనంద్ దేవరకొండ అండ్ వైష్ణవి చైతన్య అనే మెసేజ్ తో. ఓకే సో మరి నెక్స్ట్ మెసేజ్. ఓకే సో పెళ్లి చూపులు పెళ్లి కూతురు పేరుని ఎగ్జాక్ట్ గా రైట్ ఆన్సర్ పంపించారు శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు. మీరు సూపర్ అండి అసలు. ఓకే వెరీ నైస్ కంగ్రాచులేషన్స్ మీది రైట్ ఆన్సర్. ఓకే సో నెక్స్ట్ ఎతిరాజం రమేష్ బాబు అండ్ పద్మజ కుమారి మచిలీపట్నం నుంచి. ఆహా కోకిల, ఓ గాడ్ కోకిలకి గొంతు లేదంటున్నారా మీరు. అండ్ నెక్స్ట్ ముబల కోటేశ్వరరావు గారు పోలవరం నుంచి కూడా రైట్ ఆన్సర్. ఓహో నెక్స్ట్ మాధవి ఆంజనేయులు భూదాన్ పోచంపల్లి నుంచి మాత్రం శృతి అంటున్నారు. దీనికి నేను ఏమని చెప్పాలి ఇప్పుడు? అజ్జో. నెక్స్ట్ మురళి గారు యాజ్ యూజువల్ అండ్ నెక్స్ట్ కవిత వెంకటలక్ష్మి రెడ్డి భీమునిపాడు నుంచి కూడా రైట్ ఆన్సర్ అండి. భలే గెస్ చేశారే అందరూ. సో నెక్స్ట్ మెసేజ్ అయితే మనకి గౌస్ ఫ్రమ్ అనంతపురం. స్వరాజ్యమా? స్వరాజ్యం కాదండి. నెక్స్ట్ విజయవాడ నుంచి విజయలక్ష్మి గారు ఆన్సర్ రాగిణి అనుకుంటా అంటున్నారు. అర్రే రే రే పేరు బాగుంది మొత్తానికి. నెక్స్ట్ మెసేజ్ నరేష్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మూసాపేట గ్రామం నుంచి స్వరూప అంటున్నారు. అండ్ నెక్స్ట్ అయితే పూజారి ఓకే ధనుంజయ్ గారు అనంతపురం జిల్లా సిండికేట్ నగర్ నుంచి అనమాట. గీతా మాధురి అట. నెక్స్ట్ మెసేజ్ మహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట గ్రామం. ఓకే సో రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ అయితే ఎస్ భీమశ్రో గారు పెడ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఎంఎస్ దుర్గారావు గారు కూడా రైట్ ఆన్సర్. అర్రే రే రే రే. నెక్స్ట్ మెసేజ్ ఢిల్లీ గణేష్. ఆహా నా పేరు ఉత్త గణేష్ కాదు ఢిల్లీ గణేష్ అంటున్నారు. అర్రే రే రే. ఓకే నెక్స్ట్ మెసేజ్ కీర్తన. కీర్తననా మీరు పంపించింది ఆన్సర్ అండి? ఇంతకీ ఎవరిది? సీను, సీను ఆయరాల నుంచి. ఓకే కీర్తన, కీర్తన కాదు. ఎనీవేస్ నెక్స్ట్ అయితే నజరీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ అనమాట. ఓకే రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ పెడన జోగానందరావు కాలనీ అప్పల్ రాజు గారు స్వరలాసికాట. అయ్యా బాబోయ్ పేరు మాత్రం అదిరిపోయింది కానీ పెళ్లి కూతురు పేరు అది కాదు. ఓకే నెక్స్ట్ జానకి, జానకి గారు జానకి రామ్ ఉమా. ఓకే ఆన్సర్ కోకిల అంటున్నారు నందిగామ నుంచి. ఓకే నెక్స్ట్ అయితే నెల్లూరు జిల్లా ఇనమడుగు నుంచి అనమాట శ్రీ చేబ్రోలు రామకృష్ణయ్య గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ పంపించారు. ఏంటి మురళేఖనా? నో నో నో. నెక్స్ట్ భాస్కర్ పెడన నుంచి వంశీక అంటున్నారు. నెక్స్ట్ మెసేజ్ అయితే పిల్లను గ్రోవి కాదండి. అయ్యో నెక్స్ట్ హాయ్ మేడం నా పేరు శేఖర్. ఓకే ఆన్సర్ రేణుకాట కాదు. నెక్స్ట్ అయితే దశగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఎరమిల సీతామహాలక్ష్మి చెన్నై నుంచి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ రామలకోట దుబాయ్ భాష అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. అండ్ జాబా భూమేశ్వర్ భూలక్ష్మి వెల్లుల నుంచి రైట్ ఆన్సర్. మధుప్రసాద్ కూడా మురళి ఆర్ పిల్లని గ్రో. మురళి అంటే అమ్మాయి పేరు ఎలా అవుతుంది? ఓకే ఎనీవేస్ మీరు అనుకుంటున్నారు బట్ కాదు. దేవసేన తిరుపతి నుంచి లయానా అని అడుగుతున్నారు. నెక్స్ట్ పాలెంపోలే ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ అద్దంకి నుంచి కోకిలానా అని అడుగుతున్నారు. పేరైతే వాళ్ళది పంపించలేదు, పెళ్లి కూతురు పేరు మాత్రం పంపించారు. అండ్ నెక్స్ట్ అనంతపురం నుంచి రమేష్ అండ్ మెకానిక్ వెంకటాచలపతి గారు మురళి. ఓకే వీణా అంటున్నారు. నో వీణానా? ఓకే ఓకే. నెక్స్ట్ మెసేజ్ ముసాపేట్ నుంచి అనమాట నరేష్ మేసి విజయ అండ్ ఫ్యామిలీ. ఆహా ఇది మీరనుకుంటున్నారా రాణికాసుల రంగమ్మ అని. ఓకే నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురిహరి గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. అండ్ కోనేరు విష్ణు అయ్యప్ప నగర్ విజయవాడ నుంచి రైట్ ఆన్సర్. అండ్ బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి. ఓకే నెక్స్ట్ అయితే మనకి బిజ్లీ వెంకటేష్ అండ్ శ్యామ్లా ఫ్యామిలీ మెంబర్స్ పంపించారు. ఏమని? ఓకే పిల్లను గ్రోవి అట. అండ్ రాగసుధ అంటున్నారు వెంకటేష్ కర్నూలు నుంచి. లతా ఫ్రమ్ ఉయ్యూరు గాయత్రి అంటూ పంపించారు. అండ్

నెక్స్ట్ మెసేజ్ ఐఎమ్ దేవి అండ్ రేణుక. ఓకే, మౌనిక లేదా రాధ అయి ఉండొచ్చు పెళ్లి కూతురు పేరు అంటున్నారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ అయితే జోగానంద్రరావు కాలనీ చప్పలరాజు గారు. ఓకే, రైట్ ఆన్సర్. అండ్ భాస్కర్ టైలర్స్ చెరుకుపల్లి నుంచి కూడా రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ సేమ్ రైట్ ఆన్సర్ తోటి పూజారి ధనుంజయ్ గారు పంపించారు పెద్దమగుడి దగ్గర నుంచి. అండ్ విజయవాడ నుంచి కరుణ రైట్ ఆన్సర్, నాగార్జున, ఇంకా లక్ష్మీ ఫ్రమ్ వడియంపేట కూడా రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ రైట్ ఆన్సర్ మనకి ఇనమడుగు నుంచి వచ్చేసింది. ఓకే, సో మై నెక్స్ట్ ఎఫ్ఎంఎస్ సర్దార్ గారు కూడా రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ శ్రీనివాసరావు గారు సుజా దొడదేవరపాడు నుంచి కూడా రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ నరేష్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, ఓకే ఈ రోజు మీ షో చాలా బాగుంది, థ్యాంక్ యూ. నెక్స్ట్ హసీన్ బేగం అండ్ ఫ్యామిలీ, యాడికి మండల అనంతపురం డిస్ట్రిక్ట్. ఓకే, శృతి అంటున్నారా? శృతి కాదండి. నెక్స్ట్ అయితే రేవతి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఇనబడుగు నుంచి సుభాషిణి అట. ఆహా, డిఫరెంట్ గా వెళ్ళిపోయారు మొత్తానికి. నెక్స్ట్ పెద్ద నరసింహ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎర్రవెల్లి మండలం వల్లూరు నుంచి అనమాట. రాధ అంటున్నారు. సులోచన ఫ్రమ్ కరీంనగర్. ఓకే, రైట్ ఆన్సర్. సో ఇందుకి రైట్ ఆన్సర్ ఏంటో తెలుసా? వీణ. వీణ అనమాట. ఓకే, నోరు లేదు కానీ పాట పాడుతుంది, గొంతు లేదు కానీ రాగం పలుకుతుంది, వీణ అనే ఆన్సర్ అనమాట. ఓకే, పెళ్లి కూతురు పేరు వీణ. సో నెక్స్ట్ మెసేజ్ ఐ మీన్ నెక్స్ట్ క్వశ్చన్ కూడా అడిగేస్తున్నా. సో ఈ క్వశ్చన్ కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. ఏంటంటే మనకి ఇప్పుడు నెక్స్ట్ షో ఎగ్జాక్ట్ గా ఈ షో తర్వాత వివిధ షో కదా, వివిధాలో ఒక్కొక్క రోజు ఒక్కో స్పెషల్ ఉంటుంది. ఇది మీ అందరికీ తెలుసు ఆల్రెడీ, వివిధ భారతి లిజనర్స్ కి. అయితే ఈ రోజు స్పెషల్ గా మనకి ఫిల్మ్ డైరెక్టర్ స్పెషల్ ఉంది కదా. సో మరి ఈ రోజు నేను ఏ డైరెక్టర్ సాంగ్స్ ప్లే చేస్తున్నాను మీరు గెస్ చేయాలి. ఎలా ఉంది క్వశ్చన్? మీరు గెస్ చేసి నాకు పంపించేసేయండి, ఏ ఫిల్మ్ డైరెక్టర్, టాలీవుడ్ ఫిల్మ్ ఏ ఫిల్మ్ డైరెక్టర్ ని నేను ఈ రోజు ఏ సాంగ్స్ సెలెక్ట్ చేసుకున్నాను, ఏ ఫిల్మ్ డైరెక్టర్ స్పెషల్ సాంగ్స్ మీకోసం ప్లే చేస్తున్నాను, మీరు కనిపెట్టి నాకు మెసేజ్ చేయండి ఈ గ్యాప్ లో. ఓకే, ఎగ్జాక్ట్ గా మనకి 12 నిమిషాలు ఉంది కాబట్టి ఈ గ్యాప్ లో పంపించేసేయండి. సో మరి నెక్స్ట్ మీ అందరి కోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి FM 101.3.

హరిహర వీరమల్లు సినిమా నుంచి అయితే బ్యూటిఫుల్ సాంగ్ వినేశారు. 356 క్రాస్ అయిపోయి 58 సెకండ్స్ అయిపోయింది మన టైమ్. సో మరి నెక్స్ట్ మెసేజ్ మనకి శాంతిని గురించి ఒకే ఒక్కడు పంపించారు. నేను అడిగిన క్వశ్చన్, మరి ఈ రోజు వివిధలో నేను ఏ డైరెక్టర్ సాంగ్స్ ప్లే చేస్తున్నాను, గెస్ట్ ఏనన్నాను? సో విజయ్ బాపి నీడు అంటూ మెసేజ్ చేశారు, నో అంది. సో మరి నిజామాబాద్ ఉమ్మడి నుంచి మమ్మ జైనిది నేను ఫ్యామిలీ మెంబర్స్. ఓకే, ఇంత అక్కడ క్వశ్చన్ కి వీణా. అండ్ నెక్స్ట్ మెసేజ్ మూసాపేట్ మహబూబ్ నగర్ జిల్లా నుంచి నరేష్, మెర్సీ విజయ్ అండ్ ఫ్యామిలీ. ఎస్ఎస్ రాజమౌళి అంటున్నారు, కాదు. నెక్స్ట్ ఎతిరాజం రమేష్ బాబు అండ్ పద్మజ కుమారి మచిలీపట్నం నుంచి రాజమౌళి గారి పాటలు అంటున్నారు, నో. అనిల్ ఎప్పుడు అంటున్నారు, మాధవి ఆంజనేయులు భూటాన్ పోషంపల్లి నుంచి, కాదు. నెక్స్ట్ సీను ఐరాల నుంచి పూరి జగన్నాథ్ అంటున్నారు, కాదు. విజయవాడ నుంచి విజయలక్ష్మి గారు, వా వెరీ నైస్, బ్యూటిఫుల్, మీరైతే పట్టేశారు, కంగ్రాచులేషన్స్. అండ్ నెక్స్ట్ మెసేజ్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ముర్హర్ గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రమేష్ నాయుడు అంటున్నారు, కాదు. నెక్స్ట్ విజయవాడ నుంచి కరుణ మణిరత్నం గారు సాంగ్స్, కాదు. ఉరవకొండ నుంచి ఈశ్వరే గారు కూడా, ఎస్ఎస్ రాజమౌళి, నో. భీమస్ రావు గారు పెడ నుంచి పూరి జగన్నాథ్ అన్నారు. అండ్ ఓకే, త్రివిక్రమ్ శ్రీనివాస్ గాని రాజమౌళి గాని అంటూ దస్తగిరి సంధ్య మెసేజ్ చేశారు, కాదు. నాగార్జున ఇంకా లక్ష్మి ఫ్రమ్ వడియంపేట కూడా రాంగ్ ఆన్సర్ సుకుమార్ అన్నారు. నెక్స్ట్ మెసేజ్ ఓకే, మార్కాపూర్ నుంచి బివి సుబ్బారావు గారు, అనిల్ రావుపూడి అన్నారు, కాదండి. నెక్స్ట్ పూరి జగన్నాథ్ అంటూ పద్మ, ఓకే, యశ్విని మెసేజ్ అనమాట. నెక్స్ట్ అయితే మధుప్రసాద్ ఫ్యామిలీ తలంపాటి నుంచి రాజమౌళి అంటున్నారు, నో. అండ్ ఓకే, చిన్నమ్మ మిర్యాలగూడ నుంచి, హలో తేజమ్మానా? అచ్చచ్చో, శృతి శృతి ఇక్కడ. అండ్ నెక్స్ట్ అయితే అనంతపురం హౌసింగ్ బోర్డ్ కాలనీ టైలర్ రమేష్ గారు, ఇళ్ళరాజా గారు మ్యూజిక్ అంటూ మెసేజ్ చేశారు. నేను అడిగింది డైరెక్టర్, ఫిల్మ్ డైరెక్టర్. కమతా వెంకటలక్ష్మిరెడ్డి భీమునిపాడు నుంచి శంకర్ గారి మూవీస్ లోంచి సాంగ్స్ అనుకుంటున్నాను అన్నారు, నో. నెక్స్ట్ ఓకే సూపర్, గద్దె వంకయ్య గారు బండారుపల్లి నుంచి పట్టేశారు, రైట్ ఆన్సర్. మహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట నుంచి కూడా ఎస్ఎస్ రాజమౌళి అన్నారు, నో. అండ్ నెక్స్ట్ మెసేజ్ అయితే గాడ్ బ్లెస్ యూ, యాంకరింగ్ చాలా బాగుంది అంటూ మెసేజ్ చేశారు రామచంద్రరావు గారు అండ్ బ్రదర్స్ అనమాట. సో మరి ఇంకా ఇంకా చాలా చాలా చాలా ఆన్సర్స్ అయితే వచ్చేసాయి మనకి. వై గోపి బండ్ల, హాయ్ శృతి మేడం, ఓకే చంద్రబోస్ గారి పాటలు అనుకుంటున్నాను అంటున్నారు. చంద్రబోస్ గారు లిరిసిస్ట్, నేను అడిగింది ఫిల్మ్ డైరెక్టర్ కదా. సో జాప భూమేశ్వర్ భూలక్ష్మి వెల్లుల నుంచి కూడా రమేష్ నాయుడు అంటూ మెసేజ్ చేశారు, నో అండి. అండ్ రామలకోట నుంచి దుబాయ్ భాష అండ్ ఫ్యామిలీ మెంబర్స్, ఈ రోజు ప్రోగ్రామ్ చాలా బాగుంది అంటున్నారు, థ్యాంక్ యూ సో మచ్. అందరూ చాలా మంది రమేష్ నాయుడు గారు అంటున్నారు. సులోచన కరీంనగర్ నుంచి కూడా సేమ్ ఆన్సర్ పంపించారు. అండ్ ఏకలవ్య నగర్ నుంచి బిజ్లీ వెంకటేష్ అండ్ శ్యామ్లా కూడా సేమ్ ఆన్సర్. అండ్ నరేష్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ వివి వినాయక్ అంటున్నారు, కాదు. అండ్ నెక్స్ట్ మెసేజ్ హాలీవుడ్ ప్రముఖ సంగీత దర్శకులు హాన్స్ జిమ్మర్ చాలా ప్రసిద్ధులు అంటున్నారు, ఏమిటి ఇది, ఎక్కడి నుంచి? రేవతి గారు పంపించారు ఎనమడుగు నుంచి. పెడన జోగానందరావు కాలనీ చప్పల్ రాజ్ గారు కూడా పట్టేశారు, రైట్ ఆన్సర్. సుకుమార్ ఫ్రమ్ అద్దంకి షరీఫ్ హాయ్ అంటూ మెసేజ్ చేశారు, హాయ్ అండి. సుకుమార్ గారు కూడా కాదు, ఓకే. అండ్ నెక్స్ట్ మెసేజ్ క్రిష, క్రిష్ అయితే ఎగ్జాక్ట్ గా ఓకే క్రిష్, ఆహా క్రిష్ డైరెక్టరా, ఓకే, నో నో, రాంగ్ ఆన్సర్ అండి. రవీంద్ర రెడ్డి సర్వేపల్లి మెసేజ్. ఓకే, ఇంకా మరి ఆన్సర్స్ ఉన్నాయి, చూద్దాం ఎవరెవరు పంపించారు. బట్ రైట్ నౌ స్టూడియోలో టైం ఎగ్జాక్ట్ గా 4:00, ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కేసుగుణ. అమరావతి రాష్ట సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది. 20కి పైగా ఎజెండా అంశాలతో జరుగుతున్న ఈ సమావేశంలో అమరావతి అభివృద్దికి సంబంధించి రహదారి నిర్మాణ విధానంలో మార్పులు, రైల్వే అనుసంధానం, ఇన్నర్ రింగ్ రోడ్డు పనులకి ఆమోదం తెలిపే అవకాశముందని, వివిధ సంస్థలకు భూ కేటాయింపుల అంశాలపై మంత్రివర్గం నిర్ణయం తీసుకోనుందని అధికారులు తెలిపారు. వెలిగొండ ప్రాజెక్టు మొదటి దశ పూర్తవడం, ఉత్తరాంధ్రకు గోదావరి జలాలు చేరడం శుభ పరిణామమని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కెఆర్ రామ్మోహన్ నాయుడు తెలిపారు. సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఈ రోజు విడుదల చేసిన వీడియో సందేశంలో వెలిగొండ, భోగాపురం, అమరావతి వంటి అభివృద్ది కార్యక్రమాలు కార్యరూపం దాల్చడం ఆనందంగా ఉందని కేంద్ర మంత్రి తెలియజేశారు. విజయవాడ ప్రభుత్వ దంత వైద్య కళాశాలలో 60 లక్షల రూపాయలతో చేపట్టిన పలు అభివృద్ది పనులను పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్, స్థానిక శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ రావుతో కలిసి ఈ రోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా సీసీ రోడ్లను అందుబాటులోకి తీసుకొచ్చామని, ప్రతిరోజు సుమారు 500 మంది వరకు ఓపీ సేవలు పొందుతున్నారని కేశినేని శివనాథ్ తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో సమస్యలను ప్రత్యక్షంగా పరిశీలించి పరిష్కరించేందుకే పల్లె వీక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నామని శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా తెలిపారు. జిల్లాలోని సంగం మండలం ముక్తాపురం గ్రామంలో అధికారులతో కలిసి ఆయన ఈ రోజు పర్యటించి వీబీజీ రామ్జీ పథకం కింద జరుగుతున్న పనులను పరిశీలించారు. గ్రామీణ ప్రజలకు ఉపాధి కల్పించే పథకాన్ని పకడ్బందీగా అమలు చేయాలని ఆదేశించారు. అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలకు అందించే ఆహారంలో నాణ్యత, పరిమాణం, ప్రభుత్వం నిర్దేశించిన మెను తప్పనిసరిగా పాటించాలని రాష్ట ఆహార కమిషన్ సభ్యులు ఈ లక్ష్మీరెడ్డి అధికారులను ఆదేశించారు. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు, గుడివాడ, పామరు మండలాల్లో ఆయన ఈరోజు ఆకస్మిక తనిఖీలు నిర్వహించి పిల్లలకు ప్రభుత్వం నిర్దేశించిన పరిమాణంలో పౌష్టిక ఆహారం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో తాగునీటి అవసరాలకు ప్రాధాన్యమిస్తూ నీటిని విడుదల చేస్తున్నామని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. నంద్యాలలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన నిన్న మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా ఎల్నినో ప్రభావం కొనసాగుతోందని, ట్యాంకులను, జలాశయాలను నింపి తాగునీటి సమస్య లేకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 5 గంటలకు వింటారు.

ఎస్, మరి స్టూడియోలో టైం ఎగ్జాక్ట్ గా 4:03 క్రాస్ అయిపోయి 34 సెకండ్స్ అయిపోయింది. మరి నా దగ్గర ఇంకా మెసేజెస్ అయితే మిగిలిపోయినాయి. దర్శగిరి సంధ్య గారు పంపించారు ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి, ఎగ్జాక్ట్ గా రైట్ ఆన్సర్ గెస్ట్ చేశారు. మాధవి ఆంజనేయులు భూదాన్ పోచేపల్లి నుంచి కూడా రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్, నరేష్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ బి గోపాల్ అంటున్నారు, నో నో నో. అండ్ కీరవాణి గారు అంటూ మెసేజ్ చేశారు గౌస్ అనంతపురం నుంచి. నేను చెప్పింది మ్యూజిక్ డైరెక్టర్ కాదు, ఫిల్మ్ డైరెక్టర్. ఓకే, రేవతి గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ నెల్లూరు నుంచి రాజమౌళి అంటున్నారు, రాజమౌళి గారు కాదండి. అండ్ నెక్స్ట్ అయితే అండ్ ఓకే, ఎఫ్ఎంఎస్ సర్దార్ ఓకే రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ బోయపాటి అనుకుంటున్నాను అంటూ పూజారి ధనుంజయ మెసేజ్ చేశారు, బోయపాటి గారు కూడా కాదు. అండ్ నెక్స్ట్ మెసేజ్, బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి గెస్ట్ చేశారు, కరెక్ట్ గా రైట్ ఆన్సర్. నెక్స్ట్ కే రవీంద్ర రెడ్డి సర్వేపల్లి జ్యోతికృష్ణ అంటున్నారు, కాదు, రామల్లకోట నుంచి దుబాయ్ భాష అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్ గెస్ట్ చేశారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ అయితే నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఓకే, ఇనమడుగు నుంచి నెల్లూరు జిల్లా శ్రీ చేబ్రోల్ రామకృష్ణయ్య ఓకే రైట్ ఆన్సర్ పంపించారు. ముజఫర్ నగర్ కర్నూలు నుంచి దేవేంద్ర బాబు హాయ్ గుడ్ ఈవినింగ్ అంటున్నారు, హలో అండి గుడ్ ఈవినింగ్. సో మరి నెక్స్ట్ మెసేజ్ అయితే సుభాషిణి శ్రీ విష్ణు కైలాష్ మనోజ్ తనోజ్ ఓకే రైట్ ఆన్సర్ పంపించారు. ఇంతకీ రైట్ ఆన్సర్ ఏంటో తెలుసా? కే రాఘవేంద్ర రావు గారు, దేని మ్యాటర్. సో మరి కరెక్ట్ గా గెస్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా ఒక అవార్డు ఇచ్చేస్తున్నాయి వాళ్ళ డైరెక్టర్ డిటెక్టివ్ అవార్డ్. ఓకే, ఎంజాయ్ చేసేసేయండి అవార్డ్ ని. సో మరి అప్పుడప్పుడు ఇలా మనం గెస్ట్ చేస్తూ ఉండాలి ఎగ్జాక్ట్ గా రైట్ ఆన్సర్ ని. ఎనీవేస్, మరి సందరే సందర్ నుంచి మనం ఇక్కడికి వచ్చేసాం, ఎక్కడికి? వివిధాలోకి. మరి ఈ రోజు వివిధాలో ఎలాంటి సాంగ్స్ వినబోతున్నారు కే రాఘవేంద్రరావు గారి మూవీస్ నుంచి, అలా వెయిట్ చేస్తూ వింటూనే ఉండండి. ఒక చిన్న బ్రేక్ తీసుకుని వచ్చేస్తా, స్టే ట్యూన్డ్.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3. లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి ఎఫ్ఎం
0: 101.3. ఎస్, ఇది సరిపోదా అంటే సరిపోదు. ఇంకా 1 అవర్ ఉంది మన ప్రోగ్రామ్ కి, కాబట్టి ప్రస్తుతానికి ఇదేమీ సరిపోదు. ఇప్పటిదాకా విన్న పాటలు కాదు, ఇక మీద వచ్చే పాటలు ఇంకా అద్భుతం అనమాట. సో మరి కె రాఘవేంద్రరావు గారి మూవీస్ నుంచి మీకోసం లవ్లీ లవ్లీ సాంగ్స్ అయితే వచ్చేసినాయి. ఫస్ట్ కూలీ నెంబర్ 1 సినిమా నుంచి సాంగ్ ప్లే చేస్తున్నాను. ఎస్పీ బాలు గారు అండ్ చిత్ర గారు పాడిన బ్యూటిఫుల్ డ్యూయట్ ట్రాక్ ఈ సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్ వివిధ ఓన్లీ ఆన్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. అండ్ దిస్ ఇస్ అర్జే శృతి.

బ్యూటిఫుల్ సాంగ్ వినేశారు. సో మరి నెక్స్ట్ మీ అందరి కోసం అయితే సాంగ్ వచ్చేస్తుంది, అల్లరి ప్రియుడు సినిమా నుంచి ఎస్పి బాలు గారు అండ్ చిత్ర పాడిన పాట. సో మరి స్పెషల్ గా ఈ రోజు మన వివిధ ప్రోగ్రామ్ లో కె రాఘవేంద్రరావు గారు డైరెక్ట్ చేసిన మూవీస్ నుంచి అయితే సాంగ్స్ వింటున్నారు. మరి దశాబ్దాల పాటు తెలుగు సినిమాని తన ప్రత్యేకమైన విజువల్ స్టైల్ తో అలరించారు మరి కె రాఘవేంద్రరావు గారు, లెజెండరీ డైరెక్టర్ అనమాట. మరి ఆయన సినిమాల్లో మనం గ్రాండ్ విజువల్స్ చూడొచ్చు, పాటల కొరియోగ్రఫీ ఇవన్నీ కూడా చూడొచ్చు, గ్లామర్, ఫ్యామిలీ ఎమోషన్స్, డివోషనల్ పిక్చర్స్ ఇలా ఎన్నో ఉంటాయన్నమాట ఆయన సినిమాల్లో. స్పెషల్ గా యాక్షన్, రొమాన్స్, ఫ్యామిలీ డ్రామా, మైథాలజీ ఇలా ఎన్నో యాంగిల్స్ లో మనం సినిమాలు చూసాం కదా. సో మరి నెక్స్ట్ అయితే మీ అందరి కోసం బ్యూటిఫుల్ సాంగ్, డ్యూయట్ సాంగ్ అయితే వచ్చేస్తుంది. వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి FM 101.3.

ఎస్ మరి జుమ్మంది నాదం సినిమా నుంచి ఎంఎం కీరవాణి గారి మ్యూజిక్ కంపోజిషన్ లో ఎస్పీ బాలు గారు, సునీత, మాళవిక పడిన లవ్లీ సాంగ్ అయితే వినేశారు. సో మరి సుద్దాల అశోక్ తేజ లిరిక్స్ అనమాట. 3:28 ఐ మీన్ 4:28 PM క్రాస్ అయిపోయి 10 సెకండ్స్ అయిపోయింది మన టైం. సో మనమున్న వివిధ ప్రోగ్రామ్ లో ఈ రోజు స్పెషల్ గా డైరెక్టర్స్ ఫిల్మ్ డైరెక్టర్ స్పెషల్ కాబట్టి కె రాఘవేంద్రరావు గారు భూపేస్ నుంచి సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తున్నారు కదా. సో మరి యాక్చువల్ గా అండి కమర్షియల్ సినిమాలో గ్లామర్ మాస్ మ్యూజిక్ తో ఆడియన్స్ మెస్మరైజ్ చేసే మన కె రాఘవేంద్రరావు గారు అటు డివోషనల్ సినిమాలకు వచ్చేసరికి అదే వైభవాన్ని భక్తి రసంతో నింపారు. ఒకవైపు కమర్షియల్ మ్యాజిక్ ని క్రియేట్ చేస్తూనే ఇంకొక వైపు ఆధ్యాత్మిక అనుభూతిని కూడా కలిగించారు. సో రెండు రెండు భిన్న ప్రపంచాలు అని చెప్పచ్చు. మరి ఆ రెండింటినీ కూడా అద్భుతంగా తెరకెక్కించిన స్టార్ డైరెక్టర్ మన కె రాఘవేంద్రరావు గారు. సో మరి నెక్స్ట్ మీ అందరి కోసం అన్నమయ్య సినిమా నుంచి ఒక మంచి పాట ప్లే చేస్తున్నాను. వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్ టు వివిధ ఓన్లీ ఆన్ వివిధ భారతి FM 101.3.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే. అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట, చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
1: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
1: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.35.
2: మీ లైఫ్ లో ఈ రోజు మళ్ళీ వస్తే బాగుండు అని అనిపించింది ఏ రోజు?
3: లాస్ట్ ఇయర్ మా ఫ్యామిలీ అంతా సిమ్లా ట్రిప్ వెళ్ళాం ఆ రోజు.
4: నాకైతే కాలేజ్ డేస్ అనిపిస్తుంది, ఎందుకంటే చేసిన చిన్న చిన్న తప్పుల్ని సరి చేసుకోవచ్చు కదా. సరే రఘు, మరి నీకు?
5: నాకైతే నా స్కూల్ డేసే.
2: మేమే కాదు, మీరు కూడా మీ మనసు లోని భావాల్ని మాతో షేర్ చేస్తూ, మేము అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తూ ఎంజాయ్ చేసే షో మనసున మనసై.
6: ఓన్లీ ఆన్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఎవ్రీడే ఈవినింగ్ ఎట్ 7:15.
7: మీరు ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ నేను మీ ఆర్జే శృతి. అండ్ మన స్టూడియోలో టైం 4:34 క్రాస్ అయిపోయి 15 seconds అయిపోయింది. అండ్ మరి ఈ రోజు మనం స్టార్ డైరెక్టర్ కె రాఘవేంద్ర గారు మూవీస్ నుంచి సాంగ్స్ వింటూ చేస్తున్నారు కదా. సో మరి యాక్చువల్ గా అండి 50 ఇయర్స్ కి పైగా ఇండస్ట్రీలో ఉన్న మన డైరెక్టర్ గారు అన్నమాట ఆయన. సో శోభన్ బాబు గారు, మురళీమోహన్, కృష్ణన్ రాజు, సీనియర్ ఎన్టీఆర్ గారు, చంద్రమోహన్ గారు, కృష్ణ, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, మోహన్ బాబు, రాజశేఖర్, జగపత్ బాబు, శ్రీకాంత్, ఇంత మంది హీరోస్ తో వర్క్ చేశారు ఆయన. అండ్ ఆల్సో నెక్స్ట్ జనరేషన్ యాక్టర్స్ మహేష్ బాబు, అల్లు అర్జున్, ప్రభుదేవ, నితిన్, మంచు, మనోజ్ వీళ్ళందరితో కూడా మూవీస్ చేశారనమాట. సో మరి నెక్స్ట్ మీ అందరి కోసం జగదేక వేడు ఆతిలోక సుందరి సినిమా నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్, అబ్బని తీయని దెబ్బ. అసలు రాఘవేంద్ర గారి సినిమాలో పాటలు ఏంటి, ఈ పాట రాకపోవడం ఏంటి, ఇంత అక్కడి నుంచి వెయిట్ చేస్తున్నారు చాలా మంది నాకు తెలుసు. సో ఈ బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది, ఎంజాయ్ లిస్నింగ్.

కీరవాణి గారి మ్యూజిక్ కంపోజిషన్ లో మనో అండ్ చిత్ర పాడిన పాట అయితే వినేశారు, గురుచరణ్ లిరిక్స్ అనమాట. సో మేజర్ చంద్రకాంత్ మూవీ నుంచి సాంగ్ విన్న తర్వాత 4:44 PM క్రాస్ అయిపోయి 58 seconds అయిపోయింది మన వివిధ టైం. సో మరి నెక్స్ట్ మీ అందరి కోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తోంది, రౌడీ అల్లుడు సినిమా నుంచి, నా ఫేవరెట్ సాంగ్, అఫ్ కోర్స్ చాలా మంది ఫేవరెట్ సాంగ్. సో కె రాఘవేంద్రరావు గారి మూవీస్ లో అండి బెస్ట్ పార్ట్స్ లో చాలా బెస్ట్ పార్ట్స్ ఉంటాయి అఫ్ కోర్స్, బట్ దాంట్లో అన్నిట్లోకి బెస్ట్ పార్ట్ ఏంటో తెలుసా, నాకు సాంగ్స్ అనమాట స్పెషల్లీ. సో ఆయన సినిమాల్లో మన ఇళయరాజా గారి మ్యూజిక్ కంపోజిషన్ ఒక ఎత్తు అయితే, ఎంఎం కీరవాణి గారి మ్యూజిక్ కంపోజిషన్ ఇంకొక ఎత్తులా ఉంటుంది. అండ్ ఈ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ రౌడీ అల్లుడు సినిమాలో బప్పి లహరి గారు ఎంట్రీ ఇచ్చారు. సో మరి ఒక బ్యూటిఫుల్ ఆల్బమ్ అయితే వచ్చేసింది అనమాట ఆ సినిమాతో.

సో మరి నెక్స్ట్ మీ అందరి కోసం ఏ పాట ప్లే చేస్తాను, ఆల్రెడీ ఇప్పటికే గెస్ట్ చేసి ఉంటారు. ఎస్ అఫ్ కోర్స్, ఎస్ బి బాలు గారు అండ్ చిత్ర గారు పాడిన డ్యూయట్ ట్రాక్ సిరివెన్లు గారి లిరిక్ లో ప్లే చేస్తాను అనమాట నెక్స్ట్ సాంగ్. సో మరి ఈ సాంగ్ తో ఇవాళ షోకి కూడా గుడ్ బై బాబే చెప్పేస్తాం. మీ శృతిని నేను టాటా కూడా చెప్పేస్తాను. బట్ వెళ్లే ముందు మీ అందరి కోసం ఒక మంచి మాట చెప్పాలి. సో గుర్తుపెట్టుకోండి, ఇది మనకి న్యూట్రిషన్ వీక్, పోషకాహార వారోత్సవ దినోత్సవం కాబట్టి, ఐ మీన్ పోషక వారోత్సవాలు జరుగుతున్నాయి కాబట్టి పోషకాహార వారోత్సవాలు. సో మరి హెల్దీగా తినడము అంటే ఏదో అలా కొంచెం పోషకాహారాలు పెట్టుకుని చాలా శుభ్రంగా అలా తినేయడం అని కాదు, రైట్ గా బ్యాలెన్స్డ్ గా తినాలి. సో హెల్దీగా ఉండండి, స్ట్రాంగ్ గా ఉండండి. ఎందుకంటే ఒక హెల్దీ ఫ్యామిలీ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందో మీకు ఈ పాటికి అర్థమైపోయి ఉండాలి, ఒక హెల్దీ ప్లేట్ నుంచి. సో జాగ్రత్తగా తినండి, ఆరోగ్యంగా ఉండండి. ఓకే, సో ముఖ్యంగా మరీ ముఖ్యంగా మన లేడీస్ ఎస్పెషల్లీ. ఓకే, సో నెక్స్ట్ బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తాం. మీ శృతి, ఆజే శృతి సైనింగ్ ఆఫ్.

హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెన్నెల ప్రోగ్రామ్ విత్ మీ యువర్ ఆర్జే చేతన్. టుడే ఐఎమ్ గోయింగ్ టు టాక్ అబౌట్ హ్యూమన్ రైట్స్ అండ్ ఇట్స్ అవేర్నెస్ అమంగస్. మానవ హక్కులు అనేవి ఆర్థిక

సెవెన్త్ సెన్స్ చిత్రం నుంచి కార్తిక్ మేఘా గానం చేసిన గీతాన్ని వింటారు. సంగీతం హారిస్ జయరాజ్.

0: today or log on to indiapost.gov.in.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఏబీఎస్ఆర్ మూర్తి. ముఖ్యాంశాలు. రాష్టంలో ఎల్నినో పరిస్థితులను వివరిస్తూ కేంద్రానికి లేఖ రాస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. వన్యప్రాణుల సంరక్షణను మరింత బలోపేతం చేసే విధంగా ప్రణాళికలు రూపొందించాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. నిత్యావసర సరుకులను ప్రజలకు తక్కువ ధరలకే అందిస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. అంతర్జాతీయ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకుని పర్యాటక రంగంలో సేవలందించిన వారికి విశిష్ట పురస్కారాలు ప్రదానం చేస్తామని మంత్రి కందుల దుర్గేష్ చెప్పారు. వివరాలు. రాష్టంలో ఎల్నినో పరిస్థితులను వివరిస్తూ కేంద్రానికి లేఖ రాయనున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో ముఖ్యమంత్రి అధ్యక్షతన మంత్రివర్గ సమాపేశం ఈరోజు జరిగింది. ఈ సందర్బంగా ప్రధానంగా ఎల్నినోపైనే సుదీర్ఘ చర్చ జరిగింది. ఆ వివరాలను రాష్ట సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పాత్రికేయులకు వివరించారు. ఎల్నినోకు సంబంధించి ప్రతి నెల క్షేత్రస్థాయి పరిస్థితులను కేంద్రానికి నివేదించాలని నిర్ణయించినట్టు తెలియజేశారు. అలాగే గత 30 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా అతి తక్కువ వర్షపాతం ఈసారి నమోదైందని పేర్కొన్నారు. తాగునీరు అందించడం, పశుగ్రాసానికి లోటు లేకుండా చూడటం వంటివి చేయాలని మంత్రులకు ముఖ్యమంత్రి సూచించారని చెప్పారు.
2: రైతుకు ఏ సమస్య వచ్చినా కూడా, రైతుకు అవసరమైన ఏ విషయానైనా సరే ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అత్యంత ప్రాధాన్యత ఇచ్చి ఏదో ఒక రూపంలో రైతును ఆదుకుంటానికి ప్రయత్నం చేస్తుందటానికి రాజమహేంద్రవరంలోని ఈఎస్ఐ ఆసుపత్రిని 50 పడకల నుండి 100 పడకలకు అప్గ్రేడ్ చేసేందుకు మరియు అందుకు అవసరమైన వైద్య పారా మెడికల్ సిబ్బంది కేడర్ బలాన్ని మంజూరు చేసేందుకు చేసిన ప్రతిపాదనకు రాష్ట మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ పౌల్ట్రీ అభివృద్ధి విధానం 2025-2029 ముసాయిదాకు రాష్ట మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
1: ఇదిలా ఉండగా మంత్రివర్గ సమావేశంలో తాగురేటుకి ఎంతైనా ఖర్చు పెట్టేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉన్నట్టు ముఖ్యమంత్రి చెప్పారు. ఎల్నినో ప్రభావం వల్ల ఒక్క ఎకరా కూడా ఎండటానికి వీల్లేదని స్పష్టం చేశారు. అదేవిధంగా వ్యవసాయ అనుబంధ రంగాల్లో జీఎస్డీపీ తగ్గకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. రాష్టంలో వన్యప్రాణుల సంరక్షణను మరింత బలోపేతం చేసే దిశగా సరికొత్త ప్రణాళికలు రూపొందించాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అటవీ శాఖ అధికారులను ఒక ప్రకటనలో ఆదేశించారు. ఇటీవల చోటు చేసుకున్న వన్యప్రాణుల మరణాల ఘటనలపై సమగ్ర అధ్యయనం నిర్వహించాలని కోరారు. అదేవిధంగా పులుల మరణాలపై అధ్యయనానికి అటవీ శాఖ సలహాదారు, అదనపు ప్రధాన అటవీ సంరక్షణాధికారి నేతృత్వంలో ఏర్పాటు చేసిన ఉన్నతస్థాయి కమిటీకి ఆ బాధ్యతలు అప్పగించారు. వన్యప్రాణుల ఆవాసాల నిర్వహణ, రక్షణ చర్యలు, మానవ వన్యప్రాణి ఘర్షణల నివారణ, క్షేత్రస్థాయిలో అమలవుతున్న సంరక్షణ కార్యక్రమాల ప్రభావాన్ని సమగ్రంగా పరిశీలించి నివేదిక సమర్పించాలని ఆ కమిటీకి ఉప ముఖ్యమంత్రి సూచించారు. నిత్యావసర సరుకులను ప్రజలకు తక్కువ ధరలకు అందిస్తామని రాష్ట పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. అమరావతిలో పాత్రికేయులతో ఈరోజు ఆయన మాట్లాడుతూ ఇప్పటికే బియ్యం తక్కువ ధరలకే రైతు బజార్లో విక్రయిస్తున్నామని చెప్పారు. రానున్న రోజుల్లో మార్కెట్ ధర కన్నా తక్కువ ధరకు నిత్యావసర వస్తువులు అందజేస్తామని మంత్రి వెల్లడిస్తూ,
3: ఖచ్చితంగా వినియోగదారులకి పామ్ ఆయిల్ విషయంలో కూడా వాళ్ళకి తక్కువ ధరకు ఇవ్వడానికి ఒక ప్రయత్నం చేస్తాం. రైస్ కౌంటర్స్ ఆల్రెడీ మేము ఏర్పాటు చేసాం. మార్కెట్ ధర కన్నా 12 రూపాయల నుంచి 10 రూపాయలు తక్కువకి రాష్ట్ర వ్యాప్తంగా పౌర సరఫరాల శాఖ రైతు బజార్ల ద్వారా, అదేవిధంగా స్పెషల్ కౌంటర్స్ మరియు ఆంధ్రప్రదేశ్ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ వీళ్ళందరూ కూడా వినియోగదారులకి మేము తక్కువ ధరకి బియ్యం ఈ రోజున సరఫరా చేయగలం. కందిపప్పు పైన కూడా మేము ఇంటర్వెన్షన్ చేసి కేంద్ర ప్రభుత్వంతో చర్చించుకుని తప్పకుండా రాబోయే రోజుల్లో వీలైనంత వరకు వినియోగదారులకి ధరలపైన ఒక భరోసా కల్పించడానికి ఒక ప్రయత్నం చేద్దామని
1: అంతర్జాతీయ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 27న ఆంధ్రప్రదేశ్ టూరిజం అథారిటీ ఆధ్వర్యంలో రాష్ట వార్షిక పర్యాటక విశిష్ట పురస్కారాలు 2025-26ను ప్రదానం చేయనున్నామని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. డిజిటల్ ఎజెండా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా పర్యాటక రంగ పునర్నిర్మాణం అనే ఇతివృత్తంతో ఈ వేడుకలు నిర్వహిస్తున్నట్లుగా పేర్కొన్నారు. క్లాసిఫైడ్ హోటళ్లు, రెస్టారెంట్లు, ట్రావెల్ ఏజెంట్లు, టూర్ ఆపరేటర్లు, పర్యాటక ప్రాజెక్టులు, విద్యా సంస్థలు, గైడ్లు, రచయితలు, ఫిల్మ్ మేకర్లు, డిజిటల్ క్రియేటర్లకు ప్రాతినిధ్యం కల్పిస్తూ మొత్తం 38 విభాగాల్లో 46 పురస్కారాలు అందజేయనున్నట్టు తెలియజేశారు. దరఖాస్తుల సమర్పణకు ఈ నెల 18న తుది గడువుగా పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్ను 2020

0: 7 సెప్టెంబర్ నాటికి 100% సంపూర్ణ అక్షరాస్యత కలిగిన రాష్టంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని రవాణా యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రామప్రసాద్ రెడ్డి ఈరోజు విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రభుత్వం చేపట్టిన అక్షరాంధ్ర కార్యక్రమం రాష్టంలో అద్భుత ఫలితాలు సాధిస్తోందని తెలిపారు. గత 2 ఏళ్లలో అక్షరాస్యత రేటు 72.6% నుంచి 82.1% పెరగడం, జాతీయ సగటు 80.9% అధిగమించడం రాష్ట విద్యారంగంలో సాధించిన గణనీయమైన పురోగతికి నిదర్శనంగా ఆయన పేర్కొన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని విద్యారంగంలో విస్తృతంగా వినియోగిస్తూ ఉపాధ్యాయులకు కృత్రిమ మేధపై శిక్షణ అందించడం జరుగుతోందన్నారు. రాబోయే రోజుల్లో అక్షరాంధ్ర కార్యక్రమాన్ని మరింత వేగంగా ముందుకు తీసుకెళ్లేందుకు స్పష్టమైన కార్యాచరణ ప్రణాళికను ప్రభుత్వం సిద్ధం చేసిందని మంత్రి తెలిపారు. రాష్టంలోని ప్రైవేటు పాఠశాలల్లో 25% ఉచిత ప్రవేశాలపై మార్గదర్శకాల సవరణకు రాష్టస్థాయి కమిటీ ఏర్పాటు చేస్తూ పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి జె శ్యామలరావు ఈరోజు ఉత్తర్వులు జారీ చేశారు. విద్యా హక్కు చట్టం 2009 సెక్షన్ 12(1)(c) ప్రకారం రాష్టంలోని ప్రైవేట్ అన్ఎయిడెడ్ పాఠశాలల్లో నిరుపేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు 25% ఉచిత ప్రవేశాలు కల్పించేందుకున్న మార్గదర్శకాలను సవరించే దిశగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ చైర్పర్సన్గా 16 మంది సభ్యులతో కూడిన రాష్టస్థాయి కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ సమీం అన్సారియా చైర్పర్సన్గా వ్యవహరిస్తారని పేర్కొంది. విజయవాడ ఇంద్రకీలాద్రిపై వేయించేసి ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో 11 నుంచి 20 విజయదశమి వరకు 10 రోజుల పాటు నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ అధికారులు తెలియజేశారు. 16 మూలా నక్షత్రాన్ని పురస్కరించుకుని శ్రీ సరస్వతీదేవి అలంకారం, 20 విజయదశమి రోజున శ్రీ రాజరాజేశ్వరీదేవి రూపంలో అమ్మవారు దర్శనమిస్తారు. అదే రోజు సాయంత్రం కృష్ణానదిలో నిర్వహించే హంసవాహన తెప్పోత్సవంతో ఈ నవరాత్రి ఉత్సవాలు వైభవంగా ముగుస్తాయని చెప్పారు. ఈశాన్య మధ్యప్రదేశ్ దాని పరిసర ప్రాంతాలపై ఏర్పడ్డ అల్పపీడనం అదే ప్రాంతంలో కొనసాగుతోందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలియజేసింది. దీనికి అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఎత్తు పెరిగే కొద్దీ దక్షిణం వైపు వంగి ఉందని పేర్కొంది. వీటి ఫలితంగా రాష్టంలో రాగల 3 రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా జల్లులు 1-2 చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారి జి లక్ష్మి తెలియజేస్తూ
1: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు యానాము ఈ రోజు మరియు రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు రాయలసీమ ఈ రోజు మరియు రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: విశాఖపట్నంలో ఈ నెల 10 నుంచి 12 తేదీ వరకు 41వ ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ టూర్ ఆపరేటర్స్ ఐఏటీఓ జాతీయ వార్షిక సదస్సు నిర్వహిస్తున్నట్లు రాష్ట పర్యాటక శాఖ మంత్రి కొందల దుర్గేష్ ఒక ప్రకటనలో తెలియజేశారు. రాష్ట పర్యాటక రంగ వర్గాలకు ఐఏటీఓ సభ్యత్వం, రిజిస్టేషన్ రుసుముల్లో రాయితీ ఇస్తున్నట్లు మంత్రి చెప్పారు. పర్యాటక ప్రతినిధులు ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకోవాలని ఆయన కోరారు. దేశంలోనే అగ్రగామి పర్యాటక కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ను తీర్చిదిద్దేందుకు రాష్ట ప్రభుత్వం కట్టుబడి ఉందని కొందుల దుర్గేష్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. రాష్ట జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడుతో మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి, పయ్యావుల కేశవ్, ఎన్ఎండీ ఫారూక్, నంద్యాల జిల్లా శాసనసభ్యులు ఈరోజు అమరావతిలోని సచివాలయంలో ఆయన ఛాంబర్లో సమావేశమయ్యారు. నంద్యాల జిల్లా తాగునీటి అవసరాలపై రామానాయుడుతో ఈ సందర్భంగా వారు చర్చించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రాష్టంలో ఎల్నినో పరిస్థితులను వివరిస్తూ కేంద్రానికి లేఖ రాస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. వన్యప్రాణుల సంరక్షణను మరింత బలోపేతం చేసే విధంగా ప్రణాళికలు రూపొందించాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. నిత్యావసర సరుకులను ప్రజలకు తక్కువ ధరలకే అందజేస్తామని మంత్రి నానెండ్ల మనోహర్ వెల్లడించారు. అంతర్జాతీయ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకుని పర్యాటక రంగంలో సేవలందించిన వారికి విశిష్ట పురస్కారాలు ప్రదానం చేస్తామని మంత్రి కందుల దుర్గేష్ చెప్పారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయతాం. ప్రవాచిక నిధిః ఝాః. ఆదౌ

మాస్టర్ శ్రీ బద్దిపూడి పెద్ద అంకయ్య గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ గాయం ఆదినారాయణ రెడ్డి గారు. 7:05 తిరిగి 7:05 తెలుగులో వార్తా ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో జీడి మామిడిలో అధిక దిగుబడినిచ్చే రకాలు మరియు లేత తోటల యాజమాన్యం, ఈ అంశం గురించి ప్రకాశం జిల్లా కందుకూరు సమీపంలోని చిన్నమల్ల తెరపి కాలేజ్ ఆఫ్ హార్టికల్చర్ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ కె ఉమామహేశ్వర్ గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ నున్నం మధు. ఈ కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. 7:45 దుబాయ్లో జరగనున్న మహిళల ఆసియా కప్ T20 క్రికెట్ టోర్నమెంట్లో 2026 మ్యాచ్లో భాగంగా భారత్ మరియు హాంకాంగ్ జట్ల మధ్య దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగే క్రికెట్ మ్యాచ్పై ప్రత్యక్ష వ్యాఖ్యానం హిందీ మరియు ఆంగ్లంలో ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 7:45 వికసిత్ భారత్ ఆకాశవాణి నెల్లూరు కేంద్ర సౌజన్యంతో హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. ఈ కార్యక్రమాన్ని మీరు న్యూస్ ఆన్ ఏఐఆర్ యాప్ నుండి వినవచ్చు. 8:00 యువవాణి యువజనుల కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం, ఇంకా తెలుసుకుందాం రండి శీర్షికన అంశం సైన్స్ అండ్ టెక్నాలజీ. 8:30 తెలుగులో వార్తా ప్రసారం విజయవాడ కేంద్రం నుండి రిలే. 8:40 చిత్రమంజరి సినీ గీతాల కార్యక్రమం ప్రసారమవుతుంది. 9:00 తిరిగి 11:05 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 9:15 స్పాట్ లైట్. 9:30 మళ్లీ విందాం ఆకాశవాణి శబ్దభాండాగారం నుంచి ప్రత్యేక కార్యక్రమాలు. గణపతి నాటిక మొదటి భాగం ప్రసారమవుతుంది. రచన చిలకమర్తి లక్ష్మీ నరసింహ గారు. వచ్చేవారం చివరి భాగం ప్రసారమవుతుంది. 10:00 మధుర గీతాలు ఆపాత మధురాలు వింటారు. 11:00 హిందీలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

రేపు ఉదయం 6 గంటలకు దేశభక్తి గీతం ప్రసారమవుతుంది. 6:05 తిరిగి 8:15 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 6:10 భక్తి రంజని కార్యక్రమంలో దేవి భక్తి గీతాలు ఇంకా నాట్య కళం వింటారు. 6:30 సూక్తి ముక్తావళి కార్యక్రమంలో దైవభీతి అనే అంశం గురించి మహమ్మద్ అక్బర్ బాషా గారి వ్యాఖ్యానం వింటారు. 6:35 చేనుముచ్చట్లు కార్యక్రమంలో బాయిలర్ కోళ్ల యాజమాన్యం గురించి కొనిజేడు పశు వైద్యులు డాక్టర్ కె సాహితి గారితో పరిచయం వింటారు. 6:45 ప్రాంతీయ వార్తా ప్రసారం విజయవాడ కేంద్రం నుండి రిలే. 7:05 తెలుగులో జాతీయ స్థాయి వార్తా ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 6:55 ప్రసార విశేషాలు వింటారు. 7:00 దేశభక్తి గీతం ప్రసారమవుతుంది. 7:15 ఉదయకిరణాలు కార్యక్రమంలో నేటిమాట శీర్షికన జాతీయ పోషకాహార వారోత్సవాల సందర్భంగా కొన్ని విశేషాలు వింటారు. అనంతరం శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా శ్రీమతి వి పద్మావతి గారి ప్రసంగం వింటారు. ఇంకా మహాత్ముని మార్గం మహాత్మాగాంధీ జీవిత కథ ధారావాహిక వింటారు. పఠనం శ్రీ గాయం ఆదినారాయణ రెడ్డి గారు. 7:45 భావలహరి మృదుమధుర గీతమంజరి కార్యక్రమంలో సినీ గీతాలు వింటారు. 8:30 ఏఎస్ఆర్ జిల్లా సమాచార లేఖ వింటారు. రచన శ్రీ పి

సూర్యారావు గారు. 8:35 హలో ఎఫ్ఎం శ్రోతలు నేరుగా ఫోన్ ద్వారా కోరుకునే సినీ గీతాల కార్యక్రమం. 9:30 మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో అతివలు అభిప్రాయాలు లైవ్ ఇన్ ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. మా కార్యక్రమానికి ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్ 08596223393. 10:00 నషాముక్త్ అభియాన్ అంశంపై ప్రత్యేక ముఖాముఖి అతిథి శ్రీమతి ఉమారా మహేంద్రరాజ్, పరిచయకర్త ఎన్ మణి, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం. రేపు ఉదయం 10:15 వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి రిలే. ఇవి ఈ సాయంత్రం రేపు ఉదయం మేం ప్రసారం చేయనున్న కార్యక్రమాల వివరాలు.

ఆకాశవాణి మార్కాపురం 101.5 FM రంగస్థలి కార్యక్రమంలో కళారంగంలో నా అనుభవాలు. ఈ అంశం గురించి ప్రముఖ కళాకారుడు మాస్టర్ శ్రీ బద్దిపూడి పెదయంకయ్య గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ గాయం ఆదినారాయణ రెడ్డి గారు.

0: ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
2: ముఖాన్ మొటిమలా
3: సై బాల్,
2: గజ్జా బబలా
3: సై బాల్,
2: నడువుల తామరా
3: సై బాల్,
2: బురద పుల్లా
3: సై బాల్.
4: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
5: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
6: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా విత్ గౌరవ్ కే సాథ్ బితా సకో.
5: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000కు పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.
7: కళను పోషిస్తూ 10 మంది కళాకారులకు కళను పంచుతూ కళయే వృత్తిగా ఎంచుకుని జీవనం సాగిస్తున్నటువంటి మాస్టరు పెద్దంకాయ గారు మన స్టూడియోలో ఉన్నారు. వారి కళానుభవాన్ని సాటి కళాకారులకు తెలియజేద్దాం. నమస్కారం అండి పంతులు గారు.
8: నమస్కారం సార్.
7: పంతులు గారు, మరి మీరు ఈ ప్రాంతంలో చాలా మంది శిష్యులను అనేక నాటకాల్లో తయారు చేసి నాటకాలు ఆడిస్తున్నారు అని తెలిసింది. కళారంగం పట్ల మీకు ఎందుకు ఆసక్తి కలిగింది? ముఖ్యంగా ఈ నాటక రంగంలోనికి మీరు ప్రవేశించడానికి ఎవరు కారకులు? ఎందుకు మీకు ఈ నాటక రంగంలో రావాలని అనిపించింది?
8: సార్, నా పేరు బద్దెపూడి పెద్దంకయ్య, డ్రామా పంతులు ఆర్టిస్ట్ సార్. మా పూర్వీకులు ఈ సంగీతాన్ని అంటే మా నాన్నగారు, మా నాన్నగారి టైంలో ఈ సంగీతాన్ని నేర్చుకుని ఆయన ఇతర వాళ్లకు నేర్పుతూ వేరే వాళ్లకు ఈ పంతులు వృత్తిని పోషించడం అనేది జరిగింది సార్. అప్పటి నుండి దాని మీద మాకు కూడా ఇంట్రెస్ట్ కలిగి మా నాన్నగారు చేస్తున్న పని కాబట్టి మాకు వంశ పారంపర్యంగా మేము కూడా ఆ క్రమంలో ఆ సంగీతాన్ని సాధన చేసి శిష్యులకు నేర్పడానికి మేము కూడా సిద్ధపడ్డాం సార్. నాటకాలు ఆడుతూ
7: మీకు ప్రప్రథమ గురువు ఎవరు?
8: ప్రప్రథమ గురువు మా నాన్నగారు, తర్వాత మా అన్నయ్య గారే సార్. మా వంశ పారంపర్యము మా నాన్నగారి నుండి మా అన్నగారికి, మా అన్నగారి నుండి నా దగ్గరికి, నా నుండి కూడా మా తమ్ముడు కూడా ఉన్నాడు సార్. మాకు మొత్తానికి ఆ క్రమంలో వంశ పారంపర్యంగా వచ్చింది సార్.
7: అంకయ్య గారు, మరి మీరు ప్రప్రథమ గురువుగా మీ తండ్రిని, ఆ తర్వాత మీ అన్నను మరి ఎంచుకుని వారి దగ్గర సంగీత సాధన చేసి నాటకాలు నేర్చుకున్నారు. ఈ నాటకాలు ఆడాలని మీకు ఎందుకు అనిపించిందంటారు?
8: జనరంజకమైనటువంటి కార్యక్రమం కాబట్టి మనం కూడా, అంటే నా వంతు కష్టం నేను చేస్తే నేను 10 మందిలో ఆదరణ పొందేదానికి అవకాశం ఉంటుంది. నేను కూడా నా పేరు 10 మందిలో ఉండాలన్న ఉద్దేశంతో ఈ కళామతల్ని ఆశ్రయించాను సార్.
7: కళామతల్ని మరి ఆరాధించడం ప్రారంభించారు. అయితే అంకయ్య గారు, మరి మీరు

0: ఒక మాస్టర్గా రాకముందు మీరు కొంత నాటకాలు కూడా వేశారు అని తెలుస్తుంది.
1: అవును సార్.
0: ఏ నాటకాలు వేశారు? ప్రప్రథమంగా మీరు ఏ నాటకాన్ని ప్రదర్శించడం జరిగిందంటారు?
1: చాలా నాటకాలు ప్రదర్శించడం జరిగింది సార్. మొట్టమొదటి నేను నాటకాలు చూసేవాని సార్. ఆ తరువాత కొంత నేర్చుకున్న తర్వాత కొన్ని నాటకాలలో ఆడటం జరిగింది.
0: మొట్టమొదటిగా ఏ నాటకంలో ప్రదర్శనిచ్చారు?
1: సత్యహరిశ్చంద్ర, తర్వాత బ్రహ్మంగారి నాటకము, ఇట్లాంటి నాటకాలలో ప్రతి నాటకంలో చిన్న చిన్న పోర్షన్లు వేయటం జరిగింది సార్.
0: ప్రధానమైన పాత్రలు ఏ పాత్రలు వేశారు?
1: ప్రధానమైన పాత్ర హరిశ్చంద్రి, హరిశ్చంద్ర, బ్రహ్మంగారి నాటకంలో పూల సిద్ధయ్యకు, ఇలాంటి ప్రధానమైన పాత్రలు.
0: ఈ హరిశ్చంద్ర నాటకం యొక్క నేపథ్యం ఏంటంటారు?
1: హరిశ్చంద్ర నాటక నేపథ్యం అంటే సార్, ఆయన సత్యాన్నే వశించేవాడు, ఎప్పటికైనా ధర్మం తప్పని వ్యక్తి. ఆయన సత్యహరిశ్చంద్రుడని ఆయన చక్రవర్తి సార్, రాజు వేరు చక్రవర్తి వేరు,
0: సామంత రాజ్యాల మీద
1: చక్రవర్తి ఉంటాడు అన్నమాట. అటువంటి చక్రవర్తి ఈ హరిశ్చంద్ర చక్రవర్తి. ఆ హరిశ్చంద్రుడు నియమము ఎప్పటికైనా సత్యమునే వచించేవాడు. ఆయనకు ఆ సత్యము వచించేదానికి గల కారణము ఆ యుగము సత్యయుగము. సత్యయుగము చివర భాగములో త్రేతాయుగము మొదటి భాగములో హరిశ్చంద్ర చక్రవర్తి ఆ యుగ ధర్మాన్ని బట్టి సత్యమును పలకడానికే ఆయనే కాదు, దాదాపు ఆ యుగములో ఉన్నటువంటి ప్రతి రాజులు గాని ఎవరైనా సరే దాదాపు ఆ సత్యయుగ ధర్మానికి అనుసరించే వాళ్ళు నడిచేవాళ్ళు సార్.
0: ఈ సత్యాన్ని పరీక్షించాలి అనేటువంటి ఒక కంకణం కట్టుకుని ఆయన మీద అనేక రకాల ప్రయోగాలు చేస్తారు కదా, మరి ఎందుకు జరిగింది ఈ ప్రయోగాలన్నీ?
1: వశిష్ఠుడు మహర్షి, విశ్వామిత్రుడు మహర్షి. అయితే ఈ విశ్వామిత్రుడు మొట్టమొదట్లో ఆయన కూడా రాజు సార్,
0: ఒక రాజ్యానికి.
1: అప్పుడు ఈ రాజు ఏం చేశాడు, విశ్వామిత్రుడనే రాజు వేటకెళ్ళిండు. రాజులకు వేట అనేది సరదా వాళ్ళకి సార్. ఆ క్రమంలో వేటకెళ్లేసరికి పరిసర ప్రాంతం అడవులన్నీ తిరిగి వేటాడటం వల్ల ఈ రాజుకు అలసట కొద్దిగా కలిగి నీళ్ల కోసం అయిపోయేసరికి అక్కడ వశిష్ఠ మహర్షి యొక్క ఆశ్రమం ఉంటుంది. ఈ రాజు ఒక్కడే వెళ్ళడు కదా అడవికి, అందువల్ల
0: మంది మార్బలంతో
1: వెళ్ళాడు. వాళ్ళందరికీ ఏదో కావాలి, ఏదో కావాలంటే ఆ వశిష్ఠ మహర్షి దగ్గరికి వెళ్ళేసరికి వాళ్లకు మంచి కావలసిన పరిచర్యలు మంచి శుభ్ర అన్ని చేశాడు. వశిష్ఠుల వారు ఒకే ఒక్కడు ఉన్నాడు. మరి ఇంతమందికి అన్ని పరిచర్యలు ఆయన చేయగలిగాడు,
0: సత్పర్యలు చేయడం అనేది
1: సాధ్యమయ్యే పని కాదు. అది ఎట్లా చేశాడా అనే ఆలోచనలో విశ్వామిత్ర మహర్షి, అప్పుడు మహర్షి కాదు రాజు, ఈ విశ్వామిత్ర రాజు ఆలోచన చేసి ఏమయ్యా ఎట్లా చేయగలిగామంటే దేనికి ప్రతి దానికి కూడా కారణం నా తపోబలమేనని చెప్తాడు వశిష్ఠ మహర్షి. ఓహో, తపస్సులో ఇంత గొప్ప శక్తి ఉందా, రాజ్య పరిపాలన పైన తపస్సే గొప్పది కదా, నేను రాజునయ్యి వీళ్ళందరినీ అడవి తీసుకొచ్చి వాళ్ళకేమీ చేయలేకపోయాను కదా,
0: తపశక్తి ముందు
1: తల వంచాల్సి వచ్చింది కదా, అందువల్ల దానికన్నా ఈ రాజ్యాన్ని తెగించేసి ఆయన కూడా తపస్సు చేసి
0: ఋషిగా మారిపోయాడు మహర్షి.
1: అప్పటి నుండి వశిష్ఠుల వారిని ఆసరగా తీసుకుని ఈయన ఋషిగా మారిపోయాడు. ఆ క్రమంలో వాళ్ళిద్దరికి కొంచెము నేను ఋషిని, ఆయన కన్నా గొప్పవాణ్ణి కావాలన్న ఉద్దేశంతో ఈయన ఋషి, మహర్షి, బ్రహ్మర్షి, ఈ విధంగా మూడు స్థానాల్లో పెరిగిపోయిండు,
0: పట్టు సాధించిండు
1: ఈ విశ్వామిత్రుడు. సాధించిన తర్వాత ఈ వశిష్ఠుడు నాకన్నా ఇంకా తక్కువ పొజిషన్ లోనే ఉన్నాడు కదా
0: అని అనుకున్నాడు ఆయన,
1: అనుకున్నాడు మధ్యలో
0: విశ్వామిత్ర మహర్షి.
1: ఆ క్రమంలో ఆ యుగధర్మం లెక్క ప్రకారము సత్యము వలికేవాడు ఎవడున్నాడు ఇక్కడ అని వశిష్ఠుని అడుగుతాడు. అడిగితే ఉన్నాడు ఎవరంటే హరిశ్చంద్రుడు.
0: వశిష్ఠుడు చెప్తాడు
1: వశిష్ఠ మహర్షికి హరిశ్చంద్రుడు శిష్యుడే. ఆయన దగ్గర ఈ హరిశ్చంద్ర చక్రవర్తి దగ్గర ఈయన పురోహిత్యము మంచి శబ్రాన్ని చేసేవాడు. హరిశ్చంద్రుని యొక్క గుణగణాలు, ఆయన లక్షణాలు, ఆయన వంశ పారంపర్యము, వాళ్ళ తల్లిదండ్రులు మంచి శబ్ర, అప్పటి నుంచి కూడా ఈ వశిష్ఠ మహర్షి హరిశ్చంద్ర చక్రవర్తి యొక్క పొజిషన్ అంతా ఈయనకు తెలుసు.
0: గుణగణాలన్నీ
1: తెలుసు. ఆడి తప్పేవాడు కాదని తెలుసు, పలికి బొంకడు అని తెలుసు. ఈ తెలుసు కాబట్టే సత్య హరిశ్చంద్రుడు ఆడి తప్పడు పలికి బొంకడు అని వశిష్ఠుడు చెప్తాడు. అప్పుడు విశ్వామిత్రుడు ఈ వశిష్ఠ మహర్షి చెప్పిన దాన్ని బట్టి అట్లయితే ఆ సత్యహరిశ్చంద్రుని యొక్క సత్య సంధత

0: ఏమిటో
1: నేను పరీక్షిస్తా,
0: పరీక్షిస్తా, నేను పరీక్షించి చూడాలి. నువ్వు చెప్తే నేను ఎట్లా నమ్మిన?
1: అది
0: మరి ఏం చేస్తావు? పలికి మొక్కడన్నావు, ఆడి తప్పడన్నావు. ఆడి తప్పితే
1: ఏం చేస్తావు?
0: ఏం చేస్తావు? ఆడి తప్పడయ్యా స్వామి, మొదటి నుంచి వాళ్ళ కుటుంబం ఆ లక్షణం అంతా మాకు తెలుసు. ఆడి తప్పడు,
1: నువ్వు పరీక్షించుకో,
0: నువ్వు పరీక్షించుకో. అలాగైతే నేను అతన్ని పరీక్షించి కావాల్సిన అబద్ధాలు ఆడిస్తాను, నా తప్పు వాళ్ళ శక్తితో అని ఇక ఈ విశ్వామిత్రుడు వెళ్ళిపోతాడు. పోయి ఎక్కడికి వెళ్తాడు? హరిశ్చంద్ర చక్రవర్తి ఆస్థానం పోతాడు,
1: ఆయన రాజ్యంలో.
0: ఆయన రాజ్యంలో విశ్వామిత్రుడు మహర్షి వస్తున్నాడని చెప్పని చెప్తారుగా,
1: కబురు బోద్ది,
0: కబురు బోద్ది. ఆ కబురు పోయినప్పుడు ఆయనే వచ్చి,
1: హరిశ్చంద్ర
0: చక్రవర్తి వచ్చి ఈయనకు నమస్కారాలు చేసి, మహాప్రభు మీరు మా రాజ్యానికి వ్యయం చేయడానికి గల కారణం ఏమిటి, మీరు రండిని ఆసనం వేసి ఆయనను సంతోషపరిచి విచారించి అడుగుతాడు. హరిశ్చంద్ర, నీ వలన మాకు కొంత ధనము కావలసి వచ్చిందయ్యా, యజ్ఞార్థమై ధనము కావలసి వచ్చింది, మరి అది నువ్వు ఏమైనా సహాయం చేయగలిగితే నేను
1: యజ్ఞం చేసుకుంటా,
0: యజ్ఞం చేసుకుంటాను, లేకపోతే అంత మాత్రపు ఎవరు లేరు, అంతకొరకే నీ ఆశ్రమానికి వచ్చినని చెప్తాడు. నీకెంత కావాలైనా అంత తీసుకుపోమని చెప్పేస్తాడు. అప్పుడే చెప్పినప్పుడు విశ్వామిత్రుడు ఆ ధనాన్ని ఎంత కావాలని కరెక్ట్ చేసి, అంటే నాకు ఇంత ధనం కావాలని నిక్కచ్చి చెప్పి హరిశ్చంద్రుడికి, అది అప్పుడు తీసుకుని పోయి ఉంటే బాగుండేది. అయ్యా కావాల్సిన ధనము చెప్తా, మీ దగ్గరే ఉంచు, నాకు కావాల్సిన ధనము మీరు ఇచ్చారు,
1: ఇచ్చారు,
0: తీసుకుపోమని చెప్పేశారు,
1: అది నా వాట,
0: అది నా వాట,
1: మీ దగ్గరే ఉంచండి,
0: మీ దగ్గరే ఉంచండి,
1: అవసరమైనప్పుడు
0: వచ్చి నేను తీసుకెళ్తా నా సొమ్ము, నాకు మీరిచ్చిన సొమ్ము నా అవసరానికి వాడుకోవాలా, నాకేమన్నా మంచి చెబర్తీ ఏం లేవు కదా, నా ఆశ్రమంలో ఈ ధనమంతా తీసుకుని ఆడ మొట్టమొదటి ఆడ పెట్టుకుని దానికి కావిలి నేను ఉండాలా, జగన్ మీకు ఎప్పుడు చేయాలి నేను అన్న ఉద్దేశంతో నీ దగ్గరే ఉంచమంటాడు. ఉంచమని వెళ్ళిపోతాడు. ఎవరు?
1: విశ్వామిత్ర మహర్షి.
0: విశ్వామిత్ర మహర్షి ఏ విధంగానైనా ఈయనను ఒక అబద్ధమైన ఆడించాలి,
1: సత్యహరిశ్చంద్రుడు కాదు అసత్య
0: హరిశ్చంద్రుడు
1: అనిపించాలి.
0: అనిపించాలంటే నేను ఆడిస్తాను, అబద్ధం ఆడిస్తాను, కావలసిన బొంకులు బొంకిస్తాను అని వశిష్ఠుడితో శపథం చేసి వచ్చిండు కదా, మరి ఈయన కర్తవ్యాన్ని నిర్వర్తించాలిగా. అందువల్ల ఆ ధనము అక్కడనే పెట్టి వెళ్ళిపోయిండు. వెళ్ళిపోయిన తర్వాత మాయా మృగాలను సృష్టించిండు, పులులు, సింహాలు, ఎలుగు బంట్లు ఇలాంటివి అన్ని తయారు చేసి, క్రూర మృగాలను తయారు చేసి ఆయన హరిశ్చంద్రుని ఆస్థానం మీదకి, ఆ రాజ్యం మీదకి వదిలేస్తాడు. పోండి మీరని, ఈయన తయారు చేసినవి కాబట్టి ఎక్కడికి పొమ్మటి ఎక్కడికి పోతాయి,
1: అంతే కదా, మరి
0: మాయా మృగాలు కదా, తపోబలంతో సృష్టి చేసి పంపించినవి. అందువల్ల ఈ హరిశ్చంద్రుడి రాజ్యం మీద పోయి పడి క్రూర మృగాలన్నీ, మనుషులను తినడం, అడవి పందులు కూడా ఆయన సృష్టించినవి,
1: పంట పొలాలు
0: నాశనం చేయడము, మనుషులను తినడము, ఈ పుళ్ళు పోయి పడడం, నానాక దీపోత్సవం అయిపోయింది హరిశ్చంద్రుని యొక్క రాజ్యం.
1: అల్లకల్లోలమైపోయింది.
0: అప్పుడు ప్రజలు ఇంకా ఎవరికి చెప్పుకోవాలా?
1: రాజుకే
0: చెప్పుకోవాలా. ప్రజలందరూ గుమిగూడి హరిశ్చంద్ర చక్రవర్తి దగ్గరకు వచ్చి, అయ్యా మా పరిస్థితులు తారుమారు అయిపోయినాయి, ఏమి లేదా, ఎక్కడ పుళ్ళు, సింహాలు, ఏనుగులు, మరి అడవి పందులు, ఎలుగు బంట్లు, మా పంటలు లేవు, మా పిల్లలను కరుస్తున్నాయి, మమ్మల్ని కరుస్తున్నాయి, స్వామి మహాప్రభు రక్షించండి అని హరిశ్చంద్ర చక్రవర్తి దగ్గరికి వీళ్ళు వెళ్ళారు. హరిశ్చంద్ర చక్రవర్తి కొలువులో సత్యకీర్తి మంత్రిత్వం స్వీకరించి మంత్రి అనమాట. మరి సత్యకీర్తి ఏం చేయాలి, మరి పరిస్థితి ప్రజలంతా ఇబ్బందికరంగా ఉన్నారు, మరి వీళ్ళని కాపాడాలంటే ప్రస్తుత మార్గం ఏంటంటే, మార్గమే ఉంది ప్రభు, వేటే,
1: సంహరించడం తప్ప,
0: సంహరించడం తప్ప
1: మరో మార్గం లేదు,
0: మరో మార్గం లేదు వాటిని సంపాలని చెప్పని ఇక ఆమెన ఈ హరిశ్చంద్రుడు, సత్యకీర్తి, చంద్రమతి, లోహితాసులు మొత్తం రాధారూఢులై ఆడవి ప్రాంతానికి వెళ్ళిపోయారు. మొత్తాన్ని కనపడ్డానికి కనపడ్డట్టు కొట్టేస్తున్నారు,
1: చంపేస్తున్నారు.
0: ఈ విధంగా వాటిని సంహరించే క్రమంలో ఈ విశ్వామిత్రుడి యొక్క ఆశ్రమం దగ్గరికి వేటాడుతూ వాళ్ళు వీళ్ళు చంద్రమతి లోహిత సమేతంగా
1: అక్కడ చేరుకుంటారు.
0: అక్కడికి సత్యకీర్తితో రథారూఢులై వెళ్ళిపోయి అక్కడికి చేరుకుంటారు. చేరిన తర్వాత అంతకు ముందు విశ్వామిత్రుడు ఏం చేస్తాడు, ఆయన అబద్ధం ఆడించడానికి మాతంగనలు అనేటువంటి స్త్రీలను, మంచి నవయవనం కలిగిన స్త్రీలను సృష్టించి ఉంచుతాడు.

0: బద్ధమాడించాలి, ఏదో
1: ఏదో ఒక రీతిన,
0: ఏదో ఒక రూపాన సృష్టించి ఉంచేసరికి ఇంకా హరిశ్చంద్రుడు విశ్వామిత్రుడి ఆశ్రమానికి వచ్చే వరకు విశ్వామిత్రుడు బయట లేడు, లోపలుండు. వీళ్ళు వస్తారు మాతంగనులు, ఏదో రాజుగారు వచ్చారు. ఈ మాతంగనులు వచ్చి వాళ్ళు ఏదో పాటలు పాడివో డాన్స్ చేసివో చేసి వాళ్ళు ఈ రాజుగారి యొక్క మన్నలు పొందుతారు. ఓహో వీళ్ళ స్వరం బాగుంది, వీళ్ళ సంగీతం బాగుంది, వీళ్ళ నాట్యం బాగుంది, సత్యకీర్తి వీరికి మన దగ్గర ఉండి ఆ ముక్తహారం బంగారంది, వాళ్ళకు బహుకృతిగా ఇచ్చి పంపేయమని చెప్పేస్తారు. వాళ్ళు ఏం చేస్తారు, సత్యకీర్తి తీసుకెళ్లి అమ్మా మహారాజు గారు అనుగ్రహించి మెచ్చి మీ సంగీత కళాకౌశలాన్ని మెచ్చి మీకు అనుగ్రహించిన ఈ బహుకృతిని ఇప్పుడు తీసుకోండి తీసుకోండి అన్నాడు. కయ్యా మాకు ఈ బహుకృతి ఎందుకు, మాకు ఈ బహుకృతి అవసరం లేదు, రాజుగారిని మేము వివాహం చేసుకోవాలి, ఈ చక్రవర్తిని మేము వివాహం చేసుకోవాలి, ఒకరోజు ఆయనకు భార్యలుగా ఉన్నా మాకు అది సంతోషం, కానీ ఈ ముక్తాహారం మాకెందుకు, మేము పరిగ్రహించం, మాకు అవసరమే లేదు. అప్పుడు ఈ చక్రవర్తి అయోమయములు పడిపోతాడు, నాకు పెళ్లి అయింది, నాకు భార్య ఉంది, ఒక కుమారుడు లోహితాస్యుడు, మరి వీళ్ళేంది నన్ను పెళ్లి చేసుకోమంటుండ్రు, నేను ఎలా చేసుకుంటాను, ఇది కరెక్ట్ కాదు అని సత్యకీర్తి. వీరి మాటలు నాకేం అర్థం కాలేదు, వాళ్ళ కోరిక మంచిది కాదు, ఆవులకు పంపించేసి సత్యకీర్తి నికృష్టమంటారా, మీరు ఇలాంటి కోరిక కోరుకుంటారా, ఆయన ఇచ్చేది ఏదో తీసుకోవాలి, అంతేగాని ఈ కోరిక ఏంది, ఆయనకు బంగారం అలా భార్య ఉంది, కొడుకు ఉన్నాడు, రాజ్యం ఉంది, మంత్రులు ఉన్నారు, ప్రజలు ఉన్నారు,
1: రాజును మీరు ఈ కోరిక
0: కోరటం, మీరు స్వయంగా వచ్చి కోరడం ఇది కరెక్ట్ కాదు, మర్యాదకు పోకపోతే మిమ్మల్ని ఏం చేయాలని చేస్తా, అవసరమైతే చంపేస్తా అని

0: చూస్తాము అసలు ఇప్పుడే పోతారు అనేది వాళ్ళు వెళ్ళిపోతారు, పోయి ఇష్టం తిరిగి చెప్తారు ఇటు తరిగింది
1: నాన్నగారని.
0: అప్పుడు ఆయన ఆగ్గురుడై మహాకోపగ్రస్తుడై కమ్మన్నదండలు పట్టుకుని ఇంకా వచ్చి, ఏమా హరిశ్చంద్ర, నువ్వు మా ఆశ్రమంలో ప్రవేశించినావు, అసలు మా ఆశ్రమంలో నీకు అడుగు పెట్టడానికి నీకు ఎవరు అధికారం ఇచ్చారు, నాకేమైనా చెప్పి వచ్చినవా, నీ పాదం పెట్టి మా ఆశ్రమం అపవిత్రమని వచ్చినవే, ప్రశాంతంగా ఉందాన్ని, నువ్వు చేసింది తప్పు, అందువల్ల మర్యాదగా మా కన్యలను పరిగ్రహింపు,
1: కూతురు వివాహమాడు,
0: కూతురులను వివాహమాడు, వివాహం ఆడని ఆడకపోయిన అనుకో నిన్ను నేను వదలను, మరి నాకు పెళ్లి అయింది కుమారుడు కలిగిండు, ఇది మీకు కరెక్ట్ కాదు,
1: ధర్మము కాదు,
0: ఇది ధర్మం కాదు, మీరు అడగటం కూడా కరెక్ట్ కాదు అని ఈ హరిశ్చంద్ర చక్రవర్తి చెప్తాడు. అక్కడ ఒక పద్యం ఉంటుంది, మీరేమయ్యా నన్ను పెళ్లి ఆడమంటున్నారు, ఎట్లా పెళ్లి ఆడాను, నాకు భార్య ఉంది, కొడుకున్నాడు, మంచి శబ్బరి నాకు ఉంది, వారిని కాదని నేను ఎట్లా
1: ఈ వయసులో,
0: ఈ వయసులో వయసు పరిపాకం కూడా తప్పుతుంది కదా,
1: అది
0: నడికారు దాటిపోయింది, ఇప్పుడు నన్ను పెళ్లి చేసుకోవటం ఎందయ్యా, అయినా కూడా వంశము నిల్పనే కదా వివాహంబు. మహర్షి, అరే వంశము నిల్పనే కదా వివాహంబు, అట్టి వైవాహిక స్ఫరణంబు.

0: వర్ణ శంకర పుణిలి ఏల జుట్టెదవు నా కంఠంబును కౌశిక. అయినా ఆయన ఇంటేగా
1: వినడు,
0: కోపోద్రిక్తుడు,
1: జరిగిన అవమానాన్ని జీర్ణించుకోలేడు.
0: అంత కోపిష్టి ఆ ముక్కు మీద ఉంటుంది ఆయన కోపం. అయ్యా నువ్వేమైనా అనుము, నీకు ఏది కావాలన్నా నేను ఇస్తాగాని ఆ పంచమ కన్యలను నేను పరిణయమాడను, పెళ్లి చేసుకోను అంతే అని భీష్మించి కూర్చోడు హరిశ్చంద్ర చక్రవర్తి. అప్పుడు ఆయన ఏం చేసిండు, ఇదే అవకాశం అని విశ్వామిత్రుడు, రాజా నా రాజ్య సర్వస్వమైన ఇచ్చేస్తాను, ఆ మాట మీద నిలబడు, నువ్వు ఇలా పెళ్లి చేసుకుంటే
1: ఏమి లేదు
0: చేసుకోకపోతే నువ్వు రాజ్యం నాకు తప్పకుండా ఇయ్యాల్సింది, నేను ఒప్పుకోను. అప్పుడు ఇంకా ఏం చేస్తాడు, తప్పక రాజ్య సర్వస్వాన్ని ఆయనకు దారదత్తం చేస్తాడు, దానం ఇచ్చేస్తాడు. ఇచ్చేస్తే ఇక నీకు ఇక్కడ మార్గం ఎక్కడుంది హరిశ్చంద్రుని ఉండేదానికి,
1: వెళ్ళిపో,
0: ఇది మా రాజ్యం,
1: అది
0: మాకు, నువ్వు దానం మాకు ఇచ్చేసినవు, ఎప్పుడైతే నువ్వు దారదత్తం చేసినవో ఆ క్షణంలోనే అది మాది, నీది కాదు. అందువల్ల నీవు నీ భార్య పుత్రుడు సహా మాకిచ్చిన రాజ్యాన్ని వదిలిపెట్టి వెళ్ళిపో, అడవులకు పోతావు, ఇంకా ఇంకెక్కడికి పోతావు,
1: మాకు సంబంధం లేదు,
0: మాకు సంబంధం లేదు,
1: మా రాజ్యంలో మాత్రం ఉండదు,
0: ఓ దాటిపోవాల్సింది. సరే స్వామి మహాత్మా అట్నే పోతాడు, వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతుంటే హరిశ్చంద్ర అసలు విషయం మర్చిపోయి వెళ్ళిపోతున్నాడు. మరి నాకు ఇంతకు ముందు యజ్ఞార్థమై కొంత ధనము కావాలయ్యను అని నిన్ను అడిగాగా, అడిగినప్పుడు కావలసినంత నువ్వు తీసుకోమ్మను, మీ దగ్గరనే భద్రపరిచి ఉంచండి, నాకు అవసరమైనప్పుడు తీసుకుంటాను అని చెప్పా. చెప్పి మీకు అప్పజెప్పిన ఆ ధనాన్ని నేను వచ్చా. ఆ ధనం ఏది, అది కూడా ఇప్పుడు ఇచ్చిపో. అదేంది స్వామి, ఈ రాజ్యములోది కదా, అంటే రాజ్యం మొత్తం దానం చేసినవుగా, రాజ్యాన్ని మొత్తం ఏకదాటిగా నాకు దారదత్తం చేసిన
1: చిల్లి గౌతో సహా
0: మరి ముందిస్తానది,
1: తొలుత నాకు
0: మొట్టమొదట నాకు యజ్ఞార్థమై నీ దగ్గరికి ధనము కావాలని వచ్చినప్పుడు కావలసినంత తీసుకుపోమన్నారు కదా,
1: అవును,
0: ఆ ధనం ఏది అది కూడా ఇచ్చిపో. ఈయన అప్పటికప్పుడు ఆడదేస్తాడు, ఇదేంది స్వామి, ఏం లేదు, న్యాయం నువ్వు చూడు, నా రాజ్యాన్ని మీకు దానం చేసి కట్టుబట్టలతో నేను వెళ్ళిపోతున్నా, వెళ్ళిపోయేటప్పుడు

0: నేను ఇప్పుడు ఆ ధనం తెచ్చియానంటే ఎక్కడ నా చేతులు ఉండదు.
1: అది
0: ఇప్పుడు నా చేతిలో ఏమన్నా ఉందా? అలాంటప్పుడు నేనేం తెచ్చిచ్చాను అంటే, హరిశ్చంద్ర సరే నువ్వు మరి ఏం చేయమంటావు? ఇప్పుడు కొంత వ్యవధి సమయం నాకు, నీకు ఇస్తానన్న ధనము నేను సంపాదించుకుని ఎక్కడికో పోయి సంపాదించుకుని నీది నీకు ఇచ్చేస్తా. అంతకు మించి ఇప్పుడు ఏమంటే నేను ఎక్కడ
1: తెచ్చాను,
0: ఎవరు మిగిలేము కదా అని వరకు. అప్పుడు ఈ విశ్వామిత్రుడు ఏం చేస్తాడు, ఏమయ్యా నువ్వు పోతావు బాగానే ఉంది పోయి నువ్వు, అని నువ్వేదో పావుల వాడు సంపాదించుకుంటాడు. పావుల వాడు సంపాదించుకున్నాడు ఆ ధనమంతా భార్య పిల్లలకు నీకు ఏ అన్నం నీళ్ళ కోసం వాడుకుంటే నా అప్పు పెట్టిస్తావు ఈలేవుగా.
1: అది
0: అన్నం నీళ్ళు కోరుకుంటుంటావు, నువ్వు ఏదైనా కష్టపడి సంపాదించుకున్నాయి అన్నం నీళ్ళు కోరుకుంటావు, అప్పు ఆడదిరుద్ది. కాబట్టి నీకు నాకు మధ్యలో ఒక మనిషిని పంపిస్తా, నా ప్రియ శిష్యుడు ఉన్నాడు నక్షత్రకుడు, అతన్ని పంపిస్తా, నువ్వు సంపాదించిన ధనం ఎప్పటికప్పుడు అతని చేతికి, నా అప్పు తీరుద్ది, నీకు బాగుంటుంది మాకు బాగుంటుంది అని చెప్పేది. ఆ నక్షత్రకుని ఈ హరిశ్చంద్రుని ఫ్యామిలీ వెంబటి పంపించేస్తాడు. అట్లా తిరిగి అడవిలను దాటుకుని పోయి కాశీనగరానికి చేరతారు వాళ్ళు. చేరిన తరువాత కాశీ పట్టణానికి ఎప్పుడైతే చేరినరో వాళ్ళ కాశీ విశ్వేశ్వరుని దర్శించుకుని ఆ కాశీ పట్టణంలో ఉన్నారు. ఈ క్రమంలో హరిశ్చంద్ర చక్రవర్తి ఏమను ఇక ఈ విశ్వామిత్రుని అప్పు తీర్చే మార్గం లేక కాశీ పట్టణంలో అమ్మేసుకుంటాడు. సంత మాదిరి ఉంటది, మనుషులను కొనేది ఆ కాశీ పట్టణంలో
1: బానిసలను
0: అమ్ముకోదలుచుకున్న వాళ్ళు ఆ సంతకు తీసుకెళ్తారు పనికి వాడుకోవడానికి. ఈ సంతకు వచ్చే బానిసను కొనుక్కొని పోయి వాడుకుంటారు. ఆ విధంగా ఈ విశ్వామిత్రుడు రుణము తీర్చడానికి ఈయన కూడా అక్కడికి తీసుకెళ్తాడు ఈ చంద్రమతిని. ఎవరి సలహాతో? చంద్రమతి సలహాతోనే. అప్పు తీర్చే మార్గం లేదు కాబట్టి మీరు నన్ను ఏ కలవానికి అంటే డబ్బులున్న మనిషికి అన్ని వేసుకుని ఆ విశ్వామిత్ర రుణం తీర్చేసేయి, ఆ ముని రుణం తీర్చేసేయమని చెప్పి ఏమో సలహాతో ఏమో అమ్మేసుకుంటాడు. ఈ నక్షత్రకుడు ఏం చేసిండు, అయ్యా నేనుంటే ఆడ మా గురువు గారి దగ్గర కొంత విద్య నేర్చుకునేవాన్నో కొంత సంపాదించుకునేవాన్నో నాకు కొంత ధన ఊరట కలిగేది, నీ ఎంపట ఇచ్చిన నాకేముంది, కాబట్టి నీ భార్యను అమ్మగా వచ్చిన ఈ ధనం మాత్రము నా జీతం కింద పోవాలి, మా గురువు
1: గారి
0: ఆయన ఒప్పుకున్నది ఆయన సొమ్ము ఆయనకి ఇచ్చేయమంటాడు. అయ్యా ఇది ఎక్కడ న్యాయం అయ్యా, భార్యను అమ్మి ఆయన కోసం కదా,
1: ఆయన అప్పు కోసం
0: నువ్వు అప్పని నువ్వు నన్ను అడగాలేదు నాకు జీతం ఏమని వచ్చేటప్పుడు, మరి నేను నీకు చెప్పలేదు, నీకు ఎంతో కంత ఇస్తాలే నక్షత్ర కాని నేను చెప్పలే, నువ్వు ఎంతో కంత ఇయ్యాలి హరిశ్చంద్ర నాకు, మరి నేను ఎంబటి తిరుగుతున్నా కదా, మీ గురువు గారి పని మీద నువ్వు నా ఎంబటి వచ్చినావు గాని నా కోసం రాలేదు కదా, అందువల్ల ఈ ధనం నువ్వు ఎట్ట తీసుకుంటావు అంటే, నువ్వేమైనా అను నీ భార్య నమ్మగా వచ్చిన ఈ ధనం మొత్తము నా జీతం కింద పోవాల్సింది, మా గురువు ఈ మానుకో
1: నాకేం సంబంధం
0: ఆయన ఇయ్యలేదని చెప్తా
1: పోయి,
0: ఇది మాత్రం నాదే అని ఈ చంద్రమూర్తి నమ్మినాడు. ఈ డబ్బు కొంత తీసుకుని ఈయన సొంతం కింద వేసుకోండి ఈయన ఖాతాలు. అప్పుడు అయ్యా ఇంతకన్నా నే చెడిపోయేదే ఉంది, అంతా అయిపోయింది నాది, నన్ను కూడా ఎవరికైనా నమ్ముకొని మీ గురువు గారి రుణం రాబట్టుకుని నువ్వు సల్లంగింటికి పోయానంటే ఈయనను కూడా ఒక అతనికి అమ్మేస్తాడు. ఆడు వీరబాహుడు అంటే అతని పంచమ జాతికి సంబంధించిన వ్యక్తి. ఆ వీరబాహుడికి అమ్మేసుకుంటాడు
1: హరిశ్చంద్రుని
0: గురువు నక్షత్రకుడు. ఈ అమ్మడంలో ఈ విశ్వామిత్రుని యొక్క రుణము తీరింది, నక్షత్రకుడు అడ్డం తిరిగిన రుణం తీరింది, అంతా అయిపోయింది. వీరబాహుడికి బదులుగా హరిశ్చంద్రుని పంపిస్తాడు కాటి. ఉండే క్రమంలో ఈ లోహితాసుడు జరిగిపోవడము, ఆయన చేసుకుపోయి శ్మశానంలో దహనం చేయడానికి శుభ్రంగా సిద్ధపడది. ఈ కాటికి అధిపతిని నేను, నన్ను సంప్రదించి నన్ను అడిగి నీ బాధ ఏదో నాకు చెప్పుకుని మాకు రావాల్సిన సుంకం ఇచ్చి అప్పుడు నువ్వు కాల్చుకోవాల, పామ్మా పెద్ద మనిషి కాని బయట పో. అయ్యా నేను పేదరాలయ్యా, నా దగ్గర ఏం లేదు. ఏమో చంద్రమత్యా, ఈ చనిపోయినాడు నా కుమారుడు లోహితుడా, ఏంది నా ఇట్లా జరిగింది,

0: చంద్రమతివా అని అడుగుతాడు. అవును నాథాన్ చెప్పుద్ది. నటైతే దేవి, ఏ విధంగానైనా నేను కాటికాపర్ని, నేను కాటికాపర్ని అంత మాత్రాన సొంత నిర్ణయం నాది పనికిరాదుగా.
1: అది
0: ఒకరి కింద దాసిని కదా, నీ మాదిరిని
1: బానిసను
0: బానిసను. నేను నా స్వామికి ఇవ్వాల్సింది నేను ఇవ్వాలిగా, నా దగ్గర ఆడి
1: ఏం లేదు.
0: కాబట్టి నువ్వు వెళ్లి మీ దర్శనానికి అడిగిపోయి ఆ మాడవి పాతవి సంపాదించుకుందా, అప్పుడు కనుక నేను నీ కుమారుని
1: కపలగొస్తుంటాను.
0: పోయిరమ్మను ఏమో శిరస్సు ఖండించమని రాజుగారి ఆజ్ఞ, ఇదిగో ఖడ్గం అని సంపేయమంటే అప్పుడు హరిశ్చంద్రుడు అడుగుతాడు, ఏం జరిగింది ఎందుకు ఇట్లా, నా తప్పేం లేదు, ఆ శవం మన కుమారుడి లోహితాసుడి దేవుడు నేను చూస్తుంటే వాళ్ళు వచ్చి నన్ను పట్టుకున్నారు. అప్పుడు ఆ హరిశ్చంద్రుడు ధర్మానికి ఎంత కానికాలం జరిగింది, నిరపరాధులను ఈ విధంగా శిక్షిస్తున్నారు అంటూ ఖడ్గం తీసుకొని అక్కడ ఒక పద్యం, మణిని మణి గత మెల్ల మరచి పొమ్ము పదిల పరపుమ్మన ఏకాగ్రత హృదయ వృత్తి భక్తి కడసారియా భగవంతుగూర్చి నేత్రయుగ్మము మోక్షి ధ్యానించుకొమ్ము గత మెల్ల మరసి పొమ్ము. శిరసు ఖండించే దశలో ఎత్తి కత్తి వేసింది మెడ మీద, వేసేసరికి అప్పుడు పార్వతి ప్రవచనం పరిచయమై, హరిశ్చంద్ర నువ్వెంత గొప్ప సత్యవంతుడివి, నీలాంటి వాళ్ళుంటే ప్రపంచం ఎంతో బాగుంటుంది అని వాళ్ళని కొడుకును బతికిచ్చి వాళ్ళని యథాస్థితిగా వాళ్ళ రాజ్యానికి వాళ్ళని చేరుస్తారు సార్.
1: హరిశ్చంద్ర నాటకం యొక్క నేపథ్యము, సత్యం కోసం ఆయన పడ్డటువంటి అనేక కష్టాల గురించి చక్కగా వివరించారు. మాస్టర్ అంకయ్య గారు నమస్కారం అండి.
0: నమస్తే సార్.
2: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన, ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
3: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా విత్ గౌరవ్ కే సాథ్ విదా సకో.
2: ఇప్పటి వరకు ఈ యోజనలో
4: వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. భారత్ బెల్జియం దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడులు, ఆర్థిక సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవడానికి కట్టుబడి ఉన్నాయని ఇరు దేశాలు పునరుద్ఘాటించాయి. భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు న్యూఢిల్లీలో రేపటి నుండి బ్రిక్స్ చీఫ్ జస్టిస్ల ఫోరం సమావేశాన్ని నిర్వహిస్తుంది. మొదటి ఆర్థిక త్రైమాసికంలో 7.8% జీడీపీ వృద్ధి సాధించడంలో చిన్న మధ్యతరహా పరిశ్రమలు కీలక పాత్ర పోషించాయని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. చైనా మాస్టర్స్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ షట్లర్ కిడాంబి శ్రీకాంత్ పురుషుల సింగిల్స్లో క్వార్టర్ ఫైనల్స్కు అర్హత సాధించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బెల్జియం ప్రధానమంత్రి బాడ్దే వేవర్తో జరిపిన ద్వైపాక్షిక చర్చల అనంతరం భారత్ బెల్జియం ఉమ్మడి ప్రకటన విడుదల చేశాయి. ఇరు దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడులు, ఆర్థిక సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవడానికి కట్టుబడి ఉన్నాయని పునరుద్ఘాటించాయి. రాబోయే 5 ఏళ్లలో ద్వైపాక్షిక వాణిజ్యాన్ని రెట్టింపు చేయాలని లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాయి. ఫార్మాస్యూటికల్స్, లైఫ్ సైన్సెస్, సెమీకండక్టర్లు, డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్, క్రిటికల్ మినరల్స్, పునరుత్పాదక ఇంధనం, పోర్టులు, లాజిస్టిక్స్, స్పేస్, ఏఐ, స్టార్టప్ల రంగాల్లో భాగస్వామ్యాన్ని విస్తరించాలని నిర్ణయించాయి. భారత్ ఈయు స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం చర్చలు విజయవంతంగా ముగియడంపై హర్షం వ్యక్తం చేస్తూ పెట్టుబడుల పరిరక్షణ, భౌగోళిక సూచికల ఒప్పందాలను కూడా త్వరగా పూర్తి చేయాలని పిలుపునిచ్చాయి. పెహల్గాం ఉగ్రదాడిని ఖండించిన బెల్జియం ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్కు మద్దతు తెలిపింది.

0: యుఎన్ఎస్సిలో భారత శాశ్వత సభ్యత్వానికి బెల్జియం మద్దతును పునరుద్ఘాటించింది. భారత్ బెల్జియం మధ్య ప్రత్యక్ష విమాన సేవలను పరిశీలించడం, వీసా ప్రాసెసింగ్ వేగవంతం చేయడం, భారత విద్యా వ్యవస్థలో క్యాంపస్లను ఏర్పాటు చేయవలసిందిగా ప్రముఖ బెల్జియం విశ్వవిద్యాలయాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆహ్వానించారు.
1: ఇండియా బెల్జియం బిజినెస్ ఫోరం కో ఏక్ రెగ్యులర్

0: मैकेनिज्म बनाने का निर्णय लिया है। हम दोनों देशों की फाइनेंशियल, फिनटेक और रेगुलेटरी संस्थाओं के बीच तालमेल बढ़ाएंगे और इन सभी पहलों से हम अगले 5 वर्षों में द्विपक्षीय व्यापार को डबल करने का लक्ष्य साकार कर लेंगे।
1: ఉక్రెయిన్, పశ్చిమాసియా సంక్షోభాలపై చర్చించిన నేతలు దౌత్యం, చర్చల ద్వారానే శాంతి సాధ్యమని అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా మోదీని బెల్జియం పర్యటనకు రావాల్సిందిగా ఆ దేశ ప్రధాని ఆహ్వానించారు. భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు న్యూఢిల్లీలో రేపటి నుండి బ్రిక్స్ చీఫ్ జస్టిస్ల ఫోరం సమాపేశాన్ని నిర్వహిస్తుంది. బ్రిక్స్ కూటమి సభ్య దేశాలు, భాగస్వామ్య దేశాలకు చెందిన ప్రధాన న్యాయమూర్తులు, సుప్రీంకోర్టు అధ్యకులు, సీనియర్ న్యాయవాదులు ఈ ఫోరంలో పాల్గొంటారు. సమన్యాయం, అంతర్జాతీయ వివాదాల పరిష్కారం, సాంకేతికత వినియోగం, సుస్థిర అభివృద్ది వంటి సమకాలీన అంశాలపై న్యాయ వ్యవస్థల మధ్య సమగ్ర చర్చలు, అభిప్రాయాల మార్పిడికి ఈ ఫోరం ఒక వేదికగా నిలుస్తుంది. ప్రారంభం రోజున భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, రష్యా, చైనా, ఈజిప్ట్, ఇండోనేషియా, యుఏఈ, బెలారస్, కజకిస్తాన్, దక్షిణాఫ్రికా, ఇరాన్, ఉజ్బెకిస్తాన్ దేశాల న్యాయాధిపతులతో సమావేశమవుతారు. కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ న్యూఢిల్లీలో రక్షణ రంగ దౌత్యానికి సంబంధించిన రక్షా పత్రాన్ని ఆవిష్కరించారు. రాబోయే 10 ఏళ్లలో అంతర్జాతీయ రక్షణ భాగస్వామ్యాల కోసం భారత్ వ్యూహాత్మక ప్రణాళిక దృక్పథాన్ని ఈ సమగ్ర పత్రం వివరిస్తుందని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. జాతీయ భద్రతా లక్ష్యాలను ప్రపంచ సహకారంతో అనుసంధానిస్తూ దీర్ఘకాలిక స్థిరత్వం, పరస్పర ఎదుగుదలకు ఈ విధానం దోహదపడుతుందని పేర్కొంది. ద్వైపాక్షిక, బహుపాక్షిక భద్రతా సహకారాన్ని బలోపేతం చేయడం, సంయుక్త సైనిక విన్యాసాలు, శిక్షణ కార్యక్రమాలు, నైపుణ్యాల మార్పిడి ద్వారా మిత్ర దేశాల సామర్థ్యాన్ని పెంపొందించడం, మేక్ ఇన్ ఇండియా కింద స్వదేశీ రక్షణ ఉత్పత్తుల ఎగుమతులను ప్రోత్సహించడం, సముద్ర భద్రతను మరింత పటిష్టం చేయడం భారత విదేశాంగ విధానంలో డిఫెన్స్ డిప్లొమసీ అత్యంత కీలకమైంది. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్తో న్యూఢిల్లీలో సీషెల్స్ నేషనల్ అసెంబ్లీ స్పీకర్ అజరెల్ ఎర్నాస్టా నేతృత్వంలోని పార్లమెంటరీ ప్రతినిధి బృందం సమావేశమైంది. ప్రజాస్వామ్య విలువలతో ముడిపడి ఉన్న భారత సీషెల్స్ స్నేహబంధాన్ని ఈ సందర్భంగా వారు పునరుద్ఘాటించారు. సముద్ర భద్రత, పునరుత్పాదక ఇంధనం, సీఫుడ్ రంగాలు, సామర్థ్య పెంపుదల వంటి అంశాల్లో ఇరుదేశాల అభివృద్దిని బలోపేతం చేసుకోవడంపై ప్రధానంగా చర్చించారు. పార్లమెంటరీ కార్యకలాపాల డిజిటలైజేషన్, అనువాద సేవలు, డిజిటల్ ఆర్కైవ్స్ల కోసం భారత్ అభివృద్ది చేసిన ఏఐ సాంకేతిక పరిజ్ఞానాన్ని సీషెల్స్తో పంచుకోవడానికి సిద్దంగా ఉన్నట్టు ఉపరాష్టపతి తెలిపారు. రెండు దేశాల పార్లమెంట్ల మధ్య మరింత సన్నిహిత సంబంధాలు, భాగస్వామ్యం కొనసాగాలని ఆయన ఆకాంక్షించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో 7.8% జీడిపి వృద్ది సాధించడంలో చిన్న మధ్యతరహా పరిశ్రమలు కీలక పాత్ర వహించాయని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. న్యూఢిల్లీలో నిర్వహించిన ఎఫ్టీఏ అవుట్ రీచ్ జాతీయ వర్క్ షాప్ లో మాట్లాడుతూ గోయల్, వివిధ దేశాలతో భారత్ కుదుర్చుకున్న స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం ప్రధాన ఎగుమతిదారుగా ఎదగడానికి మార్గం సుగమం చేస్తాయన్న విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా దేశ వాణిజ్యాన్ని పెంపొందించేందుకు స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాల వినియోగాన్ని పెంచాలని, దేశవ్యాప్తంగా సమగ్ర కృషి జరగాలని పిలుపునిచ్చారు. కెనడా, మెక్సికో, చిలీ, మెర్కోసుర్, సదరన్ ఆఫ్రికన్ కస్టమ్స్ యూనియన్, గల్ఫ్ సహకార మండలి, ఇజ్రాయెల్తో రాబోయే కొద్ది సంవత్సరాల్లో భారతదేశం స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాలను ఖరారు చేస్తుందని మంత్రి తెలిపారు. ముంబై నుండి సింధుదుర్గ్ ఎక్స్ప్రెస్ రైలును రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ న్యూఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వర్చువల్ గా ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మంత్రి, ముంబై సబర్బన్ రైల్వే సామర్థ్యాన్ని పెంచేందుకు సిగ్నలింగ్ వ్యవస్థను మెరుగుపరచడానికి, ఆటోమేటిక్ తలుపుల సదుపాయం కలిగిన నూతన తరం సబర్బన్ రైళ్లను ప్రవేశపెట్టేందుకు రైల్వే శాఖ క్రమబద్దమైన చర్యలు తీసుకుంటోందని అన్నారు.

0: కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఉన్నత విద్యాశాఖ సీనియర్ అధికారులతో కలిసి భారత్ ఇన్నోవేట్స్ పథకానికి సంబంధించిన కీలక అంశాలపై చర్చించారు. దేశంలో పరిశోధన అభివృద్ది ఆధారిత దీర్ఘకాలిక పరిశోధనాత్మక ఆవిష్కరణల వ్యవస్థను ప్రపంచ వేదికపై చాటి చెప్పడం, భాగస్వామ్యాల కోసం మరిన్ని అవకాశాలు సృష్టించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని మంత్రి పేర్కొన్నారు. చైనా మాస్టర్స్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ షట్లర్ కిడాంబి శ్రీకాంత్ పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్ కు అర్హత సాధించారు. రేపు ఆయన హాంకాంగ్ కు చెందిన లీ చెయుక్ యూతో తలపడతారు. ఈ మ్యాచ్ రేపు సాయంత్రం 7:30 ప్రారంభమవుతుంది. ప్రీ క్వార్టర్స్ లో శ్రీకాంత్ కెనడా ఆటగాడు విక్టర్ లాయ్ పై 21-18, 21-19 తేడాతో విజయం సాధించారు. అంతకుముందు పురుషుల డబుల్స్ లో భారత్ కు చెందిన సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి చిరాగ్ శెట్టి జోడీ రౌండ్ ఆఫ్ 16లో ఫ్రాన్స్ కు చెందిన క్రిస్టో తోమా జూనియర్ పొపోవ్ చేతిలో ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించింది. తూర్పు మధ్యప్రదేశ్ లో రేపు భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే బీహార్, తూర్పు రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, సిక్కిం, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో రేపు ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని కూడా ఆ శాఖ తెలిపింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. భారత్, బెల్జియం దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడులు, ఆర్థిక సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవడానికి కట్టుబడి ఉన్నాయని ఇరు దేశాలు పునరుద్ఘాటించాయి. భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు న్యూఢిల్లీలో రేపటి నుండి బ్రిక్స్ చీఫ్ జస్టిస్ల ఫోరం సమాపేశం నిర్వహిస్తుంది. మొదటి ఆర్థిక త్రైమాసికంలో 7.8% జీడీపీ వృద్ది సాధించడంలో చిన్న మధ్యతరహా పరిశ్రమలు కీలక పాత్ర పోషించాయని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి
2: కిసాన్ వాణి.

0: ఈనాటి కిసాన్వాణి కార్యక్రమంలో జీడి మామిడిలో అధిక దిగుబడినిచ్చే రకాలు, లేత తోటల యాజమాన్యం ఈ అంశం గురించి ప్రకాశం జిల్లా చిన్నలాటరిపి ఉద్యాన కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ కె ఉమామహేశ్వరరావు గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ నన్నం మధు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.
1: ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన.

0: ప్రధాన మంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన ద్వారా సన్న చిన్నకారు రైతుల భవిష్యత్తు అవుతుంది సురక్షితం.
1: అలాగే 60 ఏళ్ల వయసు నుంచి నెలకు 3,000 రూపాయల పెన్షన్ లభించడం సునిశ్చితం.
0: 18 నుంచి 40 ఏళ్ల వయసున్న రైతులు నెలకు 55 రూపాయల నుంచి 200 రూపాయల వరకు చెల్లించి ఇందులో చేరవచ్చు.
1: ఈ సహకార పెన్షన్ పథకంలో ప్రభుత్వం అందిస్తుంది సమాన భాగస్వామ్యం.
0: రైతు సోదరులందరూ ఈ పథకం యొక్క ప్రయోజనం పొందడం కోసం ప్రజాసేవా కేంద్రానికి వెళ్ళండి.
1: మీ పేరు ఉచితంగా నమోదు చేసుకోండి.
0: ప్రధాన మంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన అన్నదాత పరిశ్రమకు గౌరవం, పెన్షన్ తో సురక్షితం అవుతుంది వారి గృహం. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ.
2: వినండి, జిడి మామిడిలో అధిక దిగుబడినిచ్చే రకాలు, లేత తోటల యాజమాన్యం ఈ అంశం గురించి ప్రకాశం జిల్లా చిన్నలాటరిపి ఉద్యాన కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ కె ఉమామహేశ్వరరావు గారితో పరిచయం.
3: డాక్టర్ ఉమామహేశ్వరరావు గారు నమస్కారం సార్.
4: నమస్కారం అండి.
3: సార్, మీరు ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి చిన్న లాతిరిపిలో ఉద్యాన కళాశాల ఉంది కదండి, అక్కడ అసోసియేట్ ప్రొఫెసర్గా పనిచేస్తారు.

0: చేస్తున్నారు.
1: అవునండి, అవును.
0: సార్, ఈరోజు మనం రైతు సోదరుల కోసం జీడి మామిడిలో అధిక దిగుబడిని ఇచ్చే రకాలు ఏమున్నాయి, అలాగే లేత తోటల యాజమాన్యం ఏ విధంగా చేపట్టుకోవాలి తెలుసుకుందాం సార్. అయితే రైతు సోదరులు ఎవరైతే ముఖ్యంగా జీడి మామిడి తోటలు చేసుకుంటున్నారో, మన రాష్ట్రంలో చూసినట్లయితే ఈ జీడి మామిడి విస్తీర్ణం ఎంత మేరకు ఉంది సార్, అలాగే ఉత్పత్తి ఎంత సాధిస్తున్నాం, ఇప్పుడు మన దేశంలో ఎలా ఉంది మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ జీడి మామిడి?
1: సార్, మన రాష్ట్రంలో జీడి మామిడి అనేది చాలా ప్రధానమైన పంట. మన రాష్ట్రంలో ఏజెన్సీ ప్రాంతాల్లో కానీ, మరి ఉత్తర కోస్తా దక్షిణ కోస్తా జిల్లాల్లో పెద్ద ఎత్తున జీడి మామిడి సాగు చేస్తున్నారు. దాదాపుగా మన రాష్ట్రంలో జీడి మామిడి 1.36 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో సాగు చేయబడుతూ, దాని నుండి మనకి 1.67 లక్షల టన్నుల జీడి గింజలు ప్రతి సంవత్సరం కూడా ఉత్పత్తి అవుతున్నాయి. అయితే భారతదేశంలో సుమారుగా 11.16 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో భారతదేశంలో సాగు చేస్తున్నాం. దాని నుంచి మనకి 7.78 లక్షల టన్నుల గింజలు ఉత్పత్తి అవుతున్నాయి. అయితే మన దేశంలో సరాసరి ఉత్పాదకత 670 కేజీలు ఉంది. మన దేశంలో మహారాష్ట్ర అత్యధికంగా, అంటే సుమారుగా 1200 నుంచి 1300 కేజీల ఉత్పాదకతతో మహారాష్ట్ర ముందంజలో ఉంది. అది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చినట్లయితే మన దగ్గర సుమారుగా ఉత్పాదకత 750 కేజీలు మాత్రమే హెక్టార్కి ఉంది. అంటే దేశ యావరేజ్తో సమానంగా ఉన్నప్పటికీ కూడా, మరి వేరే రాష్ట్రాలతో పోల్చినప్పుడు మన దగ్గర ఉత్పాదకత తక్కువగా ఉంది. కాబట్టి దీన్ని అధిగమించడానికి మనకు ముఖ్యమైనటువంటి ఈరోజు మన దగ్గర టెక్నాలజీస్ అన్నీ కూడా ఉన్నాయన్నమాట.
0: సార్, ఉత్పాదకత తక్కువ అంటున్నారు కదా, దీనికి గల కారణం ఏమైంటుంది, అలాగే దీన్ని ఏ విధంగా అధిగమించారు?
1: ముఖ్యంగా సార్, మనం చూసినట్లయితే మన రాష్ట్రంలో ఈ జీడి మామిడి సుమారుగా 60 సంవత్సరాల నుంచి సాగు చేస్తున్నారు. ఆ రోజుల్లో ఎక్కువ కూడా విత్తనం మొక్కలు ఎక్కువగా ఏజెన్సీ ప్రాంతాల్లో కానీ, మారుమూల ప్రాంతాల్లో కానీ పెద్ద ఎత్తున విత్తనం మొక్కలు సాగు చేయడం జరిగింది. కానీ ఈ విత్తనం మొక్కల ద్వారా సాగు చేసినప్పుడు ఇది పరపరాగ సంపర్కం జరుపుకోవడం వల్ల వచ్చే మొక్కలు తల్లిని పోలిన మొక్కలు రావన్నమాట. అందుకోసమని శాకీయ ప్రవర్ధనం ద్వారా చేసిన మొక్కలను మాత్రమే రైతులు నాటుకోవాలి. సో ఆ క్రమంలో మనం డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయము జీడి మామిడి పరిశోధన స్థానం బాపట్ల ద్వారా విస్తృతమైన పరిశోధనలు చేసి మనము శాకీయ విధానంలో అంటు కట్టే విధానాన్ని, లేత కొమ్మంటు విధానాన్ని మనం డెవలప్ చేసి రైతులకు మనం ఈరోజు నాణ్యమైన మొక్కలు సరఫరా చేయటం కూడా జరుగుతూ ఉంది సార్.
0: సార్, ఆ విధంగా చూసుకున్నట్లయితే మనం అభివృద్ధి పరిచిన అదే అధిక దిగుబడి ఇచ్చే రకాలు ఏమున్నాయి, వీటి లక్షణాలు అలాగే వీటి ఉత్పాదకత ఏ విధంగా ఉంది ఒకసారి రైతులకు వివరించండి సార్.
1: మన దగ్గర మన పరిశోధనా స్థానం బాపట్ల నుంచి డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం ద్వారా సుమారుగా BPP 1 నుంచి BPP 11 వరకు, ఎక్సెప్ట్ BPP 7, మనము అభివృద్ధి చేసి విడుదల చేయడం జరిగింది. ఈరోజు ప్రజెంట్ మనకేంటంటే BPP 5, BPP 8, BPP 9, BPP 11 రకాలు బాగా అధిక దిగుబడినిచ్చే రకాలుగా దేశ స్థాయిలో కూడా ఈరోజు పేరులేక గనవి. మనం BPP 5 రకం చూసుకున్నట్టయితే విత్తనం సైజు 6 నుంచి 7 గ్రాముల వరకు ఉండి మనకు ఉత్తర కోస్తా జిల్లాలకి బాగా అనువైన రకంగా గుత్తి కాపు, అంటే గుత్తిలో సుమారుగా 15 నుంచి 20 గింజలు వస్తాయన్నమాట. సరాసరి చెట్టుకి 20 కేజీల దిగుబడి కూడా మనకు వస్తుంది. మరి గింజ బరువు 6 నుంచి 7 గ్రాములు ఉంటుంది. పప్పు శాతం కూడా 28% కూడా ఉండి మంచి దిగుబడిని ఇచ్చే రకం సార్. తర్వాత మనకు BPP 8 రకము, అది గింజ సైరు బాగా బోల్డ్ టైప్ అనమాట. 8.1 గ్రాము బరువు ఉండి ఒక గుత్తిలో 10 నుంచి 12 గింజలు వస్తాయి. అధిక దిగుబడి 25 కేజీల దిగుబడి కూడా 15 సంవత్సరాల చెట్టు నుంచి కూడా వస్తుంది. దీంట్లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే పప్పు శాతం 30% అనమాట. అంటే 100 కేజీల గింజలు మనం కట్ చేస్తే 29 కేజీలు మనకి పప్పు అనేది దీంట్లో వస్తుంది. ఇంకొక ప్రత్యేకత ఏంటంటే దీంట్లో త్వరగా కాపు వస్తుంది అనమాట. డిసెంబర్లో పూత మొదలయ్యి ఏప్రిల్ కల్లా కూడా దిగుబడి అంతా కూడా కటింగ్ అంతా ఒకసారి వచ్చేస్తుంది. ఇంకోటి BPP 9 రకం, ఇది కొంచెం మధ్యస్థంగా వచ్చే రకం. ఇది 7.2 గ్రాములు గింజ బరువు ఉండి మే ఎండింగ్ వరకు కూడా మనకు కాపు వచ్చేటువంటి రకము. ఇది కూడా సరాసరి చెట్టుకి 20 నుంచి 25 కేజీలు దిగుబడి నమోదు చేస్తూ ఉంది. ఇకపోతే కొత్త రకము ఈ మధ్య కాలంలో BPP 10 మరియు 11 రెండు రకాలు కూడా రిలీజ్ చేయడం జరిగింది. బీపీ 10 గింజ సైజ్ 8.2 గ్రాములుండి మంచి పప్పు శాతం కలిగిన రకము. ఇంకొక రకము బీపీపీ 11 రకము, ఇది హైడెన్సిటీ ప్లాంటింగ్ కి అనువైన రకం అన్నమాట.

0: మొక్క డ్వార్ఫ్గా ఉంటుంది, కొమ్మలు ఎక్కువగా ఉంటాయి. మనం ఇసుక నేలల్లో కానీ ఎడారి ప్రాంతాల్లో ఎక్కువగా వేసుకునేవాడు అనుకునే రకము. గింజ సైజు 7 గ్రాములు ఉండి అధిక దిగుబడి ఇచ్చేటువంటి రకం సార్.
1: సార్, ఇప్పుడు ఈ రకాలు ఎంచుకున్న తర్వాత మీరు ఇప్పుడు చెప్పినటువంటివి బాగా దిగుబడినిచ్చే రకాలు, రైతు సోదరులు నాటుకోవడానికి అనువైన సమయం ఏది సార్? ఎప్పుడు నాటుకుంటే వారికి తొందరగా కాపు కోస్తుంది?
0: మన ప్రాంతంలో మన ఉత్తర కోస్తా జిల్లాల్లో అయితే జూలై మాసం నుంచి కూడా మనం మొక్కలు నాటుకోవచ్చు. అదే దక్షిణ కోస్తా ప్రాంతాలు అయితే ఆగస్టు మాసం నుంచి నాటుకోవచ్చు. నీటి వసతి ఉన్న భూములు అయితే మనము డిసెంబరు జనవరి వరకు కూడా మనము మొక్కలు నాటుకునేటువంటి సౌలభ్యం ఉంది. అది ఏంటంటే ఎడారి ప్రాంతాల్లో వర్షాధారం కింద అయితే మనం జూన్ జూలై ఆగస్టు మాసాల్లో నాటుకున్నట్టయితే త్వరగా మొక్కలు ఎస్టాబ్లిష్మెంట్ అయిపోయి మొక్కలు సర్వైవ్ అయ్యేదానికి కూడా అవకాశం ఎక్కువగా ఉంది సార్. ఆ విధంగా చేసి
1: డాక్టర్ ఉమామహేశ్వరరావు గారు, ఇప్పుడు రైతు సోదరులందరూ దగ్గర దగ్గరకు వేసేస్తా ఉంటారు మన మొక్కలు అనుకున్నట్టు, ఈ జీడి మామిడిని ఎంత దూరంలో మనం వేసుకున్నట్లయితే మంచి దిగుబడి సాధించవచ్చు? అలాగే వీటికి ఏమైనా సీడ్ ట్రీట్మెంట్ లాంటిదైనా చేయాల్సి ఉంటుంది?
0: మనం చూసినట్లయితే రైతులకు కూడా చాలా అపోహలు, అంటే మొక్కల మధ్య దూరం ఎంత ఉండాలి అనేది. ఒకప్పుడైతే మనం విత్తనం మొక్కలు కాబట్టి మొక్కల మధ్య, మొక్కకి మొక్కకి మధ్య 10 మీటర్లు పెట్టి మొక్కలు మనం వదిలేసేవాళ్ళమి. అప్పుడేంటే మొక్కలంతా కూడా ఈ భూమి మీద మొత్తం పరుచుకుపోయి ఒక్కొక్క మొక్క వచ్చి 5 సెంట్లు విస్తీర్ణం కూడా విస్తరింపజేసి ఉండేదన్నమాట. కానీ ఇప్పుడు ఏంటంటే మనం డెవలప్ చేసిన రకాలు, అధిక దిగుబడినిచ్చే రకాలు, మరి త్వరగా కాపుకు వచ్చే రకాలు, వీటికి గాలి వెలుతురు ఇవన్నీ కూడా సక్రమంగా కావాలి కాబట్టి మరి మన యాజమాన్య పత్రాలు అనగా ఎరువులు వేయటము ఇవన్నీ కూడా మనము చేస్తున్నాం కాబట్టి మొక్కల మధ్య దూరం ఎంపిక చేసుకోవడం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశము. ఈరోజు మన రాష్ట్రంలో వివిధ రకాలటువంటి భూములు ఉన్నాయి. మనం అదే ఇప్పుడు ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి ప్రాంతానికి వెళ్తే సారవంతమైన భూములు ఆ ప్రాంతాల్లో ఉన్నాయి. అక్కడ మొక్కలు బాగా ఏపుగా పెరుగుతాయన్నమాట. అలాంటి నీటి వస్తున్న భూముల్లో మొక్కల మధ్య దూరం ఎక్కువగా ఉండాలి. అంటే మొక్కకి మొక్కకి మధ్య 7x7 మీటర్ల దూరము ఉండాలి. అంటే సుమారుగా 20 నుంచి 23 గజాలు అనేది కంపల్సరీగా మనం పెట్టుకోవాలన్నమాట. అప్పుడు మన హెక్టార్కి వచ్చి సుమారుగా మనకి 200 మొక్కలు ఒక హెక్టార్కి మనం వచ్చేటువంటి అవకాశం ఉన్నది. అదే మన తేలికపాటి భూములు, అంటే ఇసుక భూములు. సపోజ్ మనకి ఈ ప్రకాశం జిల్లా, ఇటు చిన్నగంజాము కానీ, వేటపాలెము, చీరాల, అదేవిధంగా శ్రీకాకుళం నార్త్ కోస్టల్లో కూడా శ్రీకాకుళము, విజయనగరము, విశాఖపట్నం జిల్లాలో చూస్తే సగం భూములు శాండీ సాయిల్, అంటే ఇసుక భూముల్లో మనం సముద్ర తీర ప్రాంతాల్లో సాగు చేస్తాం. ఇవి తేలికపాటి భూములు కాబట్టి ఇక్కడ మొక్కల పెరుగుదల అనేది మనం కంపారిటివ్గా తక్కువగా ఉంటుంది కాబట్టి మొక్కల మధ్య స్పేస్ అనేది, గ్యాప్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం ఇక్కడ మొక్కల సాంద్రత మనం పెంచుకోవచ్చు అనమాట. అంటే వివిధ రకాల మేము పరిశోధనలు చేసినప్పుడు అల్ట్రా హైడెన్సిటీయా, హై డెన్సిటీయా, నార్మల్ డెన్సిటీయా, హై డెన్సిటీ విధానం అంటే మొక్కకి మొక్కకు మధ్య 5x5 మీటర్ల దూరంలో కనుక నాటుకున్నట్టయితే అప్పుడు హెక్టార్కు సుమారుగా మనకి 400 మొక్కలు అనేవి మనకి అకామిడేట్ చేయొచ్చు. ఎకరాకైతే 120 మొక్కలు మనం పెట్టుకొని ఈ విధంగా చేసుకున్నట్టయితే అధిక దిగుబడి వచ్చేదానికి కూడా అవకాశం అనేది ఉంటుంది సార్.
1: అయితే రైతు సోదరులు ఈ మొక్కకి మొక్కకి దూరం అనేది జాగ్రత్తగా గమనించుకోవాలండి. తర్వాత సార్, ఇప్పుడు మనం గుంతలు తీసుకోవాలి కదా, ఇందులో ఈ గుంతలు ఎలా తీసుకోవాలి, ఆ గుంతల్లో ఏం వేసుకుంటే మనం బాగా ఈ మొక్కలు పెరుగుతాయంటారు?
0: మనం జీడి మామిడిలో గుంతలు తీయటం కూడా చాలా ప్రాముఖ్యమైన అంశం. ఎందుకంటే మేము ప్రయోగాత్మకంగా ఫీల్డ్ లో మేము చూసినప్పుడు, ప్రాక్టికల్ గా చూసినప్పుడు చాలా మంది రైతులు ఏం చేస్తున్నారంటే మొక్కలు తీసుకెళ్లి జస్ట్ కొంచెం మట్టి తీసి అలాగా పెట్టేస్తున్నారు, ఒక 2-3 నెలలకు మొక్క చనిపోతుంది. కానీ జిడిమాడి పరిశోధన స్థానం, డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం ద్వారా ఒక స్టాండర్డ్ టెక్నాలజీ డెవలప్ చేశాం అనమాట. దానికి ఏంటంటే జీడి మొక్కలకి 2 అడుగుల పొడవు, లోతు, వెడల్పునటువంటి గుంతలు తీయాలి. ఈ గుంతలు తీసేటప్పుడు కూడా పై మట్టి, 1 అడుగు మట్టిని తీసి పక్కన పెట్టుకోవాలి. దాంట్లో పోషకాలు, సారవంతమైన మట్టి దాంట్లో ఉండదు కాబట్టి తీసి పెట్టి పక్కన పెట్టుకుని దానికి పశువుల ఎరువు 10 కేజీలు కలుపుకోవాలన్నమాట. పై మట్టికి 10 కేజీల పశువుల ఎరువు, తర్వాత వ్యాప్పిండి 1 కేజీ, అంటే వేరు పురుగులు రాకుండా ఉండటానికి, మరియు కార్బోఫిరాన్ గుళికలు, పురుగులు కూడా ఉన్నా సరే గ్రబ్స్ ఉన్నా కనపడడానికి కార్బోఫిరాన్ గుళికలు 10 గ్రాములు, 1 చెంచా అన్నమాట స్పూను. దీంతోపాటు వేరు పెరుగుదల బాగా ఉండటానికి 100 గ్రాముల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, ఇది ఒక్కదాన్ని మాత్రమే గుంతల్లో మొక్కలు పెట్టుబడేయాలండి. ఇంకా వేరే యూరియా కానీ, పొటాషియం కానీ, ఎరువులు కానీ ఏవి కూడా మొక్కలు పెట్టిన సంవత్సరం వరకు కూడా మిగతా రసాయనాలు ఏమీ కూడా వేయకూడదు. చాలా ప్రాముఖ్యమైన అంశము. గుంతల్లో 10 కేజీల పశువుల ఎరువు, వ్యాప్పిండి 1 కేజీ, కార్బోఫిరాన్ గుళికలు 10 గ్రాములు, దీనితో పాటు సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ 100 నుంచి 150 గ్రాములు, ఇవన్నీ కూడా ఈ టాప్ సాయిల్ మనం ఏదైతే అడుగుమట్టి తీసామో దాంతో కలిపి బాగా మిక్స్ చేసుకుని గుంతను నింపుకొని ఆ గుంతలో మనం మొక్కని నాటుకోవాలండి.
1: అయితే ఈ విషయం రైతు సోదరులు కూడా బాగా గుర్తించారు.

0: తీసుకోవాలండి. ఒకటి ఏంటంటే రైస్ సోదరులకు మనం రకాలు చెప్పాము, మనం బీపీపీ 5 నుంచి 11 వరకు అందుబాటులో ఉంటాయని. ఇవి రైస్ సోదరులు అడిగేది ఏంటంటే ఎక్కడ దొరుకుతాయి, మేము ఎవరిని సంప్రదించాలి, ఈ రకాలు కావాలంటే అని అడుగుతుంటారు, దానికి చెప్పండి సార్.
1: కరెక్ట్ సార్. మనం ముఖ్యంగా చూసినట్లయితే రైతులు కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు వివిధ ప్రాంతాలలో కూడా. మనము నాణ్యమైన అంటు మొక్కలు మంచి రకాలు కావాలన్నప్పుడు కొంచెం ఇబ్బంది అయినప్పటికి కూడా రైతులు గమనించాలి. డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయంలోని వివిధ పరిశోధనా స్థానాలు, ముఖ్యంగా జీలిమామిడి పరిశోధనా స్థానం బాపట్లలో పెద్ద ఎత్తున మొక్కలు తయారు చేస్తూ ఉన్నాము. దాంతోపాటు మనకు ఉద్యాన పరిశోధనా స్థానము పందిరి మామిడి తూర్పుగోదావరి జిల్లా, అదేవిధంగా కృషి విజ్ఞాన కేంద్రము పందిరి మామిడిలో కూడా మొక్కలు పెద్ద ఎత్తున తయారు చేస్తున్నారు. మరి దాంతోపాటు ఈ మధ్యకాలం ఒక 2 సంవత్సరాల నుంచి కూడా కొత్తగా ఏర్పడినటువంటి ఉద్యాన పరిశోధనా స్థానం పెద్దపేట బూర్జా మండలం శ్రీకాకుళం జిల్లాలో కూడా, అక్కడ కూడా మనం అంటు జీడిమామిడి అంటు మొక్కలు పెద్ద ఎత్తున కూడా తయారు చేస్తూ ఉన్నారు. అక్కడి నుంచి మనం మొక్కలు రైతులు పొందుకోవచ్చు. అదేవిధంగా మన డిపార్ట్మెంట్ ఆఫ్ హార్టికల్చర్ ఉద్యాన శాఖ వాళ్ళు కూడా హార్టికల్చర్ ఫార్మ్ అక్కడ బొబ్బిలి హార్టికల్చర్ ఫార్మ్ బనకాపల్లిలో కూడా వాళ్ళు పెద్ద ఎత్తున జీడి అంటు మొక్కలను తయారు చేస్తున్నారు. అక్కడి నుంచి మనం రైతు సోదరులు ఈ యొక్క నాణ్యమైన అంటు మొక్కల్ని పొందుకోవచ్చు. ఈ ధర కూడా మన ప్రభుత్వం నిర్దేశించిన ధర, మరి యూనివర్సిటీ కూడా ఆ నిర్దేశించిన ధర, ఒక మొక్క వచ్చి అంటు మొక్క 50 రూపాయలండి. ఈ యొక్క ధర చెల్లించి రైతులు మనం పొందుకోవచ్చు. దాని డిపార్ట్మెంట్ వారు స్కీమ్లో కూడా మనం పెట్టుకుని సబ్సిడీ పొందుకునే అవకాశం కూడా ఉంటుందన్నమాట.
0: డాక్టర్ ఉమామహేశ్వరరావు గారు, మనం మొక్కలు నాటుకున్న తర్వాత రైతు సోదరులు వీటికి నీటి తరలు ఎలా ఇచ్చుకోవాలండి?
1: ఇది జీడిమామిడిలో ప్రధానమైనటువంటి ఇంపార్టెంట్ ప్రశ్న. అంటే ఒకప్పుడు మనము వర్షాధార ప్రాంతంగా పండించే వాళ్ళమి, ఏసీ వదిలేసేవాళ్ళమి. చూస్తే 100 మొక్కలు పెడితే నెక్స్ట్ సీజన్ వెళ్ళి చూస్తే అక్కడ 30-40 మొక్కలు కూడా ఉండవు. కానీ జీడి మొక్క ఏంటంటే మొదటి 2 సంవత్సరాలు కూడా చిన్న పిల్లలను పెంచినట్టు పెంచుకుంటేనే తర్వాత మనకి ఒక 50 సంవత్సరాల పాటు మనకి దిగుబడి ఇస్తాయి అన్నమాట. ఎందుకంటే మొట్టమొదటి 2 సంవత్సరాలు చాలా సెన్సిటివ్ మొక్క, వేరు వ్యవస్థ కూడా చాలా సెన్సిటివ్, మొక్కలు కూడా ఎండ ఏడుమికి తట్టుకోలేవు కాబట్టి వీటిని మనము ఈ యొక్క అంతర కృషి కింద నీటి తరలు అనేది మనం కంపల్సరిగా యాసవిలో సెప్టెంబర్ అక్టోబర్లో మనం ప్లాంటింగ్ చేస్తున్నాం. నవంబర్ డిసెంబర్ దాకా మొక్కలు బాగానే ఉంటాయి, జనవరి దాకా మొక్కలు బాగుంటాయి, ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మే మాసాల్లో మొక్కలు ఎండ వేడిమికి దెబ్బతిని తరుగుతున్నమాట. కాబట్టి రైతు సోదరులు నీటి వసతి ఉన్న వాళ్ళు డ్రిప్ ఇరిగేషన్ ద్వారా కానీ మరి బొంగల ద్వారా కానీ నీటిని పోసుకోవాలి. ఒకవేళ నీటి వసతి అక్కడ లేకపోయినా సరే దగ్గరలో ఉన్నటువంటి సోర్స్ కాలువల ద్వారా కానీ మరి తెచ్చుకొని నీటి తరలు ఇచ్చి, నీటి తరలు ఇవ్వడం కష్టం కాబట్టి వారానికి ఒకసారి అయినా సరే వేసవిలో ముఖ్యంగా మార్చి ఏప్రిల్ మే జూన్ మాసాల్లో వేసవిలో నీటి తరలు ఇచ్చి వారానికి ఒకసారి అయినా సరే ఒక బొంగ నీళ్ళు 10 లీటర్ల నీటి మొక్కకిచ్చి కింద పాదుల్లో కానీ మనం మల్చింగ్ చేసినట్లయితే, అంటే ఎండు ఆకులు కానీ మరి వేప ఆకులు కానీ గానుగాకులు కానీ వేసినట్లయితే చాలా వరకు ఎవాపరేషన్ మనం తగ్గించి వేసినలో మనం మంచి వాతావరణం కల్పించి మొక్కల్ని చనిపోకుండా ఉంచుకోవచ్చు. అదేవిధంగా ఒక ముఖ్యమైన కార్యక్రమం ఏంటంటే రైతులు ఈ వేసవి కాలంలో వేడిగాళ్ళు మనం వడగాళ్ళు అంటాం, మే మాసంలో 3వ వారంలో వేడిగాళ్ళు ఎక్కువగా వస్తూ ఉంటాయి కాబట్టి అందుకే మార్చి ఆఖరిలోనే లేత మొక్కలకి మనం మొక్కలు నాటిన ఒక 6 నెలల తర్వాత అనగా మార్చి ఆఖరిలో తూర్పు పడమర దిశల్లో కానీ తాటాకులు పెట్టుకున్నట్లయితే, కొంతమంది తాటాకులు పెడుతున్నారు, కొంతమంది 3 కర్రలు కట్టి పాత చీరలు కూడా కట్టేసిన హోల్స్ పెడితే ఆ వేడిగాలి అనేది మొక్కకు రాకుండా మొక్క దెబ్బతినకుండా మనం కాపాడుకునేటువంటి అవకాశం కూడా ఉందండి.
0: సార్, తర్వాత చూస్తే మనకు ఒక మొక్క నుంచి ఎంత దిగుబడి తీసుకోవచ్చు, ఎన్ని సంవత్సరాలు మనకి దిగుబడి వస్తుంది, ఒకసారి ఉదాహరణతో చెప్పండి సార్.
1: సహజంగా మనము ఇత్తనం మొక్కలు అయితే 6 సంవత్సరాల తర్వాత దిగుబడి వస్తుంది, కానీ ఈరోజు మనము రైతులందరూ కూడా విశ్వవిద్యాలయం ద్వారా ఉన్నటువంటి టెక్నాలజీని ఈరోజు అవలంబిస్తున్నారు. కష్టమైనప్పుడు రైతులు అంటు మొక్కలు కొనుక్కొచ్చుకొని అంటు మొక్కలు నాటుతున్నారు. ఈ అంటు మొక్కలు మనం వేసుకున్న రైతులైతే 2వ సంవత్సరమే మనకి పూత పిందె వస్తుంది, కానీ మనం ఫస్ట్ 2 సంవత్సరాలు కూడా ఆ పూత అంతటిని కూడా తుంచివేయాలి. 3వ సంవత్సరం నుంచి మనం పూత పిందె ఉండే విధంగా మనము ఉంచుతామండి. 3వ సంవత్సరం నుంచి మన క్రాప్ అనేది మొదలవుతుంది. 3వ సంవత్సరము మనకి సరాసరిగా ఒక చెట్టుకు వచ్చి 1.5 నుంచి 3 కేజీలు మనకి ఎండబెట్టిన గింజలు వస్తాయన్నమాట. అదే 4వ సంవత్సరంలో ఒక చెట్టుకి 4 కేజీలు కూడా గింజలు వచ్చేటువంటి అవకాశం ఉంది. 5వ సంవత్సరం చూసినట్లయితే ఒక చెట్టుకి 5 కేజీలు గింజలు వస్తాయన్నమాట. మరి 5వ సంవత్సరం పైబడి నుంచి గింజలు పెరుగుతూ ఉంటాయి. 10వ సంవత్సరం నాటికి అంటే సుమారు 8వ కోత నాటికి ఒక చెట్టుకు వచ్చి 10 నుంచి 15 కేజీల గింజలు దిగుబడి అనేది ఒక చెట్టు నుంచి మనకి వస్తుంది.

0: తద్వారా ఈరోజు మన యొక్క ఉద్దేశం ఏంటంటే ఒక సరాసరి ఒక చెట్టుకు 10 కేజీలు వచ్చినా సరే రైతులు 7x7 మీటర్ల దూరంలో మొక్కలు నాటినప్పుడు 200 మొక్కలు హెక్టార్కి వస్తున్నాయి కాబట్టి 200x10 కేజీలు అంటే 2000 కేజీల ఉత్పాదకత మనం జీడిమామిడిలో అంటు మొక్కల విధానం ద్వారా సాధించాలని కూడా మన రైతులకి తెలియజేస్తున్నామండి.
1: ఈ విధంగా సార్ ఒక మొక్క నాటితే ఎన్ని సంవత్సరాలు మనం దిగుబడి తీసుకోవచ్చు?
0: జీడి మొక్కలు మనకి ఒక 45 నుంచి 50 సంవత్సరాల వరకు కూడా మనకు దిగుబడి ఇస్తూనే ఉంటుంది. అయితే ఏంటంటే 10 సంవత్సరం కూడా సక్రమంగా దానికి ఎరువులు యాజమాన్యం అనేది చేయాలి, కత్తిరింపులు చేయాలి. ఇవన్నీ కూడా సరైన యాజమాన్య పద్ధతులు మన రైతులు కానీ పాటించినట్లయితే మంచి దిగుబడులు సాధించుకుంటూ పనిపోవచ్చు.
1: సార్ తర్వాత మనం మొక్కకి మొక్కకి 7 మీటర్లు మాక్సిమం డిస్టెన్స్ అనుకున్నాం కదా, అంటే మనకు చాలా ఏరియా ఖాళీగా కనిపిస్తుంది సహజంగా. ఈ నేపథ్యంలో రైతు సోదరులు అదనపు ఆదాయం కోసం ఏమైనా అంతర పంటలు సాగు చేసుకోవచ్చా? అవకాశం ఉంటే ఎటువంటి పంటలు దీనికి పనికొస్తాయి?
0: తప్పకుండా అండి. రైతులు అంటే జీడి మామిడిలో మొట్టమొదటి 2-3 సంవత్సరాలు మొక్కకి మొక్క మధ్య చాలా గ్యాప్ ఉంది కాబట్టి దాని నుంచి కూడా అదనపు ఆదాయాన్ని రైతులు సంపాదించుకునే అవకాశం ఉంది. దీంట్లో ముఖ్యంగా మన ప్రాంతాన్ని బట్టి ఇసుక భూముల్లో అయితే చక్కగా మనం ఈరోజు ఆకుకూరలు సాగు చేసుకోవచ్చు, వేరుశనగ పంట వేసుకోవచ్చు, అదే చిక్కుడు పంట వేసుకోవచ్చు, పూల మొక్కలు కూడా నాటుకొని మనం అధికంగా అంటే 2-3 నెలల్లోనే పూర్తి అవుతుంది. బంతి మొక్కలు నాటుకుంటే ఒక సీజన్లో మంచి ఆదాయం వచ్చేటువంటి అవకాశం కూడా ఉంది కాబట్టి అలాంటి లేత భూముల్లో మనం ఇసుక భూముల్లో అంతర పంటల్లో సాగు చేసుకోవచ్చు. అదే బరువైన సారవంతమైన భూముల్లో ఈరోజు రైతులు పసుపు సాగు చేస్తూ ఉన్నారు, అదేవిధంగా పనస కూడా పైనాపిల్ కూడా మనం ఈరోజు సాగు చేస్తున్నాం. తద్వారా దాని ద్వారా కూడా మొట్టమొదటి 2-3 సంవత్సరాలు మంచి దిగుబడి సాధించే అవకాశం కూడా ఉంది. ఇంకా తేలికపాటి ఇసుక భూముల్లో వాటర్ మెలన్, పుచ్చకాయ, మస్క్ మెలన్, కర్బూజా ఇలాంటి పంటలు కూడా మరి యాషిగారు బూడిద గుమ్మడి ఇలాంటి పంటలు కూడా సాగు చేసుకుని ఒక 3 నెలల్లోనే అధిక దిగుబడి మనం సాధించుకునే అవకాశం కూడా ఉంది సార్.
1: సార్ డాక్టర్ ఉమామహేశ్వరరావు గారు, చివరిగా మనకు ఈ లేత తోటలు సాగు చేసేటప్పుడు రైతు సోదరులకి వివిధ రకాలైనటువంటి పురుగులు ఇబ్బంది పెడతా ఉంటాయి కదా, ఇవి ఏమేమి పురుగులు ఉంటాయి, ఇందులో ఎలా మనం యాజమాన్యం చేసుకోవాలంటారు రైతు సోదరులు?
0: ఇది కరెక్టే. సహజంగా మనకి ఈ చిన్న వయసులో మొక్కలు మనం సాగు చేస్తున్నప్పుడు ఎప్పుడైతే మళ్ళీ కొత్త చిగురు వస్తుందో ఆ దశలో మనకి ఈ పురుగుల యొక్క సమస్య అనేది మనం చూస్తూ ఉంటాం. దీంట్లో చాలా తక్కువగా ఈ పురుగుల సమస్య జీడి మామిడిలో మనము చూడొచ్చు. దాంట్లో ప్రధానమైనది ఆకు తినే పురుగు, లేదా ఆకు ముడత పురుగు, లేదా ఇంకా కంటే లీఫ్ మైనర్, ఆ పాము పొడ తెగులు అంటాం. ఇవి సాధారణంగా వచ్చేటువంటి పురుగుల యొక్క సమస్య. దీనికి మనము సహజంగా జూలై ఆగస్టు మాసాల్లో అంటే వర్షాలు పడ్డాక లేత చిగురు వచ్చిన తర్వాత ఎక్కువగా ఉధృతి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ సమయంలో క్లోరోపైరిపాస్ 2 మిల్లీలీటర్లు లీటర్లు పిచికారీ చేసుకోవచ్చు. అదేవిధంగా కొన్నిసార్లు ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కూడా అంటే ఆంత్రాక్నోజ్ తెగులు అలాంటిది కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి దానికి సాఫ్ 1 గ్రాము లీటర్ కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే మన సమర్థవంతంగా ఈ పురుగులను మరి తెగులను కూడా మన లేత మొక్కల్లో నివారణ చేసుకునే అవకాశం ఉందండి.
1: రైతు సోదరుల విషయాలన్నీ దృష్టిలో పెట్టుకున్నట్లయితే వాళ్ళు జీడి మామిడి తోటలో మంచి దిగుబడులు తీసుకోవడానికి అవకాశం ఉందంటారు.
0: అవునండి.
1: డాక్టర్ ఉమామహేశ్వరరావు గారు ధన్యవాదాలండి. మనం ఈరోజు రైతు సోదరులకి విలువైనటువంటి సమాచారం జీడి మామిడి తోటల గురించి, అందులో ఉన్నటువంటి మేలైన రకాలు అంటే మంచి దిగుబడినిచ్చే రకాలు ఏవైతే ఉన్నాయో, BPP 5 నుంచి 11 వరకు, ఒక BPP 7 తప్ప అని చెప్పారు. ఈ రకాలు ఎంచుకొని సాగు చేసుకున్నట్లయితే మంచి యాజమాన్య చేపట్టుకుని వారు మంచి దిగుబడులు తీసుకుంటారు. అలాగే లేత తోటలు కూడా ఎలా యాజమాన్యం చేసుకోవాలో చెప్పారు. మీకు మరొకసారి ధన్యవాదాలు సార్.
0: థ్యాంక్ యూ అండి.
2: జీడి మామిడిలో అధిక దిగుబడినిచ్చే రకాలు, లేత తోటల యాజమాన్యం, ఈ అంశం గురించి ప్రకాశం జిల్లా చిన్నలాటరపి ఉద్యాన కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ కె ఉమామహేశ్వరరావు గారితో పరిచయం మీరింతవరకు విన్నారు. పరిచయకర్త శ్రీ నన్నం మధు. కార్యక్రమంలో ఇప్పుడు ఒక జానపద గేయం.
3: నేను పల్లోళ్ళ కుర్రదాన్ని బాబు, నేను చేపల్ని పడతాను బాబు, నేను పల్లోళ్ళ

0: జానపద గేయం మీరింతవరకు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు
1: సుగంధ ద్రవ్యం పుదీనా గురించి తెలుసుకుందాం. పంటలలో సువాసన కోసం సుగంధ ద్రవ్యంగాను వివిధ పచ్చళ్ల తయారీలోనూ సలాడ్లలోనూ వాడే ఈ పుదీనా లాబియేటి కుటుంబానికి చెందిన మొక్క. పుదీనా ఆకుల కాండం నుండి తీసే నూనెను మెంథాల్ అంటారు. ఈ మెంథాల్ను వివిధ రకాల ఔషధాల తయారీలోనూ టూత్పేస్ట్ల తయారీలోనూ విరివిగా వాడతారు. ఈ ఆకులలో కార్పోన్ అనే సుగంధ పదార్థం ఎక్కువగా ఉండటం వల్ల సువాసనను ప్రత్యేకమైన రుచిని కలిగి ఉంటుంది. పుదీనా సాగుకు సమశీతోష్ణ ఉష్ణమండల ప్రాంతాలు అనువైనవుగా చెప్పచ్చు. ఉష్ణోగ్రత 20 నుండి 25 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు సాగుకు అనుకూలంగా ఉంటుంది. అధిక సేంద్రియ పదార్థం కలిగిన సారవంతమైన తేలికపాటి ఇసుక నేలల నుండి మురుగునీరు పోయే వసతి గల ఒండ్రు నేలల వరకు కూడా దీని సాగుకు అనుకూలంగా చెప్పుకోవచ్చు. నీరు నిలిచే నల్లరేగడి నేలలు అంతగా పుదీనా సాగుకు అనుకూలంగా ఉండవు. పుదీనాను కాండం ముక్కల ద్వారా ప్రవర్ధనం చేసి నాటుకుని సాగు చేసుకోవచ్చు. నాటుకునే ముందు కాండం ముక్కలను కార్బనిజం 1 గ్రాము లీటర్ నీటికి లేదా కాప్తాన్ 3 గ్రాములు లేదా కాపర్ ఆక్సిక్లోరైడ్ 3 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపిన ద్రావణంలో 10 నిమిషాల పాటు ముంచి నాటుకోవడం వల్ల వేరుకుళ్లును అరికట్టుకోవచ్చు. ఈ విధంగా వేరుతో గల కాండం ముక్కలు 4 నుండి 5 సెంటీమీటర్ల పొడవుతో 2-3 కణుపులు కలిగిన ముక్కలను ఎన్నుకోవాలి. నాటే పద్ధతి ఏ విధంగా ఉండాలంటే, ఈ విధంగా తయారు చేసిన కాండం ముక్కలను వరుసల మధ్య 30 లేదా 45 సెంటీమీటర్ల దూరం ఉండేటట్లు, అలాగే మొక్కల మధ్య 10 సెంటీమీటర్ల దూరం ఉండేటట్లు, 1 కణుపు తప్పనిసరిగా భూమిలో ఉండేటట్లు నాటుకోవాలి. ఆకుకూర కోసం సంవత్సరం పొడుగునా

0: పెట్టుకోవచ్చు. ఆఖరి దుక్కులో ఎకరాకు 4 నుండి 5 టన్నుల పశువుల ఎరువు, 20 కిలోల నత్రజని, 16 కిలోల భాస్వరం, 20 కిలోల పొటాష్ నిచ్చే ఎరువులను తప్పనిసరిగా వేసుకోవాలి. పుదీనా సాగుకు నీటి యాజమాన్యాన్ని గమనించుకున్నట్లయితే నేల స్వభావాన్ని బట్టి శీతాకాలంలో 8 నుండి 12 రోజులకు ఒకసారి, వేసవిలో 3 నుండి 4 రోజులకు ఒకసారి నీరును పారించుకోవాలి.
1: మీరింతవరకు సుగంధ ద్రవ్యం పుదీనా గురించి విన్నారు. మీరింతవరకు కిసాన్ వాణి కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.
2: ఆకాశవాణి మార్కాపురం 101.5 FM. దుబాయ్లో జరగనున్న మహిళల ఆసియా కప్ T20 క్రికెట్ టోర్నమెంట్లో 2026 మ్యాచ్లో భాగంగా భారత్ మరియు హాంకాంగ్ జట్ల మధ్య దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగే క్రికెట్ మ్యాచ్పై ప్రత్యక్ష వ్యాఖ్యానం హిందీ మరియు ఆంగ్లంలో ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. వికసిత్ భారత్ ఆకాశవాణి నెల్లూరు కేంద్ర సౌజన్యంతో హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. ఈ కార్యక్రమం మీరు న్యూస్ ఆన్ ఏఏఆర్ యాప్ మొబైల్ యాప్లో వినవచ్చు.

ప్రత్యక్ష వ్యాఖ్యానం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి వింటారు. ఈ వ్యాఖ్యానం రేడియో సెట్స్ ఎఫ్ఎం రేడియోలో ప్రసారం చేయబడుతుంది. ఇంకా మా రోజువారీ కార్యక్రమాలు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో యథాతథంగా కొనసాగుతాయి. గమనిక విన్నారు ఆకాశవాణి.

0: విజ్ఞాన కేంద్రం మత్స్య విభాగం శాస్త్రవేత్త శ్రీ హరి సాధు గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ తమనం నాగేశ్వరరావు.
1: శ్రోతలకు నమస్కారం. ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమంలో ప్రధానమంత్రి మత్స్య కిసాన్ సమృద్ధి సహయోజన పథకం గురించి మనతో మాట్లాడటానికి నెల్లూరు కృషి విజ్ఞాన కేంద్రం మత్స్య విభాగం శాస్త్రవేత్త శ్రీ హరి సాధు గారు మన ఆకాశవాణి స్టూడియోస్లో మనతో ఉన్నారు. ఈ పథకం వల్ల కలిగే ప్రయోజనాల గురించి హరి సాధు గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్.
2: నమస్కారం సార్.
1: హరి సాధు గారు, ముఖ్యంగా మన దేశంలో ఆంధ్రప్రదేశ్ మత్స్య సంపద విషయంలో అగ్రస్థానంలో ఉంది.
2: అవును సార్.
1: ఇంకో విషయం ఏమిటంటే మత్స్య సంపదలో మన నెల్లూరుకి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. దీనికి గల ప్రధాన కారణం ఏమిటండి?
2: ఒక ప్రత్యేకమైన స్థానానికి నెల్లూరు జిల్లా రైతాంగానికి ఒక ప్రత్యేకత కూడా ఉంది సార్. రిస్క్ ని తీసుకోగలగడం, ఎంటర్ప్రీనర్షిప్ అనేది నెల్లూరు జిల్లా రైతులకి కొండంతుంది. అదే దీనికి ప్రధాన కారణం. తర్వాత తదనుగుణంగా మనకు వనరులు కూడా చాలా అనుకూలంగా ఉన్నాయి సార్. వనరుల్లో భాగంగా మంచినీటి

0: నీటి వనరులు. ఇక్కడ మంచినీటి వనరులు అంటే సెలినిటీ అంటే లవణీయత 0 మొదలు 0.5 PPT పార్ట్స్ పర్ 1000 ఉండేటటువంటి నీటి వనరులను మనం మంచినీటి వనరులుగా పరిగణిస్తాం. అయితే 0.5 PPT నుండి 30 PPT లవణీయత ఉండేటటువంటి నీటిని బ్రాకిష్ వాటర్గా పరిగణిస్తాం. 30 PPTకి మించి ఉండేటటువంటి నీటి లవణీయత ఉండే వాటిని సముద్రం నీటిగా పరిగణిస్తాం. నెల్లూరు జిల్లా ప్రత్యేకత ఏంటంటే ఈ 3 రకాల నీటి వనరులు మనకు పుష్కలంగా ఉన్నాయి సార్.
1: ఈ 3 రకాల నీటి వనరుల లభ్యత మనకు నెల్లూరుకు ఉండటం వల్ల ఇక్కడ ఆక్వారంగం గణనీయమైన ప్రగతి సాధించింది కదండి.
0: అవును సార్.
1: ఇక ఈ ఆక్వారంగాన్ని అభివృద్ధి చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకాన్ని ప్రవేశపెట్టింది. ఆ తర్వాత ప్రధానమంత్రి మత్స్య కిసాన్ సమృద్ధి సహయోజన పథకాన్ని కూడా ప్రవేశపెట్టింది కదండి.
0: అవును సార్.
1: ఈ పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు? ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటండి?
0: సార్, మన భారతదేశంలో ఆక్వా రంగానికి అత్యున్నతంగా బలోపేతం చేసే నిమిత్తం ఈ ప్రధానమంత్రి మత్స్య కిసాన్ సమృద్ధి సహయోజన అనేది కేంద్ర కేబినెట్ ఫిబ్రవరి 8, 2024 ఆమోదించింది సార్. దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఆక్వా రంగంలో ఉండేటటువంటి అసంఘటితమైనటువంటి వర్గాన్ని క్రమంగా సంఘటితంగా రంగంగా మార్చుకోవడం అనేది దీంట్లో ప్రధానమైన అంశం. అంటే మనందరికీ తెలుసు, అసంఘటిత రంగం అంటే అన్ఆర్గనైజ్డ్, అంటే ఒక నియమం, ఒక నిబద్ధత, ఒక ప్రణాళిక, ఒక గవర్నమెంట్ సపోర్టు అలాంటి అంశాలు, ఒక ప్రొసీజర్ ప్రోటోకాల్ ఏం లేకుండా జరిగేటటువంటి ఒక రంగం. అదే సంఘటితం అంటే ఆర్గనైజ్ సెక్టార్ అంటే ఇక్కడ ప్రతిదీ కూడా ఒక ప్రణాళిక మేరకు, ఒక నిబద్ధత మేరకు, గవర్నమెంట్ సపోర్టు వీటన్నిటితో ముడిపడి ఉండి ముందుకు పోయేటటువంటి అవకాశంగా మారేటటువంటి రంగం అంటే సంఘటిత రంగం అని చెప్పుకోవచ్చు.
1: జిల్లా వ్యాప్తంగా ఎన్ని ఎకరాల్లో ప్రస్తుతం చేపలు రొయ్యల పెంపకం జరుగుతుందండి?
0: చేపల పరంగా మాట్లాడితే జిల్లా వ్యాప్తంగా 20 నుంచి 25 వేల ఎకరాల్లో సాగు జరుగుతుంది సార్. అదే రొయ్యల విషయం, దాదాపు 50 వేల నుంచి 60 వేల ఎకరాల వరకు
1: సాగు జరుగుతుంది.
0: 60 వేల ఎకరాల వరకు ఉంది సార్, 50 నుంచి 60 వేల ఎకరాలు ఉంది.
1: ముఖ్యంగా ఈ చేపల విషయం తీసుకుంటే గనక ఎకరాకు ఎంత ఖర్చు అవుతుంది, ఎంత లాభం ప్రస్తుతం వస్తుందండి?
0: చేపల సాగులో సార్ ప్రస్తుత పరిస్థితుల్లో మనం నెల్లూరు జిల్లాలో గమనించినట్లయితే 3 టన్నులు పండించే పరిస్థితుల్లో ఎకరా మీద సుమారు 1 లక్ష రూపాయలు, 4 టన్నులు పండించే పరిస్థితుల్లో 1 లక్ష 20 వేల రూపాయలు 1 లక్ష 20 వచ్చే అవకాశం ఉంది సార్.
1: ఇక రొయ్యల సాగులో అయితే అండి?
0: అంటే 4 టన్నులు మనం పండించే పరిస్థితుల్లో మనకు ఎకరా మీద 4 లక్షల వరకు కూడా ఆదాయం వచ్చే అవకాశం ఉంది సార్.
1: ఈ ఆక్వా రంగం ప్రస్తుతం చాలా ఒడిదుడుకులు కూడా ఎదుర్కొంటూ ఉంది.
0: వాస్తవం సార్.
1: సరే, లాభం ఒకటైతే నష్టాలు వచ్చే ప్రమాదం ఏమన్నా ఉందండి దీంట్లో?
0: ఆదాయం తక్కువ రావడం, నష్టాలు మెండుగా ఉండడం అనేది సర్వసాధారణం సార్, వెన్నామీ రొయ్యల్లో అయితే. అదే చేపల్లో అయితే స్టేబుల్ గా ఉంటుంది సార్, నష్టాలేం ఉండదు, ఆదాయం అనేది ఒక స్టేబుల్ గా వస్తుంది. ఈ రొయ్యల పరంగా మాట్లాడితే ఇది ఖచ్చితంగా రిస్క్ తో కూడిందే, ఆదాయం కూడా ఒడిదడుకులు ఉండేది.
1: వీటన్నిటినీ పరిగణలోకి తీసుకునే ఈ ప్రధానమంత్రి మత్స్య కిసాన్ సమృద్ధి సహయోజన పథకాన్ని ప్రవేశపెట్టారు కదా?
0: అవును సార్.
1: ఈ పథకం ముఖ్య ఉద్దేశం మీరు ఇందాకే చెప్పారు, అసంఘటిత రంగాన్ని సంఘటిత రంగంగా మార్చే ఉద్దేశం మొదటిదని. అంటే వీటిలో ఉన్న ప్రధాన అంశాలేమిటి, వాటిని కొంచెం మాకు వివరిస్తారా?
0: ప్రధానమంత్రి మత్స్య కిసాన్ సమృద్ధి సహయోజనలో ప్రధానంగా 4 కాంపొనెంట్స్ ఉన్నాయి సార్. ఆ మొదటి కాంపొనెంట్ లో 2 సబ్ కాంపొనెంట్స్ ఉన్నాయి. అందులో మొదటి సబ్ కాంపొనెంట్ ఏం చేస్తుందంటే ఈ ఒక ఫార్మలైజేషన్ అండ్ క్రెడిట్ యాక్సెస్, అంటే ఈ అసంఘటిత రంగంలో ఉండేటటువంటి ఈ స్టేక్ హోల్డర్స్కి ఒక డిజిటల్ ఐడి ఇవ్వడం, రిజిస్ట్రేషన్ ఇచ్చి ఫార్మలైజేషన్ చేస్తుంది. ఇది మొదటి సబ్ కాంపొనెంట్. 2వ కాంపొనెంట్ ఏంటంటే వీరికి ఇన్సూరెన్స్ అనేది చాలా అవసరం కాబట్టి ఆ ఇన్సూరెన్స్కి కావాల్సినటువంటి ప్రోత్సాహం అనేది ఇస్తుంది. తర్వాత 2వ కాంపొనెంట్కి వచ్చినట్లయితే ఈ వాల్యూ చైన్ ఎఫిషియన్సీస్ని ఎస్టాబ్లిష్ చేస్తుంది. ఆక్వా రంగంలో ప్రొడక్షన్, ప్రాసెసింగ్, స్టోరేజ్, ట్రాన్స్పోర్ట్, మార్కెటింగ్ వీటన్నిటిలో కూడా ఈ వాల్యూ చైన్ ఎఫిషియన్సీని ఎస్టాబ్లిష్ చేసి దీన్ని సస్టైనబుల్గా అంటే 10 కాలాల పాటు ఈ యొక్క రంగం ముందుకు పోయే విధంగా చూడడం అనేది దీని ఉద్దేశం. తర్వాత 3వ అంశం ఏంటంటే సేఫ్టీ అండ్ క్వాలిటీ స్టాండర్డ్స్, అంటే ఇక్కడ మనం ఎంత పండించామనేది ముఖ్యం కాదు, మనం ఈ సేఫ్

సేఫ్టీ క్వాలిటీ సిస్టమ్స్ అనేది పర్ఫెక్ట్గా ఉన్నాయా లేదనేది ఒక మానిటర్ చేయాల్సిన అంశం ఉంది. కాబట్టి అది ఈ చేపలు మరియు చేపల ఉత్పత్తిలో భద్రత మరియు నాణ్యత హామీ వ్యవస్థను స్టాండర్డైజ్ చేయడం.

0: ప్రాజెక్ట్ నిర్వహణ కావాలి, మానిటరింగ్ కావాలి, వీటికి సంబంధించినటువంటి సపోర్ట్స్ ని, అలానే వాటికి కావాల్సిన ఎఫిషియన్సీని ఈ యొక్క అసంఘటిత రంగంలో ఉండి పనిచేసే వారందరికి కూడా అందజేస్తుంది సార్.
1: సార్, ఇక ఈ నేషనల్ ఫిషరీస్ డిజిటల్ ప్లాట్ఫామ్ NFDP పోర్టల్ ఉంది, అది కూడా కాకుండా మొబైల్ యాప్ కూడా రూపొందించారు కదా.
0: అవును సార్.
1: ఈ యాప్ లో కానీ పోర్టల్లో కానీ రిజిస్టర్ చేసుకోవటం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయండి?
0: నేషనల్ ఫిషరీస్ డిజిటల్ ప్లాట్ఫామ్ అనేది ఒక గవర్నమెంట్ ప్లాట్ఫామ్ సార్ ఇది. దీంట్లో రైతులు ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటారో వారి డేటా అనేది పొందుపరచబడుతుంది, వాళ్ళు ఆక్వా రైతులుగా అక్కడ నిర్దేశితం అవుతారు.
1: సార్, ఈ ఆక్వా రంగాన్ని తీసుకుంటే గనక ముందు చేపలు పండించేవాళ్లు కానీ చేపలు పట్టేవాళ్లు కానీ అట్లా ఏ స్థాయిల్లో ప్రజలు పనిచేస్తూ ఉంటారండి?
0: ఆక్వా రంగంలో సార్ రెండు విధాలుగా మనం చెప్పాలి సార్ ఈ అంశాన్ని. ఒకటి క్యాప్చర్ ఫిషరీస్, రెండోది కల్చర్ ఫిషరీస్. అంటే వలలు బోట్ల సహాయంతో మనం ఆ చేపలు నదీ జలాలు కానీ సముద్ర జలాల్లో కానీ ఉండేటటువంటి చేపలను మనం పట్టుకునేదాన్ని క్యాప్చర్ ఫిషరీస్గా భావిస్తాం. తర్వాత మనకు కల్చర్ ఫిషరీస్కి వస్తే ఇది చాలా భారీ అంశం. ఈ కల్చర్ ఫిషరీస్లో మనకు హ్యాచరీస్ అనేవి ఉంటాయి, ప్రధానంగా సీడ్ ప్రొడ్యూస్ చేయాలి. ఆ హ్యాచరీస్లో చాలామంది సిబ్బంది పనిచేస్తారు. ఈ కల్చర్ పాండ్స్లో, అది చేపలు కానివ్వండి రొయ్యలు కానివ్వండి, ఇక్కడ ఈ కల్చర్ పాండ్స్లో చాలామంది సిబ్బంది పనిచేయడం జరుగుతుంది. అలానే వీటిని హార్వెస్ట్ చేసేదానికి, కూడా కొంత సిబ్బంది కావాలి. తర్వాత వాటిని ఐసింగ్ చేయడం, తర్వాత స్టోరేజ్ చేయడం, ప్రాసెసింగ్ చేయడం, తర్వాత ట్రాన్స్పోర్ట్ చేయడం. సో ఈ అన్ని యొక్క దశలలో కూడా దానికి తగ్గ వ్యక్తులు పనిచేస్తూనే ఉంటారు సార్.
1: ప్రజలతో పాటు టెక్నాలజీ కూడా, అంటే కోల్డ్ స్టోరేజ్లు కానీ ప్రాసెసింగ్ యూనిట్లు కానీ, దీనికున్న టెక్నాలజీకున్న ప్రత్యేకత ఏంటండి దీంట్లో?
0: ఇక్కడ టెక్నాలజీ పరంగా సార్ ఈ ప్రాసెసింగ్ ప్లాంట్స్కి వస్తే చాలా వేయంతో కోటాను కోటుతో కూడింది. అలానే దీంట్లో సిబ్బంది కూడా టెక్నికల్లీ ఎక్స్పర్టైజ్ పీపుల్ మాత్రమే పనిచేస్తారు సార్. అంటే ఫిషరీస్ ప్రొఫెషనల్స్ పనిచేస్తారు ప్రధానంగా. అంటే క్వాలిటీ స్టాండర్డ్స్, మైక్రోబయాలజీ ల్యాబ్స్ అయితేనేమి, అలానే ఆ గ్రేడింగ్ అయితేనేమి, గ్రేడింగ్లో కూడా ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ పనిచేయాలి, స్టాండర్డ్స్ని మెయింటైన్ చేసే విధంగా తీసుకుంటారు. అలానే హ్యాచరీస్ కూడా అలానే ఉంటుంది సార్. హ్యాచరీస్లో కూడా మీరు గమనించినట్లయితే ఆ బ్రూడర్ తల్లి రొయ్యను మనం తీసుకొచ్చి దాన్ని బ్రీడింగ్ చేయడం, తర్వాత వాటిని మనం ఆ లార్వల్ స్టేజెస్ని హ్యాచరీలో వివిధ దశల్లో డెవలప్ చేసే నిమిత్తం టెక్నికల్ ఎక్స్పర్టైజ్ అనేది చాలా అవసరం సార్. అలా చేయగలిగితేనే దానికి తగ్గ ఫీడ్స్ విషయమైతేనేమి అన్ని విషయాల్లో ఆ టెక్నికల్ ఎక్స్పర్టైజ్తో పాటు ఆ బ్రోడర్ యొక్క క్వాలిటీ ఇవన్నీ ఉంటేనే కూడా ఆ హ్యాచరీలో ఉండే పిల్ల అనేది నాణ్యమైంది వస్తుంది. ఎప్పుడైతే హ్యాచరీ పిల్ల నాణ్యమైంది వస్తుందో కల్చర్ అనేది ఆటోమేటిక్గా సక్సెస్ అవుద్ది సార్.
1: ఇంత చేయాలి కాబట్టే చాలా ఖర్చుతో కూడిన విషయం.
0: అవును,
1: ఇవన్నిటినీ.
0: అవునండి.
1: ఈ మధ్య ముఖ్యంగా ఈ ఆక్వా రంగం ఎలాంటి ఒడిదుడుకుల్ని ఎదుర్కొంటుందండి?
0: ఈ ఆక్వా రంగంలో ఒడిదుడుకులు చెప్పాలంటే మనం ముందుగా అనుకున్న విధంగా రైతుకి గిట్టుబాటు ధర రావట్లేదు. ప్రధానంగా ఎంతో వ్యయ ప్రయాసాలతో రైతు సాగు చేస్తున్నాడు. ఎప్పుడైతే పంట చేతికి వచ్చే లోపల రేట్ అనేది పడిపోవడం,
1: ఇలాంటి ఇబ్బందులన్నింటినీ అధిగమించే ఉద్దేశంతోనే ఈ ప్రధానమంత్రి మత్స్య కిసాన్ సమృద్ధి సహయోజన పథకాన్ని ప్రవేశపెట్టారు కదా.
0: అవునండి.
1: వీరందరికీ ఈ రుణ సదుపాయాన్ని కల్పించడానికి ఈ పథకంలో ఏమన్నా అవకాశం ఉందండి? మరో విషయం ఏమిటంటే ఈ ఆక్వా పరిశ్రమలో ఇన్సూరెన్స్ కూడా చాలా కీలకమైనది కదా.
0: అవునండి.
1: దీనికి సంబంధించి ఈ పథకంలో ఏమన్నా అవకాశం ఉందండి?
0: సార్ దీని ప్రధాన ఉద్దేశమే అసంఘటిత రంగంలో ఉండే వారందరికీ రుణాలు ఏర్పరచడం, సబ్సిడీలు ఏర్పరచడం, ఇన్సూరెన్స్ ఇవ్వడం.
1: ప్రభుత్వ పరంగా ఇన్సూరెన్స్ కి ఏమన్నా సహాయం అందిస్తున్నారా ఆక్వా రైతుల కోసం?
0: ఆక్వా రైతుల కోసం వారికి ఇన్సూరెన్స్ ని కట్టేదానికి వాళ్ళకి ఎంకరేజ్ చేసే నిమిత్తం వారు కట్టవలసిన ప్రీమియంలో సుమారు 40% వరకు లేదా గరిష్టంగా హెక్టార్కి 25,000 రూపాయలు ఇన్సూరెన్స్ అమౌంట్ అనేది గవర్నమెంటే భరిస్తుంది సార్. కనీసం 100,000 హెక్టార్లకి ఈ ఇన్సూరెన్స్ ఇవ్వాలి అనేది లక్ష్యంగా పెట్టుకున్నారు. అంతే కూడా కాకుండా ఎస్సీ ఎస్టీ మరియు మహిళలకు కూడా ఈ 40% గాక మరొక 10% కూడా ఇన్సూరెన్స్ ను ప్రోత్సాహంగా అందజేస్తున్నారు సార్.
1: మిగతా రైతుల్లాగానే ఈ ఆక్వా రైతుల్లో కూడా చాలా తక్కువ ప్రాంతంలో చేపలు గాని రొయ్యల పెంపకం చేసే రైతులు ఎక్కువ మంది ఉంటారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ చిన్న రైతులకి ఈ పథకం ద్వారా

0: ఎలాంటి ప్రోత్సాహకాలు లభిస్తున్నాయండి?
1: వాళ్ళు కోఆపరేటివ్స్ గా మారితే ఈ పథకం కింద సుమారు 5,500 ఫిషరీస్ కోఆపరేటివ్స్ కి, అలానే ఎఫ్పిఓస్ కి, అలానే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కూడా బలోపేతం చేయడానికి వీరి యొక్క అజెండాలో ఒక భాగం ఉంది సార్. తర్వాత సహకార సంఘాలు ఏర్పడి వారికి భారీ పెట్టుబడుల్లో భాగంగా ప్రాసెసింగ్ అయితేనేమి, కోల్డ్ స్టోరేజ్ అయితేనేమి, వాల్యూ అడిషన్ అయితేనేమి, వీటన్నిటికి కూడా చేయడానికి కావాల్సినటువంటి ఈ స్కీమ్స్ను కూడా వారికి అందజేస్తుంది సార్. అంతే కూడా కాకుండా ఈ ఇన్స్టిట్యూషనల్ క్రెడిట్ ఇవ్వడం అయితేనేమి, మార్కెట్ లింకేజెస్ వారికి అందజేయడం అయితేనేమి, వాటన్నిటితో పాటు ఎక్స్టెన్షన్ యాక్టివిటీస్లో భాగంగా ట్రైనింగ్, కెపాసిటీ బిల్డింగ్ వారి కూడా కల్పించి వారికి ఒక ప్రత్యేకత అనేది గవర్నమెంట్ ఇస్తుంది సార్, బాగా ఎంకరేజ్ చేస్తుంది.
0: ఇక ఈ ప్రధానమంత్రి మత్స్య కిసాన్ సమృద్ధి సహయోజనలో వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవటానికి రుణ సదుపాయం ఏమన్నా కల్పిస్తుందండి?
1: ఈ మైక్రో మరియు అంటే చిరు చిన్న యూనిట్లకి ఇన్స్టిట్యూషనల్ ఫైనాన్స్ ఇవ్వడం, క్రెడిట్ లింక్డ్ సపోర్ట్ ఇవ్వడం, తర్వాత ఈ ఫెసిలిటేషన్ సర్వీస్ ఇవ్వడం, ఇవన్నీ కూడా మనం ముందు మాట్లాడుకున్నటువంటి కాంపోనెంట్ 1, కాంపోనెంట్ 2 ద్వారా అందిస్తున్నారు సార్. నెక్స్ట్ రెండవ అంశానికి వస్తే, వివిధ బ్యాంకులు, సహకార సంస్థలు, ఎన్బిఎఫ్సిల ద్వారా వర్కింగ్ క్యాపిటల్ ఇవ్వడం, టర్మ్ లోన్ ఇవ్వడం వంటి అనుకూలతలు కూడా బాగా అందజేస్తున్నారు సార్.
0: హరిసాదు గారు, ఇవాళ మా ఆకాశవాణి స్టూడియోస్కు వచ్చి ఈ ప్రధానమంత్రి మత్స్య కిసాన్ సమృద్ధి సహయోజన పథకం గురించి చాలా విలువైన సమాచారాన్ని మా రైతులకు అందించారు. ధన్యవాదాలు సార్.
1: థ్యాంక్ యూ సో మచ్ సార్.
2: మీరింతవరకు వికసిత్ భారత్ కార్యక్రమంలో ప్రధానమంత్రి మత్స్య కిసాన్ సమృద్ధి సహయోజన గురించి నెల్లూరు కృషి విజ్ఞాన కేంద్రం మత్స్య విభాగం శాస్త్రవేత్త శ్రీ హరిసాదు గారితో పరిచయం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి నెల్లూరు కేంద్ర సమర్పణ.
3: ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. రేపు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా గవర్నర్ శివప్రతాప్ శుక్లా రాష్ట ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఫలితం ఆశించకుండా విధిని నిర్వర్తించాలనే శ్రీకృష్ణుడి బోధనలు ఈ పండుగ రాష్టంలో శాంతి సామరస్యాలు పెంపొందించాలని ఆకాంక్షించారు. హైదరాబాద్లోని చెంచల్గూడ సంతోష్ నగర్ మధ్య 620 కోట్ల రూపాయలతో నిర్మించిన 3.2 కిలోమీటర్ల 4 లేన్ల స్టీల్ ఫ్లైఓవర్ను

యువవాణి యువజనుల కార్యక్రమం. ఈనాటి యువవాణి కార్యక్రమంలో విద్య ఉద్యోగ సమాచారం తెలుసుకుందాం. రండి శీర్షికన సైన్స్ అండ్ టెక్నాలజీ. ముందుగా వింటారు ఉద్యోగ సమాచారం. ఢిల్లీలోని ఎన్విరాన్మెంటల్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ మంత్రిత్వ శాఖ పరిధిలోని సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డులోని ఒప్పంద ప్రాతిపదికన సైంటిస్ట్ అసిస్టెంట్ మేనేజర్ డేటా ఎంట్రీ ఆపరేటర్ ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ ఉద్యోగాలకు సంబంధించిన

పోస్టుల వివరాలు ఇలా ఉన్నాయి. సైంటిస్ట్ బిసిడి 21 పోస్టులు, అసిస్టెంట్ మేనేజర్ ఫైనాన్స్ 3 పోస్టులు, అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ 1 పోస్టు, సైంటిఫిక్ అసిస్టెంట్ 13 పోస్టులు, టాక్సోనమిస్ట్ 1 పోస్టు, డేటా ఎంట్రీ ఆపరేటర్ 4 పోస్టులు, ఫీల్డ్ అసిస్టెంట్ 8. మొత్తం 51 పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హతలు: ఇంటర్మీడియట్ బ్యాచిలర్ డిగ్రీ, ఎంఎస్సీ మాస్టర్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు గేట్ నెట్ స్కోర్ ఉత్తీర్ణత మరియు ఉద్యోగ అనుభవం తప్పనిసరి. ఈ ఉద్యోగాలకు సంబంధించిన వేతన వివరాలు ఇలా ఉన్నాయి. సైంటిస్ట్ పోస్టులకి 1,25,380 రూపాయల నుండి 1,71,600 రూపాయలు, అసిస్టెంట్ మేనేజర్కి 1,19,200 నుంచి, డేటా ఎంట్రీ ఆపరేటర్కి 57,400, ఫీల్డ్ అసిస్టెంట్కి 38,741 రూపాయి, అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ సైంటిఫిక్ అసిస్టెంట్కి 77,600గా నిర్ణయించారు. టాక్సానమిస్ట్కి 65,300. వీటికి సంబంధించిన వయోపరిమితి: సైంటిస్ట్ పోస్టులకి 35 నుండి 50 సంవత్సరాలు, డేటా ఎంట్రీ ఆపరేటర్కి 32 సంవత్సరాలు, ఫీల్డ్ అసిస్టెంట్కి 27 ఏళ్ళు. ఇతర పోస్టులకి 35 సంవత్సరాలు మించకూడదు. ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు ఎలాంటి దరఖాస్తు రుసుము లేదు. ఏ కేటగిరీ వాళ్ళైనా ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చు. మరిన్ని వివరాల కోసం www.cpcb.gov.in వెబ్సైట్ని సందర్శించగలరు. వెబ్సైట్ వివరాలు మరొకసారి www.cpcb.gov.in. మీరు ఇంతవరకు ఉద్యోగ సమాచారం విన్నారు. విద్యా సమాచారం: హైదరాబాద్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం నుండి 2026-27 విద్యా సంవత్సరానికి దూర విద్యా విధానంలో అండర్ గ్రాడ్యుయేట్, పీజీ, డిప్లొమా సర్టిఫికేట్ కోర్సుల్లో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. కోర్సుల వివరాలు: అండర్ గ్రాడ్యుయేషన్లో బీఏ, బీకామ్, బీఎస్సి, పీజీ కోర్సుల్లో ఎంబీఏ, ఎంబీఏ జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్స్, ఎంబీఏ ఎకనామిక్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఇంకా పొలిటికల్ సైన్స్. ఎంఎస్సి కోర్సుల్లో ఎంఎస్సి మ్యాథ్స్, ఎన్విరాన్మెంటల్ సైన్స్, ఎంకామ్, మాస్టర్ ఆఫ్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్, బ్యాచిలర్ ఆఫ్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. డిప్లొమా కోర్సుల వివరాలు ఇలా ఉన్నాయి: మార్కెటింగ్ మేనేజ్మెంట్, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్, ఎన్విరాన్మెంటల్ స్టడీస్, హ్యూమన్ రైట్స్, కల్చర్ అండ్ హెరిటేజ్ టూరిజం, డిజిటల్ జర్నలిజం అండ్ ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషనల్ వంటి కోర్సులు అందుబాటులో ఉన్నాయి. సర్టిఫికేట్ కోర్సుల వివరాలు: ఫుడ్ అండ్ న్యూట్రిషన్, లిటరసీ అండ్ కమ్యూనికేషన్ డెవలప్మెంట్. ఈ కోర్సులకు సంబంధించిన కాల వ్యవధి: అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులకి 3 సంవత్సరాలు, పీజీ కోర్సులకి 2 సంవత్సరాలు, డిప్లొమా కోర్సులకి 1 సంవత్సరం కాల వ్యవధిలో ఈ కోర్సులు పూర్తి చేయవచ్చు. అర్హతలు: కోర్సును అనుసరించి 10వ తరగతి, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. ఆన్లైన్ దరఖాస్తుకి చివరి తేదీ 9 సెప్టెంబర్ 2026.

బ్యాచిలర్ ఆఫ్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ కోర్సుల్లో ప్రవేశానికి మాత్రం ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. ప్రవేశ పరీక్ష నోటిఫికేషన్ సంబంధించిన వివరాలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అధికారిక వెబ్సైట్లో పొందుపర్చారు. మరిన్ని వివరాల కోసం www.drbiarambedkar.ugpgadmissions2026 నోటిఫికేషన్ అనే వెబ్సైట్ని సందర్శించగలరు. వెబ్సైట్ వివరాలు మరొకసారి www.drbiarambedkar.ugpgadmissions2026. ఈ వెబ్సైట్ని సందర్శించి మరిన్ని వివరాలు తెలుసుకోగలరు. మీరెంతవరకు విద్యా ఉద్యోగ సమాచారం విన్నారు.

యువవాణి యువజనుల కార్యక్రమంలో తెలుసుకుందాం రండి శీర్షికన నేటి అంశం సైన్స్ అండ్ టెక్నాలజీ. దీని గురించి కొన్ని విశేషాలు తెలుసుకుందాం. మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని ఓసారి గమనించండి. ఉదయం నిద్రలేపే మొబైల్ అలారం నుంచి మన ప్రయాణాన్ని సులభతరం చేసే జీపీఎస్ వరకు, ఆకాశంలో దూసుకెళ్లే రాకెట్ల నుంచి మన మాటలను అర్థం చేసుకునే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వరకు, మన జీవితంలోని ప్రతి అడుగులోనూ సైన్స్ ఉంది. ఆ విజ్ఞానాన్ని మనకు అవసరాలకు ఉపయోగపడేలా మార్చేదే టెక్నాలజీ. ఒకప్పుడు దూరంగా ఉన్న వ్యక్తితో మాట్లాడాలంటే ఉత్తరం రాసి రోజుల పాటు వేచి చూడాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఈ ప్రపంచంలో ఏ మూలన ఉన్న మనిషితో అయినా క్షణాల్లో వీడియో కాల్లో చూడగలుగుతున్నాం, మాట్లాడగలుగుతున్నాం. అలాగే ఉపగ్రహాల సహాయంతో తుఫాన్లు, వర్షాలు, వాతావరణ మార్పులను ముందుగానే తెలుసుకోగలుగుతున్నాం. ఇది అంతా కేవలం సైన్స్ అండ్ టెక్నాలజీ వలనే సాధ్యమవుతుంది. ఇది కేవలం శాస్త్రవేత్తలకు మాత్రమే సంబంధించిన విషయం కాదు, మనలో ప్రతి ఒక్కరికి రోజువారీ జీవితంలో భాగమైంది. సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రతి రంగంలోనూ మనకు ఎలా ఉపయోగపడుతుంది, రకరకాల కీలకమైన రంగాల్లో వీటి పాత్ర ఏంటి కొంచెం తెలుసుకుందాం. అంతరిక్ష విజ్ఞానంలో భారత్ సాధిస్తున్న విజయాలు, ఆకాశం వైపు చూస్తూ అక్కడేముంది అని మనిషి ఎప్పటి నుంచో ఆలోచిస్తున్నాడు. ఆ ప్రశ్నలకు సమాధానాలు వెతుకుతూ భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ఎన్నో అద్భుతమైన ప్రయోగాలు చేసింది. ఉపగ్రహాలు కేవలం అంతరిక్షంలో తిరిగే వస్తువులు మాత్రమే కాదు, వాతావరణ పరిస్థితులను తెలుసుకోవడం, వ్యవసాయాన్ని పర్యవేక్షించడం, విపత్తులను ముందుగానే గుర్తించి కమ్యూనికేషన్, నావిగేషన్ వంటి అనేక రంగాల్లో ఉపగ్రహాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఇక దీనికి సంబంధించిన తాజా ఉదాహరణ ఒకటి విందాం. 2026 సెప్టెంబర్ 4 జిఎస్ఎల్వి F-17 రాకెట్ ద్వారా ఉపగ్రహాన్ని ప్రయోగించేందుకు ఇస్రో సిద్ధమవుతోంది. ఈ ఉపగ్రహం భూమిని పరిశీలించడానికి ఉపయోగపడుతుంది. ఇలాంటి ప్రయోగాలు అంతరిక్ష రంగంలో మన సామర్థ్యాన్ని మాత్రమే కాకుండా దేశ భద్రత, వాతావరణ పరిశీలన, విపత్తుల నిర్వహణ వంటి రంగాల్లో కూడా ఈ సాంకేతికతను ప్రాముఖ్యతను చూపిస్తున్నాయి. ఇక ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా వినిపిస్తున్న పదం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మనిషి ఆలోచించే విధానాన్ని కొంతవరకు అనుకరించేలా కంప్యూటర్లను, యంత్రాలను రూపొందించే సాంకేతికతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్.

మనకు కావలసిన సమాచారాన్ని తెలియజేయడం, భాషలను అనువదించడం, చిత్రాలను గుర్తించడం, వాయిస్ను అర్థం చేసుకోవడం, వైద్యరంగంలో కొన్ని వ్యాధులను గుర్తించడంలో సహాయం చేస్తుంది. ఇలా ఏఐ అనేక రంగాల్లో ప్రవేశించి పరిశోధనలు, స్టార్టప్ వంటి రంగాలకు మద్దతు ఇస్తుంది. అయితే ఏఐ మనిషికి ప్రత్యామ్నాయం కాదు, మనిషి సామర్థ్యాన్ని పెంచే సాధనంగా మాత్రమే ఉపయోగించుకోవాలి. ఇప్పుడు మరో కీలకమైన సాంకేతిక రంగం గురించి తెలుసుకుందాం. మన మొబైల్ ఫోన్లోని చిన్న చిప్ నుంచి కంప్యూటర్లు, కార్లు, ఉపగ్రహాలు, వైద్య పరికరాలు, కమ్యూనికేషన్ వ్యవస్థల వరకు చిప్స్ చాలా కీలకమైన పాత్రను పోషిస్తున్నాయి. అంటే చిన్నదైన చిప్ ఆధునిక ప్రపంచానికి చాలా పెద్ద శక్తి. 2026లో సెమీకండక్టర్ రంగంలో 1,27,500 కోట్లు ఈ రంగాన్ని బలోపేతం చేయడానికి లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇక రియూనబుల్ ఎనర్జీ, ఇక భూమి భవిష్యత్తు గురించి మాట్లాడితే, సూర్యుడు మనకు ప్రతిరోజు అపారమైన శక్తిని అందిస్తున్నాడు. అలాగే పునరుత్పాదక శక్తి వనరులు కూడా భవిష్యత్తులో ఎంతో కీలకంగా మారాయి. పర్యావరణాన్ని కాపాడడానికి, అవసరాలను తీర్చడానికి టెక్నాలజీ ఎంతో సహాయపడుతుంది. సైన్స్ అండ్ టెక్నాలజీ వల్ల వైద్య రంగంలో ఎన్నో మార్పులు చూస్తున్నాం. ఎక్స్రే, సిటీ స్కాన్, ఎంఆర్ఐ వంటి సాంకేతికతలతో శరీరంలో సమస్యలను గుర్తించడం సులభతరమైంది. రోబోటిక్ సర్జరీలు, టెలిమెడిసిన్లు, డిజిటల్ హెల్త్ రికార్డులు వంటి వైద్య సేవలను మరింత ఆధునికంగా మార్చాయి. ప్రపంచం ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్యల్లో వాతావరణ మార్పు ఒకటి. దీనిని ఎదుర్కోవడానికి సౌరశక్తి, పవనశక్తి వంటి సైన్స్ అండ్ టెక్నాలజీ ద్వారా సాధ్యమయ్యాయి. భారత రక్షణ రంగంలో సైన్స్ అండ్ టెక్నాలజీ పాత్ర ఎంతో కీలకం. యుద్ధ ట్యాంకులు, యుద్ధ విమానాలు, రాడార్లు, అణుజలాంతర్గాములు, డ్రోన్లు, క్షిపణి వ్యవస్థలు, ఆధునిక సాంకేతికతలు రక్షణ రంగంలో కీలక పాత్ర పోషించాయి. సైన్స్ మనకి ప్రపంచాన్ని అర్థం చేసుకోవడంలో, టెక్నాలజీ మన జీవితాలను మెరుగుపరచడానికి ఉపయోగపడుతుంది. ఓ చిన్న ఆలోచన, ఓ ప్రశ్న, ఓ చిన్న ప్రయోగం, ఇవే ఓ గొప్ప ఆవిష్కరణకి మొదటి అడుగులు. మనిషి ఆకాశాన్ని చూసి కలలు కన్నాడు, రాకెట్లను తయారు చేశాడు, ప్రకృతిని అర్థం చేసుకోవాలని ప్రయత్నించాడు, సైన్స్ను అభివృద్ధి చేశాడు, తన జీవితాన్ని సులభతరం చేసుకోవాలనుకున్నాడు, టెక్నాలజీని సృష్టించాడు. అందుకే సైన్స్ మనకి జ్ఞానాన్ని ఇస్తే, టెక్నాలజీ ఆ జ్ఞానానికి శక్తినిస్తుంది. మన దేశ భవిష్యత్తు మరింత శాస్త్రీయంగా, మరింత సాంకేతికంగా, మరింత సృజనాత్మకంగా ఉండాలంటే మనలో ప్రతి ఒక్కరూ ఓ చిన్న శాస్త్రవేత్త మేల్కోవాలి. ప్రశ్నించడం, తెలుసుకోవడం, ప్రయోగించడం, సృష్టించడం, అదే అభివృద్ధికి మార్గం. సైన్స్ అండ్ టెక్నాలజీ మన వర్తమానాన్ని మార్చే శక్తి, మన భవిష్యత్తు నిర్మించే మార్గం. ఇదే సైన్స్ స్ఫూర్తి, ఇదే టెక్నాలజీ యొక్క శక్తి. తెలుసుకుందాంనండి శీర్షికన సైన్స్ అండ్ టెక్నాలజీ గురించి కొన్ని విశేషాలు విన్నారు. మళ్ళీ మరో ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం.

ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం. ఇప్పుడు నిలయంలో సమయం 8:30. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తా ప్రసారం. విజయవాడ కేంద్రం నుండి రిలే.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది ఏబీఎస్ఆర్ మూర్తి. ముఖ్యాంశాలు. భారత్ బెల్జియం దేశాల మధ్య లోతైన సంబంధాలు ఉన్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. మొదటి త్రైమాసికంలో దేశ జీడీపీ 7.8% వృద్ధి సాధించడంలో చిన్న మధ్యతరహా పరిశ్రమలదే కీలక పాత్రని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు. రాబోయే 10 ఏళ్లలో ప్రపంచ దేశాలతో రక్షణ భాగస్వామ్యాల కోసం భారత్ వ్యూహాత్మక రోడ్మ్యాప్ సిద్దం చేసింది. డ్రైవింగ్ లైసెన్సుల విషయంలో గ్రేడెడ్ పాయింట్ విధానాన్ని ప్రవేశపెట్టాలని యోచిస్తున్నట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. వివరాలు. భారత్ బెల్జియం దేశాల మధ్య లోతైన సంబంధాలు ఉన్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. బెల్జియం ప్రధానమంత్రి బార్ట్ డి వెవర్తో నరేంద్ర మోదీ న్యూఢిల్లీలో ఈరోజు ద్వైపాక్షిక చర్చలు జరిపారు. రక్షణ సహకారంతో పాటు పునరుత్పాదక ఇంధనం, సైబర్ నేరాలు, దౌత్యపరమైన శిక్షణ రంగాల్లో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నారు. రాబోయే 5 ఏళ్లలో ద్వైపాక్షిక వాణిజ్యాన్ని రెట్టింపు చేయడానికి ఇరు దేశాలు అంగీకరించాయి. ఈ సందర్భంగా నరేంద్ర మోదీ మాట్లాడుతూ, ఉమ్మడి ప్రజాస్వామ్య విలువలు, మార్కెట్ ఆర్థిక వ్యవస్థ, ప్రజల మధ్య సంబంధాలు భారత్ బెల్జియంలను సహజ భాగస్వాములుగా మారుస్తున్నాయని గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్లోని కాకినాడలో ప్రపంచంలోనే అతిపెద్ద గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్టుల్లో ఒకదాన్ని రెండు దేశాలు కలిసి అభివృద్ధి చేస్తున్నాయని ప్రధానమంత్రి వెల్లడిస్తూ,
1: భారత్ ఆర్ బెల్జియం కే సంబంధం కి జడే ఇతిహాస్ మే గహరీ హై. పహలే విశ్వ యుద్ధ మే బెల్జియం మే హజారో భారతీయ సైనికో కా సాహస్ ఆర్ బలిదాన్ హమారీ సాజా స్మృతి కా అహమ్ హిస్సా హై. आज डेमोक्रेटिक वैल्यूज, मार्केट इकोनॉमी और गहरे पीपल टू पीपल टाइज हमें नेचुरल पार्टनर्स बनाते हैं. आंध्र प्रदेश के काकीनाडा में हम दुनिया के सबसे बड़े ग्रीन अमोनिया प्रोजेक्ट्स में से एक डेवलप कर रहे हैं. आज भारत की ग्रोथ स्टोरी दुनिया के लिए.
0: ఇదిలా ఉండగా ఈరోజు ఉదయం బెల్జియం ప్రధానమంత్రి రాజ్ఘాట్ను సందర్శించి మహాత్మా గాంధీకి నివాళులర్పించారు. రక్షణ దౌత్యం భారతదేశ విదేశాంగ విధానంలో ఒక కీలక అంశంగా రక్షణ శాఖ పేర్కొంది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ న్యూఢిల్లీలో రక్షణ దౌత్యంపై సమగ్ర రక్షాపత్రాన్ని ఈరోజు విడుదల చేశారు. రాబోయే 10 ఏళ్లలో ప్రపంచ దేశాలతో రక్షణ రంగంలో భాగస్వామ్యాల కోసం భారతదేశం వ్యూహాత్మక రోడ్మ్యాప్తో పాటు దార్శనికతను ఈ రక్షాపత్రం వివరిస్తుందని ఆ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. జాతీయ భద్రతా లక్ష్యాలను ప్రపంచ సహకారంతో అనుసంధానం చేస్తూ దీర్ఘకాలిక స్థిరత్వం, పరస్పర వృద్ధిని పెంపొందిస్తుందని పేర్కొంది. ద్వైపాక్షిక, బహుపాక్షిక భద్రతా సహకారాన్ని బలోపేతం చేయటం, మిత్రదేశాలతో ఉమ్మడి సైనిక విన్యాసాలు, శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడం, స్వదేశీ రక్షణ ఎగుమతులను ప్రోత్సహించడం, సముద్ర భద్రతను బలోపేతం చేయటం వంటివి ఈ రక్షాపత్రంలో కీలకంగా ఉన్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో భారతదేశ జీడీపీ 7.8% వృద్ధి సాధించడంలో చిన్న మధ్యతరహా పరిశ్రమల రంగం కీలక పాత్ర పోషించినట్లు కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు. న్యూఢిల్లీలో విదేశీ వాణిజ్య ఒప్పందాల ఎఫ్టీఏల వినియోగ ప్రచారం కార్యక్రమంలో భాగంగా జరిగిన జాతీయ కార్యశాలకు ఆయన ఈరోజు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, గత కొన్ని నెలలుగా

0: భారతదేశం కుదుర్చుకుంటున్న విదేశీ వాణిజ్య ఒప్పందాల కారణంగా అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో 1/2 మార్కెట్ వాటాను పొందటానికి అవకాశం ఏర్పడిందని చెప్పారు. ప్రపంచంలో ప్రధాన ఎగుమతిదారుగా ఎదగడానికి ఇది దోహదం చేస్తుందని కేంద్ర మంత్రి పేర్కొంటూ,
1: మేకింగ్ ఇండియా 30 trillion dollar ఎకానమీ బై 2047, విచ్ విల్ హ్యావ్ అ వెరీ లార్జ్ షేర్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్. వి ఆర్ ఇన్ ఇంపార్టెంట్ ఫేజ్ ఆఫ్ అవర్ ఎకనామిక్ జర్నీ. ద రిజల్ట్స్ ఆఫ్ ద ఫస్ట్ క్వార్టర్ గ్రోత్ ఆర్ వెరీ వెరీ ఎక్సైటింగ్, హోల్డింగ్ ట్రిమెండస్ ప్రామిస్ ఫర్ ద ఫ్యూచర్. 7.8% GDP growth at constant prices in this period of uncertainty and tremendous turmoil around the world is no mean achievement.
0: డ్రైవింగ్ లైసెన్సుల విషయంలో గ్రేడెడ్ పాయింట్ విధానాన్ని ప్రవేశపెట్టాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ఈ విధానం వల్ల పదే పదే ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే లైసెన్స్ సస్పెన్షన్ లేదా రద్దు చేసేందుకు ఆస్కారం ఉంటుందని అన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరర్స్ SIIM 66వ వార్షిక సదస్సులో కేంద్ర మంత్రి ప్రసంగిస్తూ, దీనివల్ల బాధ్యతాయుతమైన డ్రైవర్లు బీమా ఇతర ప్రోత్సాహకాలు పొందవచ్చునని చెప్పారు. ఇలా ఉండగా ప్రపంచంలోనే అగ్రశ్రేణి ఆటోమొబైల్ పరిశ్రమగా భారతదేశం ఎదిగే సామర్థ్యం ఉందని కేంద్ర మంత్రి అన్నారు. నూతన ఆవిష్కరణల ద్వారా ఇది సాధ్యపడుతుందన్నారు. ప్రస్తుతం 22.75 లక్షల కోట్ల రూపాయల లావాదేవీలతో ఉన్న ఆటోమొబైల్ పరిశ్రమ రంగం దేశ జీఎస్టీ వసూళ్లలో దాదాపు 15% వాటాను అందిస్తున్నట్టు చెప్పారు. అలాగే సుమారు 4 కోట్ల ప్రత్యక్ష పరోక్ష ఉద్యోగాలకు మద్దతు ఇస్తోందన్నారు. 2025-26 సంవత్సరంలో భారతదేశ ఆటోమొబైల్ ఎగుమతులు 24% పెరిగినట్లు నితిన్ గడ్కరీ తెలియజేశారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. ఆటోమేటెడ్ డోర్ల సౌకర్యంతో కొత్త తరం సబర్బన్ రైళ్లను ప్రవేశపెట్టడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు. ముంబై సీఎస్ఎంటీ నుంచి సింధుదుర్గ్ సావంత్వాడి రోడ్ ఎక్స్ప్రెస్ రైలును న్యూఢిల్లీ నుంచి దృశ్య మాధ్యమం విధానంలో కేంద్ర మంత్రి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ముంబైలో 18,000 కోట్ల రూపాయల విలువైన రైల్వే ప్రాజెక్టు పనులు జరుగుతున్నట్టు చెప్పారు. జవహర్లాల్ నెహ్రూ పోర్టు నుంచి దేశంలోని ఇతర ప్రాంతాలకు సరుకు రవాణాను సులభతరం చేస్తామని తెలియజేశారు. తూర్పు పశ్చిమ ప్రాంతాల్లో ప్రత్యేక సరుకు రవాణా కారిడార్లు మహారాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధిని గణనీయంగా బలోపేతం చేస్తాయని అశ్విని వైష్ణవ్ తెలియజేస్తూ,
2: ईस्टर्न और वेस्टर्न दोनों फ्रेट कॉरिडोर्स हमारे देश के लिए बहुत बड़ी एक ताकत है. प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी ने फोकस करके इस काम को आगे लिया, में जो भी डिफिकल्टीज थी उनको दूर किया और अब ईस्टर्न और वेस्टर्न फ्रेट कॉरिडोर्स का काम 100% कंप्लीट हो गया है. आगामी कुछ ही दिनों के बाद में इस पूरे कंप्लीट ईस्ट और वेस्ट फ्रेट कॉरिडोर को राष्ट्र को समर्पित करेंगे. महाराष्ट्र के लिए बहुत बड़ी ये ताकत बनेगा.
0: అంతర్జాతీయంగా ఎన్నో సవాళ్లు ఉన్నప్పటికీ భారత్ ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. న్యూఢిల్లీలో బ్యాంక్ ఆఫ్ అమెరికా సహకారంతో భారత కాన్సులేట్ జనరల్ నిర్వహించిన ఉన్నత స్థాయి బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశంలో ఆమె మాట్లాడుతూ, 2026-27 మొదటి త్రైమాసికంలో భారత్ 7.8% ఆర్థిక వృద్ధి సాధించినట్టు చెప్పారు. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వం మూలధన ఆస్తులు సృష్టించడంపైన, మౌలిక సదుపాయాలు అభివృద్ది చేయడంపైన, విమానయాన రంగంలో పరిశ్రమలకు మద్దతు ఇవ్వడంపైన దృష్టి సారించినట్లు మంత్రి తెలియజేశారు. పరస్పర గౌరవం, ప్రజాస్వామ్య విలువలతో కూడిన సుదీర్ఘకాల సంబంధాలు భారత్ బెల్జియం దేశాల మధ్య ఉన్నట్లు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. న్యూఢిల్లీలో బెల్జియం రక్షణ మంత్రి థియో ఫ్రాంకెన్ కేంద్ర మంత్రి ఈరోజు చర్చలు జరిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రపంచం ఈనాడు భౌగోళిక ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటుందని గుర్తు చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో బెల్జియం వంటి ముఖ్యమైన భాగస్వామితో సమావేశం కావడం ఎంతో ప్రయోజనకరమైనదిగా పేర్కొన్నారు. భారత్ బెల్జియం స్నేహాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరాన్ని బెల్జియం రక్షణ మంత్రి థియో ఫ్రాంకెన్ ఈ సమావేశంలో స్పష్టం చేశారు. రక్షణ సహకార చర్చలు, ఉన్నత స్థాయి పర్యటనలు, శిక్షణ సామర్థ్య పెంపుదల ద్వారా ద్వైపాక్షిక సంబంధాలను విస్తరించుకోవడానికి ఇద్దరు మంత్రులు ఈ చర్చల్లో భాగంగా అంగీకరించారు. అదేవిధంగా ప్రాంతీయ శాంతి భద్రత అంశాలపై కూడా చర్చించారు. ఇండో పసిఫిక్లో సముద్ర భద్రతా సహకారం అవసరాన్ని సైతం ఇరుదేశాల రక్షణ మంత్రులు గుర్తించారు. తూర్పు మధ్యప్రదేశ్లో రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ భారత వాతావరణ విభాగం IMD ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రానున్న 24 గంటల్లో బీహార్, తూర్పు రాజస్థాన్, ఉప హిమాలయ పశ్చిమ బంగాల్, సిక్కిం, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్లో

ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ఇలా ఉండగా ఢిల్లీ, పంజాబ్, హర్యానా, చండీగఢ్, ఉత్తరప్రదేశ్, విదర్భ, మహారాష్ట్ర, ఒడిశా, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపురలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఐఎండీ వెల్లడించింది. వారణాసి పార్లమెంటు నియోజకవర్గంలో వరద పరిస్థితులపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీ నుంచి సమీక్షించారు. వరదలపై సమగ్ర సమాచారం తెలుసుకోవడానికి జిల్లా మేజిస్ట్రేట్ సత్యేంద్రకుమార్తో ఫోన్లో ప్రధానమంత్రి మాట్లాడారు. సహాయక శిబిరాల్లో చేపడుతున్న ఏర్పాట్ల గురించి ప్రధాని ఆరా తీశారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. భారత్, బెల్జియం దేశాల మధ్య లోతైన సంబంధాలు ఉన్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. మొదటి త్రైమాసికంలో దేశ జీడీపీ 7.8% వృద్ధి సాధించడంలో చిన్న, మధ్యతరహా పరిశ్రమలదే కీలక పాత్రని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు. రాబోయే 10 ఏళ్లలో ప్రపంచ దేశాలతో రక్షణ భాగస్వామ్యాల కోసం భారత్ వ్యూహాత్మక రోడ్మ్యాప్ సిద్దం చేసింది. డ్రైవింగ్ లైసెన్సుల విషయంలో గ్రేడెడ్ పాయింట్ విధానాన్ని ప్రవేశపెట్టాలని యోచిస్తున్నట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం ద్వారా చిత్రమంజరి కార్యక్రమంలో సినీ గీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా మీరు వినబోతున్న పాట బంగారరాజు చిత్రం కోసం మోహన్ భోగరాజ్ పాడిన పాటను వింటారు. సంగీతం అనూప్ రూబెన్స్.
1: నీకేమైంది బుజ్జి?
2: మూడ్ లేదు మాస్టర్.
1: నీ మూడ్కేమైంది?
2: ఏమైందంటే ఏం చెప్పమంటావు? ఓయ్ బంగారాజు, నువ్వు

ఇప్పుడు మీరు వినబోతున్న పాట గోపాల గోపాల చిత్రం కోసం అనూప్ రూబెన్స్ సంగీతం, పాడినవారు హరిచరణ్, ధనుంజయ్. సాహిత్యం అనంత శ్రీరామ్.

చిత్రమంజరి కార్యక్రమంలో ఇప్పుడు మీరు వినబోతున్న మరో గీతం ఆదిత్య 369 చిత్రం నుంచి ఎస్పి బాలు చిత్రగానం చేసిన పాటను వింటారు.

చిత్రమంజరి కార్యక్రమంలో చివరిగా మీరు వినబోతున్న పాట చిన్నరాయుడు చిత్రం కోసం ఎస్పి బాలు చిత్ర పాడిన పాట వింటారు. సాహిత్యం భువనచంద్ర, సంగీతం ఇళయరాజా.

మీరు ఇంతవరకు చిత్రమంజరి కార్యక్రమంలో సినీ గీతాలు విన్నారు. క్షమించాలి, చివరిగా విన్న పాట చంటి చిత్రం నుంచి. ఆకాశవాణి మార్కాపురం 101.5 FM. ఇప్పుడు నిలయంలో సమయం 9 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం. 9:15 స్పాట్లైట్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: మీరు ఇంతవరకు సినీ గీతాలు విన్నారు ఆకాశవాణి మార్కాపురం 101.5 FM నుండి. మళ్ళీ విందాం ఆకాశవాణి శబ్ద భాండాగారం నుంచి ప్రత్యేక కార్యక్రమాలు. గణపతి నాటక ప్రసారమవుతుంది. మొదటి భాగం వింటారు. రచన చిలకమర్తి లక్ష్మీ నరసింహ గారు.
1: చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారి రచనకు రేడియో అనుసరణ నిర్వహణ బందా కనకలింగేశ్వరరావు. ఇందులి పాత్రలు పాత్రధారులు గణపతి నండూరు సుబ్బారావు, సింగమ్మ పి సీతారత్తమ్మ, పంతులు గారు పుచ్చ పూర్ణానందం, నాగేశు భీమరాజు మోహన్, తిరుపతి కూచుమంచి కుటుంబరావు, భద్రాచలం కె కూర్మానాథం, నాగన్న పి రాజారావు, వెంకన్న వెంకటేశ్వర్లు, మాసమ్మ పూర్ణిమ, మహదేవయ్య శిష్ల ఆంజనేయ శాస్త్రి, గరుడాచలం సంపూర్ణ రాజారత్నం, ఇంకా బంద ప్రయాగ నరసింహశాస్త్రి మున్నగువారు పాల్గొన్నారు.
2: ఏమిట్రా ఇలిగిరిపోయేట్టుగా కేకలు? మీ గొంతులు కొయ్యా. ఒరే నాగేశు, ఎందుకురా కేకలు? వీపు చెట్ల కొడతా.
3: పంతులు గారండి, మరేమోనే, ఒక ఆడది ఒక ఆడదండి.
4: ఆడది కాదండి, ముసలమ్మండి.
2: ఏడు సేవలే, ముసలమ్మ అయితే ఆడది కాదట్రా.
3: ఓ కొండ ముచ్చిని వెంట పెట్టుకుని ఆడించడానికి కావాలను మన ఇస్కూలు కేసి తీసుకొస్తుందండి.
4: కొండ ముచ్చు కాదండి, ఎలుగుబంటి పిల్లండి. లేచి నుంచుని రెండు కాళ్ళ మీద నడిచొస్తుందండి.
3: అన్ని అవతారండి, సత్య ప్రమాణంగా అది కొండ ముచ్చేనండి. నల్లగా కక్కుగొట్టిన తిరగట్రాయిలాగా మొహం, ఊళ్ళంతా నూగు, జానెడుతున్నంత పొట్టి, మరి గుజ్జుతనానికి తగిన బొజ్జ.
4: అవునురా నాగేశు, ఎలుగుబంటి పిల్ల కాదురా కొండముచ్చే. దానికి మెల్లకన్ను కూడా ఉంది రోయ్, నుదుటి మీద చూసావా? కంది గింజంత పురిపిడికాయ ఎగురుకుంటూ నడుస్తోందిరా. ఆ ముసల్లి దాన్ని చెయ్యి పట్టుకుని నడిపిస్తోంది.
2: ఎందుకురా నగులు మీరును? చిత్తక పొడుస్తాను పుండాకూరులారా.
3: నిజంగా ఒట్టండి, మీరు ఇటొచ్చి ఈ కిటికీలోంచి చూడండి.
4: మాస్టారు, కొండ ముచ్చుకి వేరుశనకాయలు తీసుకురానా అండి.
2: ఇక్కడి నుంచి బయటికి కదిలేవా తాంతాను. అసలు ఏది కొండ ముచ్చు?

0: చూడండి.
1: అదే, అది కొండ ముచ్చు కాదురా, మనిషేరా. మన బడిలో చేర్చడానికి ఆ పిల్లవాడిని తల్లి తీసుకొస్తోంది.
2: పండు, అది కొండ ముచ్చని నేను. అది మనిషైతే మా తోటలో అది పది అరటికాయలు మీకు కూరకిస్తాను.
1: ఒరేయ్ నాగేశు, నాతో పందెం వేస్తావట్రా? నల్లగా ఉన్న వాళ్ళందరినీ కొండ ముచ్చులు అంటూ ఉంటావా? పాపం ఆ కుర్రాడు అమ్మవారు పడ్డాడు కావాలను, మొహం అంతా మచ్చలు పడ్డాయి. కొంచెం దొడ్డి కాళ్ళేనుకో, మరిగుజ్జు వాడేమో అసలే దానికి తోడు బొజ్జ. అయితే మాత్రం కొండ ముచ్చు అంటావా? అరుగు, ఇక్కడికే వస్తున్నారు, మాట్లాడకండి.
3: ఏమండి, మీరేనా పంతులు గారు? ఇడుగో మా పిల్లవాడిని బళ్ళో చేర్చడానికి తీసుకొచ్చానండి.
1: వీడు మీ అబ్బాయేనా? పేరు?
4: నా పేరు గణపతి అండి.
3: నీకేం పోయే కాలవర్రా అలా నవ్వుతారు నా బిడ్డను చూసి? వాడిది అసలే దేవుడు పేరు, కోరి కోరి ముచ్చటపడి వాళ్ళ నాన్న పెట్టుకున్న పేరు అది.
4: అవును, నా దేవుడు పేరు.
1: నోర్మోయండి, బడవాయిల్లాల.
3: నాలుగు ఉతకండి, బొత్తిగా భయం లేకపోతే పనికి రాకుండా పోతారు. వారు ఏ కాస్త పొరపరిచిన నన్ను అలాగే ఉతికేవారు.
1: ఎవరమ్మా ఆ మహానుభావులు?
3: అదే మా వారే. చెప్పరా మీ నాన్న పేరు?
4: మరే మా నాన్న పేరు గంగాధరం.
1: ఏం పని చేసేవారు నాయన?
3: ఇదిగో చూడండి కాకినాట, గుక్కెండీళ్ళు ఎవరి నోట్లో పోసుకున్నా సరే అవి మా ఆయన కావట్లేదు.
1: ఓహో, అయితే సార్థక నామధేయులన్నమాట.
4: అవునండి, మా తాతయ్య పేరే పప్పు బొట్ల పాపయ్య, ఇంకా పెద్ద ఉద్యోగం చేశాడు.
3: అవును, మా మామగారు రోజుకి 100 రూపాయలైనా కళ్ళబడందే అవపోసన పట్టేవారు గారు. చూడండి పునహాలో, ప్రతి వారు వచ్చి వారిని చేతులు ఉచ్చుకు బతిమాలి మరీ తీసుకెళ్ళేవారు.
1: అంత ఉద్యోగం ఏమిటమ్మా?
4: ఏముంది, చచ్చిపోయిన వాళ్ళనే మోసుకెళ్లేవాడు సరదాగా మా తాత.
3: నీనోళ్ళు పడాలి ఎందుకురా ఇకిలింతలు?
1: అబ్బాయ్ గణపతి, నువ్వు మా బళ్ళో భయభక్తులతో చదువుకోవాలి. నీ పుట్టిన తేదీ?
3: వాడి మొహం వాడికేం తెలుసు, నే చదువుతా రాసుకోండి. ఎప్పుడంటే ఆ వెంకన్న పంతులు గారి తల్లి గారి నేల మాసికన్నాడు.
1: అది నాకేం తెలుస్తుందమ్మా, సరిగ్గా చెప్పు.
3: సరే, మన ఊళ్ళోకి గౌడి గేదెలు అమ్మడానికి వచ్చాయే సరిగ్గా అదే రోజండి.
1: ఏడిసినట్టే ఉంది, సరైన తేదీ చెప్పవమ్మా.
3: అన్నట్టు కంచరి కామాక్షి పశువుల పాక దహనంగా అరేటండి ఆ రోజేగా.
1: నా పిండాకుడు, పోనీ మీ అబ్బాయికి ఎన్నేళ్ళు చెప్పవమ్మా?
3: ఎన్నో ఏళ్ళు కూడానా, ఒడుగయి 8 ఏళ్ళు అయ్యింది. వాళ్ళ నాన్న ఎంతో ముచ్చటపడి ఆయన ఉండగానే తన స్వహస్తాలతో వేసుకున్నారు. పోయి 8 ఏళ్ళు అయ్యింది, ఇప్పటికీ రాత్రులు నా కంట్లో మెదులుతూ ఉంటారు. రే మీ తల పండు పగల, మీకేం పోయే కాలం అర్రా. ఊరుకో నాయన ఊరుకో, పోయిన మీ నాన్న తిరిగి వస్తారు గనక.
1: ఏడుపు తాలించండి తల్లి కొడుకును. ఓహో సరే, ఇవాళకి బడి అయిపోయింది గణపతి. రేపు ఉదయం 7 గంటలకెళ్ళారా, పలకా బలపం తెచ్చుకో.
5: అమ్మా నాకు బడుద్ది. నాకు భయమే, పంతులు చూస్తేను ఇక్కడ దెయ్యాలుంటాయి. వద్దే అమ్మా, నాకు బడుద్ది.
3: మా నాయన కాదు, మా నాయన నోరు ముయ్యరా, మరేం భయం లేదు. గాని ఇదిగో అబ్బాయిలు, మీరు పొద్దున్నే మా ఇంటికి వచ్చి మా గణపతిని కూడా రోజు మీతో పాటు బడికి పిలుచుకెళ్ళండి.
2: ఓ మీ ఇల్లు ఎక్కడా?
3: సింగమ్మ గారు ఇల్లు ఎక్కడని ఎవరిని అడిగినా చెబుతారు.
2: అది మీ ఇల్లేనా?
3: ఆరి భడవా,
4: మా మామయ్య లేడు, మా అమ్మ తమ్ముడు నాగన్న గారు వాడిల్లు.
3: అప్పును ఆయన.
2: ఆయన గారి ఇల్లు ఎక్కడా?
3: ఆ గంగానమ్మ గుడికి అవతల.
2: అరే గణపతి, పొద్దున్నే వచ్చి పిలుస్తాం, తయారుగా ఉండు.
5: రాను అమ్మా, బళ్ళో కొడతారే, నేను అక్కడికి వెళ్ళను.
3: ఊరుకోరా ఊరుకోరా,
5: నేను వెళ్ళను.
3: ఇదిగో ఆ మాట అన్నావా, మీ మామయ్య చిత్తం కొడతారు.
5: చదువుకుంటాను సార్, నేను వెళ్ళను.
3: ఇదిగో.

0: చూడు నాన్న గణపతి, బాగా చదువుకుంటే కానిస్టేబుల్ కలకటేరు ఉద్యోగం దొరుకుతుంది. అప్పుడు హాయిగా గుర్రం ఎక్కి కమాన్ వెళ్ళొచ్చు.
1: భలే భలే, గుర్రం ఎక్కడం అంటే నాకు భలే ఇష్టం అమ్మా. గుర్రం అమ్మా, గుర్రం గుర్రం.

0: సింగమ్మక్క, సింగమ్మక్క, ఏడే గణపతి, పంతులు కనబడి వీడు బళ్ళోకి రావటం లేదని చెప్పాడు, వెధవని చీరేస్తాను.
1: తమ్ముడాయ్, ఇంకా వాడికి చిన్నతనం రా.
0: ఏమిటి, మైనార్తి కూడా వెళ్ళింది వెధవకి, ఇంకా చిన్నతనమా? ఆ పిల్లలందరితో కలిసి పారేసిన ఎంగిలి చుట్ట ముక్కలు కాలుస్తున్నట్ట.
1: అర్ధాయుష్ సన్యాసులు, ఆ బర్లో పిల్లలే వాడికి నేర్పుంటారు, లేకపోతే నా బిడ్డడు ఏమిటి బీడీలు చుట్ట ముక్కలు కాల్చడం ఏమిటి?
0: విన్నావా నీ కొడుకు నిర్వాకం?
1: ఏమిటది,
0: పెద్దిరెడ్డి గారి తోటలో పిల్లల్ని వెంటబెట్టికెళ్ళి మామిడికాయలన్నీ రాల్చేశాట.
1: చిచ్చి, మొన్నటి గాలి వానకి అవే రాలిపోయాయేమో.
0: నువ్వు అలాగే అంటావు, కార్తీక మాసంలో వచ్చిన వానగాలికి చైత్ర మాసంలో చెట్లకాయలు రాలతాయా? నిన్నటి రాత్రి తిమ్మావధ్యుల వారి దొడ్డో కొబ్బరి చెట్టు ఎక్కి పిందెలతో సహా బొండాలన్నీ రాల్చి పారేసింది ఎవరనుకున్నావు? మన ప్రబుద్ధుడే.
1: ఊరంతా ఉడతలు పోగైనాయి, అవే కొట్టేశాయేమో.
0: కరణం గారి వేరుశనగ చేను పాడు చేసి కాయలు కాజేసుకుపోయారట.
1: తమ్ముడోయ్, సర్కారు సాటింపు విన్నావా?
0: ఏమని,
1: ఊళ్ళోకి ఎలుకలు గుంపులు గుంపులుగా వచ్చి పడ్డాయట. ఏ మొక్కని పడితే ఆ మొక్కని మొదల్లో కొట్టేస్తున్నాయట్రా.
0: సింగమ్మ, ఇంతకీ నీ కొడుకు మంచివాడు, ఏమీ ఎరగనివాడు అంటావు.
1: కాదు మరి,
0: నీ గారం వల్లనే వాడింత మారాన్ చేస్తున్నాడు, నీ ముద్దు వల్లనే వాడిలా చెడిపోతున్నాడు. ప్రతిదానికి వాడిని వెనకేసుకొస్తావు.
1: తమ్ముడు నాగన్న, లేక లేక వంశానికి ఒక్కగాని ఒక్క కొడుకు పుడితే వాడిని కాస్త తిట్టి కొట్టమంటావుట్రా. ఏదో ఏళ్ళు వస్తే వాడికే బుద్ధి కుదురుతుంది లేనాయన.
0: ఏం కుదరటమో ఏం లోకం.
2: బుద్ధి కుదరడం మాట అలా ఉండగా అల్లరి పెరుగుతోంది, దాంతో పాటు ఆకలి పెరుగుతోంది.
1: ఓసావ్ మా అచ్చమ్మా, నీ మొగుడు ఇక్కడ ఉండగానే ఆడపడుచును ఆడిపోసుకుంటావెందుకే?
3: నా గతిట్టాలమట్టి నీ ఇంట్లో ఉన్నా గాని వారే ఉంటే రెండు చేతులా సంపాదించి నాలుగు చేతులు ఖర్చు పెట్టుకునేవారు. నా బిడ్డకి ఆకలి ఎక్కువ అంటున్నావా? నీ జిష్టి కొట్టే అబ్బసీరు తినేవాడల్లా పావుసేరులో పడ్డాడు, రాత్రి నీ చేతులతోనేగా వడ్డించింది.
2: అదే మీ అబ్బాయే చెప్పాడు స్వయంగా.
1: ఏమని,
2: మొన్నట మీ వాడు ఎవరో దూర బంధువు ఒక ముసలమ్మ ఇంటికి వెళ్ళాడట. ఆవిడ ఏకాశని నాలుగు దిబ్బరొట్టెలు చేసుకుందిట. మీ వాడికి వాటిని చూడగానే నోరు ఊరిందట. ఆ ముసలావిడితో,
4: అమ్మమ్మ అమ్మమ్మోయ్, నీ సంగతి మా తాతయ్య అస్తమానం అంటూ ఉండేవాడమ్మమ్మా.
5: అవునాయన, వారు పోయి కూడా 50 ఏళ్ళైంది, అచ్చు నీలాగే ఉంటూ ఉండేవా.
4: అవునవును, మా అమ్మ కూడా అంటూ ఉంటుంది, అన్నప్ప తాతయ్య పోలికలే వచ్చాయి నీకు అని.
5: అదేమిట్రా, ఆయన గారి పేరు మారుస్తావన్న ఆయన?
4: ఆయన పేరు అది కాదా? ఏమోలే, పేరు సరిగ్గా జ్ఞాపకం లేదు అమ్మమ్మ. అమ్మమ్మ, అయితే తాతయ్య పేరేమిటి?
5: నేను ఎలా చెప్పాను రా ఒరే బుల్లారా, నూతు దగ్గరికి వెళ్ళి ఒక బిందె నీళ్లు తెచ్చుకుంటా గాని పొయ్యి మీద రొట్టె ముక్కను చూస్తూ ఉండు, ఏ కుక్క అయినా వస్తుందేమో.
4: రొట్టె ముక్కలు చుట్టంలోనే మంచివాడిని అన్నమాట. నీకేం భయం లేదమ్మమ్మ నేనున్నాగా. అబ్బో రొట్టెలు భలే బాగున్నాయి.
6: చిచి కర్ర కర్ర కర్రది కర కర దూర నీకు
5: వస్తున్నా కొట్టు కొట్టురా కుక్క.
6: అతనికి
4: దుఃఖమాల కుక్క, కుక్క కుక్క అమ్మమ్మ, కుక్క కుక్క
5: వచ్చిందా నాయనా దిక్కుమాలి కుక్క.
4: అమ్మమ్మ, వీతలు పేసొద్దామని అలా వెళ్ళాను, ఎక్కడి నుంచో చటాలను వచ్చి తటాలన బూర్లు ముక్కుల్లో ఉన్న రొట్టె ముక్కను ఎగరేసుకుపోయింది.
5: దాని మొహం మంట నల్ల కుక్కేనా?
4: నల్ల కుక్కే.
5: ఆ చెవులకు వచ్చిందేనా?
4: అదే అమ్మమ్మ.
5: నిన్నటి నుంచి తారట్లాడుతోంది బెలహవ కుక్క. నాయన గణపతి, ఏమి అనుకోబాకే, పెద్దదాన్ని మడుగట్టుకున్నాను కానీ.

0: కాస్త ఆ దిమ్మరెట్లా గోతిలో మారేసి కాస్త బూర్లు ముక్కుడు కడిగిస్తావా నాయన.
1: ఏంటమ్మమ్మ నాతో చెప్పడానికి సందేహిస్తావు ఎందుకు? తాతయ్య నన్ను ఎంతగా ఎత్తుకుని ఆడించేవాడు.
0: ఆయన ఎప్పుడు అంటుండేవారు నా మనవడు అచ్చంగా నా పోలికని.
1: ఈ మూడు దిబ్బరొట్టెలు చక్కగా దాచుకుని తోటలోకి వెళ్ళి తింటాను, బాగున్నాయి. అమ్మ బూట్లో దాచుకుంటా. అమ్మమ్మ ఈ దిబ్బరొట్టెలు దూరంగా పారేసి బూర్లిమ్ముకుడు అద్దంలో కడిగేసి తీసుకొచ్చేస్తాను ఇప్పుడే.
2: మీ సుపుత్రుడు అవన్నీ సేవించి రాత్రి భోజనం చేయమని బ్రతిమాలితే పావుసేరు మాత్రమే చెల్లించాడు.
3: చూస్తున్నావట్రా తమ్ముడు, నీ పెళ్ళాం భాగవతం ఎంతంత లేసి మాటలంటూ ఉందో. నా పసిబిడ్డ కుక్క ముట్టిన కూడు తింటాడా?
2: అబ్బా పసిబిడ్డ, పసిబిడ్డకు 18 ఏళ్ళు దాటాయిగా.
3: ఒసే మాచావు, నీళ్లు అసుగు నువ్వు 3 మాసాలయ్యింది, రేపు నీకు ఏ ఆడపిల్ల పుట్టక మానదు కదా. అప్పుడు నీకు నేను వీరగత్తెనై నిన్ను సాధించి తీరుతాను.
2: నా కర్మగాల, నాకు ఆడపిల్లే పుడితే మీ వాడికే ఇవ్వాలా? నువ్వే వియ్యపురాలు కావాలన్నా నాకు?
3: వాడే కలగటేరో అయితే నీ బిడ్డను కంట చూస్తాటే అసలు.
4: నోరుము ఎండే ఇద్దరును, ఇంతకీ గణపతిగాడు కలెక్టరీ కూడా చేస్తాడా? ఈవేళ బడికి వెళ్ళలేదు, కనబడని చీరేస్తాను, లేకపోతే నా పేరు మారు పేరే.

0: చలపాయ్, గణపతి గాడు బడిలోకి రావటం లేదని ఊరంతా వెతికి కనబడగానే కాళ్ళు చేతులు కట్టి దాక్రమన్నారు.
1: వాడు మనకెక్కడ దొరుకుతాడరా?
0: వాడిని వెతకడానికి ఈ పూట బడికి సెలవు కూడా ఇచ్చారు. ఒరే రంగడు, నీకు నెల రోజులైంది బట్టలు ఉతకడానికి వేసి, మా బాబు మండి పడుతున్నాడు ఇంతవరకు తీసుకురాలేదని.
2: అందుకనే కదండి సత్యానందిని పొద్దున్నే రేవుకొచ్చాను సెలపై గారు.
1: సాయంకాలానికి తేకపోతే నీకు వడ్లు కొలవర్రా.
2: సీతం సీతం, ఇంతకు తామరెందుకు రేవుకొచ్చినట్టు సెలపై గారు?
1: రంగోయ్, మా బళ్ళో గణపతి గారు లేడు.
2: ఏదా కొండ ముచ్చులాగా ఉంటాడు, అలా సింగమ్మ కోరికేనా?
0: వాడే వాడే, నీకెక్కడిదే కనబడ్డా?
2: మొన్న మధ్యాహ్నం పెద్దిరెడ్డి గారి పసులు పాకల అటక మీద కూకొని ఉన్నాడు. నేనేమో బట్టలు వేయించుకోవడానికి వెళ్ళాను, ఇదిగో నన్ను చూసి ఒక సొట్ట పేగ మీద పారేసి ఊరుకోమని సైగ చేసిందండి.
1: ఈసారి కనబడితే కాళ్ళు చేతులు కట్టేసి మా బళ్ళోకి లాక్కురా.
2: సరే లేకుండి ఎలమ్మా, గాడిద మోయలేనని బట్టలు పడ్డాయి, ఎట్ట ఉతికేదో ఏమో, ఆ లక్ష్యం రమ్మంటే రానే లేదు. నీ గాడి తగలడా, అగా మూట దింపాలి ఉండవే. ఇక ఏటోటి మీ సల్లగా నా బానే దశ. అదేంటే ఏటొడ్డు నేను పెట్టి వెళ్తే నేను తీసుకొచ్చి గట్టుగాడు పెట్టింది ఎవరు ఈ బాణే? వాళ్ళ అమ్మ మెల్లగా నడిచిపోతుంది ఏటి బాణ? వాళ్ళమ్మ అదేటో బాణ నత్తగొల్లలాగా నడిచిపోతుంది ఏటే? దీనికి ఎన్ని ఎవరన్నా ఉండరా ఏటి? ఒక్క తను అమ్మ బాబా, కొండముచ్చు కొండముచ్చు, కాలు కొద్ది లెగెడుతుంది కాలు కొద్ది. ఓ నువ్వు అంటయ్యా సింగం కొడుకువా? వాడే కొట్టి బాణ కింద కూకున్నావంటే కాళ్ళు చేతులు కట్టేస్తానుండు. అమ్మయ్యా దొరిక, నన్నే తెప్పించుకుందాం అనుకుంటున్నావు?
3: నన్ను వదలరా, నీకు చుట్టం ముక్కిస్తారా? మరే మరే నన్ను మాత్రం బడికి తీసుకుపోకురా, మంచి అడిగా నువ్వు.
2: సింగం కొడుకు ఇసుకోని మానేశావు, ఇదేం పని అయ్యా నీకు?
3: ఒరే రంగడు, నా బడి సంగతి నీకెందుకు గాని, నాకు మంచి ఉపకారం చెయ్యాలరా. చూడు, మా అమ్మని అడిగి నీకు చింతకాయ పచ్చడి, మెంతావకాయ, తొక్కుడు పచ్చడి, తాటికాయలంతా తెచ్చిస్తాగా.
2: అది సరిలేవయ్యా, ఏటో ఉపకారం.
3: మరే ఇదిగో చుట్ట తీసుకో, కాల్చుకోరా మంచి చుట్ట. మరే నాకెన్నాళ్ళ నుంచో గుర్రం ఎక్కాలనుందిరా. కలెక్టర్ అయితే అటాకు ఎక్కుతాననుకో, అంతవరకు నీ గాడిదని ఎక్కి స్వారీ చెయ్యాలనుందిరా.
2: గాడిదని ఎక్కుతారంటయా?
3: ఏ

0: నీ గాడిద గుర్రానికి ఏమైనా తీసిపోయిందా? గుర్రానికి 4 కాళ్ళు, గాడిదకి 4 కాళ్ళు. గుర్రానికి ఇంకా గుగ్గిళ్ళు దాణా కావాలి, నీ గాడిదకి చక్క ఏమీ అక్కర్లేదు. మరే ఒరే, గుర్రానికి మాలిష్ కావాలి, నీ గాడిద చక్కగా దాని మాలిష్ అదే చేసుకుంటుంది. మరి ఇంకా పోతే గుర్రానికి జీను కళ్ళెం కావాలి, నీ గాడిదకు తాటాకులు కళ్ళెం చాలు. ఒరే ఒరే, మరే నే బ్రాహ్మణార్థాలకు ఎడితే నీ గార్లు అప్పాలు అన్ని తెచ్చిస్తాగా. ఇంకా పోతే మా అమ్మ పోపులు పెట్లో ఎప్పుడు డబ్బులు ఉంటాయి, అన్ని తెచ్చిస్తాగా. గాడిద నీయోరా, గాడిద
1: నాకెందుకులే, ఇదిగో నా గాడిద, ఇదిగో ఈ తాటగులు కళ్ళెం గట్టిగా పట్టుకో.
0: మరి నేను పొట్టివాడిని కదరా, ఎక్కలేను గారు రంగా.
1: అయితే ముందు నా బాణ మీద కెక్కు, ఆ పైన గాడి మీద కెక్కు. ఇదిగో ఒకవేళ గాడిద తాటకళ్ళం కొరికెక్కే నా చెవులుచ్చుకో. ఇదిగో ఇదిగో ఇదిగో ఇదిగో చెత్తపరి,
0: ఇదిగో
1: అది నేను చుట్ట.
0: మరే నీ బట్టల్లోంచి ఉత్తరయం ఉంటుంది, మంచి ఉత్తరయం, అది తీసుకొచ్చి నా తలపాగాకు చుట్టరారే.
1: సరే బాగానే ఉంది, ఇల్లుకో.
0: బాగుందిరా బాగుంది. మరే చుట్టలికి చుట్టా గాని ఆ పొయ్యిలో నిప్పు తీసుకురా తొందరగా.
1: వత్తనే వత్తనే ఉండు, ఇదిగో నిప్పు.
0: ఒరే
1: ఒరే,
0: ఆ ఎర్రగడ్డ రుమాలా లేదు, ఎర్రగడ్డ రుమాల, అది నా నడుముకు చుట్టరా.
1: సరే ఇదిగో తీసుకో.
0: భలే భలే,
1: వారే వా, నీ శోకం అండిపోను, అచ్చం మహారాజులందరిలాగా ఉండవయ్యా బాబు.
0: రే రే, భలే భలే, మరేమిటనుకున్నావు, వేధవ మహారాజులు ఈ గణపతి ముందు బలాదు. రే నువ్వు కాస్త దగ్గరుండి నడిపించరా, చక్కగా ఊరంతా ఊరేగాలి.
2: నాగేశ్వర్ గణపతి గారు గాడిద నెక్కి ఊరేగుతున్నాడు.
3: గణపతి గారు ఊరేగు,
0: నవ్వండి రా నవ్వండి, నవ్వితే మీ పళ్ళే బయటపడతాయి, నాకే నా దర్జాకేమన్నా లోటా?
2: ఓహో గణపతి మహారాజులం గారు బడి ఎగ్గొట్టారే.
0: రే నోరు ముయ్యరా చెలుపుగా, ఎక్కడైనా మహారాజులు బండ్లో కడతారా? హై హై,
1: ఓ సింగం కొడుకు, ఆ గాడిద కళ్ళెం కొరికేసింది, చెవులుట్టుకో చెవులుట్టుకో, పడిపోతావు పడిపోతావు.
3: చెల్పాయ్ ఆ గాడి చూసావా, ఒకటే పొరుగు.
1: నూరు చెప్పిన కింద పడ్డా సింగం కొడుకు.
3: చెల్పాయ్ మనం పోయి వాళ్ళమ్మకి చేద్దాం, పదరా.

0: అయ్యో నాయనం, అయ్యో నాయనం, లాపించుకోండం, చట్టమైనా బెణికిందా? అయినా అగ్గ ఆడిదినెందుకు ఎక్కావురా? సిగ్గుచేటు కాదు మనకు.
1: అమ్మా అబ్బో,
0: ఏమి నాయన,
1: నువ్వు ఉత్త పిచ్చిమండవు.
0: సరే,
1: గాడిదనెక్కితే తప్పేమిటి? కలిగిన వాడు గుర్రం ఎక్కుతాడు, లేనివాడు గాడిదనెక్కుతాడు.
0: అంతేలే
1: అబ్బో నెప్పి.
0: ఏమి నాయన,
1: అయినా గాడిద గొప్ప నీకేం తెలుసు?
0: నాకేం తెలుసు,
1: ఆ కృష్ణమూర్తి వారి తండ్రి వసుదేవుడు. గాడిద కాళ్ళు పట్టుకోలా. దేవేంద్రుడు వాహనం ఏమిటి? మేఘం.
0: అబ్బా,
1: మరి అగ్నిదేవుడు వాహనం గొర్రె.
0: అబ్బా,
1: యమధర్మరాజు వాహనం దున్నపోతు.
0: చీచీ,
1: వరుణుడి వాహనం మొసలి.
0: అయ్యా,
1: వాయుదేవుడి వాహనం లేడి, శివుడి వాహనం ఎద్దు, విష్ణుమూర్తి వాహనం బొల్లిగెద్ద. ఇంకా పోతే మన్మథుడి వాహనం చిలక, కుమారస్వామి వాహనం నెమలి, నా పేరే పెట్టుకున్న గణపతి వాహనం పందికొక్కు, నా వాహనం గాడిద. అమ్మా, వాళ్ళందరికన్నా నేను నయం గదటి.
0: ఎందుకు కాదు, ఇవన్నీ నీకెలా తెలుసురా నా చిట్టి నాయన? ఎంత చదువు చదువుకున్నావురా? అమ్మా అమ్మా, పురాణాలన్నీ నీ నోట్లోనే ఉన్నాయి. వ్యాసుల వారి కన్నా నీవేం తక్కువ తండ్రి?
1: అట్టదారికిరా. అమ్మోయ్, మొన్ననే తిరణాల్లో చెవిటి పంతులు లేడు, ఆయన హరిక చెప్తుంటే అన్ని విన్నానే.
0: మా నాయనే, మా తండ్రి, ఎంత బుద్ధిమంతుడు అయ్యావురా.
2: ఇలా రండి, ఇలా రండి.
3: ఎందుకే?

0: ఎందుకే?
1: మా అమ్మ మంచిది, మా అమ్మ మంచిది.
2: ఇదిగో మీ మేనల్లుడు తల్లి ఒళ్ళో ముద్దురు గుడుస్తున్నాడు, గాడిదనెక్కి ఊరంతా ఊరేగాడుట.
0: ఏమిటి?

0: ఇదిగో నమ్మో నన్ను అన్నావంటే ఊరుకోను, అయినా నట్టిట్టు కూర్చొని ఇసోకాలేమిటి?
1: నన్ను నా బిడ్డను అన్న వాళ్ళు నాశనం అయిపోతారు.
2: సింగమ్మ సిగ్గులేక నీ మరదలను అంటున్నావా? నీ కొడుకు గాడిదని ఎక్కితే బాగుంది, ఇహ వాడు నా ఇంట్లో కాలు పెడితే వాడి తల చితక పడుస్తా.
1: చూడు తమ్ముడు, నీవే అలా అంటే ఇంకెలాగురా, వాడిని మందలించుకుంటా.

0: రేయ్, ఈ రాజమహేంద్రవరం ఎంత బాగుందిరా! ఎవరిని చూసినా మహారాజులాగే ఉన్నారు. కాళ్ళకు జరిగిపోటావు చడావులు ఠక్ ఠక్ అని అంటుంటే భలే భలే దర్జాగా ఉంది. ఒరే ఒరే నాగేశు, ఆ కోటు ఎంత బాగుందిరా! పునః కోటు, పునః కోటు, తలకు ఆ గిరిజాలు, వారేవా వారేవా
1: ఈ
0: భలే.
1: రాత్రి మన చెలపాయ పెళ్ళని ఇక్కడికి వచ్చాం కదా,
0: అవును
1: పెళ్లి వాళ్ళు అందరికీ గిరజాలే,
0: అవునరా.
1: అందరికీ కోట్లే, అందరికీ జరిచడాలే. ఒరేయ్ గణపతి, నీవు కూడా సంపాదించావంటే పెళ్లి కూతురు చెలపాయని మానేసి నిన్నే చేసుకుంటుందిరా.
0: ఒరే నాగేశు, ఆ చెడావులు తెల్లవారేలోగా సంపాదిస్తా గానీ ఏమో నుంచైనా మరి గిరిజాలు ఎలా వస్తాయిరా?
1: దానికి ఒక ఉపాయం మా తాతయ్య చెప్పాడు రా.
0: ఏం చెప్పాడురా?
1: బుర్రా నున్నగా డెక్కించాలట, ఆ పైన ఆముదం ఆరగా ఆరగా తెల్లవారులు రుద్దితే పొద్దు పొడిచేటప్పటికి కుచ్చులు కుచ్చులుగా తోటకూర మడిలా వస్తాయట గిరజాలు. మా తాతయ్య పిలిచాట, వెళ్ళొస్తా.
0: వెళ్ళరే వెళ్ళరే. పేష్ పేష్, ఒక్క భజంత్రి వాడు దొరికితే బాగుండే. అడుగో సమయానికే వస్తున్నాడు. రే భజంత్రి వాడు, ఓరు భజంత్రి వాడా, ఇలారా ఇలారా.
2: ఏంటయ్యా?
0: ఒరేయ్, నీకు ఒక అణా ఇస్తా గానీ నా తలకాయ నున్నగా టెక్కి.
2: ఎవరు బాబును?
0: నేనే సింగమ్మ కొడుకుని.
2: అర్ధరాత్రి సమరం ఏంటయ్యా?
0: ఏడ్చాలి అవ్వాయి, నీ అణా నీకు బారేస్తున్నాగా, ఆ గొడవలన్నీ నీకెందుకు?
2: అజ్జరామా, రాత్రి ఎవరు సమరం చేసుకున్నాయా?
0: నీకెందుకు అయి గొడవ? ఇదిగో అణా, కావాలంటే ముందు తీసుకో.
2: సరే కత్తి
0: సంభావంలో వచ్చింది.
2: నీ తలకాయ చూడ, నాకు మోకాళ్ళ మీద ఎంతు.
0: నీ మోకాళ్ళు మండ
2: చూసామా?
0: కాదు పోయ్,
2: ఇదిగో
0: నీళ్ళు రాయి.
2: ఉండు నీళ్ళు రా, కూటంతా సవరం చేయాలంటే ఎలాగైనా అప్పట్లో అయిపోతుంది అంటే. ఇదిగో నీళ్ళు రాస్తున్నా గానీ, ఇదిగో డెక్కేస్తున్నాను. మంచి కట్టి కూడాను, క్షేమ కట్టి కూడాను, ఇదిగో సలివిన సొంతలాగా డెక్కేస్తున్నా.
0: అబ్బా
2: ఏముంది సొంత కదా,
0: నొప్పి రాని తుప్పది.
2: ఇదిగో చూడు
0: ఏం చేస్తా, గిరిజాల కోసం
2: బాగుపడతాయ్యా.
0: అమ్మయ్యా, చలివిడి శుద్ధలాగా ఉంది చక్కగా. ఎక్కడికి వెళ్ళాను ఇప్పుడు? ఈ కాగడ వాళ్ళ ఆముదం సిద్ధి ఇక్కడ ఉంది గానీ కాస్త ఆముదం ఎవరూ చూడకుండా అలాగ అలాగ నా బుర్రకు మర్దనం చేసుకుంటే చుక్కులు చుక్కులుగా చుక్కులు చుక్కులుగా వచ్చేస్తాయి గిరిజాలు.
3: చీకట్లో ఆవును సిద్ధి తొలిచేసింది. ఏది ఏది, తిర్రా తిర్రా.
0: ఒరేయ్
3: పగలయ్యా,
0: ఒరేయ్ నీవేరా రంగ, నేను సింగమ్మ కొడుకుని గణపతింట్రా.
3: నువ్వు అంటయ్యా సింగమ్మ కొడుక.
0: ఇదిగో
3: ఎందుకు నీకు,
0: ఇదిగో నాకు వచ్చిన సంభావన, దొడ్డి సంభావన. పావలా నువ్వే తీసుకో, అరవపోకు. గిరిజాలు ఎదగటానికి రా, చుక్కులు చుక్కులు గారు రా.
3: అలాగే అంటయ్యా, రేపు పొద్దుడికే బారెడు ఎదుగుతాయి చూసుకో తామాసా. ఇదిగో సింగం కొడుకో, బాగా పట్టించు పట్టించా.

0: తమ్ముడు, ఒక తల్లి కడుపును పుట్టామా నాయన, అదృష్టం అంటే నాదే. ఏమంటే, గంగానమ్మకు ముడుపు కట్టుకున్నానా నీకు ఆడపిల్ల పుట్టాలని?
1: వాడికి ఏం చూసి పిల్లనివ్వాలి?
0: ఏమిట్రా, అందరికీ ఆస్తిపాస్తులుంటాయా? ఒక్క వారం రోజుల్లో చూడు, పట్టుకుచ్చుల్లా వాడి గిరదాలు ఎలా ఎదుగుతాయో. అంతకన్నా

0: ఏం కావాలరా? వాడికి ఎవరో యోగీశ్వరులు వారు ఒక దవకుండ చేస్తున్నాడు. రాజమహేంద్రవరం నుంచి బుటావు చెడావులు కూడా తెచ్చుకున్నాడు. ఇహ ఒక్క పట్టుకోటు కూడా ఉంటే నా బిడ్డకి కలకటేరులో ఉంటాడు.
1: ఓ సిప్పిచ్చిముండా, పొట్ట బుడిచిన అక్షరముక్క లేదు, వీడికి ఉద్యోగం కూడానా?
0: అదేమిట్రా సోద్యం, చదువుకుంటేనే వస్తాయా ఉద్యోగాలు?
1: లే, నీ కొడుకును చూచి ఊళ్ళో వాళ్ళు పట్టాభిషేకం చేస్తారు.
0: పోలేనా ఆయన, వాడికి పిల్ల దొరక్కపోదురే. ఏదో మన బుచ్చికి వాడంటే ఎంతో మమకారం గనక అందుకని అడిగాను.
2: అందుకనే కావాలను, కాసేపు దాన్ని ఎత్తుకోవయ్యా అంటే చాటుకు తీసుకుపోయి గీలుతాడో ఏమో, కెవ్వుమని ఒకటే ఏడుపు.
1: అయినా ఏడాది పిల్ల బుచ్చి, నీ కొడుకు మీద మమకారం ఏమిటి?
0: తమ్ముడో, ఈ సంబంధం తప్పించాలని నీ పెళ్ళం వాడి మీద అభాండాలు ఇస్తోంది. చూడు, బ్రహ్మదేవుడు వాళ్ళు పుట్టక ముందే ఆయన స్వయంగా పెళ్లి చేసి తర్వాతే భూమి మీద పడేస్తాట.
2: అయ్యో, పెళ్ళేం కర్మం వదినా, విడాకులు కూడా అప్పుడే ఇచ్చి పంపిస్తాడట.
0: ఎందుకే మాచమ్మా, వాడిని ఊరికే ఆడిపోసుకుంటావు. ఒక్క పట్టుకోటు సంపాదించాడంటే నీవే కోరివాణి చేసుకుంటావు.
1: నీ దుంప తెగ, నీకేం పోయే కాలమే నా పెళ్ళాన్ని చేసుకోమంటానికి? కూతురను కూతురను.
2: అయ్యో, మా కర్మ గాల. ఇదిగో ఏమండి?
1: ఏమిటి?
2: మీరు మన బుచ్చిని గణపతి గాడికి గనక ఇచ్చారు అంటే నేను మాత్రం ఎన్నయ్యో గొయ్యో చూసుకుంటానండి.
1: నేను మాత్రం చూస్తూ చూస్తూ కన్నబిడ్డ గొంతుక్కొస్తానటే. మా సింగమ్మప్ప ఏడ్చిపోతుందేమోనని దాని ముందు మాట వరుసకి చూద్దాంలే అన్నాను.
2: ఆ మాటలే నమ్ముకుని మీ అక్కయ్య మురిసిపోతూ ఇంటింటికి తిరిగి బుచ్చి నా కోడలు బుచ్చి నా కోడలని చెప్పుకుంటోందండి.
3: మీరు ఇంతవరకు మళ్ళీ విందాం ఆకాశవాణి శబ్దభాండాగారం నుంచి ప్రత్యేక కార్యక్రమాల్లో భాగంగా గణపతి నాటిక విన్నారు. నాటిక ఇంతటితో సమాప్తం. వచ్చేవారం రెండో భాగం వింటారు. ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం ద్వారా మధుర గీతాలు వింటారు, పాత సినిమా పాటలు వింటారు. కార్యక్రమంలో ముందుగా మీరు వినబోతున్న పాట జీవనజ్యోతి చిత్రం నుంచి

మధుర గీతాలు కార్యక్రమంలో ఇప్పుడు మీరు వినబోతున్న పాట ఇల్లు ఇల్లాలు చిత్రం నుంచి సుశీల గానం, సాహిత్యం ఆత్రేయ, సంగీతం కెవి మహాదేవన్.

మధుర గీతాలు కార్యక్రమంలో ఇప్పుడు మరో మధురమ గీతం. ఆస్తులు అంతస్తులు చిత్రం నుంచి ఎస్పి బాలు సుశీల గానం, ఆరుద్ర సాహిత్యం, సంగీతం కోదండపాణి.

మధురగీతాలు కార్యక్రమంలో అంతా మన మంచికే చిత్రం నుంచి దాశరథ గారి సాహిత్యం, సత్యం సంగీతం, భానుమతి రామకృష్ణ గానం చేసిన గీతాన్ని వింటారు.

వింటున్నారు 101.5 FM ఆకాశవాణి మార్కాపురం కేంద్రం నుంచి మధుర గీతాలు కార్యక్రమంలో జీవన తీరాలు చిత్రం నుంచి ఎస్పి బాలు సుశీల గానం, సినారీ సాహిత్యం, చక్రవర్తి సంగీతం అందించిన ఈ చక్కని పాటను వింటారు.

మధుర గీతాలు కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట డాక్టర్ చక్రవర్తి చిత్రం నుంచి సత్యం సుశీల గానం, దాశరథి సాహిత్యం, సాలూరు రాజేశ్వరరావు గారి సంగీతం.

సిరిసిరి మువ్వ చిత్రం నుంచి ఎస్పి బాలు, సుశీల పాడిన పాట వింటారు. సాహిత్యం వేటూరి, సంగీతం కేవి మహదేవన్.

0: అయ్య బాబు, తన పదము చేర్చి పాట కూర్చలేదా?
1: శభాష్
0: దని నీ

మీరింతవరకు మధుర గీతాలు కార్యక్రమంలో పాత సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, సమయం 11 గంటలుగా వస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలోను, 11:05 ఆంగ్లంలోను వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. ఇప్పుడు నిలయంలో సమయం 11:30. ఇంతటితో ఈనాటి మా కార్యక్రమాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:53 మా ప్రభాత ప్రసారంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై హింద్.